శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 14వ తేదీ ఆదివారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 40 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: This is Akashvani, the news read by Tanvi Khurana. Prime Minister Narendra Modi has arrived in Nice, France on the first leg of his two-nation visit to France and Slovakia. During his visit, Mr. Modi will hold talks with the French President Emmanuel Macron, jointly launch Bharat Innovates, and exchange views on key regional and global

మీరింతవరకు సూర్యస్తుతి విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు క్రీస్తు భక్తి గీతాలు వింటారు.

0: మీరింతవరకు వి బండారు, వాణి జయరాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గారు ఆలపించిన క్రీస్తు భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఇవాళ కార్యక్రమంలో హృదయ శుద్ధి గురించి డాక్టర్ కేబి డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: ఒక పర్యాయం యేసు ప్రభువుల వారు తన శిష్యులతో మాట్లాడుతూ, మీరు ఇంతగా అవివేకులైపోయారా, ఒక విషయం చెప్తాను వినండి. మనుషుని లోపలికి పోయేది వాణ్ణి అపవిత్రునిగా చేయదు, కానీ అతడి లోపల నుండి బయటికి వచ్చేదే అతన్ని అపవిత్రునిగా చేస్తుంది అని చెప్పాడు. ఆ విషయం శిష్యులకు అర్థం కాలేదు. ప్రభు బోధించేటప్పుడు శిష్యులు శ్రద్ధగానే వినేవారు. ఆయన బోధలో ఏది అర్థం కాకపోతే అది ఆయన్ను అడిగి తెలుసుకోవడం వాళ్లకు అలవాటు. అసలైన విషయం ఏమిటంటే, ఒక సందర్భంలో యేసు ప్రభువారు దగ్గరికి ఆయన దగ్గరికి కొంతమంది మనుషులు వచ్చారు. ఎవరంటే వారు పరిసయ్యులు, శాస్త్రులు, ఆనాటి మత పెద్దలు. వారు ఆయన దగ్గరికి వచ్చి యేసు ప్రభువుకు చెప్పినటువంటి ఫిర్యాదు ఏమిటంటే, ఏమయ్యా, మీ శిష్యులు ఉన్నారు కదా, వారు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, ఇది సరైన విధానం కాదు కదా, అపవిత్రమైన చేతులతో అంటే కడగని చేతులతో భోజనం చేయడం తప్పు కదా అని ప్రభువారిని ప్రశ్నించారు. ఇక్కడ చేతులు కడుక్కోకుండా ఉండడం అంటే, చేతులు కడుక్కోవడంలో వారికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. యేసు ప్రభు శిష్యులు చేతులు కడుక్కునే భోజనం చేశారు. అయితే ఒక మత సాంప్రదాయం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక ఆచార విధానంలో వారు కడుక్కోలేదే అనేటువంటిది ఆయన దగ్గరికి వచ్చి శాస్త్రులు, పరిచయులు చేసినటువంటి ఫిర్యాదు. అప్పుడు యేసు ప్రభు ఈ మాటలు చెప్పాడు. ఏమన్నాడంటే, మనిషిని శరీరం లోపలికి పోయేది అతన్ని అపవిత్రునిగా చేయదు, కానీ అతని శరీరంలో నుండి లేదా అతని హృదయంలో నుండి ఏదైతే బయటకు వస్తుందో అదే అతన్ని అపవిత్రుడిగా చేస్తుంది. మరి మనుషుడి యొక్క హృదయంలో నుండి బయటకు వచ్చేటువంటివి ఏమిటి అని గనక మనం తీసుకున్నట్టయితే, మనుషుని శరీరంలో నుండి లేదా మానవ హృదయంలో నుండి బయటకు వచ్చేటువంటివి దురాలోచనలు. ఇలాగా దురాలోచనలు కలిగినటువంటి వారు అనేక మంది ఈ లోకంలో ఉంటున్నారు. ఈ దురాలోచనలు, చెడ్డ తలంపులు, ఇవన్నీ కూడా మానవుడి యొక్క హృదయంలో నుండి బయటకు వస్తాయి. దీని గురించినటువంటి ఒక పెద్ద లిస్టే బైబిల్లో వ్రాయబడింది. జారత్వాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభాలు, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ కూడా మనుషుడి యొక్క లోపల నుండి బయటికి వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరుస్తాయి. అంతేకాని మనుషుడు తిన్నది మనుషుణ్ణి అపవిత్రపరచదు. ఎందుకంటే తిన్నటువంటి తిండి జీర్ణమవుతుంది. మరి జీర్ణం కానటువంటి ఆహారం ఏదైతే ఉందో అది బహిర్భూమిలో విసర్జించబడుతుంది.

0: తిన్నది మనుషుణ్ణి అపవిత్రపరచదు, ఎందుకంటే తిన్నటువంటి తిండి జీర్ణమవుతుంది. మరి జీర్ణం కాగా, మరి జీర్ణం కానటువంటి ఆహారం ఏదైతే ఉందో అది బహిర్భూమిలో విసర్జించబడుతుంది. కనుక మనుషుణ్ణి అపవిత్రుడిగా చేసేటువంటిది శుద్ధీకరణ ఆచారం కాదు, ఆచారాలని పాటించకపోవడము ఇలాంటిది కాదు. కానీ హృదయం అనేటువంటిది పరిశుభ్రంగా ఉంచుకోవాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలని యేసు ప్రభువారు వారితో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యూదులకు ఒక మత సాంప్రదాయం ఉంది. వారు భోజనం మత నియమం ప్రకారం కడుక్కొని, ఒక ఆచార పద్ధతిలో కడుక్కొని భోజనం చేయకపోతే భోజనంపై ఫిస్తా అనే ఒక దురాత్మ కూర్చుని ఉంటుందని, ఆ భోజనాన్ని తిన్నప్పుడు ఈ దురాత్మ నోటి ద్వారా లోపలికి ప్రవేశిస్తుందని యూదుల నమ్మకం. ఈ దురాత్మను గురించి వాళ్ళ ధర్మశాస్త్రంలో ఏమీ చెప్పకపోయినప్పటికీ వారే ఈ నిబంధనలన్నీ ఏర్పరచుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభువారు ఖండిస్తూ, మానవుడి యొక్క హృదయమే పరిశుభ్రంగా ఉంచవలసినటువంటి నిలయం, మానవ హృదయం పవిత్రంగా ఉంటే మానవ జీవితం పవిత్రంగా ఉంటుంది, మానవ జీవితం పవిత్రంగా ఉంటే సమాజం పవిత్రంగా ఉంటుంది, సమాజం పవిత్రంగా ఉన్నట్టయితే మరి యావత్ ప్రపంచము కూడా చక్కగా సామరస్యంగా జీవించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల భక్తి అనేది చేతుల శుభ్రం మీద, తినే తిండి మీద, పెద్దల ఆచారం మీద ఆధారపడి లేదు, హృదయం మీద ఆధారపడి ఉంటుంది. హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోండి అని ప్రభువారు తన శిష్యులకు ఉపదేశం చేస్తూ వారిని హెచ్చరించారు. అట్టి హృదయ పవిత్రత, ఆదర్శవంతమైన హృదయం మనం కలిగి ఈ బాహిర శుద్ధి, బాహిర సౌందర్యం కాకుండా ఆంతరంగ సౌందర్యం కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు హెచ్చరిక చేస్తున్నాను. యేసు ప్రభువారి సత్కృప మనకు సదాకాలము తోడయుంటుంది గాక.
1: మీరింతవరకు హృదయశుద్ధి గురించి డాక్టర్ కేబి డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం విన్నారు. ఈ పూట సూక్తి ముక్తావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు ఇవాళ కార్యక్రమంలో వంగపంట సాగు వివరాలు వింటారు.
2: కూరగాయలలో వంగను రారాజుగా పిలుస్తారు. ఈ వంగ పంటను వర్షాకాల పంటగా సాగు చేసుకోదలుచుకుంటే జూన్ జూలైలో వేసుకోవచ్చు. శీతాకాల పంటను అక్టోబర్ నవంబర్లో వేసుకోవాల్సి ఉంటుంది. అదే వేసవికాల పంటను జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 1వ పక్షం వరకు నారు కోసం విత్తుకోవచ్చు. నారు నాటుకునే సమయాన్ని మనం గమనించినట్లయితే 35 రోజుల వరకు నారును పెంచుకొని ఆ తర్వాత నాటుకోవాలి. వర్షాకాలం నారును జూలై ఆగస్టులో వేసుకోవాలి. చలికాలం నారును నవంబర్ డిసెంబర్లో, వేసవికాలం నారును ఫిబ్రవరి 1 మార్చి 1వ వారంలో నాటుకోవాల్సి ఉంటుంది. నేలల విషయానికి వస్తే ఈ వంగ పంటకు బాగా నీరు ఇంకే నేలలు, అదేవిధంగా ఒక మాదిరి నుంచి హెచ్చు సారవంతమైన నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవి. అయితే ఈ పంటకు చౌడు నేలలు అంతగా పనికిరావు. విత్తనం మోతాదు విషయానికి వస్తే ఎకరాకు సూటి రకాలకు 260 గ్రాములు, సంకరజాతి రకాలకు 120 గ్రాముల విత్తనం కావాల్సి ఉంటుంది. రకాల విషయానికి వస్తే భాగ్యమతి, శ్యామల, గులాబీ, పూసా పర్బుల్, పూసా పర్బుల్ క్లస్టర్, పూసా పర్బుల్ లాంగ్, పూసా క్రాంతి ఈ రకాలు ఎక్కువగా సాగుబడిలో ఉన్నాయి. ఈ భాగ్యమతి రకం చూస్తే ఇది 165 రోజుల పంటకాలం నిడివి కలిగి ఉంటుంది. నీటి ఎద్దడిని, కాయదలుచు పురుగు మరియు వెరితల వైరస్ తెగులను బాగా తట్టుకుంటుంది. ఇది కోస్తా ప్రాంతంలో ఎక్కువగా సాగుబడిలో ఉంది. శ్యామల రకం విషయానికి వస్తే ఇది 130 నుంచి 150 రోజుల్లో పండుతుంది. మసాలా వంటకాలకు ఇది చాలా అనువైనదిగా ఉంటుంది. అదేవిధంగా గులాబీ రకం కూడా 140 నుంచి 160 రోజుల్లో పండుతుంది. కాయలు మధ్యస్థ పొడవుగా ఉండి 3-4 కాయలు గుత్తులుగా కాసి ఆకర్షణీయంగా లేత గులాబీ రంగులో నిగనిగలాడుతూ ఉంటాయి. ఇక పూసా క్రాంతి మిగతా రకాలు కూడా అదేవిధంగా ఊదా రంగులో ఉండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఇకపోతే పూసా పర్బుల్ క్లస్టర్, పూసా పర్బుల్ లాంగ్, పూసా క్రాంతి ఇవన్నీ కూడా 135 నుంచి 150 రోజుల్లోపు పంటకాలాన్ని కలిగి ఉండి కాయలు పొడవుగా ఊదా రంగులో నవనవలాడుతూ ఉంటాయి. ఈ రకాలు ఎండు తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటాయి. ఇక నేల తయారీ విషయానికి వస్తే నేలను 4-5 సార్లు బాగా దున్ని చదును చేసుకోవాలి. వర్షాకాల పంటకు బోదెలు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. అదే శీతాకాలం మరియు వేసవి పంటకు 4x5 చదరపు మీటర్ల మళ్లను తయారు చేసుకోవాలి. ఈ పంట వేసుకునే ముందు ఎరువుల విషయానికి వస్తే ఎకరాకు ఆరు నుంచి

8 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దిక్కులో వేసుకొని కలిదొనుక్కోవాలి. అదేవిధంగా 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాసునిచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేసుకొని కలిదొనుక్కోవాలి. 40 కిలోల నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటిన 30వ, 60వ, 75వ రోజున పైపాటుగా వేసుకోవాలి. సంకరజాతి రకాలకు ఈ ఎరువుల మోతాదును రెట్టింపు చేసి వేయాల్సి ఉంటుంది. కలుపు నివారణ అంతరకృషిని మనం గమనించినట్లయితే, విత్తిన లేదా నాటిన 24 నుంచి 48 గంటలలో అలాక్లోర్ 1 మిల్లీలీటర్ నుంచి 1.5 మిల్లీలీటర్ చొప్పున ఎకరాకు పిచికారి చేయాల్సి ఉంటుంది. పంట వేసుకున్న 30 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. పైపాటుగా ఎరువులు వేసే ప్రతిసారి గోపు తవ్వి బోదలు సరిచేస్తే పంట బాగా పెరుగుతుంది. ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే, నాటే ముందు లేదా నాటిన వెంటనే నీరు పెట్టుకోవాలి. భూమిలో తేమను బట్టి శీతాకాలంలో 10 రోజులకోసారి, వేసవిలో ప్రతి 5 రోజులకోసారి, వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీటి తడులు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు వేసవిలో నీటి తడులు కాయలు కోయడానికి 1-2 రోజుల ముందు వేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే వంకాయలు ఎక్కువగా చేదుగా ఉంటాయి. బరువైన నల్లరేగడి నేలల్లో తప్పనిసరిగా మురుగునీటి పారుదల సౌకర్యం కల్పించాలి. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే, ఈ పంటకు మొవ్వు మరియు కాయతొలచే పురుగు ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తుంది. ఈ మొవ్వు పురుగు పంట వేసిన 40 రోజుల నుంచి ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, తరువాత దశలో కాయలను తొలిచి నష్టాన్ని కలగజేయడం జరుగుతుంది. దీంతో కాయలు వంకరలు తిరిగిపోతాయి, కొమ్మల చివర్ల పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది. దీని నివారణకు పురుగు ఆశించిన కొమ్మల చివర్లు తుంచివేసి నాశనం చేయాలి. అదేవిధంగా కార్బరిల్ 50% WP 3 గ్రాములు లేదా ప్రొపెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా సైపర్మెత్రిన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో కాయలు కోసిన తర్వాత పిచికారి చేసుకోవాలి. ఇకపోతే రసం పీల్చే పురుగులు కూడా ఈ పంటకు ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తాయి. ఈ రసం పీల్చే పురుగులు ఆకులు అడుగు భాగాన చేరి రసాన్ని మొత్తాన్ని పీల్చివేయడం జరుగుతుంది. దీంతో ఆకులన్నీ కూడా పసుపు రంగుకు మారి పైకి ముడుచుకొని పోయి ఎండిపోతాయి. వీటి నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ లేదా ప్రిపోనిల్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పీచికారి చేయాలి. తెల్లదోమ అధికంగా ఉన్న ఎడల ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేస్తే ఈ దోమను అరికట్టుకోవచ్చు. తెగుళ్ల విషయానికి వస్తే, ప్రధానంగా ఆకుమాడు తెగులు ఈ పంటకి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తుంది. నారును పొలంలో నాటిన తర్వాత సుమారుగా 4 రోజులకు ఈ తెగులు వస్తుంది. ఆకులన్నీ కూడా ఈ తెగులు సోకితే మాడిపోతాయి. ఈ తెగులు ఆశించినప్పుడు మనం వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేకపోతే మాంకోజబ్ 2.5 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకుంటే దీనిని మనము సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇకపోతే వెర్రి తెగులు కూడా ఈ పంటకు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. ఈ వెర్రి తెగులు వచ్చినప్పుడు ఆకులు సన్నగా మారి పాలిపోయిన ఆకుపచ్చని రంగు కలిగి ఉంటాయి. మొక్కలు గుబురుగా చీపురు కట్టలాగా కనబడతాయి. పూత కాయ లేకుండా మొక్కలు గొడ్డు బారిపోతాయి. ఇది వైరస్ తెగులు. ఈ వైరస్ని పచ్చదోమ ఎక్కువగా వ్యాపింపజేస్తుంది. తెగులను వ్యాపింపజేసే పచ్చదోమల్ని మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారి చేస్తే వీటిని అరికట్టుకోవచ్చు. తెగులు ఆశించిన మొక్కలను ఎప్పటికప్పుడు గుర్తించి నాశనం చేయాలి. నారుమడి దశలో నాటడానికి 2 రోజుల ముందు 250 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 100 చదరపు మీటర్ల నారుమడికి వేయాలి. నాటిన 2 వారాల తర్వాత 2వ దఫాగా ఎకరాకు 8 కిలోల చొప్పున ఇవే గుళికల మందును వేయాలి. నాటే ముందు నారు వేలను 1000 PPM టెట్రాసైక్లిన్ ద్రావణంలో ముంచి నాటుకొని నాటిన 4-5 వారాల తర్వాత 10 రోజుల వ్యవధిలో డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి 3 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ వెర్రి తెగులను కొంతవరకు అరికట్టుకోవచ్చు. ఇకపోతే ఎండు తెగులు అనేది కూడా ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తుంది. ఈ ఎండు తెగులు అరికట్టుకోవాలంటే పంట మార్పిడే ప్రధానంగా ఉపయోగపడుతుంది. మరి వంగలో సమగ్ర సస్యరక్షణను మనము గమనించినట్లయితే, పురుగు ఆశించిన కాయలను కొమ్మలను తుంచి నాశనం చేయాలి. అంతర పంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి పంటలను వేసుకోవాలి. లింగాకర్షణ బుట్టలను ఎకరాకు 4 చొప్పున పెట్టుకోవాలి. తలనత్త ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుంచి 1 అంగుళం క్రిందకు తుంచి నాశనం చేయాలి. అదేవిధంగా అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున పంట పెరిగే దశలో

0: విడుదల చేయాలి. ట్రైకోగ్రామ బదనికలను ఎకరాకు 20,000 చొప్పున విడుదల చేయాలి. బీటీ మందును లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పూత దశలో పిచికారి చేయాలి. ఎకరాకు 200 కిలోల చొప్పున వేపపిండిని దుక్కిలో వేయాలి. బాక్టీరియా ఎండు తెగులు ఉన్న ప్రాంతాల్లో ఎకరాకు 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పొడి మందును వేసుకోవాలి.
1: మీరింతవరకు వంగపంట సాగు సస్యరక్షణ వివరాలు విన్నారు. ఈ పూట చేనుముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ది కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి మిగులు ఉన్న ప్రాంతాలను నీటి కొరత ఉన్న ప్రాంతాలతో అనుసంధానించే పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. జలధార కింద చేపట్టే చెక్ డ్యాములు, ఇంకుడుగుంటలు, పంటకుంటలు, కాంటూర్ కందకాల పునరుద్ధరణ పనుల్లో జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. చిన్న వాగుల అభివృద్ధికి వాల్మీకిపురం వాగు అభివృద్ధి నమూనాను పరిశీలించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల సింగపూర్ పర్యటనకు ఈరోజు బయలుదేరనున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో సింగపూర్ ప్రధాని, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అలాగే స్టార్టప్లు, సెమీకండక్టర్ రంగం, పట్టణాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. సిఏఐ పార్ట్నర్షిప్ సమ్మిట్, పెట్టుబడుల సన్నాహక రోడ్షోలో పాల్గొంటారు. అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు సింగపూర్లో పర్యటిస్తారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాకాలం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలపై హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డుతో పాటు ఇతర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాల కారణంగా నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక బృందాలను మోహరించాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ముందస్తు ప్రణాళికతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ను స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఎవరైతే థర్డ్ ఆప్షన్ లో కాంట్రాక్టర్ మోసం చేశారో వారి మీద క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి డిపార్ట్మెంట్ ని ఆదేశించడం, కలెక్టర్స్ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక మిగతా శాఖ పరంగా అవకతవకలు జరిగింటే కొంతమంది అధికారుల మీద

0: చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ప్రతి పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది.
1: రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని హరిచంద్రపురం వడ్డమాను గ్రామాల్లో నిన్న నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొని రైతులతో సమావేశమయ్యారు. భూ సమీకరణ విధానంపై రైతులు వ్యక్తం చేసిన సందేహాలకు ఈ సందర్భంగా మంత్రి సమాధానాలిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: ల్యాండ్ ఫిల్లింగ్ లో ఏదైతే ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చామో ఆ మూడు గ్రామాల్లో 46.93% ఇచ్చేశారు. ముఖ్యమంత్రి గారు త్వరలో ఈ ఏరియాలో ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ ప్లాన్ చేస్తామన్నారు. దానికి యాక్చువల్ గా ఈ గ్రామాలను కూడా చేయమని యాక్చువల్ గా ఇక్కడ భాష్యం ప్రవీణ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా ఇంతవరకు ల్యాండ్ తీసుకుంటే రీసర్వే ఒకటి, ఆ 22A కావచ్చు, ఇనామ్ కావచ్చు, వాటి మీద మీరు కొద్దిగా ఫోకస్ చేసి వీలైనంత తొందరలో కంప్లీట్ చేయండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కోట్లాది మంది యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రధానమంత్రి ప్రోత్సాహంతో దేశంలో స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇది యువతను ఉద్యోగాలు అన్వేషించే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. యువతకు కొత్త అవకాశాలను కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, వారి నైపుణ్యాలతో దేశాన్ని వికసిత్ భారత్గా మార్చే పునాదిని వేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సంక్షేమం, రాష్ట అభివృద్దే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన నిన్న ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటి వరకు అందిన 408 వినతుల్లో 318 వినతులను పరిష్కరించామని, మిగిలిన వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, పరిశ్రమలు, డేటా సెంటర్లు, స్టీల్ ప్లాంట్లు, తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయకుండా P4 పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకురావటం మహిళలను మోసం చేయడమేనని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకురాలు విడదల రజని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి ఆడబిడ్డ నిధి పథకాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఒక్కో మహిళకు 2 ఏళ్లకు 36,000 రూపాయల చొప్పున రాష్ట్రంలోని సుమారు 2 కోట్ల మంది మహిళలకు 72,000 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం బాకీ పడిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపాలెం, సమిశ్రగూడెం, అట్లపాడు, D3వరం, పెండ్యాల గ్రామాల్లో నిన్న పర్యటించిన ఆయన 2వ విడత పల్లె పండుగ కార్యక్రమంలో నిర్మించిన పలు అంతర్గత రహదారులను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. రక్తదానం చేసేవారికి కృతజ్ఞతలు తెలియజేయడం, రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించేలా ప్రోత్సహించడం, రక్తదానం వల్ల శరీరాన్ని కలిగే మేలును తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. రక్తంలోని గ్రూపులను కనుగొన్న ఆస్ట్రియా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన జీవశాస్త్రవేత్త, వైద్యులు కార్ల్ ల్యాండ్స్టీనర్ జయంతి అయిన జూన్14ను రక్తదాతల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ కేంద్ర అధికారి నారాయణ వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.

0: ఉరుములతో కూడిన మెరుపు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మీ అభిమాన మార్కాపురం ఎఫ్ఎం ద్వారా

ఈరోజు మీ అభిమాన మార్కాపురం ఎఫ్ఎం ద్వారా ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు. అనంతరం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం ఆవశ్యకత గురించి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇంకా లలిత గీతాలు మున్నగంశాలుంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంపి రవిశంకర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22 3393, ఎస్టీడీ కోడ్ 08596. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో పొదిలి మండలం పార్వతీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:40 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:30 సాయంత్రం 6:00 కార్యక్రమాలన్నీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. సంస్కృతంలో వార్తలు 6:20 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈరోజు 6:30 ఇంకా 7:15 7:45 ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026 క్రికెట్ మ్యాచ్లో భాగంగా భారత్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్య బర్కింగ్హామ్లోని ఎడ్జ్బస్టన్లో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:15 యోగా ధ్యానం ద్వారా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం, ఈ అంశం గురించి ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ శ్రీ జి ఆంజనేయులు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 జాతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026 క్రికెట్ మ్యాచ్లో భాగంగా భారత్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్య బర్కింగ్హామ్లో జరిగే ఎడ్జ్బస్టన్లో జరిగేటువంటి క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:45 మధుర గీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 11:00

హిందీలో వార్తలు 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలి దశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలి దశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభిస్తారు. ఇది భారత ఆవిష్కరణలు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించే ఒక ప్రతిష్టాత్మక వేదిక. సాంకేతికత, రక్షణ, ఆవిష్కరణలు, వ్యూహాత్మక వ్యవహారాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని సమీక్షించడానికి ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. అలాగే కీలకమైన ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు G7 సదస్సులో కూడా పాల్గొంటారు. ఫ్రాన్స్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధానమంత్రి తన పర్యటనలో 2వ దశగా స్లోవేకియాకు ప్రయాణమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ఇరు దేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: The visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technology, cyber security, tourism and people-to-people contact.
0: వచ్చే వారం ఫ్రాన్స్లో జరగనున్న G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమవుతారని వైట్ హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్థిక వృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెట్టుబడి భాగస్వామ్యాలు, పలు ప్రపంచ భద్రతా సవాళ్లపై దృష్టి సారించనున్నట్టు ఒక సీనియర్ అధికారి తెలియజేశారు. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. మిత్ర దేశాలు, భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేసుకుంటూనే అమెరికా ఆర్థిక వ్యూహాత్మక ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతి

0: శక్తిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో రెండవ అతిపెద్ద మేధో సంపత్తిగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్ధితో దేశం అపారమైన వృద్ధిని సాధించిందని అన్నారు. 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ఉపాధి కల్పనపై రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడ్కరీ, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్టు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆదాయాన్ని అందుకుంటున్నారని గుర్తు చేశారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థిక అభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన ఆవిష్కరణలు పట్టణీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని మిశ్రా అన్నారు.
1: This milestone today is not only an occasion to celebrate an institution but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration and unprecedented transformation across infrastructure, technology, governance and urbanization.
0: నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 నుండి 4 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. ఈరోజు రాజస్థాన్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. రానున్న 3-4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పిడుగులు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 22.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగుకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మ్యాచ్

0: ప్రారంభం కావడం ఆలస్యం అవడంతో 25 ఓవర్ల మ్యాచ్గా కుదించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండవ వన్డే మ్యాచ్ ఈ నెల 17వ తేదీన లక్నోలోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 దేశాల పర్యటనలో భాగంగా తొలిదశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు, అనంతరం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానము ఆవశ్యకత గురించి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ గారితో పరిచయ కార్యక్రమం, లలిత గీతాలు మున్నగంశాలుంటాయి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: కార్యక్రమంలో ముందుగా నేటి మాట శీర్షికన ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు చెప్పుకుందాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తం విలువను తెలియజేయాలనే ఉద్దేశంతోనే ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి ఏటా 14వ తేదీన నిర్వహిస్తూ ఉన్నారు. అసలు విషయం ఏమిటి అంటే 1901 సంవత్సరంలో ఆస్ట్రేలియాకు చెందిన నోబెల్ బహుమతి విజేత కార్ల్ ల్యాండ్స్టీనర్ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. ఈ వర్గీకరణ వల్ల రక్తం తగ్గిన వారికి ఎక్కించడానికి మార్గం సులభతరం అయింది. ఈ కారణంగా కార్ల్ ల్యాండ్స్టీనర్ జయంతిని రక్తదాతల దినోత్సవం జరుపుకునేలాగా నిర్ణయించారు. మొదటిసారిగా 2004 సంవత్సరంలో అన్ని దేశాల్లోనూ ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. రక్తము ఒక ప్రసరణ కణజాలం. దీన్ని కృత్రిమంగా తయారు చేయడానికి వీలులేదు. రక్తదాతలు ఎవరైనా రక్తదానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడాలి. 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలలోపు ఉన్నవారు రక్తదానం చేయవచ్చని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. రక్తదాతల శరీర బరువు కనీసము 50 కేజీలు ఉండాలి. రోగ నివారణ కోసము ఇంకా ప్రమాదాల సమయంలోనూ బాధితుల శరీరంలో తగినంతగా రక్తం లేకపోతే మరొకరి నుంచి రక్తం ఎక్కిస్తారు. రక్తం ఏ గ్రూప్, బి గ్రూప్, ఏబి గ్రూప్, ఓ గ్రూపుగా వర్గీకరించారు. అయితే ఓ గ్రూప్ రక్తం గలవారిని విశ్వదాత అని, ఏబి గ్రూప్ రక్తం గలవారిని విశ్వగ్రహీత అని వైద్యులు నిర్ధారించారు. రక్తదానం చేయటం వల్ల అపోహలున్నాయి, అవి తొలగించుకోవాలి. రక్తదానం వల్ల బలహీనపడి నీరసించిపోతారు అనేది అపోహ. కానీ రక్తదానం చేయటం వల్ల ఎటువంటి బలహీనత రాదు. వైద్యుల పర్యవేక్షణలో రక్తం తీస్తారు. దీనివల్ల కొత్త రక్తం ఉత్పత్తి అయ్యి ఆరోగ్యంగా ఉంటారన్నమాట. ఇంకా శ్రమతో కూడినటువంటి కష్టమైన పనులు చేసుకునేటువంటి వారు ఇంతకుముందులా పని చేసుకోలేరు అనేటువంటిది ఒక అపోహ. కానీ రక్తదానం చేయటం వల్ల యథావిధిగా అన్ని రకాల శ్రమతో కూడిన పనులు చక్కగా చేసుకోవచ్చు అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. రక్తం తీసేటువంటి సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుందనేటువంటిది అపోహ. ఇది సూదిగుచ్చిన నొప్పి మాత్రమే ఉంటుంది, అంతేగాని ఇతర ఏ బాధలు రక్తదాతకు ఉండవు.

రక్తదానం వల్ల ఎయిడ్స్ సంక్రమిస్తుందేమో అనేటువంటి ఒక అపోహ ఉంది. ఇది అశాస్త్రీయం. సురక్షిత పద్ధతులలో ఏ రకమైన వ్యాధిక్రిములు సోకకుండా రక్తం తీసి అవసరమైనటువంటి వారికి ఎక్కించటం జరుగుతుంది అని వైద్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఇటువంటి అపోహలు తొలగించేటువంటి ఉద్దేశంతోనే ఈ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం.

0: పుల్లా
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఉదయ కిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానము ఆవశ్యకత గురించి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: రక్తదానం అన్ని దానాల్లోకి అత్యంత ముఖ్యమైన దానం అని అంటారు. రక్తదానం దాదాపు ప్రాణదానంతో సమానం. ఎందుకంటే ఆపదల్లో కానీ లేదా వివిధ ప్రమాదాల్లో కానీ దెబ్బలు తగిలిన వాళ్ళకి లేదా ఇతర ఆపరేషన్లలో రక్తం అవసరమైన వాళ్ళకి రక్తదానం చేయడం ద్వారా వారి ప్రాణాన్ని కూడా నిలబెట్టచ్చు. ఇంతటి గొప్పదైన రక్తదానాన్ని, రక్తదాన దినోత్సవం గురించి ప్రజలందరికీ తెలియజేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాన దినోత్సవం, వరల్డ్ బ్లడ్ డోనర్స్ డేగా జరుపుకుంటున్నాం. మరి ఈ నేపథ్యంలో రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి, రక్తం దానం చేస్తే ఏమైనా ప్రమాదం అవుతుందా వంటి అపోహలని నివృత్తి చేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు డాక్టర్ సిహెచ్ కనకదుర్గ గారు ఉన్నారు. వీరు మన మార్కాపురంలో ప్రముఖ వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. నమస్కారం అండి, డాక్టర్ సిహెచ్ కనకదుర్గ గారు.
1: నమస్తే అండి.
0: ముందుగా రక్తదానం చేయాల్సిన ఆవశ్యకత గురించి చెప్తారా?
1: యాక్సిడెంట్స్ అయినప్పుడు, అలానే ఏదైనా డెలివరీ కేసెస్లో, హెల్త్ ఎమర్జెన్సీస్లో, అలానే సర్జికల్గా ఏదైనా ఆపరేషన్ టైంలో కూడా రక్తము ఎక్కువగా పోతుంది కాబట్టి హార్ట్ ఆపరేషన్స్ వాటిల్లోనూ, అలానే క్యాన్సర్ కేసెస్లో, ఎనీమియా కేసెస్లో ఖచ్చితంగా వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేస్తేనే వాళ్ళ ప్రాణాపాయం నుంచి తప్పుతుంది అన్నమాట. అందుకని వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో మనం కంపల్సరిగా బ్లడ్ ఇస్తేనే ప్రాణం నిలబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో బ్లడ్ తప్ప ఇంకొకటి మనం మెడికల్ షాప్లో కానీ, అది బ్లడ్ మెడికల్ షాప్లో ఖచ్చితంగా దొరకదు. అది ఎవరో ఒకళ్ళు డొనేట్ చేస్తేనే బ్లడ్ మనం వాళ్ళ ప్రాణం నుంచి కాపాడిన వాళ్ళం అవుతాం. అందుకనే అన్ని దానాల్లో కంటే కూడా రక్తం అనేది ప్రాణదానంతో సమానం. వాళ్ళకి సేవ్ ది లైఫ్స్ అన్నమాట. డాక్టర్లు చాలామంది ఇప్పుడు డాక్టర్స్ని గాడ్ అంటారు, కానీ ఇట్లా వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఆ టైంలో వాళ్ళు గాడ్ కింద లెక్కండి. ఎందుకంటే వాళ్ళు దే సేవ్స్ ది దేర్ లైఫ్స్. బ్లడ్ ఇచ్చి వాళ్ళ ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళని మేము గాడ్ కింద మనము కన్సిడర్ చేయాల్సిందే. అందుకని ఈరోజు మనము రక్తదాన దినోత్సవం ఎందుకు పెట్టారంటే, ఈరోజు కార్ల్ ల్యాండ్స్టీనర్ అన్నతను, ఆయన శాస్త్రవేత్త అండి, ఆయన కూడా డాక్టరు, ఒక ఇమ్యునాలజిస్టు, ఏబిఓ అనే బ్లడ్ గ్రూప్స్ని కనుక్కున్నారు. కనుక్కోవడం వల్ల ఆయనకి హానరబుల్గా ఈరోజు జూన్ 14న 2004 నుంచి రక్తదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారనమాట. ఎవరైతే రక్తము వాలంటరీగా వచ్చి ఇస్తున్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ, అలానే వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంకా రక్తదానాన్ని ప్రోత్సహించడానికి ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డేగా వరల్డ్ మొత్తం జరుపుకుంటా ఉన్నారనమాట. ఈరోజు నిజంగా అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయము. నేను డాక్టర్గా నేను దాదాపు 30 ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇక్కడ, యాజ్ ఏ గైనకాలజిస్ట్గా. ఇంటీరియర్గా అప్పుడు నేను చేసేటప్పుడు మేము డెలివరీస్ కేసులు చేసేవాళ్ళం. ఎమర్జెన్సీగా ఇక్కడ బ్లడ్ బ్యాంకులు, మార్కాపూర్ అంటే చాలా చిన్న ఏరియా కాబట్టి బ్లడ్ బ్యాంక్స్ లేక ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో తెలియదు. మెయిన్ కాజ్ ఆఫ్ ద డెత్ అంటే డెలివరీస్లో బ్లడ్ ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉండేది. మాకైతే అంబులెన్స్, అప్పటికప్పుడు అంబులెన్స్ మాట్లాడి చాలా మందిని మేము ఎంకరేజ్ చేసేవాళ్ళం. బ్లడ్ బ్యాగ్స్ అయితే దొరికేవప్పుడు మేము బ్లడ్ డ్రా చేసేసి ఎమర్జెన్సీకి ఎక్కించేవాళ్ళం. కానీ ఆ రోజు ఇవ్వడానికి ఎవరు విల్లింగ్ అయ్యేవాళ్ళు కాదు. కనీసం వాళ్ళ రిలేటివ్స్ని మేము మోటివేట్ చేసినా కూడా వాళ్ళు భయపడేవాళ్ళు. అమ్మ మేడం ముందు వాళ్ళ రిలేటివ్సే వాళ్ళు రానివ్వరు అనమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళు వీక్ అయిపోతారు, బ్లడ్ ఇవ్వడం వల్ల వీక్ అయిపోతారు, మేడం మేము ఇవ్వము. అదే మగవాళ్ళని అసలు ఇవ్వనివ్వరు, ఎందుకంటే వాళ్ళు పని చేసుకోలేరు. మళ్ళీ తర్వాత వీక్ అయిపోతే మాకెట్లా మేడం, ఫ్యామిలీకి వాళ్ళే దిక్కు అని చెప్పేవాళ్ళు. మేము ఎంత మోటివేట్ చేసినా కూడా వాళ్ళు వినేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే వాళ్ళకి అపోహ, బ్లడ్ ఇస్తే ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు ఇంకా ఎనీమియా అయిపోతారు, ఇంకా బ్లడ్ ఇవ్వడం వల్ల ఇంకా వీక్నెస్ ఇంక పోదు, ఇంకా బ్లడ్ బాడీలో మొత్తం బ్లడ్ పోతుంది.

0: అనేది ఒక చాలా అపోహగా ఉండేది. మేము చెప్పినా కూడా వినేవాళ్ళు కాదు, వాళ్ళు ప్రాణాలను అర్పించుకుంటా ఉండేవాళ్ళు. అలాంటి టైంలో అంబులెన్స్ ఇచ్చేసి గుంటూరు, ఒంగోలు అట్లా పంపించేవాళ్ళం అండి. చాలా దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు పేషెంట్, వెళ్ళే లోపే మధ్యలో చనిపోయేవాళ్ళు. అప్పుడు అనిపించేది మార్కాపూర్లో బ్లడ్ బ్యాంక్ పెడితే బాగుండేమో అని. లక్కీగా అప్పుడు ఉంది బ్లడ్ బ్యాంక్ అనేది, రెడ్ క్రాస్ వాళ్ళే పెట్టారు అప్పుడు ఫస్ట్లో. కథ మెయింటైన్ చేసుకోలేక మనకు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చేసారనమాట. అట్లా ఎంతో మంది రోడ్డు యాక్సిడెంట్స్ కానీ వాటిల్లో బ్లడ్ ఎమర్జెన్సీగా దొరకకపోతే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. బ్లడ్ ఇస్తే వాళ్ళు సేవ్ ది లైఫ్స్ అనమాట. అట్లా ఇప్పుడు కొంచెము మారింది కాన్సెప్ట్, చాలామంది వాలంటరీగా చాలామంది వస్తున్నారు. రెడ్ క్రాస్ దాదాపు మీకు తెలుసు కదా, రెడ్ క్రాస్ అంటే అది మెయిన్గా బ్లడ్ డొనేషన్, బ్లడ్ కలెక్టింగ్ పాయింట్స్, బ్లడ్ డోనర్స్ యుద్ధ సమయాల్లో కానీ లేకపోతే చాలామంది అభాగ్యులకి దాదాపు కొన్ని లక్షల మంది ప్రాణాలని రక్తదానం కలెక్ట్ చేసి రక్తం ఇవ్వడం ద్వారా కాపాడగలుగుతున్నారు. కాబట్టి రెడ్ క్రాస్ అంత ఫేమస్ అయింది.
1: మేడం, సాధారణంగా ఒక రోగికి కానీ లేదా ఒక సర్జరీ జరుగుతున్నప్పుడు కానీ ఎన్ని యూనిట్ల రక్తం కానీ పోతే ఈ రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి?
0: యూజువల్గా 1 లీటర్ బ్లడ్. 1 లీటర్ బ్లడ్ కనుక పోతే మనకి వైటల్ సైన్స్, హార్ట్ అటాక్ రావడం కానీ లేకపోతే మన బీపీ ఫాల్ అవ్వడం కానీ, హార్ట్ రేట్ పెరగడం కానీ, రెస్పిరేషన్స్ డౌన్ అవ్వడం కానీ జరుగుతుంది. 1 లీటర్ బ్లడ్ అనమాట దేవుడికి. మామూలుగా డెలివరీ కేసెస్లో ఏంటంటే ఆల్రెడీ డెలివరీ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి 1 లీటర్ బ్లడ్ ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి 1 లీటర్ బ్లడ్ పోయిందాక ఓకే. వాళ్ళకి ఇంకా మోర్ దాన్ 1 లీటర్ బ్లడ్ పోయిందంటే వాళ్ళు ఇంకా లైఫ్, ఖచ్చితంగా బ్లడ్
1: ఎక్కించాల్సింది.
0: అత్యవసరంగా బ్లడ్ ఎక్కిస్తేనే వాళ్ళ ప్రాణం కాపాడగలుగుతాం.
1: అలాగే ఈ మీరు అన్నట్టుగా ఈ కొన్ని అపోహలు ఉన్నాయని అన్నారు, అంటే రక్తదానం చేయడం వల్ల వీక్ అయిపోతాం, వాళ్ళలో మళ్ళీ హిమోగ్లోబిన్ శాతం పెరగదు, ఇటువంటి అపోహలు ఉన్న నేపథ్యంలో
0: అదంతా
1: రక్తదానం చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో మళ్ళీ ఆ బ్లడ్ శరీరంలోకి రావడానికి అవకాశం?
0: అదంతా కరెక్ట్ కాదండి. హెల్దీ పర్సన్ దాదాపు 3 నెలలకోసారి, మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం 3 నెలలకోసారి ఒక 350 ml డ్రా చేస్తారనమాట. 350 ml 3 మంత్స్కి ఒకసారి బ్లడ్ హ్యాపీగా ఇవ్వచ్చు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఏం రావు, ఇంకా హెల్త్ ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. చాలా మంది వెయిట్ రిడక్షన్ అంటే ఒక 600 క్యాలరీస్ తగ్గుతారు. అలానే ఎట్లాగ వీళ్ళు ఇవ్వకపోయినా కూడా బ్లడ్లో 3 రకాలు ఉంటాయి, ప్లాస్మా, వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్. ప్లేట్లెట్స్ అయితే 2 వీక్స్ వాటి లైఫ్. ఒకవేళ మనం ఇవ్వకపోయినా కూడా అవి స్ప్లీన్లో అవి డిస్ట్రాయ్ అయిపోతాయి. అలానే రెడ్ బ్లడ్ సెల్స్ అవి ఒక 5 మంత్స్ ఉంటాయి. ఒకవేళ ఇవ్వకపోయినా కూడా అవి డిమాలిష్ అయిపోయి మళ్ళీ కొత్త బ్లడ్ అనేది మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి అవి వేస్ట్ అయిపోయినట్టు లెక్క కదా. దానికోసం మనం ఇస్తే ఇంకొక ప్రాణం కాపాడతాము. 3 మంత్స్కి ఒకసారి మనం ఒక 350 ml. హెల్దీ పర్సన్ మామూలుగా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, ఎవరు పడితే వాళ్ళు బ్లడ్ తీరు. అందరి దగ్గర మనం ఇవ్వడానికి వెళ్ళినా కూడా ఉండదు. కొన్ని ఫార్మేట్స్ ఉంటాయి అన్నమాట. 18 ఇయర్స్ తర్వాత నుంచి, అడల్ట్హుడ్లోనే 18 ఇయర్స్ టు 65 ఇయర్స్, అట్లీస్ట్ 60 ఇయర్స్ వరకు వాళ్ళ దగ్గర బ్లడ్ తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తారు. బీపీ ఉండకూడదు, బీపీ, బ్లడ్ షుగర్, డయాబెటీస్ ఉండకూడదు అని బ్లడ్ టెస్టులు చేస్తారు. బ్లడ్ మినిమం 11 గ్రామ్స్ ఉండాలి హెచ్బీ. ఆ తర్వాత వాళ్ళకి ఏమి మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, హెపటైటిస్ బి, హెచ్ఐవి, ఆ టెస్ట్లు. తర్వాత 2 వీక్స్ బిఫోరే జ్వరం వస్తే మనకి ఇవ్వకూడదు అనమాట. 2 వీక్స్ తర్వాత ఇవ్వాలి.
1: వాళ్ళ హార్ట్
0: ఆ ఇన్ఫెక్షన్స్ అన్ని మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్మిట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ చూసి వాళ్ళకి అంతా టెస్ట్ చేసిన తర్వాతే, మొత్తం బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాతే ఇట్లా ఒక 45 ఇయర్స్ ఉండి హెల్దీ పర్సన్, ఆ తర్వాత అబోవ్ 18 to 16 ఇయర్స్ బిలో ఉండే వాళ్ళందరికీ 3 మంత్స్కి ఒకసారి హ్యాపీగా బ్లడ్ ఇవ్వచ్చండి. దాంట్లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లము రాదు. వాళ్ళు ఇవ్వడం వల్ల కొంచెం నీరసం కూడా అనిపించదు, వాళ్ళు సైకలాజికల్గా ఫీల్ అవుతుంది తప్ప. మామూలుగా అయితే వాళ్ళకి ఒక 2 అవర్స్ మళ్ళీ వాళ్ళని చూసుకొని వాళ్ళ హెల్త్ చెకప్ చేసి కానీ మళ్ళీ వాళ్ళకి కొంచెం జ్యూస్లు అవన్నీ ఇచ్చి పంపిస్తారు. 3 మంత్స్కి ఒకసారి హ్యాపీగా ఇవ్వచ్చు. చాలామంది రికార్డు సృష్టించారు కదా. ఒక అతను డాక్టరేట్ సంపత్ అని, ఒక అతను 290 సార్లు ఇచ్చాడండి బ్లడ్, ఆయనకి డాక్టరేట్ ఇచ్చారు, సన్మానించారనమాట. ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఎక్కువ ఇచ్చేవాళ్ళట. ఆయన అట్లా 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు. అలాంటి వాళ్ళని మనం ఎంతమంది ప్రాణాలను కాపాడు, ఒక పర్సన్ బ్లడ్ ఇస్తే ఒక 3 మెంబర్స్ మనం ప్రాణం కాపాడినట్లు అనమాట. ఇప్పుడు కాంపోనెంట్స్ ఉంటాయి కదా, కొంతమందికి ప్లాస్మా అవసరం అవుతుంది, కొంతమందికి హోల్ బ్లడ్ అవసరం అవుతుంది, కొంతమందికి రెడ్ బ్లడ్ సెల్స్ అవసరమైతాయి, లేదా కొంతమంది ప్లేట్లెట్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, ఈ మూడింటి మనము సపరేట్ చేయొచ్చు. ఇప్పుడు కాంపోనెంట్స్ అని చెప్పేసి మిషన్స్ వచ్చినాయి, బ్లడ్ బ్యాంక్లోనే సపరేట్ చేస్తున్నారు. ముగ్గురికి ఇస్తే ఒక పర్సన్ ఒకసారి డొనేట్ చేశారంటే బ్లడ్ 3 ముగ్గురు ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. చాలామంది ఇప్పుడు డెంగ్యూ ఉంది, డెంగ్యూలో ప్లేట్లెట్స్ లేక చాలా సీరియస్, అది వాళ్ళకి ఎమర్జెన్సీగా ప్లేట్లెట్స్

0: చెక్కించాలి. ఆ ప్లేట్స్లెట్స్ అనేవి ఒక డోనర్ ఎవరైనా ఇస్తేనే వాళ్ళకి డోనర్ ప్రయాణాన్ని కాపాడినట్టు అవుతాం. అలానే హోల్ బ్లడ్ ఎనీమియా ఉంటుంది. ఎనీమియా చాలా సివియర్ ఎనీమియాలు ఉంటాయి కొంతమందికి. సర్జికల్ ప్రొసీజర్స్ అప్పుడు బ్లడ్ లాస్ ఉంటుంది. వాళ్ళకి ఎమర్జెన్సీగా బ్లడ్ కంపల్సరీ డొనేట్ చేయాలి. వాళ్ళకి హోల్ బ్లడ్ కానీ లేదా ఓన్లీ రెడ్ బ్లడ్ సెల్స్లే మనం తీసి ఎక్కించవచ్చు. వాళ్ళకి ఎమర్జెన్సీగా అది ఉపయోగపడుతుంది. అట్లా 3 మెంబర్స్ని వాళ్ళు కాపాడుతుంటారు. అతను 290 టైమ్స్ ఇచ్చాడంటే చూడండి, 290 × 3 వేసుకుంటే ఎంతమంది ప్రాణాలు కాపాడు ఉంటారు. వాళ్ళకి మనం ఏమిచ్చినా తక్కువేనండి. నాకు ఈ అవకాశం ఇచ్చి వాళ్ళకి నేను అభినందనలు తెలుపుతున్నాను. నాకు ఎన్నోసార్లు చాలామంది ఓ నెగిటివ్ బ్లడ్ దొరక్క మేమైతే ఎమర్జెన్సీగా నేనైతే ఇంకా అసలు ఏమి చేయలేని పరిస్థితుల్లో కూర్చుంటే, కొంతమంది వాలంటరీగా కొంతమంది ఉన్నారు కిరణ్ అని చెప్పేసి ఇక్కడ కొంతమంది మెడికల్ షాప్ వాళ్ళు ఓ నెగిటివ్ మేమని రాసుకొని పెట్టుకుంటాము. మేము ఫోన్ చేయకుండానే అది దాదాపు బ్లడ్ గ్రూప్స్లో అది 8 గ్రూప్స్ ఉంటాయి. బ్లడ్ గ్రూప్స్లో ఏబిఓ, ఏ పాజిటివ్ ఏ నెగిటివ్, బి పాజిటివ్ బి నెగిటివ్, ఓ పాజిటివ్ ఓ నెగిటివ్, ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ అనమాట. మొత్తం 8 గ్రూప్స్ ఉంటాయి. నెగిటివ్ వాళ్ళకి పాజిటివ్ బ్లడ్ ఎక్కించకూడదు. ఓన్లీ పాజిటివ్ వాళ్ళకి నెగిటివ్ బ్లడ్ ఎక్కించవచ్చు. యూనివర్సల్ డోనర్ అంటే ఓ నెగిటివ్ ఎవరికైనా ఎక్కించవచ్చు. ఓ పాజిటివ్ ఓన్లీ ఓ నెగిటివ్ వాళ్ళకి ఎక్కించకూడదు. ఏబి పాజిటివ్ వాళ్ళకి అన్నీ ఎక్కించవచ్చు. ఏబి పాజిటివ్ విశ్వగ్రహితలు వీళ్ళే విశ్వ డోనర్స్ అనమాట. ఓ నెగిటివ్ వాళ్ళు విశ్వ ఓ నెగిటివ్ వాళ్ళకి ఓన్లీ ఓ నెగిటివే ఎక్కించాలి. వీళ్ళకి రియాక్షన్ చాలా సివియర్గా వస్తుంది అనమాట. వీళ్ళలో గ్రూప్ ఒకటి, ఇంకోటి ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఒకటి అని ఉంటుంది. ఆర్హెచ్ నెగిటివ్ ఆర్హెచ్ పాజిటివ్ అనమాట. పాజిటివ్ వాళ్ళకి మనము ఏమైనా ఎక్కించవచ్చు, కానీ నెగిటివ్ వాళ్ళకి మాట నెగిటివ్ బ్లడ్ ఎక్కించాలి. ఎక్కువగా ఉండే గ్రూప్ ఏంటంటే బి పాజిటివ్, ఆ తర్వాత ఓ పాజిటివ్. రేర్ గ్రూప్ ఏమో ఏబి నెగిటివ్ ఏబి పాజిటివ్. ఆ గ్రూప్ దొరకాలంటే చాలా కష్టం. అది ఎంత 0.1% 0.4% అట్లా అంత తక్కువ మందికి ఉంటుంది. 85% వరకు పాజిటివ్స్ ఉంటారు, 15% నెగిటివ్స్ ఉంటారు. నెగిటివ్ వాళ్ళకి మేము ముందే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం అనమాట. మీకు బ్లడ్ దొరకదమ్మా, ఇక్కడ బ్లడ్ బ్యాంక్స్ లేవు, వాళ్ళు డోనర్స్ నవనన్న రెడీ పెట్టుకోమని ఒక బ్లడ్ బ్యాగ్ మేము రెడీగా పెట్టి అని డెలివరీ చేయమన్నమాట. లేకపోతే హైయర్ సెంటర్స్కి పంపిస్తుంటాం.
1: అయితే ఈ జూన్ 14 ఈ రక్తదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో మన ప్రాంతంలో ఈ బ్లడ్ డోనర్స్ బాగా ఎక్కువగా ఈ రక్తదానం చేసిన వాళ్ళకి ఏమైనా సన్మాన కార్యక్రమాలు ఇలాంటివి చేస్తున్నారండి?
0: యా అండి, నేను అనుకున్నాను. మామూలుగా అయితే నేను కూడా రెడ్ క్రాస్ మన పార్కాపూర్ బ్రాంచ్ ఒకటి మేము దాదాపు 2021 స్టార్ట్ చేసామన్నమాట. ఆగస్ట్ 16 అదే అందరూ వచ్చి అడిగారు, మేము చైర్మన్ అనమాట. డెఫినెట్గా ప్రోగ్రామ్స్ కొన్ని చేస్తున్నాము. కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బ్లడ్ కలెక్షన్ క్యాంప్ పెట్టాము ఒకసారి. ఆ తర్వాత మన వీళ్ళు విలేకరులు పెడితే ఆ రోజు ఈ మధ్య ఒకటి బ్లడ్ మనం కలెక్ట్ చేసాము. అట్లా ఇంకొకటి నేను మళ్ళీ ఒంగోలు బ్రాంచ్కి కూడా ఎంసీ మెంబర్ని అనమాట. వాళ్ళతో కూడా కలిపి కొన్ని ప్రోగ్రామ్స్ మెడికల్ క్యాంప్స్ అవన్నీ కండక్ట్ చేసాము. డెఫినెట్గా మేమేంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరు లేరు కాబట్టి కాలేజెస్ హాలిడేస్ కదా, కాలేజ్ తెరిచిన తర్వాత వాళ్ళ కాలేజెస్కి వెళ్ళి మొత్తం అందరికి బ్లడ్ గ్రూప్స్ చేసి వాళ్ళ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి చెప్పి వాళ్ళందరూ ఒక లిస్టు తయారు చేద్దాం అనుకుంటున్నాం మా రెడ్ క్రాస్ తరఫున. ఆ లిస్టు దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఒక అవగాహన సదస్సు పెట్టి, యూత్ కదా వాళ్ళంతా, వాళ్ళకి కొంచెం ఒక బ్లడ్ ఇచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఏమి కాదు అని వాళ్ళకి ఒక అవగాహన కలగజేసి వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఏదైనా అవసరమైన వాళ్ళకి ఫోన్ నెంబర్స్ అవన్నీ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి డెఫినెట్గా ఈసారి నుంచి కండక్ట్ చేద్దామని. ఈసారి ఇప్పుడు మటుకి బ్లడ్ డోనర్ డే రోజు మాకు కొంతమంది పేర్లు ఉన్నాయి, ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఇచ్చిన డోనర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి సన్మానం ఇద్దాం అనుకుంటున్నాము. ఖచ్చితంగా అది మా హాస్పిటల్లో రెడ్ క్రాస్ బిల్డింగ్లో చేద్దామని అనుకుంటున్నామండి డెఫినెట్గా.
1: చివరిగా రక్తదాన దినోత్సవ సందర్భంగా రక్తదానం చేయమంటూ మీరు ఏదైనా ప్రజలకు ఇచ్చే సందేశం ఏదైనా ఉంటే చెప్పండి మేడం.
0: డొనేట్ ది బ్లడ్ సేవ్ ది లైఫ్స్. ఖచ్చితంగా మనము అన్ని దానాలకంటే రక్తదానమే మిన్న, రక్తదానంకి మించిన దానము ఏది లేదనమాట. ఒక రక్తం దానం చేస్తే ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాము. మానవులుగా మనం పుట్టినందుకు మనకు అవకాశం రావడమే చాలా అదృష్టం అనమాట. ఒక ప్రాణాన్ని కాపాడుతున్నాము అనే ఒక మానసిక ఉత్సాహం అనేది లైఫ్ లాంగ్ మనము మన వల్ల ఒకళ్ళు బతికారు అన్న ఫీలింగ్ అనేది మనకు లైఫ్లో రావడం చాలా అదృష్టము. అందరూ ఖచ్చితంగా బాగా ఇది రక్తదానం చేయడం వల్ల ఏమి ప్రాబ్లం రాదు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ అందరూ ఖచ్చితంగా వాళ్ళ బర్త్డే రోజు కానీ ఏదైనా వాళ్ళ ఆస్పిరేషన్ డే రోజు, బర్త్డే అని, మ్యారేజ్ డే అని, పిల్లల చిల్డ్రన్స్ బర్త్డేస్ అన్ని చాలా వస్తాయి కాబట్టి అనవసరంగా డబ్బులని ఖర్చు పెట్టకుండా వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్లుగా మీరు ఆ రోజు పెట్టుకొని డెఫినెట్గా లైఫ్లో 1-2 సార్లు 3 సార్లు

0: కనీసం 4 సార్లు ఒకసారి ఏదో ఒకసారి బ్లడ్ డొనేట్ చేయమనగా నేను యాజ్ ఏ డాక్టర్గా రెడ్ క్రాస్ మెంబర్గా రెడ్ క్రాస్ చైర్మన్గా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను చేతులు ఎత్తి. డెఫినెట్గా అందరికీ బ్లడ్ డొనేట్ చేసిన అందరికీ నా చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ సేవ్ ది లైఫ్స్. నథింగ్ బట్ గాడ్స్ అనమాట. ది గాడ్ మనకు ది లైఫ్ ఇస్తే ఆ లైఫ్ని మళ్ళీ రీలైఫ్ చేసిన వాళ్ళు ఎవరంటే బ్లడ్ డొనర్స్ అండి.
1: డాక్టర్ గారు కోరినట్టుగా ప్రతి ఒక్కరూ వివిధ సందర్భాల్లో గనక రక్తదానం చేస్తే

0: గాడ్ మనకి లైఫ్ ఇస్తే ఆ లైఫ్ని మళ్ళీ రీలైఫ్ చేసిన వాళ్ళు ఎవరంటే బ్లడ్ డొనర్స్ అండి.
1: డాక్టర్ గారు కోరినట్టుగా ప్రతి ఒక్కరూ వివిధ సందర్భాల్లో గనక రక్తదానం చేస్తే తప్పకుండా ప్రమాదంలో ఉన్న ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. రక్తదాన దినోత్సవ సందర్భంగా మన స్టూడియోకి వచ్చి ఈ రక్తదానం ఆవశ్యకత గురించి మన శ్రోతలందరికీ వివరించి చెప్పిన మన మార్కాపురంలో ఉన్న ప్రముఖ డాక్టర్ గారు డాక్టర్ సిహెచ్ కనకదుర్గ గారికి ధన్యవాదాలు.
0: నమస్తే అండి.
1: నమస్తే.
2: మీరు ఇంతవరకు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానము ఆవశ్యకత గురించి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ పి ప్రశాంత్ కిరణ్.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, భావలహరి, మృదుమధుర గీతమంజరి. ఈనాటి కార్యక్రమంలో ఈరోజు తెలుగు రచయిత బుచ్చిబాబు గారి జయంతి, వీరి గురించినటువంటి జీవిత విశేషాలతో భావలహరి మిమ్మల్ని అలరించనుంది. మరి బుచ్చిబాబుగా సుపరిచితులైన వీరి అసలు పేరేంటి అంటే శివరాజు వెంకట సుబ్బారావు. వీరు ప్రసిద్ధమైనటువంటి నవలా రచయిత, నాటకకర్త, కథకులు. వీరి కలం పేరు తెలుగులో బుచ్చిబాబు. ఆంగ్ల రచనలు కూడా చేశారు వీరు. ఆంగ్లంలో సంతోష్ కుమార్ అనే కలం పేరుతో రచనలు చేశారు. మరికొన్ని విశేషాలు పాట తర్వాత చెప్పుకుందాం. కార్యక్రమంలో ముందుగా బంగారు రాజు చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ పాడిన పాట వింటారు.

నవల రచయిత శివరాజు వెంకట సుబ్బారావు. అదేనండి బుచ్చిబాబు గారు ఏలూరులో శివరాజు సూర్యప్రకాశరావు వెంకాయమ్మ దంపతులకు 1916 జూన్ నెల 14 జన్మించారు. బుచ్చిబాబు గారి అక్షరాభ్యాసం కంకిపాళ్ళలో జరిగిందట. ఎస్ఎస్ఎల్సి పాలకొల్లులో చదివారు. గుంటూరు క్రిస్టియన్ కాలేజీలో బిఏ పట్టా తీసుకున్నారు. 1937 ద్రోణంరాజు సూర్యప్రకాశరావు గారి కుమార్తెను సుబ్బలక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో బిఏ ఆనర్స్ చదివారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా పొందారు. మరికొన్ని విశేషాలు పాట తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు సిక్స్టీన్స్ చిత్రం కోసం కుమార్ సాను పాడిన ఈ పాట విందాం.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: ఈనాటి భావలహరి కార్యక్రమంలో బుజ్జిబాబు గారి గురించి చెప్పుకుంటున్నాం కదా. వీరు కొన్నాళ్ళు అనంతపురం విశాఖపట్నంలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1945 నుంచి 1967 సంవత్సరం వరకు ఆకాశవాణిలో పనిచేశారు. వీరు బిఏ చదివే సమయంలోనే క్రిస్టియన్ కళాశాలలో వార్షిక సాహిత్య సంచికలో 1936 సంవత్సరంలోనే ప్రప్రథమ రచనలు జ్వెనులియా ఇంకా బ్రోకెలన్ వయలున్ అనేటువంటి ఆంగ్ల కవితలు, తెలుగులో పశ్చాత్తాపం లేదు అనే కథానిక ప్రచురించబడ్డాయి. ఇంకా ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు వీరు. వీరి చిన్న కథలు చాలా పొడవుగా ఉండి పాత్ర చిత్రణ, కథా నేరేషన్లో వినూత్న శైలిలో ఉంటాయి. సోమర్సెట్ మామ్, ఓ హెన్రీ ఆంగ్ల రచయితల ప్రభావం బుచ్చిబాబుపై ఉంది. ఒకే ఒక నవల రాసినప్పటికీ కూడా బుచ్చిబాబు గారు నవలా రచయితగా పేరొందారు. తెలుగు రచయితలు, కవులందరూ కూడా జాతీయవాదులు. అతి కొద్దిమంది మాత్రమే ఆధునిక అభ్యుదయ రచయితలు ఉన్నారు. వారిలో బుచ్చిబాబు గారు కూడా ఒకరు. వీరికి చిత్రకళలో కూడా ప్రవేశం ఉంది. కార్యక్రమంలో ఇప్పుడు అతడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విందాం.

ఈనాటి భావలహరి కార్యక్రమంలో బుజ్జుబాబు గారి గురించి చెప్పుకుంటున్నాం కదా. వీరు మొత్తం 82 కథలు, ఇంకా నవల, వచన కావ్యము, 40 వ్యాసాలు, 40 నాటికలు, నాటకాలు, ఇంకా పరామర్శ గ్రంథము, పరిచయాలు వీరి కాలం నుంచి జాల్వారాయి. వీరి నవల చివరకు మిగిలేది ఇదెంతో పేరొందింది. అజ్ఞానం అనేటువంటిది వచన కావ్యం ఒకటి ఉంది, ఇంకా నా అంతరంగ కథనం, ఇంకా షేక్స్పియర్ సాహిత్య పరామర్శ, మేడమెట్లు కథా సంపుటి వెలువడ్డాయి. ఆత్మవంచన అనేది వీరి నాటకం. కార్యక్రమంలో ఇప్పుడు అతడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విందాం.

ప్రతి తెలుగువాడు తెలుగు భాషను తన ప్రాణంతో సమానంగా చూసుకోవాలి. దేన్నైనా మార్చుకుంటాడు కానీ మాతృభాషను మార్చుకోడు అనే సందేశమిచ్చారు బుచ్చిబాబు గారు. కార్యక్రమంలో ఇప్పుడు కొత్త బంగారు లోకం చిత్రం కోసం నరేష్ అయ్యర్, కళ్యాణి ఆలపించిన గీతం విందాం.

0: బుచ్చుబాబు గారు 1967 సంవత్సరం సెప్టెంబర్ నెల 20వ తేదీన తుదిశ్వాస విడిచారు. అయినప్పటికీ అక్షరాలలో శాశ్వతంగా ఉంటారు. నేటి తరం పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి, మంచి రచనలు చదవాలి, అప్పుడే తెలుగు భాష అలవడుతుంది. కార్యక్రమంలో చివరిగా బలగం చిత్రం కోసం మ్యాంగ్లీ రామ్ భీమ్స్ పాడిన పాట.
1: ఇంకా వింటున్నారు రా బాలు, ఎప్పుడు పోతావు రా ఊళ్ళో కొన్ని అక్క.

మీరింత వరకు భావలహరి కార్యక్రమంలో ముద్దుమందుర గీతమంజరి విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: says ISRO chairman B. Narayanan. IMD says conditions are favorable for further advance of southwest monsoon into Karnataka, Telangana, Andhra Pradesh, Odisha and South Chhattisgarh during next 2 to 3 days. US President Donald Trump claims deal to end war with Iran will be signed today and Strait of Hormuz will be open to all immediately afterwards. India beat Afghanistan by 7 wickets in rain-affected first one-day international cricket at Dharamshala. And in ICC Women's T20 World Cup, India to begin their campaign against arch-rivals Pakistan in Birmingham this evening. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: స్పైసెస్ బోర్డు చైర్మన్ పర్యటన, ఇనిడో ప్రతినిధుల పర్యటన, గుంటూరు ఛానల్ అభివృద్ధికి నిధుల కేటాయింపు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. దేశంలోనే అతి సమగ్రమైన క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి అవతరించింది. గడచిన మే 14 ఇక్కడి నాట్కో క్యాన్సర్ సెంటర్లో 18 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పెట్ స్కాన్ యంత్రాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రపంచం యుద్ద వాతావరణంలో ఉన్నా మన దేశ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉన్నారని అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 140 కోట్ల రూపాయలతో నూతన నిర్మాణాలు చేపట్టామన్న పెమ్మసాని తెలంగాణలో కేవలం ఒక్క క్యాన్సర్ ఆసుపత్రి మాత్రమే ఉందని గుర్తు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రపంచంలో సంభవిస్తున్న మరణాలలో 17% క్యాన్సర్ వల్ల సంభవిస్తున్న నేపథ్యంలో ఆసియాలోనే అతిపెద్ద క్యాన్సర్ థెరపీ సెంటర్ ప్రజలకు అందుబాటులోకి రావడం ఆనందకరమని, రాష్ట్రంలో 4 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించామని తెలిపారు. గుంటూరు నగరం పట్టాభిపురంలో గల రైతు బజార్ను 6 కోట్ల రూపాయలతో ఆధునీకరించి 100 దుకాణాలను ఏర్పాటు చేసే కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మే 15 శంకుస్థాపన చేశారు. ఆధునిక వాణిజ్య కేంద్రంగా రూపొందుతున్న ఈ రైతు బజార్ రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానం చేస్తూ మధ్యవర్తులు లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎంతో ఉపయోగపడనుందని అన్నారు. దక్షిణ మధ్య రైల్వే గుంటూరులోని రైల్ మహల్లో మే 23 రోజుగార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ ఆన్లైన్లో అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర కమ్యూనికేషన్లు గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ ప్రధాని నేరుగా ఈ నియామకాల ప్రక్రియలో పాల్గొనడం ఎంతో విశేషమని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి భారతీయుడు బాధ్యతతో అడుగులు వేస్తే మన దేశం ఉన్నతంగా ఎదగడానికి ఎంతో కాలం పట్టదని అన్నారు. 2016 నుంచి 2025 వరకు పోస్టల్ శాఖ ఆదాయం కేవలం 200 కోట్లు ఉంటే ప్రస్తుతం దానిని 2000 కోట్లకు తీసుకువచ్చామని తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థకు యునిడో జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డు లభించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డును గుంటూరు నగరానికి ప్రకటించింది. జూన్ 1వ తేదీన విజయవాడలో జరిగిన సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ప్రాజెక్ట్ వర్క్షాప్లో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ ఈ అంతర్జాతీయ అవార్డును కేంద్ర స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్ సురభి మాలిక్ చేతుల మీదుగా అందుకున్నారు. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ యునిడో ప్రతినిధి బృందం 2వ తేదీన గుంటూరులో పర్యటించింది. నగరంలోని పారిశుద్ధ్య పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పరిశీలించిన బృందానికి సుస్థిర పట్టణాభివృద్ది, ప్రజారోగ్య పరిరక్షణ, ఆధునిక పారిశుద్ధ్య నిర్వహణలో గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ వివరించారు. ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ఈ ఆటోల వినియోగం, వాటి ద్వారా చెత్త సేకరణ, శుభ్రత కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ హిత సాంకేతికతలకు ప్రాధాన్యతస్తూ రిజర్వాయర్ల వద్ద ఈ ఆటోలకు అవసరమైన ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసిన విధానాన్ని కమిషనర్ వివరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని 3వ తారీఖున గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, హార్ట్ఫుల్నెస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సైక్లింగ్ ఫర్ గ్రీన్ ఫ్యూచర్ పేరుతో భారీ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. నగరంలోని సీతారామయ్య ఉన్నత పాఠశాల నుంచి గుజ్జనగుండ్ల వరకు జరిగిన ఈ ర్యాలీని ప్రారంభించిన గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ పర్యావరణ హిత రవాణా విధానాలను అవలంబించడం, స్థిరమైన జీవన విధానాలను ప్రోత్సహించడం ద్వారా ప్రజలలో అవగాహన పెంచడానికి ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు. దేశవ్యాప్తంగా కేవలం 3 ప్రాంతాల్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమృద్ధి కేంద్రాలలో ఒకటి గుంటూరు జిల్లా నారాకోడూరులో ఏర్పాటైంది. కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మే 6న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ సమృద్ధి కేంద్రాలు

0: గ్రామీణాభివృద్ధికి నూతన వేదికలుగా మారి ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ సేవలు, పునరుత్పాదక ఇంధన వినియోగం వంటి అనేక రంగాల్లో గ్రామ ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూరుస్తాయని చెప్పారు. ముఖ్యంగా హెల్త్, ఏటీఎం, పోస్టల్ సేవలు వంటివి ఒకే చోట అందుబాటులోకి వస్తాయి. గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ముదిగొండ రవిశంకర్, గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టీడీ కోడ్ 08596. హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
3: గుడ్ మార్నింగ్, శుభోదయం, నమస్తే మేడం. నేను రాఘవేంద్రని మాట్లాడుతున్నాను మేడం.
2: శుభోదయం అండి, చెప్పండి.

0: కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టీడీ కోడ్ 08596. హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: గుడ్ మార్నింగ్, శుభోదయం. నమస్తే మేడం, నేను రాఘవేంద్రని మాట్లాడుతున్నాను మేడం.
0: శుభోదయం అండి, చెప్పండి.
1: ఈరోజు ప్రముఖ సినీనటి మాధవి గారి పుట్టినరోజు ఉంది మేడం. ఖైదీ, చట్టంతో పోరాటం, మాతృదే భావ వంటి చిత్రాలు నటించిన మాధవి గారికి మన బర్త్డే విషయం తెలియజేద్దాం మార్కాపురం ద్వారా. అలాగే ప్రముఖ తెలుగు కవి, హేతువాది, నాస్తికుడు, విప్లవకుడి శ్రీశ్రీ గారి వర్ధంతి ఉంది మేడం. రేపు విశాఖపట్నంలో జీవించారు శ్రీశ్రీ గారు. అతని పేరు శ్రీరంగ శ్రీనివాసరావు గారు. అలాగే రేపు ప్రముఖ సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు చక్రి గారి జయంతి ఉంది మేడం. రేపు ఆయన మహబూబాబాద్ లో జన్మించారు. చక్రి గారు రోజు ముందుగానే ఘనమైన నివాళులు అర్పిస్తూ శ్రీశ్రీ గారు రచించిన పదండి ముందుకు సినిమా పేరు మేడం.
0: సినిమా పేరు పదండి ముందుకు.
1: పదండి ముందుకు, పదండి ముందుకు కథం తొక్కుదాం అని టైటిల్ సాంగ్ ఉంటుంది మేడం. ఘంటసాల గారు, మాధురి సత్యం గారు పాడారు.
0: ఇందులో ఒకటే అందుబాటులో ఉంది
1: అయితే వెలుగు నీడలు. కల కానిది విలువైనది, బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. ఆ పాట మేడం
0: ఉదయాన్నే మంచి పాట కోరుతున్నారు. అంటే పేద సాంగ్ కదా, కొంచెం స్లో సాంగ్ కదా. ఏ చిత్రం అన్నారు అది?
1: వెలుగు నీడలు.
0: వెలుగు నీడలు హుషారు పాట అయితే బాగుండేది. ఓకే, అవునండి. భార్యాభర్తల నుంచి
1: జోరుగా హుషారుగా షికారు పోదుమా, హాయి హాయిగా తీయ తీయగా.
0: వెరీ గుడ్. ఆ పాట వస్తుందండి, వినేద్దాం అందరం.
1: ధన్యవాదాలు మేడం.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హలో.
5: హలో.
4: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? పేరు?
5: నా పేరు సుశీల అండి.
4: ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
5: మాకా నమో వెంకటేశాయ సినిమా, వెంకటేశ్వర స్వామి.
4: నమో వెంకటేశ చిత్రం నుంచి మంచి పాట?
5: అవును స్వామి. అవునమ్మా.
4: పాట వస్తుందమ్మా, వినేద్దాం.
5: సరే సరే మేడం.

0: హలో హలో
1: గుడ్ మార్నింగ్ మేడం గారు.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి?
1: సంగారెడ్డి జిల్లా ఎద్దుమైల నుండి మేడం.
0: ఓకే, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారండి?
1: రాజకోట రహస్యంలో కరుణించవారున్న దేవ అనే సాంగ్ మేడం గారు.
0: పాట వస్తుంది, వినిద్దాం అందరం.
1: థ్యాంక్ యూ మేడం, నమస్తే,
0: వెల్కమ్.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: తెలియజేస్తున్నాను, తిలమాల నుంచి. ఎన్నో ఎన్నో రాగాలున్న సంగీతం కళ సాంగ్ మేడం.
0: పెళ్లి చేసుకుందామా? చిత్రం పేరు?
1: అవును మేడం.
0: మీ పేరండి?
1: నా పేరు నీలావతి మేడం.
0: పాట వస్తుందండి అందరి కోసం. ఓకే
1: ఓకే మేడం.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, చెప్పండి.
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామము, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారా? మేడం గారు
0: బాగున్నామండి. ఈరోజు ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు?
1: శ్రీరామ కథ మేడం గారు.
0: శ్రీరామ కథ?
1: శ్రీరామ కథలో మాధవ మాధవ నన్ను లాలించరా అనే పాట ఉంటుంది చూడండి మేడం గారు.
0: మాధవ, కానీ ఉదయాన్నే లాలి పాట వినిపిస్తే ఎలాగండి? అందుకని ఉదయాన్నే మంచి పాట ఇంకోటి అందులో వినిపించమంటారా? రామకథ చిత్రం నుంచి మంచి పాట వినిపిస్తాను. ఓకే, అందరు లేవాలి కదా, మరి మళ్ళీ జోల పాట పాడితే ఎలాగా? ఓకే, రామకథ శ్రీరామకథ టైటిల్ సాగ్ వినిపిస్తాను. ఓకే,
1: వెల్కమ్.

0: హలో హలో
1: హలో మేడం,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కొత్తపల్లె మేడం.
0: పేరు?
1: దివ్య మేడం.
0: ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: రాహుల్ విశ్రామ్ బాయ్ పిక్చర్. హలో మేడం.
0: హలో చెప్పండి.
1: రాహుల్ విశ్రామ్ బాయ్ మేడం.
0: వేరే ఛాయిస్ తీసుకోండి. ఇంకో పాట.
1: ఇంకో పాట మేడం.
0: హలో.
1: పరుగులో నుంచి పాట మేడం. ఫస్ట్ పాట.
0: ఓకే.

0: హలో హలో
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి.
1: సాల్మన్ మేడం.
0: చెప్పండి సాల్మన్ గారు.
1: దేవాంతకుడు మేడం.
0: అందులో ఏ పాట అండి?
1: పెళ్ళమ్మకు పెళ్ళి అంటే అన్నయ్య సంబరం అంట మేడం.
0: దేవాంతకుడే కదా?
1: ఆ చిరంజీవి మేడం.
0: పాటిస్తుంది, వినేద్దాం అందరం.
1: ఆర్లగడ్డ పోలా ఇంట్లో సోదరులందరి కోసం.
0: ఓకే.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్కమ్ బ్యాక్ టు హలో ఎఫ్ఎం ఫ్రమ్ మార్కాపురం ఎఫ్ఎం. హలో హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పేరు చెప్పండి. ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారు మీరు? వేములవాడ. అందులో ఏ పాట అండి? ఇది బుర్రకథ కదా, ఇంకేదన్నా మంచి పాట వినిపించమంటారా? ఇందులో అది ఓకే, కాకపోతే మార్నింగ్ టైం కదా, నైట్ అయితే బాగుండేది. ఓకే పాట వచ్చేస్తుంది అయితే, ఇట్స్ ఓకే.

పంచపరమన్నాలు మెక్కి మత్తు తాగుళ్ళతో దిమ్మెక్కి.

0: హలో,
1: నమస్కారం అండి. బాగున్నారండి?
0: నమస్కారం. బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నామండి. బాగున్నామండి.
0: ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారు? బాల శ్రీనివాస్ గారా?
1: అవునండి, అవునండి.
0: ఓకే, చెప్పండి.
1: వర్షం పడుతుందండి ఈ శుభ సందర్భంగా. అడవి దొంగ చిత్రంలో ఉండండి.
0: అడవి దొంగ.
1: అవునండి. వాన వాన వందన వంద పాట కావాలి.
0: అడవి దొంగ. ఓకే, వస్తోంది పాట.
1: ధన్యవాదాలు.

0: அச்சா பப்பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
0: హలో హలో
3: హలో
0: హలో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి
3: హలో నమస్తే మేడం
0: నమస్తే అండి మీ పేరు
3: నా పేరు చన్మాంబాజ్ మేడం
0: ఓకే ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారు ఈరోజు
3: ప్రేమ ఖైదీ సినిమాలో
0: ప్రేమ ఖైదీనా అందులో ఏ పాట అయినా పర్లేదా
3: ఏ పాట అయినా పర్లేదు
0: ఓకే

0: హలో హలో,
1: హలో,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మార్కాపురం నుంచి అండి.
0: పేరు
1: కోటేశ్వరి అండి.
0: చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
1: సీతారత్నం గారి మనవరాలు సినిమాలో నుంచి అండి. మేనాది
0: సీతారత్నం గారి
1: మనవరాలు.
0: సీతారామయ్య గారి మనవరాలు.
1: ఏ అదే
0: అందులో ఏ పాట?
1: కలికి చిలకల కొలిసి మేనత్ అని పాట అండి.
0: ఓకే, పాట వస్తుంది, వినిద్దాం.
1: ఓకేనండి, మాలూరు అత్త కోసం ఈ పాట అండి.
0: వెల్కమ్.

0: ఈనాటి చిన్నపిల్లల కార్యక్రమంలో పొదిలి మండలం పార్వతీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా ఈ ప్రకటన.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: నమస్తే పిల్లలు, రేడియో బాలానందం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వినోదం, జ్ఞానం, పాటలు, కథలు, కవితల మేళవింపుగా సాగే ఈనాటి బాలానందం కార్యక్రమం సమర్పిస్తున్నవారు జెడ్పి హై స్కూల్ పార్వతీపురం పొదిలి మండలం విద్యార్థిని విద్యార్థులు. ముందుగా మేము చిట్టి పొట్టి బాలలం అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు 3వ తరగతికి చెందిన పయ్యావుల వెంకట దీక్షిత, మాట శ్రీవల్లి. వీరిని స్వాగతిద్దామా మరి.

0: చిట్టి పొట్టి బాలలం అంటూ చక్కగా ఆలపించిన పయ్యావుల వెంకట దీక్షిత, మాటా శ్రీవల్లి నన్ను జేజేలతో అభినందిద్దామా మరి. కథలంటే మీకు ఎంతో ఇష్టం కదా పిల్లలు. కాకి దాహం కథ అందరికీ తెలిసినదే, కానీ కాకి దాహం కథను సృజనాత్మక ధోరణిలో చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు 7వ తరగతి విద్యార్థి పసుపులేటి హేమంత్. మరి అతడిని స్వాగతిద్దామా.
1: ఒకరోజు ఎండ తీవ్రంగా ఉంది. నీటి కోసం ఒక చిన్న కాకి ఊరంతా తిరిగింది. పాపం ఎక్కడ నీరు కనిపించలేదు. కాకి అయ్యో ఎంత దాహం వేస్తుంది, నీరు తాగకపోతే ప్రాణం పోయేలా ఉంది అంటూ చుట్టూ వెతకసాగింది. ఇంతలో ఒకచోట పాత కుండ కనిపించింది. కుండ దగ్గరికి వెళ్ళి చూసింది. నీరు కుండలో అడుగున ఉన్నాయి, కానీ నా ముక్కుకు అందడం లేదు. ఏమి చెయ్యాలి అని ఆలోచించసాగింది. ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది. విషయము తెలుసుకొని, ఏ కాకి, నీవు నీరు అందుకోలేవు, నీ ప్రయత్నం ఆపేసి వెళ్ళిపో అంది. కాకి, నేను వెళ్ళను, సమస్య ఎంత పెద్దదైనా బుద్ధితో ప్రయత్నిస్తే పరిష్కారం కనుక్కోవచ్చు, నేను ప్రయత్నిస్తాను అని కాకి చుట్టూ చూస్తూ ఆలోచించసాగింది. కొంచెం దూరంలో చిన్న రాళ్ళు కనిపించాయి. రాళ్ళను చూడగానే కాకి తలుక్కుమని ఆలోచన వచ్చింది. ఒక్కొక్క రాయిని తీసుకొని వచ్చి కుండలో వేయసాగింది. కొన్ని రాళ్ళు వేశాక నీరు పైకి వచ్చింది. ఆనందంగా నీరు తాగింది. కాకి ఇలా అనుకుంది, కష్టం కూడా అవకాశం ఇస్తుంది, ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది. నక్క సిగ్గుతూ, నన్ను క్షమించు, నేను నిన్ను ఎంతో జగతాది చేశాను, నీ బుద్ధికి నమస్కారం అని చెప్పి వెళ్ళిపోయింది. కాకి ఎప్పుడు ఆశ విడవ

0: కండి, తెలివితో ప్రయత్నిస్తే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది.
1: కాకి దాహం కథను సృజనాత్మకతో ఎంతో చక్కగా చెప్పినటువంటి పసుపులేటి హేమంత్ను మనం జేజేలు చెబుతూ అభినందిద్దాం పిల్లలు. పూలు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. పూలని ఇష్టపడని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. అటువంటి పూల గురించి గేయం చెప్పడానికి మన ముందుకి వస్తాం.

0: ఎంతో అందంగా ఉంటాయి. పూలని ఇష్టపడని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. అటువంటి పూల గురించి గేయం చెప్పడానికి మన ముందుకి వస్తున్నారు 3వ తరగతి చిన్నారులు పివి దీక్షిత, ఎం శ్రీవల్లి. వారిని స్వాగతిద్దామా పిల్లలు.
1: గులాబీ పువ్వు చెప్పింది పువ్వుల రాణిని నేనని, గులాబీ పువ్వు చెప్పింది ఏమని ఏమని.

చెప్పింది ఏమని, ఏమని బంగారు రంగు నాదని, చామంతి పువ్వు చెప్పింది చలికాలంలో పుసానని, చామంతి పువ్వు చెప్పింది ఏమని, ఏమని చలికాలంలో పుసానని, మల్లె పువ్వు చెప్పింది మండు టెండలో వసానని, మల్లె పువ్వు చెప్పింది ఏమని, ఏమని మండు టెండలో.

0: గమ్మని తేనెలు విస్తామని.
1: పువ్వుల గురించి చక్కగా ఆలపించినటువంటి 3వ తరగతి చిన్నారులు పివి దీక్షిత, ఎం శ్రీవల్లిలకు జేజేలు పలుకుదామా పిల్లలు. మనకు తెలియని విషయాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి కదా. వాటిలో కొన్ని క్రొత్త విషయాలు చెప్పడానికి మన ముందుకు వస్తున్న 6వ తరగతి విద్యార్థిని మేకల శ్రీవర్ధినికి స్వాగతం చెబుదామా పిల్లలు.
0: తెలుసుకుందామా పిల్లలు, చీమలు తీపి పదార్థాలను ఎలా కనిపెడతాయి మీకు తెలుసా పిల్లలు? ఎక్కడైనా తీపి పదార్థాలు పెడితే చీమలు కనిపెట్టి వాటి చుట్టూ వస్తాయి కదా. ఎలా అంటే చీమ తలపై యాంటినా లాగా 2 చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి. అవే చీమలను ఆహారపు అన్వేషణలో సహాయపడతాయంట. ఆహార పదార్థాలలో ఉండే వాసనను కనిపెడతాయంట. వీటికి అనుసంధానంగా ఉండే జ్ఞానేంద్రియ కణాల ద్వారా ఆ సమాచారం చీమ మెదడుకు తెలుస్తుందట. పదార్థాలు ఎక్కడో ఉన్నప్పటికీ గాలిలో వ్యాపించే ఆ వాసనను కనిపెట్టడానికి చీమలు ఈ వెంట్రుకలను అటు ఇటు కదిలించి దారి కనుక్కుంటాయట. ఈ వెంట్రుకలను చీమ తల నుండి తొలగిస్తే మాత్రం చీమలు ఆహార పదార్థాలను కనిపెట్టే సామర్థ్యాన్ని కోల్పోతాయంట. ఎరుపంటే ఎద్దులకు కోపమా? ఈ ప్రపంచంలో ఇతర జీవులు మనల రంగులను చూడలేవు, అయితే ఎద్దుల పోరాటం ఎప్పుడైనా చూసారా? స్పెయిన్ వాసులకు ఎంతో ఇష్టమట. ఆ ఆటలో ఎరుపు రంగంటే ఎంతో కోపంగా ఉన్నట్లు చూపిస్తారు. ఈ ఆటలో ఎద్దు ముందు ఒక ఎరుపు రంగు రుమాలును చూపిస్తారు, దానితో ఆ ఎద్దు కోపంగా వెంటబడుతుంది. అందువలన కొంతమంది ఎరుపు రంగు బట్టలు వేసుకొని వాటి ముందుకు రావడానికి భయపడతారు. కానీ వాస్తవానికి రంగులు గుర్తించే శక్తి ఎద్దులకు లేదు. వాటికి అన్ని రంగులు ఒకే విధంగా కనబడతాయి. మరి ఎందుకు ఎరుపు రంగు ఎద్దులకు చూపిస్తారు అంటే అది ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి. పాములు నీరు తాగుతాయా? జంతువులన్నీ నీరు తాగుతాయి కదా, మరి పాములు నీరు తాగవు, మనలాగా చెమట కూడా పట్టదు. అందుకని వాటి శరీర అవసరాల కోసం తక్కువ నీరు అవసరం అవుతుంది. సముద్రం నివసించే ప్రాణులు ఇతర జీవులు వాటిని తినడం ద్వారా ఆహారమే కాకుండా నీటి అవసరాలను తీర్చుకుంటాయట. అలాగే పాములు కూడా వేటాడి తినే జంతువులలోని నీటినే పాములు తమ అవసరాలను తీర్చుకుంటాయి.
1: పిల్లలు, మనకు తెలియని విషయాలైనటువంటి చీమల గురించి, వాటికి ఉన్నటువంటి ఆంటనాలు, వాటి ప్రాధాన్యత, మరియు ఎరుపు రంగు ఎద్దులు వాటి కోపము, తరువాత పాములు నీళ్ళు తాగుతాయా అనే విషయాల గురించి చక్కగా వివరించినటువంటి 6వ తరగతి విద్యార్థిని శ్రీవర్ధినికి జయజయలు చెబుదామా. మరి మన జాతీయ భాష హిందీ. హిందీలో గేయాలను పాడడానికి మన ముందుకు వస్తున్న 6వ తరగతి చిన్నారులు లక్ష్మీపార్వతి, శ్రీవర్ధిని.

హిందీలో చక్కగా గేయాలను పాడి వినిపించినటువంటి చెరుకుపల్లి లక్ష్మీ పార్వతి, మేకల శ్రీవర్ధిన్లకు జేజేలు పలుకుదామా పిల్లలు. తెల్లవారి యొక్క దుర్మార్గాలను ఎండకడుతూ మాకు మీ పాలన వద్దు అంటూ గరిమెల్ల సత్యనారాయణ గారు రచించిన గేయాన్ని మన ముందు పాడడానికి వస్తున్న 6వ తరగతి చిన్నారులు మాట దుర్గాప్రసాద్, పల్లపు జయకుమార్, కోనంకి జాసువులను స్వాగతిద్దామా పిల్లలు.

0: వద్దంటాడు. అయ్యో చెట్టుకు తెచ్చుకోమమ్ము, అయ్యో చెట్టుకు తెచ్చుకోమమ్ము, చెడిపోమంటాడు. మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము,
1: మా కొద్ది తెల్ల తొరతనము అంటూ గరిమెల్ల సత్యనారాయణ గారు రచించినటువంటి గేయాన్ని చక్కగా పాడి వినిపించినటువంటి చిన్నారులు మాట దుర్గాప్రసాద్, పల్లపు జయకుమార్, కోనంకి జాసువలకు మనం జయజయలు పలుకుదామా పిల్లలు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదో రైమ్ రూపంలో చెప్పడానికి మన ముందుకు వస్తున్న 6వ తరగతి చిన్నారి మేకల అవినాష్ను స్వాగతిద్దామా పిల్లలు.
2: టుడే ఐ ఆమ్ గోయింగ్ టు సాంగ్ ఏ యాక్షన్ సాంగ్, హెల్తీ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్. హెల్తీ ఫుడ్, హెల్తీ ఫుడ్, హూ ఆర్ యూ? ఐ ఆమ్ ద వన్ దట్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఐ మేక్ యూ గ్రో టాల్ అండ్ స్ట్రాంగ్ అండ్ గివ్ యూ ఎనర్జీ ఆల్ డే లాంగ్. హెల్తీ ఫుడ్, హెల్తీ ఫుడ్, హూ

0: I'm the one that is glad for you. I make you weak and very sick. You become lazy and now more quick.
1: ఆరోగ్య ప్రాధాన్యతను గురించి తెలియజేస్తూ చక్కగా రైమ్ రూపంలో మనకు పాడి వినిపించినటువంటి మేకల అవినాష్ను మనమందరము జయజయలు చెబుతూ అభినందిద్దాం పిల్లలు. వృక్షో రక్షితి రక్షిత, చెట్టు లేనిదే జీవుల మనుగడ లేదు అనే విషయాన్ని కథ రూపంలో చెప్పడానికి మన ముందుకు వస్తున్న విద్యార్థిని సౌరం అమీనాను మనందరం స్వాగతిద్దామా పిల్లలు.
2: చెట్టుల మాట వినండి. ఒక ఊరిలో చిన్నారి ఆనంద్ అనే బాలుడు ఉండేవాడు. ఉదయం పాఠశాలకు వెళ్తూ చెట్ల కింద ఆడుకోవడం అతనికి ఎంతో ఆనందం. చెట్లు అతనికి మంచి స్నేహితులు. కానీ ఒకరోజు గ్రామంలో ప్రక్కనున్న అడవిలో చెట్లను నరికే శబ్దం వినిపించింది. చక్ చక్ చక్ చక్ అడవి నిట్టూర్పులు వినిపించాయి. ఆనంద్ ఆ శబ్దాల వైపు పరుగెత్తి వెళ్ళాడు. అక్కడ పెద్ద పెద్ద చెట్లు నేలకూలుతున్నాయి. పక్షులు భయంతో రెక్కలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఆనంద్ గుండె కత్తిరించినట్లయింది. అప్పుడు ఒక్కసారిగా గాలి కదిలి ఒక చెట్టు ఓదార్పు గలం విన్నాడు. ఆనంద్ మమ్మల్ని రక్షించు. ఆనంద్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఏమి చేయగలను అని ఆలోచించాడు. చెట్లు మనకు గాలి నీడ జీవం. చెట్లను కాపాడితే జీవరాశులు బ్రతుకుతాయి. నేను ఏమైనా చేస్తాను, మిమ్మల్ని కాపాడుతాను. పిల్లల హృదయంలో ప్రారంభమైన మార్పు ప్రపంచాన్నే మార్చుతుంది. అతడు పరుగెత్తుకుంటూ గ్రామానికి వెళ్ళి పెద్దలకు చెప్పాడు. మొదట వారు నవ్వుతూ ఒక చెట్టు మాట్లాడింది అనుకున్నారు. కానీ రోజు రోజుకు వేసవి వేడి ఎక్కువ అవడంతో వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి. ఆనంద్ స్నేహితులతో కలిసి నినాదాలు పెట్టాడు. చెట్టు ఉన్న చోట జీవం ఉంటుంది. ఒక చెట్టు లక్షల శ్వాసలు గ్రామస్తుల హృదయం కదిలించింది. వాళ్ళు కలిసి చెట్లు నరికే వాళ్ళని ఆపారు. కొత్త కొత్త మొక్కలు నాటారు. కొన్ని రోజుల్లోనే గ్రామం చల్లని గాలి చిరునవ్వు చిందించింది. పక్షుల పాటలు తిరిగి వినిపించాయి. అడవి మళ్ళీ జీవంతో నిండిపోయింది. అదే చెట్టు ఆనంద్కు నిశ్శబ్దంగా చెప్పింది, ప్రకృతిని కాపాడేవాడు నిజమైన హీరో. ఆనంద్ చిరునవ్వుతో ఇలా అనుకున్నాడు, ప్రకృతిని కాపాడటం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే.
1: ఆనంద్ ఆ చెట్టును రక్షించడానికి చేసిన ప్రయత్నాన్ని చక్కగా వివరించి చివరగా వృక్షో రక్షితి రక్షిత అనే నినాదాన్ని తెలియచేస్తూ చెప్పినటువంటి 8వ తరగతి విద్యార్థిని సౌరం అమీనాకు మనందరం జయజయలు పలుకుదామా పిల్లలు. ప్రశ్నలు వేస్తుంటాం, సమాధానాలు చెబుతుంటాం. కానీ కొన్నిసార్లు ప్రశ్నలు విన్నప్పుడు తమాషాగా అనిపిస్తాయి. అటువంటి తమాషా ప్రశ్నలు అడగడానికి మరియు సమాధానాలు చెప్పడానికి మన ముందుకు వస్తున్న 6వ తరగతి చిన్నారులు కొమ్మి రోహాన్ మేకల అవినాష్లను స్వాగతిద్దామా పిల్లలు.
3: మీరు నాకు ఒకటి ఇస్తే నేను మీకు ఎన్ని కావాలో ఇస్తాను. నేను ఎవరిని?
0: పింటర్.
3: వేస్తే బిగుసుకుంటాను, తీస్తే వెలుగునిస్తాను. నేను ఎవరిని?
0: తలుపు.
3: నన్ను చలికాలంలో ఎత్తుకుంటారు, వర్షాకాలంలో తిట్టుకుంటారు, ఎండాకాలంలో విసిరేస్తారు. నేనెవరిని?
0: దుప్పటి.
3: మీరు నన్ను చూస్తూ నవ్వుతున్నారు, నేనెవరిని?
0: సెల్ఫోన్.

0: లేకుండా మీరు బయటకు వెళ్ళలేరు. నేనెవరిని?
1: బట్టలు.
0: సీరియల్స్ చూస్తూ తిడుతుంటారు. నేనెవరిని?
1: టీవీ.
0: మీరు ఎంతటి వాళ్ళైనా నన్ను అసహించుకుంటున్నారు. నిద్ర లేవగానే నా దగ్గరికి రావాల్సిందే. నేనెవరిని?
1: బాత్రూమ్.
0: మీరు నన్ను బాగా తొక్కి తొక్కి చంపుతారు. నేనెవరిని?
1: డోర్ మ్యాట్.
0: నాకు ఒక కన్ను ఉన్నా నేను చూడలేను. నేనెవరిని?
1: సూది.
0: నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను, మురికిగా ఉన్నప్పుడు తెల్లగా ఉంటాను. నేను ఎవరిని?
1: బ్లాక్ బోర్డ్.
2: పిల్లలు, తమాషా ప్రశ్నలు జవాబులు వినిపించినటువంటి చిన్నారులు కొమ్మి రోహన్ మేకల అవినాష్లను జేజేలతో అభినందిద్దామా పిల్లలు? తల్లిని మించిన దైవం లేదు. అమ్మను గురించి ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. మరి అమ్మ గురించి చక్కగా పాట పాడడానికి మన ముందుకు 6వ తరగతి చిన్నారులు చెరుకుపల్లి లక్ష్మీపార్వతి, ఇండ్ల మేఘన, మేకల శ్రీవర్ధినులు వస్తున్నారు. వారిని మనం స్వాగతిద్దామా పిల్లలు?

చీరలకి నేల తల్లి అమ్మ, వీచే చల్లని గాలులకి జలకమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి వినకోయలమ్మ, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టికి మూలం.

0: అమ్మను గురించి చక్కగా పాట రూపంలో మనకు పాడి వినిపించినటువంటి 6వ తరగతి చిన్నారులు చిరుకుపల్లి లక్ష్మీపార్వతి, ఇండ్ల మేఘన, మేకల శ్రీవర్ధినులను మనము జేజేలతో అభినందిద్దాం. పిల్లలు, మన దేశం భారతదేశం అని చెప్పుకోవడానికి ప్రతి పౌరుడు ఎంతో గర్వపడతాడు. కారణం, మన దేశం అంత గొప్ప సంస్కృతి గల దేశం. భారతదేశం గొప్పతనం గురించి హిందీలో పాట పాడడానికి మన ముందుకు వస్తున్న 6వ తరగతి చిన్నారి కొమ్మి రోహాన్ను స్వాగతిద్దామా పిల్లలు.
1: కాశ్మీర్ కా కేసరి జిస్కా తిలక లగాతా హే, జిస్కా పావన్ గంగా జల్ అమృత.

0: कश्मीर का केसर जिसका तिलक लगाता है, जिसका पावन गंगा जल अमृत कहलाता है।
1: మన భారతదేశం గొప్పతనాన్ని చక్కగా పాట రూపంలో వినిపించినటువంటి కొమ్మి రోహాన్ను జేజేలతో అభినందిద్దాం పిల్లలు. మనకు ఏ సమస్య వచ్చినా మనం అది

అధిగమించగలం అంటూ వీ షెల్ ఓవర్కమ్ అని తెలియజేస్తూ పాట రూపంలో మనకు చక్కగా పాడి వినిపించడానికి 3వ తరగతి విద్యార్థిని మాటా శ్రీవల్లిని మనం స్వాగతిద్దామా పిల్లలు?

0: వి షెల్ ఓవర్కమ్ అంటూ చక్కగా పాడి వినిపించినటువంటి మూడవ తరగతి విద్యార్థిని మాటా శ్రీవల్లిని జేజేలు పలుకుతూ అభినందిద్దాం పిల్లలు.
1: మీరింతవరకు పొదిలి మండలం పార్వతీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
2: ముఖాన మొటిమల
3: సైబాల్,
2: గజ్జా బొబ్బల
3: సైబాల్,
2: నడుగులో తామర
3: సైబాల్,
2: బురద పుల్ల
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇప్పుడు సమయం 10:10 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత

0: ప్రాంతాల పోలీసు సిబ్బందికి శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాలను అందజేశారు. లెఫ్టినెంట్ కమాండర్ సూరజ్ పరాశర్, లెఫ్టినెంట్ కల్నల్ నితీష్ భారతి శుక్లా, మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్, ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్, రమేశ్వర్ దుర్గా దేశ్ముఖ్లకు శౌర్యచక్ర పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు ఇతర కేంద్ర మంత్రులు, సాయుధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలో అనిశ్చితి, అస్థిరతలు ఉన్నప్పటికీ భారతదేశం ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో వృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు. వికసిత భారత్ దార్శనికత దిశగా రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకోవటానికి, కలిసి పనిచేయటానికి వీలు కల్పించే ఒక సహకార వేదికగా నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించగలదన్నారు. నాణ్యమైన విద్య, డిమాండ్కు అనుగుణమైన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా దేశ యువతకు సరైన వాతావరణాన్ని కల్పించడం వంటివి ప్రాధాన్యత కలిగి ఉండాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాల పాలనతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన నేపథ్యంలో న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా బుధవారం ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండటం వల్లనే వేగవంతమైన వృద్ధి సాధ్యమవుతోందని చెప్పారు. గత పుష్కర కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందన్నారు. 2014 నుండి 2026 వరకు సాగిన ఎన్డీఏ ప్రస్థానాన్ని భారత్ తన పూర్తి సామర్థ్యంతో అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రయాణంగా చెప్పవచ్చన్నారు. ప్రభుత్వ పారదర్శక పాలన, ప్రజారంజక కార్యక్రమాల కారణంగా ఎన్డీఏ కూటమి ప్రజా విశ్వాసాన్ని పొందుతోందని ప్రధాని పేర్కొంటూ,
1: देश ने देखा कि जब नियत, नीति और निर्णय तीनों एक साथ काम करते हैं तो विकास की गति कैसी होती है। देश ने देखा कि जो काम दशकों में होते थे वो काम महीनों में होने लगे। 2014 में 74 एयरपोर्ट से 2026 में 160 से अधिक एयरपोर्ट तक, 2014 में 1000 किलोमीटर एक्सप्रेसवे से 2026 में 6700 किलोमीटर एक्सप्रेसवे तक, 2014 में 700 करोड़ रुपए डिफेंस एक्सपोर्ट से 2026 में 23000 करोड़ रुपए के डिफेंस एक्सपोर्ट तक देश ने बहुत लंबी यात्रा तय की.
0: రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాల బలోపేతానికి మరో కీలక ముందడుగు పడింది. భారత నౌకాదళం కోసం 20 అధునాతన సామర్థ్యాల ప్రపంచ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ జీఎన్ఎస్ఎస్ జామర్ల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ 449 కోట్ల రూపాయల విలువైన ఒప్పందంపై బుధవారం సంతకం చేసింది. భారత్ స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి, తయారీ బియూవై విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ జీఎన్ఎస్ఎస్ జామర్ వ్యవస్థలు ప్రత్యర్థి దేశాల ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థల పనితీరును దెబ్బతీయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉపగ్రహ సంకేతాల స్వీకరణ, ట్రాకింగ్ ప్రక్రియలకు అంతరాయం కలిగించడంతో పాటు తప్పుడు సంకేతాల ప్రసారం, మోసపూరిత జామింగ్ చర్యలను కూడా ఇవి నిర్వహించగలవని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ప్రమాదంలో 9 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1 పరిధిలోని ల్యాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా కిందపడి భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రమాదం, ఉద్యోగుల మృతి చెందటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి పరిశీలించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు.
2: My personal request to all our employees who are working here, don't be panic. We are with you. We are announcing 25 lakh crore rupees for each family. Not only regular employees, even outsource employees, insurance, PF, gratuity, everything other than this 25 lakhs they will get. We decided to free education to all their family members. One family will get one permanent job, even who are working outsources, that family also will get one permanent job. In all other, whatever, by giving all assistance, we are going to give it.
0: దేశవ్యాప్తంగా జూలై 1వ తారీఖు నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబి

0: జీరాంజీ పథకం కోసం 95,692 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్కు 7,700 కోట్ల రూపాయలు, తెలంగాణకు 3,825 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఎన్నికైన ప్రధానమంత్రిలో నిరంతరాయంగా 4,399 రోజుల పాటు సేవలందించిన నరేంద్ర మోదీ పూర్వ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ నెలకొల్పిన 4,398 రోజుల రికార్డును అధిగమించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ బుధవారం ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రిని అభినందిస్తూ 7 అంశాలతో కూడిన తీర్మానాన్ని మంత్రిమండలి ఆమోదించినట్లు తెలియజేశారు. అదేవిధంగా అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. కోటేశ్వర్ రోడ్డు నుంచి విమానాశ్రయం వరకు 6 కిలోమీటర్ల మేర దీనిని నిర్మించనున్నామని తెలిపారు.
1: మాన్య ప్రధానమంత్రి జీ నే ఏక్ నిర్వాచిత ప్రధానమంత్రి కే రూప్ మే సర్వాధిక అవధి తక్ దేశ్ కి నిరంతర సేవా కరనే కా రికార్డ్ స్థాపిత కియా హై. ఇస్ ప్రస్తావ్ మే మాన్య ప్రధానమంత్రి జీ కే నిర్వాచిత ప్రధానమంత్రి కే రూప్ మే సర్వాధిక అవధి తక్ దేశ్ కి నిరంతర సేవా కా జో ఐతిహాసిక అవసర హై ఇస్కే విషయ మే చర్చా హుయి సంకల్ప లియే గయే. आज 10 जून 2026 का दिन भारतीय लोकतंत्र की यात्रा में एक ऐतिहासिक और प्रेरणादायी पड़ाव के रूप में अंकित हुआ है.
0: ఈ నెల 21న జరగనున్న రీనీట్ యూజీ 2026 పరీక్షా సమయాన్ని 180 నిమిషాల నుంచి 195 నిమిషాలకు పెంచాలని జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షను పారదర్శకంగానూ అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగానే ఈ మార్పులు చేసినట్లు తెలిపింది. పరీక్షా విధానంలో చేసే చిన్న మార్పులు కూడా అత్యంత కీలకమైన పరీక్షా సమయంలో అభ్యర్థుల అనుభవంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని ఎన్టీఏ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 2 కీలక ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2 కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులలో భాగంగా 1,299 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వ సాధారణ కార్యాలయ భవన సముదాయం సిజీజీపీఓఏను, 1,234 కోట్ల రూపాయల వ్యయంతో ఉద్యోగులకు నివాస భవన సముదాయం జీపీఆర్ఏను నిర్మించనున్నారు. రాష్ట్రానికి కేటాయించిన ఈ ప్రాజెక్టులపై కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ
2: అనేక మంచి మంచి సంస్థలన్నీ ఒక చాట వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ గానీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒకే చోట ఉండే విధంగా ఆమోదం చేశారు. ఒకటి ఆఫీస్ వచ్చి 1,300 కోట్ల రూపాయలు, రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్. ఈ రెండు కలిపి దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
0: ఢిల్లీలో బుధవారం జరిగిన ది వీక్ ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ 2026లో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. సదస్సును ఉద్దేశించి జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూ జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 భారత విద్యారంగంలో అత్యంత పరివర్తనాత్మక సంస్కరణలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. ఎన్ఈపీ అమలుతో విద్యార్థులు ముందుగా నిర్దేశించిన విద్యా మార్గాలకు మాత్రమే పరిమితం కాకుండా తమ ఆసక్తులు, ఆశయాలకు అనుగుణంగా విద్యను అభ్యసించే అవకాశాన్ని పొందారని తెలియజేశారు. విద్యార్థులు ప్రస్తుతం బయోటెక్నాలజీ నుంచి సాహిత్యం వరకు అభివృద్ధి చెందుతున్న నూతన మార్గాల్లో తమ అభిరుచికి అనుగుణంగా విద్యను అభ్యసించే స్వేచ్ఛను పొందుతున్నారని చెప్పారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశాన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో శుక్ర శనివారాల్లో 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ సమావేశ స్వాగతోపన్యాసంలో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ శాంతికి, సహకారానికి ప్రాధాన్యతనిచ్చే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ గత దశాబ్ద కాలంలో ఈ రంగం సగటున ఏటా సుమారు 4.5% వృద్ధిని నమోదు చేస్తుందని, దేశంలో ఆహార ఉత్పత్తి దాదాపు 376 మిలియన్ టన్నులకు పెరిగిందని చెప్పారు. దేశంలో సుమారు 87% మంది చిన్న సన్నకారు రైతులేనని, వారికి సాధికారత కల్పించడం సమ్మిళిత అభివృద్ధికి కీలకమని వ్యాఖ్యానిస్తూ
3: छोटे किसानों की बेहतर आजीविका के लिए महिलाओं की भागीदारी और खेती में बढ़े इसके लिए खाद्य

0: रक्षा सुनिश्चित करने में ब्रिक्स देशों की बहुत महत्वपूर्ण भूमिका है, क्योंकि आधी आबादी तो यहीं रहती है दुनिया की और 43% से ज्यादा उत्पादन यहाँ होता है। तो आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है। उसके सभी पहलुओं पर विचार किया, अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है।
1: తెలంగాణలోని హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ గురువారం నిర్వహించిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కోల్ గ్యాసిఫికేషన్ వికసిత భారత్, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అధిక బూడిద శాతం ఉన్న దేశీయ బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని హైదరాబాద్ శాస్త్రవేత్తలు తప్పు అని నిరూపించారని చెప్పారు. సింగరేణి వద్ద ఉన్న విస్తారమైన బొగ్గు నిల్వలను గ్యాసిఫికేషన్ ద్వారా వినియోగిస్తే సుమారు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించవచ్చని వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ఆయన తెలిపారు. దేశంలో గత 12 ఏళ్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనపై తిరుపతిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశం సాధించిన ప్రగతి, అభివృద్ధి, విజయాలను ప్రతిబింబించే ప్రభుత్వ ప్రచురణలను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కారం చూపిందని, భారత్ ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4399 రోజులు పూర్తి చేసి చరిత్ర నెలకొల్పారని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ,
2: Honorable Prime Minister Shri Narendra Modi has completed 4,399 consecutive days as a Prime Minister, surpassing the Jawaharlal Nehru to become the longest continuously serving the Prime Minister of India. This is the record in itself, because there were days other than Congress, nobody can rule this country with a stable government. This government, it has not only given the political stability from policy paralysis to a dynamic decisive government, whether it is a risky decision or not, but in the interest of the country, he is always decisive.
1: జమ్మూ కాశ్మీర్లో జరగనున్న అమర్నాథ్ యాత్ర భద్రతా ఏర్పాట్లపై ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, సీఏపీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో అత్యంత పటిష్టమైన బహుళస్థాయి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా తదితర అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భక్తుల నమోదు, వసతి, వైద్య సేవలకు తగిన ఏర్పాట్లు చేయాలని అమిత్ షా సూచించారు. భారతదేశ ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్జాతీయ వాణిజ్య సౌలభ్యం కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలపై అవగాహన పెంచేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఎగుమతిదారుల సంప్రదింపుల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ డీజీఎఫ్టి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ యూనిట్లకు సూచించారు. ఈ మిషన్ ప్రధానంగా వాణిజ్య, ఆర్థిక సహాయం, అంతర్జాతీయ మార్కెట్లో ఎదురయ్యే లాజిస్టిక్స్ అనుమతులు, మార్కెట్ లభ్యత మొదలగు అడ్డంకులను అధిగమించడానికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు పేరిట ఒక ప్రచార కార్యక్రమం ప్రారంభమైందని, ఇది ప్రతి జిల్లా నుంచి నిర్దేశిత ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం, వాటిని ఎగుమతి కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి, మాగధీర చిత్రం నుంచి దీపు గీతామాధురి పాడిన పాట, గీత రచన ఎంఎం కీరవాణి.

తర్వాత వినండి. నువ్వు నేను చిత్రం నుంచి ఎస్పి చరణ్, ఉషా ఇంకా బృందం పాడిన పాట, గీత రచన కులశేఖర్.

కార్యక్రమంలో చివరిగా వినండి, పవిత్ర బంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయం వింటారు.
1: ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీ వరల్డ్ బ్లడ్ డోనార్ డే అంటే ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటారు.

0: దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవసరాలకు అనుగుణంగా రక్తదాతలను ప్రోత్సహించి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండేటట్టు చూసుకుని ప్రాణాలను కాపాడటం. ఇంకా రక్తదానంపై ఉన్న అనేక అపోహలను తొలగించి రక్తదానం, రక్తదాతల ప్రాముఖ్యతను వివరించడం. మరిన్ని విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఎయిమ్స్ మంగళగిరి అదనపు ఆచార్యులు డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్కారం డాక్టర్ చైతన్య కుమార్ గారు.
1: నమస్కారం
0: డాక్టర్ గారు, రక్తదానం ప్రాముఖ్యత గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
1: తప్పకుండా సార్. రక్తదానం అనేది అన్ని దానాల కన్నా చాలా ఉత్తమమైనది. ఎందుకంటే చాలా మందికి ఈ కాలంలో స్పీడ్ అనేది ఎక్కువ అవుతుంది, యాక్సిడెంట్లు అనేది జరుగుతున్నాయి, క్యాన్సర్ మొదలగు రకరకాల జబ్బులు వస్తున్నాయి అన్నమాట. ఇటువంటి జబ్బులు ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రక్తం అనేది మోస్ట్లీ ఎక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరికి ఓవర్ ఏ స్పాన్ ఆఫ్ 60 సంవత్సరాలలో 2 లేదా 3 యూనిట్లు బ్లడ్ ఏదో ఒక రకమైన రక్తాన్ని ఎక్కించుకునే స్థితిలో ఉన్నామన్నమాట. అటువంటి సిచ్యువేషన్లో అందరికీ కూడా రక్తం అనేది కావాల్సి వస్తుంది. దానికి అందరూ కూడా రక్తం ఇవ్వాల్సిన అవసరం ఉందండి.
0: అయితే డాక్టర్ గారు, ఒక వ్యక్తి రక్తదానం చేయడం వల్ల సమాజానికి మరియు ప్రాణాపాయంలో ఉన్న వారికి ఎలాంటి సహాయం అందుతుంది?
1: ప్రాణాపాయంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏ టైంలో వస్తారో మనం చెప్పలేమండి. కొన్నిసార్లు ఏమంటే రోడ్డు పైన వెళ్తుంటారు, 2-వీలర్లో బైక్లో కానీ స్కూటీలో కానీ పడిపోయి నేరుగా యాక్సిడెంట్తో వస్తుంటారు. సో అటువంటి సమయంలో రక్త నిల్వలు ఉండాల్సిన రక్త నిధుల్లో రక్తం లేదనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది, అంటే ఇబ్బందులు, ప్రాణాపాయ స్థితిలో ఉంటారనమాట. సో అటువంటి సిచ్యువేషన్లో రక్తదానం స్వచ్ఛందంగా ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళ రక్తాన్ని మనం వాళ్ళకు అందరికీ కూడా ఉపయోగిస్తామన్నమాట. సో ఆ పొజిషన్లో ఎవరు ఉంటారో, ఆ స్థితిలో ఎవరు ఉంటారో అనేది చెప్పలేము, ఎవరైనా ఉండొచ్చు. బట్ అట్లాంటి వాళ్ళను రక్షించడానికి స్వచ్ఛందంగా డొనేట్ చేసే వాళ్ళందరూ కూడా చాలా గొప్ప పని చేస్తున్నారని చెప్పాలి.
0: అయితే ఇప్పుడు సాధారణంగా రక్తదానం చేయడానికి అందరూ సిద్ధంగా, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అవసరానికి అనుగుణంగా ఇప్పుడు రక్తదానం కావాలి అని అడిగితే చాలామంది ముందుకు వస్తారు. కానీ రక్తదానం చేయడానికి ఒక వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు కానీ నిబంధనలు కానీ అవి శ్రోతలకు తెలియజేస్తారా?
1: తప్పకుండా సార్. ప్రస్తుతానికి మన పాపులేషన్ అంటే మన 100 మంది తీసుకున్నామంటే 100 మందిలో ఒక్కరు రక్తం డొనేట్ చేసినా అందరికీ కూడా అది సరిపోతుంది, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. కాకపోతే మనము ఈవెన్ ఆ స్టేజ్ను దాటాము, ఇప్పుడు ఇంకా 2% దగ్గరకు వెళ్తున్నాం అన్నమాట. కానీ అందరూ రావడానికి రెడీగా ఉన్నా కూడా స్వచ్ఛందంగా అందరూ ఫిట్ అవ్వకపోవచ్చు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే రక్తం తీసుకునే వాళ్లకు కొన్ని లక్షణాలు ఇవన్నీ కూడా డాక్టర్లు చెక్ చేస్తూ ఉంటారు. మొదటిది తీసుకున్నాము అంటే ఫస్ట్ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా, వాళ్లే ఆరోగ్యంగా లేరు అనుకున్నారనుకోండి మనం వాళ్ళ దగ్గరే తీసుకోం. నెక్స్ట్ బరువు కానీ, హిమోగ్లోబిన్ కానీ, మరియు చాలా రకాల పరీక్షలు చేస్తుంటాం. స్పెసిఫిక్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటాం, గుండెకి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, లీవర్, కిడ్నీ, కాలేయం, కిడ్నీ, వీటన్నిటికీ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే. సో ఇటువంటివన్నీ అడుగుతూ జ్వరం ఇట్లాంటివి ఉందా, కొన్ని లిమిటెడ్ ఫిజికల్ ఎగ్జామినేషన్, రక్త పరీక్షలు చేసి అన్నీ బాగుంటేనే మనం తీసుకుంటాం. సో ఇటువంటి వాటిలో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే బరువు ఇట్లాంటివి తీసుకున్నామైతే మినిమం 45 కేజీల కంటే బరువు ఎక్కువ ఉండేవాళ్ళు 350 ml రక్తం డొనేట్ చేయొచ్చు. 55 కేజీల కంటే ఎక్కువ ఉండేవాళ్ళు 450 ml రక్తం డొనేట్ చేయొచ్చు. అఫెర్సిస్ ప్లేట్లెట్స్ అనేసి వింటూ ఉంటాం, అవి డొనేట్ చేయాలంటే 50 కేజెస్ 60 కేజెస్ కంటే ఎక్కువ ఉంటే డొనేట్ చేయొచ్చు అనమాట. 50 అయితే సింగిల్ ప్రోడక్ట్ అంటాం, 60 అయితే డబుల్ ప్రోడక్ట్ అనేసి చెప్తూ ఉంటాం. వయసు విషయానికి వస్తే మేజర్లు డొనేట్ చేయొచ్చు. యాక్చువల్లీ దీనికి వాళ్ళు తీసుకునే కొలమానం ఏమిటి అంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్ టు 65 ఇయర్స్ వరకు డొనేట్ చేయొచ్చు. ప్లేట్లెట్స్, ఈ అఫెర్సిస్ ప్లేట్లెట్స్ ఇట్లాంటివి ఇవ్వాలి అంటే 60 వరకే ఇవ్వచ్చు అనమాట అండి, 60 సంవత్సరాల వరకు.
0: అయితే ఇప్పుడు సాధారణంగా రక్తదానంకి వచ్చే వాళ్ళకి అనారోగ్య సమస్యలు కొంతమంది ఉంటుంటున్నాయి ఈ మధ్యకాలంలో. సాధారణంగా అందరికీ బీపీ, షుగరు, ఇవన్నీ వాటితో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ మంది అవుతూ ఉన్నారు. ఇటువంటి సమస్యలు ఉన్నవారు కానీ, లేదంటే ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కానీ, లేదంటే మందులు వాడుతున్న వాళ్ళు కానీ రక్తదానం చేయవచ్చు అంటారా?
1: ఇందులో కూడా మనకు 2 ప్రామాణికమైన బుక్స్ ఉన్నాయండి. ఒకటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అంటాము, ఇంకొకటి నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కమిటీ యొక్క గైడ్ లైన్స్ ఉన్నాయి. సో వాటి ప్రకారం ఏమంటే కొంతమంది రక్తం ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వకూడదు. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు అనుకోండి, సో వాళ్ళు మందులు నోటి ద్వారా తీసుకుంటూ, ఓరల్ హైపోగ్లైసెమిక్ డ్రగ్స్ అంటాం, అవి వాడుతూ షుగర్ కంట్రోల్లో ఉంది అంటే లాస్ట్ నెల రోజుల్లో ఏం మందులేం మార్చకుండా వాళ్ళ షుగర్ కంట్రోల్లో ఉంది అంటే ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళు ఇన్సులిన్ వాడుతున్నట్లయినా, షుగర్ లెవెల్ కంట్రోల్లో లేకపోయినా, ఆర్గాన్స్ ఏమన్నా దెబ్బతిన్నట్టుంటే షుగర్

0: వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు డొనేట్ చేయకూడదు. అలాగే బీపీ కూడా అనమాట, బీపీ ఇట్లాంటివి కంట్రోల్లో ఉంది, మాత్రలు వాడుకుంటూ కంట్రోల్లో ఉన్నా వాళ్ళు ఇవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ అటువంటి వాళ్ళు రెగ్యులర్గా ఇస్తుంటే వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది. ఒకవేళ కంట్రోల్లో లేదు లేదా డ్యామేజ్ జరుగుతుంది ఆర్గాన్స్ అన్నిటికీ అంటే అటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోమనం. ఇదే విధంగా గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు చాలా ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ ఇటువంటి వచ్చినట్లయితే వాళ్ళకు టీబీ ఫుల్ క్యూర్ అయిన తర్వాత ఒక 2 సంవత్సరాల వరకు ఇవ్వకూడదు. టైఫాయిడ్ ఎక్స్పోజ్ అయితే 1 ఇయర్ వరకు ఇవ్వకూడదు. చికున్గునియా, మలేరియా ఇట్లాంటి వాటికి 3 నెలలు, కొన్ని ప్రాంతాల్లో 3 సంవత్సరాల వరకు కూడా ఇవ్వకూడదు అనమాట. అండి, మందుల విషయానికి వస్తే మామూలు మందులు వాడుతున్నట్లయితే అంటే బలానికి మందులు తీసుకునేవి లేదా నొప్పులకు అప్పుడప్పుడు ఒక మాత్ర వాడుకుంటునేవాళ్ళు, లిపిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండి కొలెస్ట్రాల్ ఇట్లాంటివి దాన్ని తగ్గించుకోవాలనేసి మందులు వాడుకునే వాళ్ళు ఇవ్వచ్చు. మిగిలిన మందులైతే ఒకసారి డాక్టర్ గారిని సంప్రదిస్తే రక్తనిధి కేంద్రంలో వాళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతారు ఏ దేనికి ఎన్ని రోజులు వాళ్ళు బ్లడ్ ఇవ్వకూడదు అనేసి.
1: అయితే డాక్టర్ గారు, ఇక్కడ ఏంటంటే సాధారణంగా కొంతమంది ఏంటంటే అవసరానికో లేదంటే తెలిసో తెలియకో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే,

0: వాళ్ళు, లిపిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండి కొలెస్ట్రాల్ ఇట్లాంటివి దాన్ని తగ్గించుకోవాలనేసి మందులు వాడుకునే వాళ్ళు ఇవ్వచ్చు. మిగిలిన మందులు అయితే ఒకసారి డాక్టర్ గారిని సంప్రదిస్తే రక్తనిధి కేంద్రంలో వాళ్ళు కరెక్ట్ గా చెప్పగలుగుతారు ఏ దేనికి ఎన్ని రోజులు వాళ్ళు బ్లడ్ ఇవ్వకూడదు అనేసి.
1: అయితే డాక్టర్ గారు, ఇక్కడ ఏంటంటే సాధారణంగా కొంతమంది ఏంటంటే అవసరానికో లేదంటే తెలిసో తెలియకో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, సరే వాళ్ళకి రక్తదానం చేయాలనే ఒక మోటోతో వచ్చేసి నేను ఇవి చెప్తే నా దగ్గర నుంచి తీసుకోరేమో అన్న దీంతో వాళ్ళు ఆ విషయాలను దాచిపెట్టేసి రక్తాన్ని దానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరి అలా కలెక్ట్ చేసిన రక్తాన్ని మనం ప్రిజర్వ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు?
0: మనం ఏమంటే యాక్చువల్లీ ఇది కంప్లీట్గా ఒక రక్తదాతకు డాక్టర్కి మధ్యలో జరుగుతూ ఉంటుందన్నమాట. యూజువల్గా ఏమంటే ప్రతి రక్తదాతకు ఒక కౌన్సిలర్ అనేసి ఉంటారు, వారు కాన్ఫిడెన్షియల్గా అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. మోస్ట్లీ వాళ్లకు మనం కాన్ఫిడెన్షియల్గా కరెక్ట్ ఆన్సర్ చెప్పేందుకు అవకాశం ఇస్తూ ఉంటాం అన్నమాట. సో అది అక్కడ అబద్ధం చెప్పారు అంటే మనము ఏం చేయలేము, మనం ఇంకొన్ని పరీక్షలు చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి, హెప్టైటిస్ బి, హెప్టైటిస్ సి, మలేరియా, సిఫిలిస్, ఈ ఐదు జబ్బులకు అన్ని బ్లడ్ బ్యాంక్స్ అంటే రక్తనిధి కేంద్రాలు చెక్ చేస్తూ ఉంటాయి. బట్ ఇవి కాకుండా వేరే ఏదైనా జబ్బులు ఉన్నాయంటే మనం అది కనుక్కోలేము అనమాట. సో ఈ జబ్బుల వరకు మనం స్క్రీన్ చేసుకోవచ్చు, మనం ఇటువంటివి వేరే వాళ్లకు సోకకుండా కాపాడుకోవచ్చు. నేను చెప్పేది ఏంటి అంటే అందరికీ మీరు డాక్టర్ దగ్గర ఏది దాచిపెట్టాల్సిన అవసరం లేదు, మీకు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు అక్కడ. మీరు వన్ ఆన్ వన్ కూడా మీరు మాట్లాడుకోవచ్చు డాక్టర్ గారితో. ఒకవేళ మీరు అండర్ ప్రెషర్, పీర్ ప్రెషర్, వేరే మిగిలిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, క్యాంపుల్లో డొనేట్ చేస్తున్నారు, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు సపరేట్గా డాక్టర్ కానీ బ్లడ్ బ్యాంకు ఒక మెసేజ్ చెప్పచ్చు, కాన్ఫిడెన్షియల్ యూనిట్ ఎక్స్క్లూషన్. ఒకవేళ మీకు ఏమన్నా పచ్చబోటి ఇట్లాంటివి పడిపించుకున్నారు, మీరు అందరి ముందర చెప్పడం మీకు కష్టమైంది, నేను ఇంజెక్షన్ చేసుకున్నాను, ఆర్ సమ్ హై రిస్క్ ఏదన్నా బిహేవియర్ ఉంది, సో అట్లాంటప్పుడు మనం చెప్పగలిగాము అంటే రక్తనిధి కేంద్రంలో ఆ యూనిట్ను సపరేట్గా ఉంచుతారు, వేరే దేనికన్నా యూస్ చేస్తారు, పేషెంట్లకు ఇవ్వరు. ఈ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండి. అంటే పేషెంట్లు మనకు బాగుండాలి, రక్తం ఇచ్చే వాళ్ళు బాగుండాలి, మనం రెండు చూసుకోవాల్సి వస్తుంది.
1: అంటే రక్తదానం ఇచ్చే వాళ్ళు ఖచ్చితంగా వారి ఆరోగ్య అనారోగ్య అన్ని విషయాల్ని డాక్టర్ గారికి తెలియజేసి సంప్రదించి రక్తాన్ని దానం చేసినట్టయితే అందరికీ బాగుంటుంది.
0: అవును సార్, అది దాతలకు మంచిది ఆరోగ్యానికి, అండ్ ఎవరైతే పేషెంట్లు బ్లడ్ తీసుకుంటుంటారో వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది,
1: ఉపయోగించుకున్న వారికి కూడా మంచిది. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్తూ అన్నారు ఈ పచ్చబొట్టు వేయించుకున్న వారు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉంటున్నారు, అలాగే ఒకప్పటితో పోలిస్తే సర్జరీలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయి అనేక కారణాల వల్ల. సో ఇప్పుడు ఇలా ఈ సర్జరీ కానీ పచ్చబొట్టు వేయించుకున్న వాళ్ళు రక్తదానం చేయొచ్చా, లేదంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల రక్తాన్ని దానం చేయొచ్చు, ఆ విషయాన్ని తెలియజేయండి.
0: పచ్చబొట్లు పొడిపించుకునే వాళ్ళు కానీ లేకపోతే ఆపరేషన్లు చేసుకునే వాళ్ళు కూడా రక్తం ఇవ్వచ్చండి. కాకపోతే కొన్ని క్రైటీరియా ఉన్నాయన్నమాట. అంటే ఇది ఎందుకు ఉంచారు అంటే పచ్చబొట్టు పొడిపించుకోవడం అనేది ఒక రకంగా నీడిల్స్ కంటిన్యూస్గా గుచ్చుకోవడం లాగా అవుతుంది అనమాట. సో సురక్షితం కానీ నీడిల్స్ వాడడం వల్ల హెప్టైటిస్ బి, హెప్టైటిస్ సి ఇటువంటి జబ్బులు వస్తాయి అన్నమాట. సో అవన్నీ బయటపడడానికి కొన్ని నెలలు టైం పడుతుంది. సో దీన్ని ఉపయోగించుకునేసి మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే పచ్చబొట్టు పొడిపించుకున్న వాళ్ళైతే ఒక సంవత్సరం వరకు డొనేట్ చేయొద్దండి, వన్ ఇయర్ తర్వాత ఏం ప్రాబ్లం లేదు అంటే అప్పుడు డొనేట్ చేయండి అని చెప్తారు. ఇదే విధంగా ఆపరేషన్లు కూడా అండి. మేజర్ సర్జరీస్, మైనర్ సర్జరీస్ అనేసి ఉంటుంది. మేజర్ సర్జరీ అంటే ఆపరేషన్లలో ఎప్పుడైతే వాళ్ళకు బ్లడ్ అవసరం పడుతుందో, లేదంటే మత్తు నోటి ద్వారా కానీ స్పైనల్ అనస్థీషియా అనేసి అంటారు, జనరల్ అనస్థీషియా అండ్ స్పైనల్ అనస్థీషియా, ఇటువంటివి తీసుకునేటప్పుడు హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిన వాటిని మేజర్ సర్జరీ అంటారు. ఇటువంటివి చేసుకున్న వాళ్ళు వన్ ఇయర్ వరకు డొనేట్ చేయకూడదు అంటారు. మైనర్ సర్జరీ చేసుకున్న వాళ్ళైతే 6 మంత్స్ వరకు డొనేట్ చేయకూడదు అనేసి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ల యాక్ట్లో ఉంటుంది. చిన్న చిన్నవి అయితే కొన్నిసార్లు ఇంకొంచెం వదిలేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పంటికి సంబంధించి స్కేలింగ్ ఇటువంటివి చేసుకున్నట్లయితే 2 రోజుల తర్వాత తీసుకోవచ్చు. డెంటల్ ఎక్స్ట్రాక్షన్ అనే దానికి పళ్ళు పీకించుకోవడం ఇటువంటి వాటికి కూడా 6 నెలల నుంచి, కొన్ని చోట్ల ఏమంటే 1 నెల వరకు ఇవ్వకూడదు అంటారు అనమాట. బట్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్లో 6 నెలలు అనేసి ఉంది. ఇటువంటివి మనం చెప్పగలగాలన్నమాట డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు డొనేట్ చేయాలనుకునేటప్పుడు.
1: డాక్టర్ గారు, అయితే ఇప్పుడు మనకి రక్తదానం చేయడానికి అర్హతలు నిబంధనలు చాలా కూలంకుషంగా తెలియజేశారు. అయితే ఇప్పుడు చాలామంది వరకు చాలా రకాల అపోహలు అవి ఉంటాయి. ఎలా అంటే రక్తదానం చేస్తే నీరసం వస్తుందని, లేదని అనుకుంటే ఇతరత్ర అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం?
0: రక్తదానం చేస్తే నీరసం అనేది అట్లేం ఉండదండి. నేను కూడా పోయిన సంవత్సరం అయితే 3 టైమ్స్ డొనేట్ చేశాను, కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. నాకు ఇప్పటివరకు డొనేట్ చేసిన తర్వాత లీవ్ కూడా తీసుకుని యాజ్ యూజువల్ మా పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. నీరసం ఎవరు

0: వస్తుంది అనేసి కూడా నేను చెప్పగలుగుతా. అంటే రోజు మనం ఎంతైతే పని చేస్తూ ఉంటామో ఆ వర్క్ మనం బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. ఎవరైతే రోజు చేసే వర్క్ కంటే ఎక్కువ ట్రై చేయాలనేసి చూస్తారో వాళ్లకు కొంచెం కళ్ళు తిరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంతమందికి సైకలాజికల్గా కూడా ఆ భయం అనేది ఉంటుందండి. కొంతమంది రక్తదాతలను చూస్తుంటాను, పక్కనుండే రక్తదాత డొనేట్ చేసే బ్లడ్ను చూసి తనకి ఇంకా గుచ్చకపోయినా కళ్ళు తిరిగేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో అటువంటివి మనం ఏం చేయలేము. బట్ యూజువల్గా అయితే బ్లడ్ డొనేషన్ అనేది సేఫ్ ప్రొసీజర్ అనమాట. దానివల్ల మీకు ఎవరికి కూడా ఎటువంటి ఆపద కలగదు.
1: అయితే ఇప్పుడు ఈ రక్తదానం చేయటం వలన దాతకు కలిగే ప్రయోజనాలు ఏంటి, ఒకటి. రెండోది, మళ్ళీ ఇప్పుడు ఈ రక్తాన్ని మన బాడీలో రీజనరేట్ చేయడానికి మనకి సుమారు ఎంత సమయం పడుతుంది, ఆ విషయాన్ని తెలియజేస్తారు.
0: షూర్ సార్. రక్తదానం చేయడం అనేది మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే పేషెంట్లను రక్షించాలనేసి మనం మాట్లాడుకున్నాం. ఒక్క మనిషి రక్తదానం చేస్తే అందాజుగా ఒక 3 లేదా 4 ప్రాణాలు మనం ఈజీగా కాపాడినట్లు అవుతుందండి. ఎందుకంటే ఒక మనిషి డొనేట్ చేసే బ్లడ్ని మనం రెడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ప్లాస్మా, దాంట్లో మళ్ళీ క్రయోప్రెసిపిరేట్, క్రయోపూర్ ప్లాస్మా అనేసి 4 కాపాడిన వాళ్ళం అవుతాం. సో సైకలాజికల్గా ఆ హ్యాపీనెస్ అనేది మనకు ఉంటుంది. ఇది కాకుండా ఫిజికల్గా కూడా రక్తదాతలకు చాలా మంచిది. ఏమి అంటే వాళ్ళు రక్తదానం డొనేట్ చేసేందుకు వచ్చినప్పుడు వాళ్ళను ఒక డాక్టర్ గారు చెక్ చేస్తారు. సో ఏదైనా జబ్బులు ఇటువంటివి ఉన్నట్లయితే ముందుగా తెలుసుకోగలుగుతారు. అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, వేరే ఏదైనా కంప్లైంట్స్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం అక్కడ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఇది కాకుండా హెల్త్కి రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళకు ఎస్పెషల్లీ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్స్ ఇటువంటివి 3 రెట్లు వరకు తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుందండి రెగ్యులర్గా డొనేట్ చేసేవాళ్ళు. అప్పుడప్పుడు డొనేట్ చేసేవాళ్ళకి అంత ఎఫెక్ట్ చెప్పలేదు. ఇది కాకుండా ఐరన్ అనేది రక్తంలో తగ్గితే అనీమియా ఎట్లయితే వస్తుందో ఐరన్ ఎక్కువైతే కూడా కొన్ని రకాల జబ్బులు ఇటువంటివి వచ్చే ఛాన్స్ ఉంది. సో లేడీస్కైనా జెంట్స్కైనా షుగర్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ అనేసి చెప్తారు, ఐరన్ లెవెల్ ఎక్కువ ఉంది అంటే. అదేవిధంగా క్యాన్సర్లు కొంచెం కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఉంది అంటారు. మూడోది ఏమంటే హార్ట్ అటాక్ ఇటువంటివి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు ఐరన్ వల్ల, రక్తం యొక్క సాంద్రత పెరగడం వల్ల. రెగ్యులర్గా డొనేట్ చేయడం వల్ల ఐరన్ లెవెల్స్ తగ్గుతుంది, వీటి వల్ల క్యాన్సర్లు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. అదేవిధంగా షుగర్ వచ్చేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. మూడోది ఏమంటే రక్తం డొనేట్ చేయడం వల్ల రక్తం కొంచెం పలచబడుతుంది అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే హార్ట్ అటాక్ ఇటువంటివి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుందండి. ఇవన్నీ కాకుండా రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేస్తుంటే స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా ఎండార్ఫిన్స్ అనేసి హార్మోన్స్ మన బాడీలోనే ఉత్పత్తి అవుతాయి. ఇది ఒక ఫీల్ గుడ్ హార్మోన్ అనమాట. అది కూడా మనకు లైఫ్కి చాలా మంచిది అనమాట అండి. ఒకసారి మనం డొనేట్ చేసాము అంటే ఇది వితిన్ 24 to 48 అవర్స్లో మన బ్లడ్ వాల్యూమ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అంటే నీళ్ళు ఇవన్నీ బాగా తీసుకుంటూ ఉంటాం, ప్లేట్లెట్స్ ఇటువంటివి నార్మల్ అయ్యేందుకు ఇంకొక 1-2 డేస్లో నార్మల్ అయిపోతుంది. ఓవరాల్ మళ్ళీ రెడ్ సెల్స్ కొత్తది మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేందుకు 1 మంత్ నుంచి 2 మంత్స్ టైం తీసుకుంటుందండి. ఇది కూడా యాక్చువల్లీ మన శరీరానికి మంచిది. ఎందుకు అంటే ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి మన బాడీలో కెలరీస్ అనేది కూడా తగ్గుతుంది, కొలెస్ట్రాల్, ఫ్యాట్స్ కానీ ఇటువంటివన్నీ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొత్త కణాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి, కొత్తగా బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. ఇది క్లుప్తంగా రక్తదాతలకు కలిగే ప్రయోజనాలు. మీకు అత్యవసర పరిస్థితుల్లో రక్త నిల్వలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ రక్తకోశ్ యాప్ని కానీ వెబ్సైట్లో కానీ సంప్రదించగలరు, చూడగలరు. ఈ సంవత్సరం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నినాదం ఏంటి అంటే ఏ డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్స్. రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి, మానవత్వాన్ని చాటుకోండి. ఇప్పుడు అందరికీ కూడా ఈ రక్తకోశ్ అనేసి యాప్ వచ్చేసింది. మీకు ఎప్పుడన్నా బ్లడ్ కావాలంటే జస్ట్ ఆ యాప్లో ఓపెన్ చేసి చూసారు అంటే ఓ పాజిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్, మీకు ఏది ఎక్కడ కావాలనేసి దగ్గరలో ఉండేది ఎక్కడుంది అనేసి చూపించగలుగుతుంది. సో మీ దగ్గర ఉండే బ్లడ్ సెంటర్లో మీకు మీ సంబంధించిన గ్రూప్ లేదు అనేసి మీరు గమనించగలిగితే మీరు వెంటనే ఆ టైంలో స్వచ్ఛందంగా వెళ్ళి డొనేట్ చేయండి అనేసి నా కోరిక అండి.
1: డాక్టర్ గారు, అయితే ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మా స్టూడియోస్కి విచ్చేసి రక్తదానం యొక్క ప్రాముఖ్యత, అలాగే వాటిపైన ఉన్న అపోహలు, వాస్తవాలు, ఈ విషయాలన్నీ మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్. థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ముందుగా

సిరి సిరి మువ్వా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు బాపట్ల జిల్లా నుంచి జి రాజారాం.

అల్లరి బావ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు సాహిత్య విమర్శలో కెకె రంగనాథాచార్యులు. ఈ అంశం గురించి శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారి ప్రసంగం మీరిప్పుడు వింటారు.
1: కెకెఆర్ పూర్తి పేరు కోయిల్ కందాళై రంగనాథాచార్యులు. వీరు 1941 జూన్ 14న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు. హైదరాబాద్లోని సీతారాంబాగ్ దేవాలయ ఆవరణలో ఆయన పెరిగారు. రంగనాథాచార్యులు తెలుగు, సంస్కృతం, భాషాశాస్త్రాలలో ఎంఏ చేశారు. భాషాశాస్త్రంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందారు. తొలుత నాంపల్లిలోని ఓ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తరువాత 1960

1947 నుండి 1987 వరకు ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో అధ్యాపకుడిగా చేశారు. 1967 నుండి 87లలో ప్రిన్సిపాల్గా కూడా సేవలందించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా 1987 నుండి 2003 వరకు పనిచేశారు. సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులుగా, భాషా సాహిత్య ఆచార్యులుగా, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్గా పనిచేసి 2003లో ఉద్యోగ విరమణ చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ పక్షాన సారస్వత వేదిక పేరుతో ఆధునిక సాహిత్యంలో వివిధ అంశాలపై పలు సదస్సులు నిర్వహించి ఆ సాహిత్య చర్చలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. తెలుగు, సంస్కృత భాషల్లో పలు పరిశోధనలు చేశారు. సాహిత్య విమర్శకులు మాత్రమే కాకుండా సాహిత్య చరిత్ర రచనకు, సాహిత్య ఉద్యమాలకు విశేష కృషి చేశారు. విప్లవ రచయితల సంఘం ఏర్పాటుకు కృషి చేశారు. 1970 జులై 4న విరసం ఆవిర్భావ ప్రకటనపై సంతకం చేసిన 14 మందిలో రంగనాథం అనే సంతకం ఆయనదే. రంగనాథాచార్యులు అనేక రచనలు చేశారు. అవి తెలుగు సాహిత్యానికి కరదీపికలుగా నిలిచాయి. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు, తెలుగులో తొలి సమాజ కవులు, తెలుగు సాహిత్య వికాసం, నూరేళ్ల తెలుగునాడు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, తెలుగు సాహిత్యం మరోచూపు, తెలుగు సాహిత్యం వచనారచన పరిచయం మొదలైనవి ఆయన కలవు నుండి వెలువడిన ఉత్తమ రచనలుగా పేర్కొనబడ్డాయి. చందుమీనన్, తొలినాటి తెలుగు కథానికలు వంటి ఎన్నో గ్రంథాలతో, మరెన్నో వ్యాసాలతో వారి సాహిత్యం సుసంపన్నం చేశారు. తెలుగు పండితులుగా పలు ఉన్నత పదవులను నిర్వహించిన ఆచార్యులు ఆయన. సంస్కృతం, తెలుగు, హిందీ భాషాశాస్త్రాల్లో ఆయన విద్వత్తు గొప్పది. విప్లవ సాహిత్య సామాజిక ఉద్యమాలలో దశాబ్దాల పాటు నడిచినవారు ఆయన. తెలుగు సాహిత్య విమర్శకు దిక్సూచిగా, ఎందరెందరో పరిశోధకులకు మార్గదర్శిగా, అనుపమాన గ్రంథాలు వెలువరించి తెలుగు సాహిత్యానికి దీపస్తంభంలా నిలిచారు వారు. ప్రేరణాస్త్రమైన వారి ప్రసంగాలు, అసంఖ్యాక సాహిత్య వ్యాసాలు, వారు రచించిన గ్రంథాలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన కేకే, తెలుగు సమాజ సాహిత్య సత్సంబంధాలు, వాటిపై జరిగే చర్చల్లో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా విశ్లేషణాత్మకంగా వివరించడంలో దిట్ట. సాహిత్య విమర్శకు మాత్రమే కాక సాహిత్య చరిత్ర రచనకు, సాహిత్య ఉద్యమాలకు తనదైన పాత్ర పోషణ చేశారు. విప్లవ సాహిత్యోద్యమం 1960 దశకం చివరి రోజుల్లో పురిటినొప్పుల్లో అప్పటి విప్లవోద్యమ నాయకులతో సన్నిహితంగా ఉన్న కేకేఆర్ విరసం ఏర్పాటులో తన వంతు కృషి చేశారు. 1970 జులై 4 అర్ధరాత్రి 1:10 గంటలకు విరసం ఆవిర్భావ ప్రకటన మీద సంతకం చేసిన 14 మందిలో రంగనాథం పేరుతో చేసిన సంతకం కేకేఆర్దని వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ గారు గుర్తు చేశారు. ఆ తర్వాతి కాలంలో విరసం సభ్యుడిగా కొనసాగపోయినప్పటికీ మిత్రుడిగా, సహచరుడిగా, హితవరిగా కొనసాగారు. ఆంధ్ర సారస్వత్ పరిషత్తు ప్రాచ్య కళాశాల అధ్యాపకుడిగా, ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యుడిగా ఆయన వందలాది మంది విద్యార్థులకు ప్రేరణగా నిలిచారు. ప్రముఖ కవి వరవర్రావు తెలుగులో విప్లవ మౌఖిక సాహిత్య ధోరణుల మీద చేయదలిచిన పోస్టు డాక్టోరల్ పరిశోధనకు కేకేఆర్ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. తెలుగు సాహిత్యం, చారిత్రక భూమిక వంటి మౌలిక ఆలోచనల, అన్వేషణల, సాహిత్య విమర్శ గ్రంథాలకు కేకేఆర్ ప్రధాన రచయిత. సాహిత్య ప్రస్థానం. కేకేఆర్గా సుప్రసిద్ధులైన కోయిల్ కందాళై రంగనాథాచార్యులు గారిది ఉన్నత జీవన ప్రమాణాలతో కొనసాగిన ఉదాత్త వ్యక్తిత్వం. వెస్ట్ కేంద్రకంగా కంటే సమిష్టి కేంద్రకానికి, ప్రచారానికంటే భావాల ప్రసారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఆలోచనాశీలి. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా, డీన్గా పలు బాధ్యతలు నిర్వహించి 2007లో పదవీ విరమణ చేసిన నాటికే అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించి పలు గ్రంథాలను వెలువరించిన కేకేఆర్ బొగ్గులకుంటలోని సారస్వత పరిషత్కు ప్రిన్సిపాల్గా పనిచేసిన కాలంలో కేకేఆర్ గారు వ్యక్తిగతంగా తన అధ్యయనాన్ని పెంచుకోవడమే కాక పరిషత్తులో చదువుకునే విద్యార్థుల సాహిత్యాభిలాషను ద్విగీకృతం చేయడానికి, విలువైన పుస్తకాలను ప్రకటించడానికి సారస్వత పరిషత్తు గొప్ప వేదికగా తయారైంది. అది సాయంకాల కళాశాల కావడంతో రోజంతా చదువుకోవడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారి పర్యవేక్షణలో భాషాశాస్త్రంలో పరిశోధన చేయడానికి

ఆనాటి సమయం ఎంతో ఉపయోగపడిందని ఆయన అనేక పరిమాణాలు చెప్పారు. తన సంప్రదాయ కుటుంబంలోని నియమాలను ఛేదించి ప్రజాతంత్ర భావాలతో జీవించే వాతావరణం కోసం పరితపిస్తున్న వేళ దిగంబర కవులు, ముఖ్యంగా జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, నగ్నమునిల సాన్నిహిత్యం కొత్త ద్వారాలకు అవకాశం కల్పించింది. తదనంతర కాలంలో వచ్చిన సామాజిక ఉద్యమాలు మార్క్సిస్టు ఆలోచన వైపు వెళ్లడానికి, విరసంతో అనుబంధం పెంచుకోవడానికి కారణమయ్యాయి. కానీ వారిలో ఉన్న సాహిత్య జిజ్ఞాస కార్యవాది కంటే కావ్యవాదిగా మారిందని చెప్పక తప్పదు. పరిషత్తులో ప్రధాన ఆచార్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సంస్కృతం, తెలుగు భాషా శాస్త్రాల్లో ఎంఏలు పూర్తి చేసి 1978లో హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ తెలుగు అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ సాధించారు. తెలుగు సాహిత్యం మరోచూపు, నూరేళ్ల తెలుగునాడు, తెలుగులో తొలి సమాజ కవులు, ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు, తెలుగు జనసాహితి లాంటి గ్రంథాలు సాహితీ పరిశోధకులకు కరదీపకలుగా వెలుగొందాయి. పరిశోధకులను, సాహితీవేత్తలను విభిన్న మార్గంలో ఆలోచించేటట్లు ప్రోత్సహించడంలో కేకేఆర్ గారిది దార్శనికత నిరూపమానమైనది. ఈ గ్రంథాలకు పీఠికలను కూర్చే సమయంలోనే భారతదేశ చరిత్ర అధ్యయనంలో అపారమైన ప్రభావాన్ని వేసిన డిడి కోశాంబి, రోమిల్లా దాపర్, ఆర్ఎస్ శర్మ, ఇర్ఫాన్ హబీట్ లాంటి వాళ్ల రచనల స్ఫూర్తితో సాహిత్య అధ్యయనానికి చారిత్రక నేపథ్యాన్ని అందించే కొత్త కోణాలను వారు ఆవిష్కరించారు. ఆ క్రమంలో మార్క్సిస్టు విమర్శకులు అయిన క్రిస్టఫర్ కార్డ్వెల్, జార్జ్ థామ్సన్, రేమాండ్ విలియమ్స్ టెర్రీ లాంటి రచనల స్ఫూర్తితో మార్క్సిస్టు అవగాహనను సాహిత్య అధ్యయనానికి ఉపయోగించుకునే ఉపకరణాలను పరిచయం చేశారు. దిగంబర సాహిత్యమంతా నిరుపయోగమైనదన్న వారి రచనలను కవిత్వం అనుకునేంత అల్పస్థాయికి సమాజం చేరలేదని వ్యాఖ్యానించే కవులలో దిగంబర కవుల వారి చారిత్రక నేపథ్యాన్ని పాశ్చాత్య బీట్ కవుల రచనలను, ఆనాటి బెంగాల్ కవుల రచనలను సమన్వయం చేస్తూ దిగంబర కవుల పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగించడంలో విమర్శకుడిగా కేకేఆర్ రాసిన వ్యాసాలు ఎంతో దోహదం చేశాయి. అధ్యాపకుడిగా కేకేఆర్ గారిది గొప్ప ఆకర్ష నిండైన విగ్రహం. ముఖమంతా గొప్ప తేజస్సు, భాషాశాస్త్రం బోధించిన, ఆధునిక కవిత్వం విశదపరిచిన, సంస్కృత సాహిత్య మాధుర్యం పంచిన వారి ఆలోచనల్లో విద్యార్థులు మమేకం కావాల్సిందే. విద్యార్థులలో ఆలోచనలు పురికొల్పడంలో, కొత్త భావనలను పయనింపజేయడంలో వారి బోధన ఎంతో సజీవంగా ఉండేది. అందుకే వారి దగ్గర పాఠాలు చదువుకున్న విద్యార్థులు ఎవ్వరూ వారిని మర్చిపోరు. తన తండ్రి అలంకార శాస్త్రం, వ్యాకరణ అంశాలను బోధించేటప్పుడు గాని, భద్రిరాజుగారు భాషాశాస్త్రం బోధించేటప్పుడు గాని అటువంటి చైతన్యవంతమైన బోధన ఉండేదని కేకేఆర్ చెప్పేవారు. మేఘ సందేశం బోధించేటప్పుడు కాళిదాసు ఊహాశాలిత తన బోధనా సామర్థ్యం విద్యార్థులకు పరమాన్నం వడ్డించినంత ఆహ్లాదభరితంగా ఉండేదట. వారికి గురజాడ అత్యంత ఇష్టమైన రచయిత. ఆనాటి సాహితీ ప్రియులందరికీ సహజంగానే శ్రీశ్రీ పట్ల అపారమైన అభిమానం ఉండేది. శ్రీశ్రీ రచనలు బోధించేటప్పుడు వారి తన్మయత్వానికి అవధులు ఉండేవి కావు. అలాగని కేవలం వారు రచనలను వల్లెవేసే దుష్ట సంప్రదాయం కాదు. రచయితను అర్థం చేసుకుని వారి భావాలను సమాజాన్ని గుర్తింపజేయటం, అటువంటి అధ్యయన సంప్రదాయంలో పయనించడానికి కావలసిన వాతావరణాన్ని పరికల్పించడంలో సిద్ధహస్తులు కేకేఆర్ గారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో వారు ప్రొఫెసర్గా చేరిన తర్వాత పరిశోధక అంశాలను సూచించడంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. తెలుగు సాహిత్యంలో మార్క్సిస్టు ధోరణులు అనే అంశంపైన, తెలుగులో భక్తి కవిత్వం, సామాజిక విశ్లేషణ అనే అంశంపైన వారు మార్గదర్శకత్వం ఈ వ్యాసకర్త సాహిత్య జీవితాన్ని ఎంతో ఉద్దీపనం చేసింది. సామాజిక జీవితంలో వస్తున్న కొత్త ఉద్యమాలు ఆనాటి మేధావులకు కొంత ఛాలెంజింగ్గా ఉన్నప్పటికీ, ఆ రోజుల్లో దళిత ఉద్యమాన్ని, స్త్రీవాద సాహిత్యాన్ని, ముస్లిం వాదాన్ని, పోస్ట్ మోడర్నిస్ట్ ఆలోచనలను ఆనాడే సునిశ్చిత దృష్టితో పరిశీలిస్తూ వ్యాసాలు రాస్తూ విద్యార్థుల చేత పరిశోధనలు చేయించిన గొప్ప సాహితీవేత్త కేకేఆర్. లిటరరీ కల్చర్స్ ఇన్ హిస్టరీ అనే సుప్రసిద్ధ గ్రంథ రూపకల్పనలో కేకేఆర్ గారి ప్రమేయం గొప్పది. ఆ పుస్తక పీఠికలో కేకేఆర్ గారు నిర్వహించిన కార్యశాలను గుర్చి మోడర్నిటీ అండ్ మోడర్నిజం ఇన్ తెలుగు లిటరేచర్ అనే అంశంపై సాధికారమైన గ్రంథాన్ని రచించాలని ప్రణాళికలు కూడా వేసుకున్నారు. తాము నివసించే తార్నాకా నుండి హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి జరిపే ప్రయాణంలోనే ఎంతో సమయం వృధా అవడం వల్ల విశ్వవిద్యాలయాల్లో ఉండే అనుకూల ప్రతికూల వాతావరణాలు వారి రచనా వ్యాసంగానికి కొంత

0: ఆటంకం కలిగించి ఉంటాయి. కొంతకాలం పాఠస్థాల స్థాయి వాదకాలను సంపాదకులుగా వ్యవహరించారు కేకేఆర్. ఆ పుస్తకాలలోని విషయాలను రూపొందించడంలోనూ విద్యార్థులకు భాష పట్ల ప్రత్యేక అవగాహన ఏర్పడడానికి కావలసిన అభ్యాసాలను తయారు చేయడంలోనూ భాషా సాహిత్యాల పట్ల ఉత్తమ అభిరుచిని కల్పించడంలోని వారి అవగాహన ప్రశంసాభరితమైంది. విద్యార్థుల్లో ఉండే సహజ సంకోచాలను భయాలను పోగొట్టి వారిని ప్రేమపూర్వకంగా పలకరించేవారు కేకేఆర్. పరిశోధకులకు కావలసిన స్వేచ్ఛను ఇచ్చేవారు. అయితే దానికి కొంత హద్దులు కూడా గీసేవారు. సంస్కృతంలో ఒక సుప్రసిద్ధమైన ఆ బాణకం ఉంది. దాని భావం సముద్రంలోకి వెళ్లాలనే కోరిక, వెళితే ఏమవుతుందనే భయం విద్యార్థులకు వారి హృదయద్వారాలను స్పృశించాలని కోరిక, వెళుతో ఏమవుతుందో అనే మీమాంస విద్యార్థుల స్థాయిని బట్టి వారితో గడిపే సమయాన్ని బట్టి ఎన్నో విషయాలను పెంచుకునేవారు. విద్యార్థులతో గాఢమైన అనుబంధాన్ని కలిగి ఉండేవారు. కేకేఆర్ పంచి వెళ్లిన ఆలోచనలు వారి విద్యార్థుల్లో కొత్త ఆవిష్కరణకు దోహదకారులై చైతన్యాన్ని అందిస్తాయి, ఉన్నత మార్గంలో పయనించడానికి ప్రేరణ కలిగిస్తాయి. ప్రముఖ సాహితీ విమర్శకులు, భాషావేత్త ఆచార్య కేకేఆర్ రంగనాథాచార్యులు గారు తన 80వ వయస్సులో తార్నాకాలో 20-21 మే 15న కోవిడ్తో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఊర్మిళ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తాను మరణించేంత వరకు నిరంతరం నిత్య చైతన్య స్ఫూర్తితో, సాహిత్య సృజనతో, సాహిత్య విమర్శలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ఆదర్శ సాహిత్యవేత్తగా నిలిచిన కేకేఆర్ గారు ధన్యజీవి.
1: మీరింతవరకు తెలుగు సాహిత్య విమర్శలో కేకే రంగనాథాచార్యులు ఈ అంశం గురించి శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారి ప్రసంగం విన్నారు.

0: కార్యక్రమం తరువాత చివరకు మిగిలేది అనే నవలలో బుచ్చిబాబు గారి కల్పనా చాతుర్యం ఈ అంశం గురించి శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారి ప్రసంగం వింటారు.
1: సాహిత్యం సమాజానికి ప్రతిబింబం, నవల మానవ జీవితానికి ప్రతిబింబం. జీవితంలోని అనేక కోణాలను, అంటే మానవుడు ఎదుర్కొనే సమస్యలను, అనుభవించే బాధలను, పొందే ప్రేమలను, ఇలా అనేక భావాలను, సంఘటనలను సమగ్రంగా చూపేది నవల. నవల మానవ జీవితానికి సంబంధించిన ఏకైక మహోజ్వల గ్రంథం అంటారు లారెన్స్. చివరకు మిగిలేది కథారచయిత, చిత్రకారులు, నాటకకర్త, సంగీతాభినయాలలో కూడా పరిజ్ఞానం ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి బుచ్చిబాబు గారు. కలం పేరు బుచ్చిబాబుతో ప్రఖ్యాతి చెందిన శివరాజు వెంకట సుబ్బారావు గారు సంతోష్ కుమార్ అనే కలం పేరుతో ఎన్నో ఆంగ్ల కవితలు రాశారు. నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషులో ఎంఏ చేసిన బుచ్చిబాబు గారు కొన్నాళ్లు ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసి తరువాత ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నాటకశాఖలో ప్రయోక్తగా చివరి రోజుల వరకు పనిచేశారు. అజ్ఞానం అనే వచనకావ్యం, 80కి పైగా కథలు, 40 నాటికలు, షేక్స్పియర్ సాహిత్య పరామర్శ, 40 వ్యాసాలు, నా అంతరంగ కథనం పేరిట చిన్ననాటి అనుభవాలను, అనుభూతులను, చివరకు మిగిలేది నవల మొదలైన రచనలు చేశారు. బుచ్చిబాబు గారు సున్నిత మనస్కుడు, తాత్వికుడు, భావుకుడు, ప్రకృతి సౌందర్య ఆరాధకుడు, కవి అవడం వలన ఆయన రచనల్లో సౌందర్యం, కవితాత్మకత, ఒక ఆవేదన కనపడతాయి. ఆయన రచించిన ఏకైక నవల చివరకు మిగిలేది ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. ఈ రచనను 1942లో తలపెట్టినా రచన 1946లో మొదలై 16 మాసాల పాటు పత్రికలో సీరియల్గా ప్రచురించబడింది. బుచ్చిబాబు గారు మొదట నవలకు ఏకాంతం అని పేరు పెట్టగా సాహితీవేత్త శ్రీ ఆచంట జానకీరామ్ గారు ఆ పేరును చివరకు మిగిలేదిగా మార్చారట. తెలుగు నవలా సాహిత్యంలో వచ్చిన మనోవైజ్ఞానిక నవలల్లో ప్రముఖమైనదిగా పేరు పొందింది నవల. తెలుగు నవలా సాహిత్యంలో మాలపల్లి, వెయ్యి పడగలు తరువాత మహాకావ్య లక్షణంగల నవలగా ప్రముఖంగా చెప్పుకోదగింది చివరకు మిగిలేది. మహాభారతంలాగా సమాజాన్నంతా

గురువుగా స్వీకరించి ఆఖ్యానోపాఖ్యాన సంకుల నిర్మాణంతో రామాయణంలాగా చివరకు మిగిలేది ఏకవ్యక్తి జీవితాన్ని వస్తువుగా స్వీకరించి అదొక్కటే ప్రధానమైన నిర్మాణంతో ఉంటుంది. అయినా దయానిధి తన జీవితాన్వేషణలో సౌందర్య ప్రతీక అయిన కోమలితో తానొక్కడే మిగలడం, మహాభారతంలో చివరకు ధర్మానికి ప్రతీక అయిన కుక్కతో ధర్మరాజు మాత్రమే మిగలటాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ నవలేతి వృత్తం రెండు ప్రపంచ సంగ్రామాల మధ్యకాలంలో తెలుగునాట కొందరు యువతీ యువకుల జీవితాన్ని చిత్రించడంగా ప్రారంభమై జీవితంపై ఒక దృక్పథాన్ని కలుగజేయాలనే ఉద్దేశంతో రచనగా సాగి ప్రేమ, సౌందర్యం, దయా, స్వాతంత్ర్యం అనే మహత్తర మానవీయ గుణసంపత్తిని సాధనంలో సమకూర్చుకొని జీవనాన్ని సుఖమయం, ఆనందమయం చేసుకోవడానికి ప్రేరణనిస్తూ ఆ మానవీయ గుణాల సాధన ద్వారా మానవాత్మ తనను తాను తెలుసుకొని విముక్తి పొందడాన్ని అంచెలంచెలుగా నిర్దేశిస్తుంది. ఈ క్రమంలో రెండు ప్రపంచ యుద్ధకాలపు మధ్యకాలపు తెలుగుదేశపు చైతన్యంలోని ప్రధాన లక్షణాలన్నింటినీ ఇతివృత్తం ప్రస్ఫుటం చేస్తుంది. నవలలో సమకాలీన కాల్పానుకోద్యమ చైతన్యం, తత్ఫలితమైన స్త్రీ పురుష సంబంధాలను గుర్చిన విలక్షణ దృక్పథాలు, ప్రాంతీయ స్థాయిలో సాగుతున్న ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, జాతీయ స్థాయిలో సాగుతున్న స్వాతంత్రోద్యమం ఇవి కాక ఆనాటికి ఇంగ్లీషు భాషా సాహిత్యాల అధ్యయనాల ఫలితంగా యువకులలో, మేధావులలో ఆలోచనలు రేకెత్తిస్తున్న అస్తిత్వవాద, మానవతావాదులు, సామ్యవాదం ఇవన్నీ కూడా పరస్పర సంబంధంతో ఇతివృత్తంలో విడదీయరాని భాగాలైనాయి. ఇవన్నీ కలిసి దయానిధి అతని వ్యక్తి బాహ్య జీవితాన్ని కాక అంతర జగత్తును కూడా లోలోతుల నుండి స్పృశిస్తూ ప్రదర్శింపజేస్తాయి. అందువల్లనే చివరకు మిగిలేది మానసిక సామాజిక జీవన స్రవంతి నవలగా రూపుకట్టుకున్నది. చివరకు మిగిలేది నవల ఇంత విశిష్టంగా రూపుదిద్దుకోవడంలో ఇతివృత్తంతో విడదీయరాని భాగంగా ఉన్న రచనాశిల్పం ఎంతో దోహదం చేసింది. కథాకథన శిల్పం ద్వారా ఆధునిక ధోరణులతో పాత్రల అంతరంగాన్ని సుస్పష్టం చేయడానికి వీలైంది. అనుభూతి ప్రధానమైన కవితావేశంతో, ఊహాబలంతో ఖండకావ్యంలాగా సాగిపోయే పాత్ర స్వగతాల శైలి వర్ణనలు చివరకు మిగిలేది నవల యొక్క కళా సౌందర్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇతిహాస రచయితకుండే తాటస్థ్య బుద్ధి లక్షణం ఉండటం వలన మానవ జీవితం ఆదర్శ నాయక జీవితంలా కాకుండా కష్టసుఖాల, మంచి చెడుల, ద్వంద్వాలతో ప్రవర్తించే వెలుగునీడల సమ్మేళనంగా ఈ నవలలో రూపొందించబడింది. అందువలన ప్రతి పాత్ర అదెంత చిన్నదైనా స్పష్ట రేఖలతో భాషించి తన్ను గూర్చి తెలుసుకోమంటుంది. అలా తాత్విక జిజ్ఞాసతో కూడిన గంభీరమైన నవల చివరకు మిగిలేది ఒక అరుదైన సృజనాత్మక అక్షర చిత్రం. కథానాయకుడు నవలలో చేసే తాత్వికపరమైన ఆలోచనలు, జీవితాన్ని తెలుసుకోవాలనే అతడి ఉత్సుకత, కొన్ని స్వగతాలు, ప్రకృతి వర్ణనలో వాడిన వాక్యాలు, కొన్ని ఉపమానాలు మర్చిపోలేనివి. నాటకీయంగా సాగే సంభాషణలు, పాత్రల ద్వారా రాజకీయాలు, పురాణాలు, ఆధ్యాత్మికత, స్త్రీల స్వభావం పట్ల ప్రకటితమయ్యే అభిప్రాయాలు చాలా వరకు ఆమోదకరంగా లేకపోయినా మనుషుల మనస్తత్వాల లోతులను తెలిపే సజీవమైన పాత్రలు ఈ కథకు ఆకర్షణలు. ఈ నవలలో పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కావు. అంటే పాఠకులు ఒప్పుకోరు కాబట్టి ఆ మాట అనట్లేదని ఉపోద్ఘాతంలో తెలిపారు రచయిత. ఇంతటి సజీవమైన పాత్రల వెనుక తప్పకుండా ఏ యథార్థ గాథల ప్రేరణ ఉండి ఉంటుందని కథ చదివిన ప్రతివారికి అనిపించక మానదు. ప్రథమ ముద్రణకు రచయిత రాసిన ఉపోద్ఘాతంలో ఈ నవలా రచన వెనుక గల కారణాలు, ఆలోచనల గురించి చెప్పారు బుచ్చిబాబు గారు. జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడం కూడా కాదు, నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం. ద్వేషించడంలో కొంత పట్టుదల, కార్యసాధన కూడా ఉండొచ్చు, కానీ ప్రేమించలేకపోవడంలో అట్లా సమాధాన పడేందుకేమీ లేదు. నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు కంటే విషాదకరమైన గీతం ఏదుంది? ఈ సమస్య నన్ను బాధించింది. దీన్ని బట్టి ఈ సమస్యని నవలలో చర్చించి ఒక సమాధానం కనుక్కున్నానని కాదు, ఈ వస్తువుని వ్రాస్తేనే విషయం నాకు విషదపడుతుందని, నలుగురితో పంచుకుంటే బాధ నుండి విముక్తి లభిస్తుందని తోచింది. వ్యక్తిగతమైన విముక్తి ఈ నవలకు ప్రేరణ అంటారు.

బుచ్చిబాబు గారు. ఇక కథాంశం కల్పనా చాతుర్యం. భావకవులలో కృష్ణశాస్త్రి, కల్పానికోద్యమ నవలాకారులలో చలం బుచ్చిబాబుకు ఆరాధ్యులు. బుచ్చిబాబు కాల్పనికోద్యమంలో పుట్టి పెరిగినవాడు. సమకాలీనమైన ఈ సాహిత్యోద్యమ ప్రభావాలు బుచ్చిబాబును, ఆయన సాహితీ వ్యక్తిని కూడా తీర్చిదిద్దాయి. అందువలన చివరకు మిగిలేదికి ప్రధాన భూమికగా పనిచేసినవి కాల్పానికోద్యమ భావాలే. కాల్పానిక రచనకు ముఖ్య లక్షణాలు వ్యక్తి ప్రధానమైనది స్వేచ్ఛ, సౌందర్య పిపాస, ప్రకృతి ప్రీతి, ప్రణయతత్వం మొదలగునవి. కాల్పానికవాదం యొక్క అంతఃస్వాన్ని అవాహన చేసుకున్న బుచ్చిబాబు దాని నిరూపణగా చివరకు మిగిలేది ఇతివృత్తాన్నంతా వ్యక్తి ప్రధానమైందిగా సిద్ధం చేశాడు. ఆ వ్యక్తి దయానిధి. కాల్పానికోద్యమ సంస్కారం అతనిది. ఈ సంస్కారం వల్ల అతని అంతరంగానికి మించిన ప్రపంచము, అతని అనుభూతికి మించిన సత్యము నవలేతి వృత్తంలో కనపడవు. ఈ నవల వ్యక్తి జీవితం, ప్రేమ, కామం, వివాహం మొదలైన సమస్యలన్నింటినీ ఆత్మాశ్రయ కవితావేశంతో చిత్రించింది. కాల్పానికోద్యమ కవులు వ్యక్తి ఆ తత్వంలో వాంఛించిన స్వేచ్ఛ దయానిధికి కూడా కావాలి. దయానిధి పెనుగులాట అంతా వ్యవస్థ నుండి అచ్చమైన స్వేచ్ఛం కోసమే. ఈ పెనుగులాటలో అతను పొందే వేదనే ఈ నవలలో ప్రధాన ఇతివృత్తమైంది. దయానిధి అందగాడు, చదువుకున్నవాడు, ఉన్నత కుటుంబానికి చెందినవాడు, త్వరలో డాక్టర్ కాబోతున్నవాడు దయానిధి. జీవితంలో చివరకు మిగిలేదేమిటన్న తత్వపరమైన అన్వేషణలో ఎన్నో అనుభవాలు అతడికి. కోమలి, అమృతం, సుశీల, ఇందిర, నాగమణి, శ్యామల, రోజ్, కాత్యాయిని మొదలైన స్త్రీలు అతడి జీవితంలో అతడి ప్రమేయంతోనూ లేకుండానూ ప్రవేశించి వెళ్ళిపోయి అతడి ఆలోచనల్లో, జీవితంలో కూడా గొప్ప మార్పుని తీసుకుని వస్తారు. అతడి ఆలోచనల్లో కలిగిన ఆ మార్పే చివరికి అతడు తెలుసుకున్న సత్యం. ప్రేమించలేకపోవడం, అధైర్యం, నిస్సహాయత, దుర్బలత్వం నిన్న అంతర్ముఖుడు దయానిధి మహానాయకుడు కాదు, ఒక సగటు మనిషి అన్నమాట. ఈ సగటు మనిషి తన ప్రశ్నలకు ఏమి సమాధానాలు సంపాదించుకున్నాడు, సంఘంతో ఎలా పోరాడాడు, ఆ ప్రయత్నంలో పొందిన అనుభూతులు ఎటువంటివి, చివరికి తనలో తాను ఎలా సమాధాన పడ్డాడు అన్నదే చివరకు మిగిలేది కథ. ఈ నవలలో మనకు పలు రకాల రచనా ప్రక్రియలు, సిద్ధాంతాలు దర్శనమిస్తాయి. ఆంగ్ల సాహిత్యంపై మంచి పట్టున్నవారవడం వల్ల బుచ్చిబాబు గారు అలాంటి ప్రయోగం చేసుంటారు. ఈ ప్రక్రియలను తెలుసుకోకుండా దయానిధిని పాత్రను అర్థం చేసుకోవడం ఒకంత కష్టం. వాటిలో మొదటిది ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఒడిపస్ కాంప్లెక్స్. ఈ సిద్ధాంతం ప్రకారం కొడుకుకు తల్లి కంటే ఒక అనిర్వచనీయమైన అనురాగం ఉంటుంది. ఆచేతనంగా ఏర్పడే ఈ అసాధారణమైన ప్రేమ వల్ల తల్లిని ప్రేమించినంత గాఢంగా మరొకరిని ప్రేమించలేకపోతాడు కొడుకు. డిహెచ్ లారెన్స్ సన్స్ అండ్ లవర్స్ విపులంగా చెప్తారు, శీలవతి కాదన్న నిందతో జీవితాన్ని మోసిన దయానిధి తల్లి నవల మొదట్లోనే మరణిస్తుంది. ఆమె జీవితం, ఆమెకు కళంకాన్ని ఆపాదించిన కారణాలు కథాపరిధిలోకి రావు. కానీ ఆ కారణంగా మనుషులు, సంఘం దయానిధిని ఎంత క్షోభ పెడతాయో పలు సందర్భాల్లో మనకు తెలుస్తుంటుంది. కళంకిత కొడుకన్న అపవాదుని జీవితమంతా మోస్తాడతడు. తల్లిదండ్రులు చేసిన పొరపాట్లకు బిడ్డలు ఎలా ఆహుతవుతారో, అవి జీవితాంతం వారినెలా వెంటాడతాయో అతడి జీవితం చెబుతుంది. తల్లి పట్ల ఉన్న ఈ అసాధారణమైన అనురాగం వల్ల దయానిధి తన జీవితంలో ప్రవేశించిన ఏ స్త్రీని ప్రేమించలేకపోతాడు, దగ్గర కాలేకపోతాడు. ఒక్క అమృతానికి తప్ప తల్లిలా తనపై అపారమైన కరుణ, దయా, ప్రేమ చూపెట్టింది కాబట్టి అమృతానికి సన్నిహితుడవుతాడు దయానిధి. రాతి శిలల మధ్య ఉండాల్సింది అమృతం, ఎక్కడో ఏ హంపీలోనో అన్ని రాళ్ళు భగ్నప్రతిమలు, ఒంటరిగా నిలిచిపోయిన స్తంభాలు, ప్రేమ కోసం గుండె చేసుకున్న రాకుమార్తెల విగ్రహాలు అన్నీ శిథిలమైపోయి ఏ అర్ధరాత్రో అడుగుల చప్పుడు నిట్పూర్పు వినపడితే కదులుతాయేమోననిపించే ప్రమాదస్థితిలో పడి ఉంటే వాటి మధ్య అమృతం కూర్చుని విషాదంలో నవ్వుతుంది అంటాడు. ఆనాడు సౌందర్యం తన యాత్ర ముగుర్చుకొని ఆమెను శిలగా మార్చివేస్తుంది. ఏ రాతిని నిట్టూర్పుతో కదిల్చినా అమృతం కలలో కార్చిన కన్నీరులా నీరైపోతుంది అనుకుంటాడు ఒకచోట. రచయితలోని భాషా సౌందర్యం ఇటువంటి మరికొన్ని వాక్యాల్లో వెల్లడవుతుంది. ఈ ఇడిపస్ కాంప్లెక్స్ ఉన్న వ్యక్తుల్లో ఎంతో మానసిక

సంఘర్షణ ఉంటుంది. చీకటి సమస్య అధ్యాయంలో షేక్స్పియర్ నాటిక హామ్లెట్ ప్రస్తావన తెచ్చి హామ్లెట్ పడిన మానసిక సంఘర్షణ గురించి వివరిస్తూ అతడి సమస్యను గురించి ఒక వ్యాసం రాస్తాడు దయానిధి. తన తల్లి పట్ల కూడా దయానిధికి అటువంటి ద్వేషం, ప్రేమ కలగలిసిన భావాలున్నాయని అప్పుడు మనకు అర్థమవుతుంది. హామ్లెట్ వద్ద యాతని అతను పడ్డాడు. తల్లి పట్ల ఉన్న ఆ ద్వేషంతోనే చివరలో తన ఆశ్రయం కోరి వచ్చిన కోమలిని కూడా చంపాలనే ఆలోచన కలుగుతుంది అతడికి. కానీ చివరలో అతడి ఆలోచనలో మార్పు వస్తుంది. అంతవరకు తల్లిని ద్వేషించిన సంఘాన్ని ద్వేషిస్తూ వచ్చిన అతడు ఆ ద్వేషాన్ని వదిలేస్తాడు. తనకేం కావాలో తెలియనప్పుడు మానవుడు ద్వేషిస్తాడు అంటాడు ఒకచోట. జీవితానికి అర్థమేమిటో తెలియలేదనే అన్నాళ్ళు బాధపడిన అతడికి వైకుంఠం మాస్టారు రాసిన ఉత్తరం వల్ల జీవితానికి అర్థమేమీ లేదని తెలుస్తుంది. అర్థమేమీ లేనప్పుడు సంస్కరించాల్సింది ఉండదు కదా. అతడిలో ఆనందం ఉద్భవిస్తుంది. సంఘాన్ని మార్చలేదు, మనుషుల్ని మార్చలేదు, మారిస్తే బాధ, పగ, యుద్ధం తనలో తాను సమాధానపడాలి. ఇది ఆనాటికి సాధించాడు. ఒక ప్రశాంతత, పవిత్రమైన మహత్తర ఆనందం అతనిలో ఉద్భవించింది. ఇక్కడ మనకు అస్తిత్వవాదం కనపడుతుంది. ఇదే రచయిత వినిగించుకున్న మరో సిద్ధాంతం. అస్తిత్వవాదం ప్రకారం మనిషి మనుగడలో అతడే కర్త అని, అతడి జీవితంలో జరిగే పనులకు ఏ మానవాతీత శక్తి ప్రమేయం లేదని, అతడి కర్మలకు అతడే బాధ్యుడని, దేవుడో తలరాతో పూర్వజన్మ సుకృతమో కాదన్నది ఈ సిద్ధాంతవాదుల వాదం. ఇవే అభిప్రాయాలను దయానిధి వివాహ సమయంలో అతడి స్నేహితుడి సంభాషణల ద్వారా చర్చకు తెస్తాడు రచయిత. ఇక ఆత్మకథ రూపంలో దయానిధి చెప్పుకునే కథనంలో ఇతర పాత్రల వర్ణన, స్వభావాల వివరణల్లో ఎంతో మనస్తత్వ విశ్లేషణ కనబడుతుంది. దయానిధి పట్ల లవ్ హేట్ రిలేషన్షిప్ చూపిన సుశీల, అగ్నిసాక్షిగా అతడి భార్య అయి అతడి సహచారిణి కాలేకపోయిన అభాగిని ఇందిర, అతడి పట్ల ఆకర్షితురాలైన నాగమణి, వివాహిత అయిన బంధమైన ప్రేమ చూపించే అమృతం, ఆమె భర్త కాంతారావు, వదిలి వెళ్ళిపోయినా మళ్లీ తిరిగి వచ్చి తనలోని మార్పు వల్ల అతడి ప్రేమను పొందగలిగిన కోమలి, హుషారుగా కనబడే లోతైన వ్యక్తిత్వమున్న జనార్దనం, సౌందర్య రాహిత్యమనే మానసిక రుగ్మతతో బాధపడే శ్యామల, రాయలసీమలో ఆదరించి ఆవాసం కల్పించిన అనంతాచారి గారు, వారి కుటుంబ సభ్యులు, నమ్మినబంటు నారయ్య మొదలైన పాత్రల నుంచి తెలుసుకోవలసిన సంగతులు ఎన్నో ఎన్నో ఉన్నాయి. అతి చిన్న పాత్రలో కూడా మథనం, వారి ఆలోచనలు, స్వభావాలు గుర్తుండిపోయేలా ఉంటాయి. రాయలసీమలో రేగిన విద్వేషాల్లో దయానిధికి ఎదురైన అకారణ ద్వేషాల కారణంగా అతడిలో మనుషుల పట్ల, సంఘం పట్ల ఒక రకమైన నిర్వేదం ఏర్పడుతుంది. భార్య ఇందిర మరణించినప్పుడు అది బయటపడుతుంది. ఈ మనుషులు గోనిబస్తా మనుషులు, ఏ బస్తా ఖాళీగా ఉండదు, అందులో పుష్పాలు వెయ్యాలి, లేకపోతే రాళ్లు వెయ్యాలి, కట్టెలు వెయ్యాలి, ప్రతివాణ్ణి ఆ బస్తాలో దిగేసి చుట్టుకొమ్మకు వేలాడదీస్తారు అంటాడు. తండ్రి పట్టుదల వల్లే ఇందిర తన వద్దకు రాలేకపోయిందని అర్థమవుతుంది దయానిధికి. తల్లిదండ్రుల చెప్పుచేతల్లో పెరిగిన వ్యక్తిత్వం లేని అమాయకురాలు ఇందిర అంటాడు. అందువల్ల వివాహం నిర్బంధ స్నేహమని అతనికి నమ్మకం ఏర్పడుతుంది. అమృతంతో జరిగిన పొరపాటు వల్ల శరీరాల స్నేహం పోనుపోను ద్వేషంగా మారి ఆత్మలను చంపేస్తుందనే విశ్వాసం అతడిలో ఏర్పడుతుంది. ఒకరికొకరు అర్థం కానంత వరకు, శరీరాలు పరిచయం కానంత వరకు ప్రేమ ఉంటుంది. కాబట్టి శరీరాల జోలికి పోకుండా స్నేహంగా ఉంటే జీవితం కొత్తగా ఉంటుందని, బ్రతుకు మీద విసుగు పుట్టదని అతడి సరికొత్త వాదన. సంఘాన్ని గౌరవించే అవసరం నాకు కనబడలేదు, మరణించిన తర్వాత కూడా సంఘం తిడుతూనే ఉంటుంది, ఫలానా జిల్లా వాడిని అని రాజకీయంగా ద్వేషిస్తుంది సంఘం, ఫలానా తల్లి కొడుకని నైతికంగా హింసించింది సంఘం అంటాడు. రచయిత ఈ నవలలో ఉపయోగించిన మరో శక్తివంతమైన సాహిత్య ప్రక్రియ చైతన్య స్రవంతి పద్ధతి. కథనమంతా దయానిధి తన స్వీయ చరిత్ర తానే చెప్పుకుంటున్నట్లు నడుస్తుంది. మధ్య మధ్య దయానిధి స్వగతాలతో, ఆ స్వగతాలు కూడా మామూలు స్వగతాలు కావు, మనసులోని రహస్యాలను బయటపెట్టి అంతర్గత స్వగతాలవి. సభ్యాసభ్యతలను చూడకుండా, ఒక క్రమంలో ఉండకుండా, మనసులోకి వచ్చిన ఆలోచన వచ్చినట్లు బయటకు చెప్పేసే స్వగతాలవి. అలా ఎగుడుదిగుడుగా ఉంటాయి. కాబట్టే చైతన్య స్రవంతిలో నడిచే కొన్ని రచనలు అయోమయంగా, అర్థం కాకుండా కనిపిస్తాయి. కథనంలో దయానిధి చెప్పే స్వగతాలు కూడా ఇలాంటివి కాబట్టే అతని పాత్ర కొందరికి

అయోమయంగా గజిబిజిగాను అర్థం కానట్లుగాను అనిపిస్తుంది. తన తాటస్థ్య భావ లక్షణం చేత చివరకు మిగిలేది రచించడంలో బుచ్చిబాబు సృజన శిఖరాన్ని చేరుకున్నారు. ఆ సృజన శిఖరం చేరిన లక్షణంతోనే తాను వ్రాసింది ఒక్క నవలే అయినా దానివల్లనే గొప్ప నవలా రచయితగా కీర్తి ప్రతిష్టలు కలిగాయి బుచ్చిబాబుకు. మనోలోక విన్యాసాన్ని ప్రదర్శించే రచనాశిల్ప వైలక్షణం చివరకు మిగిలేది. అది రచనగా వెలువడ్డ నాటి నుండి ఈనాటి వరకు వివేచన గల పాఠకులెందరి చేతనో చదివించింది. నవలను జీవింపజేసే లక్షణమే ఇది. వైలక్షణం చేతనే రచయిత తన రచన ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడో దానిని చైతన్యవంతంగా పాఠకలోకానికి అందించడానికి వీలవుతుంది. అనేక భౌతిక సాంస్కృతిక ప్రభావాలకు లోనవుతూ ప్రత్యేక వ్యక్తిత్వం గల ఆ వ్యక్తి అంతర్బాహ్య సంఘర్షణలెలా గురి అవుతాడో దానిని రచనాశిల్ప విన్యాసం ద్వారా చివరకు మిగిలేది నిరూపించింది. అందువలన భవిష్యత్తులో కూడా దీనికి వివేచన గల పాఠకులుంటారనడంలో సందేహం లేదు. రచయిత బ్రతికిన ఈ సమాజ కాల చైతన్యంలోని ప్రధాన లక్షణాలన్నీ కథలో భాగంగా సాగటం చివరికి మిగిలేదిలోని గొప్ప విశిష్టత. దీనికో నవల ఒక కాలానికి సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ సామాజిక వాస్తవికత దృక్పథంలో అది రచించబడటాన్ని నిరూపిస్తుంది. నవలేతివృత్తం ఒక కాలానికి ఒక సమాజానికి ప్రాతినిధ్యం వహించిందనగానే అది పాఠకులలో చర్చకు తావిస్తుంది. కాలం యొక్క ఆ సమాజం యొక్క చారిత్రక సాంస్కృతిక పరిస్థితుల నవగాహన చేసుకుని ఆ భూమిక నుండి నవలేతివృత్తాన్ని లోలోతుల వరకు విశ్లేషించుకుంటూ పోయి నూతన విషయాలను ఆవిష్కరించే అవసరాన్ని కల్పిస్తుంది. ఆ రకంగా చివరికి మిగిలేది నవలేతివృత్తం అప్పటి నుండి ఇప్పటి వరకు విశ్లేషణకు గురి అవుతూనే ఉంది. ఇది విమర్శనా సాహిత్యం అభివృద్ధి చెందడంలో విశేషంగా తోడ్పడింది. ఏ తాత్విక సిద్ధాంతాలు, ఏ రాజకీయ వాదాలు, ఏ నైతిక విలువలు ఇందులో ప్రతిపాదించబడ్డాయో చర్చించబడ్డాయో మానవుని మహోన్నతికి, మనిషిగా బ్రతకడానికి వ్యక్తి అస్తిత్వం ప్రధానంగా గొప్ప నైతిక విలువలు ఈ నవలలో ప్రతిపాదించబడినట్లుగా కొందరు భావిస్తే, మరికొందరు అసలు దీనిలో మానవ నైతిక జీవనాన్ని పటిష్టం చేస్తే సూత్రాలే లేవని భావించిన వారు ఉన్నారు. అయినా ఒక నిర్దిష్ట కాలానికి ప్రాతినిధ్యం వహిస్తూ తత్కాల చైతన్యాన్ని ప్రతిఫలించడంలో చివరకు మిగిలేది విజయం సాధించిందని చెప్పక తప్పదు. తెలుగు నవలా సాహిత్యంలో చివరకు మిగిలేది సాధించిన విజయం కేవలం ఒక కాలాన్ని, ఒక దేశాన్ని స్ఫురింపజేయడంలో మాత్రమే కాదు, ఆ కాలంలో ఆ దేశంలో ప్రవర్తింపజేసే కథలోని మానవీయ చైతన్య పరికల్పన వల్ల మాత్రమే అది గొప్ప నవలగా స్థిరపడుతుంది. చివరకు మిగిలేది నవలలో కథకు ఈ మానవీయ చైతన్య పరికల్పన పరమరమణీయంగా జరిగింది. కాలంతో దేశంతో నిమిత్తం లేకుండా మనుషులు ఎప్పుడైనా ఎక్కడైనా అట్లాగే ప్రవర్తిస్తారని చివరకు మిగిలేది చదివి ఊహించడం సులభం. మానవ ప్రవృత్తికి ప్రాధాన్యమిచ్చి ఆ ప్రవృత్తి పట్ల రూపుకల్పుకునే మానవ చైతన్యాన్ని నవలేతివృత్తం సౌందర్యయుతంగా వివరించింది. కనుక ప్రవృత్తి స్వభావం తెలిసి అట్లా అనుకోవడం జరుగుతుంది. చివరకు మిగిలేది దాని రచనాశిల్ప వైలక్షణం చేత రచనగా నిలబడి సమకాలీన సామాజిక చైతన్య లక్షణ ప్రస్ఫురణ చేత ప్రసిద్ధమై మానవీయ చైతన్య పరికల్పన పరిపుష్టి చేత సార్వజనీనము సార్వకాలికము అవుతున్న మానవాస్తిత్వానికి మానవాన్వేషణకు సంబంధించిన చైతన్యమే మానవీయ చైతన్యం. ఆ చైతన్యం మనిషి ఉన్నంతకాలం అంటిపెట్టుకుని ఉంటుంది. ప్రాచీన కాలాలలో అది ఆత్మాన్వేషణగా ఉంటే ఆధునిక కాలంలో అది అస్తిత్వాన్వేషణగా ఉంటుంది. మానవ జీవితమంతా తాను పూర్ణ మానవుడు కావడం కోసం అంతర్బాహిర శక్తులతో చేసే పోరాట రూపమే. ఆ చైతన్యం కల మానవ జీవితాన్ని సర్వసమగ్రంగా నిరూపించింది. కనుక చివరకు మిగిలేది నవల సర్వకాలీనమై సర్వజానీనమై విలసిల్లుతుంది. సమకాలీన చైతన్యం ఆధారంగా మానవీయ చైతన్య పరికల్పనకో దేశకాలాల సరిహద్దులు దాటి జీవించే మహాగ్రంథాలలో చివరికి మిగిలేది ఒకటిగా చెప్పుకోవచ్చు. మానవుడు తన మనస్సులోని చీకటి కోణాలలో తడబడుతూ అంధుడై దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతనికి ఒక దయ, ప్రేమ, ఆదరణ కొత్త వెలుతురు చూపించి మనస్సులోని చీకటి కోణాల నుండి విముక్తుణ్ణి చేసి విశాలమైన సృష్టి చైతన్యాన్ని అనుభూతిలోకి తెచ్చుకునేటట్లు ఎట్లా చేయగలిగారో తెలుగు నవలల్లో చివరకు మిగిలేది అనన్య సామాన్యంగా నిరూపించింది. మానవుడు పరిపూర్ణత పొదగడానికి క్రమంగా తన సర్వస్వాన్ని పరిత్యజిస్తూ పోవడమే కాక చివరికి తన

అహంకారాన్ని కూడా సమిష్టి చైతన్యంలోకి లయింపజేయడమే చివర పరిష్కారంగా ఈ నవల సూచిస్తుంది. భౌతిక జగత్తుకి భావజగత్తుకి నడుమ ఉన్న సరిహద్దు రేఖలను చెరిపివేసి సమన్వితమైన పరిపూర్ణ మానవార్థానికి వ్యక్తి తాను ఎంత నిర్లిప్తంగా ఉంటూ కర్మయోగాన్ని సాధించవలసి ఉన్నదో చివరకు మిగిలేది స్పష్టపరిచింది. ఈ విధంగా ఈ నవలేతి వృత్తం ఎన్నో సాహిత్యవాదాలను కాల్పానికోద్యమంలోని భిన్న లక్షణాలను సమీకరించుకొని వివిధ సందర్భాలలో సన్నివేశాలలో అర్థవంతంగా ప్రయోగాత్మకంగా ప్రయోజన

0: నిరూపిస్తున్నది.
1: మీరింతవరకు చివరకు మిగిలేది నవలలో బుచ్చిబాబు గారి కల్పనా చాతుర్యం అంశం గురించి శ్రీ సరికొండ లక్ష్మీనరసింహరాజు గారి ప్రసంగం విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కల్పలత. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా మల్లీశ్వరి చిత్రానికి ఘంటసాల పి భానుమతి పాడిన పాట వింటారు. రచన దేవులపల్లి. ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్న, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమం తర్వాత భీమా చిత్రానికి హరిహరన్ ఆర్ ప్రసన్న మహతి పాడిన పాట వింటారు. సంగీతం హ్యారీస్ జయరాజ్, రచన ఏఎం రత్నం, శివ గణేష్. ఈ పాటను వినిపించమంటూ ఉప్పులూరు గ్రామం నుంచి గణపవర్ మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

పెళ్ళి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల. ఈ పాటను వినిపించమంటూ చిన్నతిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

ఆత్మబలం చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత దసరా బుల్లోడు చిత్రానికి ఘంటసాల పిసుశీల గానం వింటారు రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ పెడన్ నుంచి యోగిత, మీనా, శాంతి ఇంకా వారి మిత్రబృందం కోరుతున్నారు.

ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. శ్రోతలు 0866-248-88-12 ఈ నంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

0: ఉభయ కుశలోపరి శ్రోతలకు నమస్కారం.
1: నమస్తే అండి.
0: గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన అయితే ఇప్పటికీ కొంచెం సంఖ్య తక్కువగానే ఉంది అన్నట్టు అనిపిస్తుంది. అయితే మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియచేయండి. 0866248888 నెంబర్కి మనకి ముందుగా పంపించారు, చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ కేంద్రానికి అభినందనలు శుభాకాంక్షలను తెలియజేస్తూ 2 సీస పద్యాలను ఈ వాట్సాప్నకే సకాలంలోనే పంపాను. కనీసం ఒక పద్యాన్నైనా చదువుతారనుకున్నా ఏది ప్రసారం కాలేదంటున్నారు. అలాగే గత వారంలో సర్వశ్రీ డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ, ఎం కృష్ణ కిషోర్ రాయప్రోలు, జగదీశ చంద్ర శర్మగారులు అందించిన సూక్తి సుధలో సముద్ధాత భావ సుందరాలై అలరించాయి. వ్యక్తిత్వ వికాస అంతఃశత్రు నిర్మూలనాంశాదులను చక్కగా ప్రస్తావించారు. గత గురువారం డాక్టర్ శ్రీ గుమ్మ సాంబశివరావు గారు భానుకవి కావ్య గత వినూతన అంశాలను చక్కగా ఆవిష్కరించారు. గత బుధవారం ఉదయ సమీరాల్లో మా మాస్టారు ఆచార్య శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారి పుట్టినరోజు సందర్భంగా

0: వారి శ్రీదేవి భాగవతాన్ని గురించి శ్రీ వియూరు దుర్గాప్రసాద్ గారి ప్రసంగాన్ని పునఃప్రసారం చేశారు, చాలా చాలా బాగుంది అంటున్నారు. ఇక వీరే రాస్తున్నారు, రక్తదాన దినోత్సవం సందర్భంగా నేటి సరస వినోదిలో ప్రసారమైన సమస్యాపూర్ణ పద్యాలు సముద్ధాత భావ సుందరాలయ అలరించాయి. ప్రతిరోజు పతాక ప్రాయ కార్యక్రమంగా ఉన్న శ్రీ భగవద్గీత గాన విశ్లేషణ ముగింపునకు వస్తున్నట్లుగా ఉంది. ఆ తర్వాత ధారావాహికగా రామాయణ సుందరకాండ గాని లేదా భర్తృహరి సుభాషిత త్రిసతి గాని ఏనుగు లక్ష్మణ కవి తెలుగు పద్య కవితతో ప్రసారం చేయే కోరిక అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, గత 2 వారాలుగా మీరు పునఃప్రసారం చేస్తున్న డాక్టర్ శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారి సూక్తి సుధలో అమృతాయ మానాలుగా ఉన్నాయండి. నేడు ఇప్పుడే ప్రసారమైన శ్రీ బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది నవలను గురించి శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారి విశ్లేషణ ఆలోచనాత్మకమై అలరించింది. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలంటూ మన కార్యక్రమాల మీద సుదీర్ఘమైన లేఖ పంపించారు డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే కంటిన్యూ అవుతుండండి, మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తెలియజేస్తుండండి. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఉభయ కుశలోపరి కార్యక్రమంలో గత వారం చాలా మెసేజ్ చదవలేదు అని రాసి పంపించారు. అయితే రాసి పంపించండి, మేము చదవటానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. తర్వాత మనకి పంపించారు, నమస్తే, నేను మురళి భటిప్రోల్ నుంచి అంటున్నారు. నమస్తే అండి, ఉభయ కుశలోపరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటున్నారు. మీకు కూడా స్వాగతం అండి. ఆకాశవాణి కార్యక్రమాలు విజయవాడవి చాలా బాగుంటున్నాయి అంటున్నారు. ఉదయం భక్తిరంజని పాటలు బాగుంటున్నాయి. అలాగే ఈరోజు ఉదయం సరస వినోదిని సమస్యాపూర్ణ చాలా బాగుంది, శ్రోతలు పంపిన రచనలు మాకు నచ్చాయి అంటున్నారు. చదివిన శర్మ గారికి చాలా ధన్యవాదాలను రాసి పంపించారు. ఈ మాసపు పాట శీర్షిక వినిపించిన పాట చాలా బాగుంది అంటున్నారు. అలాగే ఉదయం 10 గంటలకు రాబోయే అతిథి శీర్షిక నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు. మధ్యలో మరో కార్యక్రమం వినిపిస్తున్నారు. అలా కాకుండా కేవలం శ్రోతల కోసమే కార్యక్రమాన్ని ప్రసారం చేయండి, వినిపించండి అంటున్నారు. తర్వాత వీరే అంటున్నారంటే, ఆకాశవాణి కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, సీనియర్ శ్రోతలతో వారానికి ఒకరిని పరిచయం చేయండి, మా భట్టిప్రోలు రండి అంటున్నారు. తర్వాత ఏమంటున్నారంటే వీరు, పరవశించిన ప్రకృతి చల్లదనాలకు ఆకాశం పన్నీటి జల్లులు కురిపించగా ఆ చిరు జల్లులకు గగనాన విరిహల్లు హరివిల్లు ఏర్పడినట్లుగా హరివిల్లే ఆకాశానికి తోరణాలుగా బాసిల్లగా ఆ తోరణాల హరివిల్లుకే తుమ్మెదలు ఆకర్షించినట్లుగా మన ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతలు ఎంతో ఆకర్షణ అవుతున్నారు అన్నారు. ఈ వారం కవిత మీరు రాసింది చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనకి చల్లబడిన వాతావరణంలో మీరు ఇంత చక్కగా రాసి పంపించారు చల్లదనం గురించి, సూపర్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఇలా కంటిన్యూ అవుతుండండి. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు 12వ తేదీ
1: శుక్రవారం ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రసారమైన బాలల హక్కులు పరిరక్షణ గురించి రావుల సాంబశివరావు గారి ప్రసంగం చాలా బాగుంది, చక్కటి ప్రసంగాన్ని ప్రసారం చేసిన మీకు మా ధన్యవాదాలు అంటూ రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ మెసేజ్ అయితే పంపించారు.
0: తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఎవరంటే సర్వీశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి మనకి రాశారు, సీనియర్ ఆకాశవాణి శ్రోత అని రాశారు. తర్వాత ఏమంటున్నారంటే వీరు, ఉభయ కుశలోపరి స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 8వ తేదీ సూక్తి సుధలో శ్రీ పారుపల్లి బాలకృష్ణ గారు రామాయణం మహాభారతంలోని ధర్మ సూక్ష్మాలను చక్కగా ప్రబోధించారు. 13వ తేదీన కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో డాక్టర్ పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, అన్నవరపు రామస్వామి గారు, ఇంకా దండమూడి రామ్మోహన్ రావు గారుల అద్భుత సంగీత గాన సభ చాలా బాగుంది. ఈ త్రయం యొక్క సంగీత గాన సభ చాలా సంవత్సరం తర్వాత విని ఆనందించాను. చివరిలో అంతా బ్రహ్మమయం అనే సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనం బాగుంది అంటున్నారు. ప్రసారమైన 14వ తేదీ ప్రసారమైన కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ సుశాంత్ గారి వేణుగానం బాగుంది, అందరికీ ధన్యవాదాలు అంటూ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మనకి పంపించారు చూద్దాం, వీరెవరంటే మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులకు నమస్తే అన్నారు. నమస్తే అండి. సోమవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధలో శ్రీ రాముని పరిపాలనా విధానం గురించి చక్కటి విషయాలు అందించిన శ్రీ బాలకృష్ణ గారికి ధన్యవాదాలు అంటున్నారు. భక్తిరంజన్.

0: కార్యక్రమంలో శివస్థుతి నాట్యాకలం విని భక్తి పారవస్యం చెందాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అంపోలు మురళీకృష్ణ గారి వయలిన్ వాదనం మా వీణలు విందు చేసింది, చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు. మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు అందిస్తున్నాం అంటున్నారు. సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన శిబి చక్రవర్తి నాటకం నుండి సౌదామణి పాత్ర పద్యాలు మా వీణలు విందు చేశాయి. గానం చేసిన శ్రీ సుందరరావు గారికి, హార్మోనియం సహకారం అందించిన రామకృష్ణ గారికి ధన్యవాదాలు అంటున్నారు. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణబాయి, రాధా, మున్నా, రాజస్వామిచారి, ఇంకా వీరే ఏం రాశారంటే చూద్దాం.
1: 9వ తేదీ మంగళవారం సూక్తి సుధలో వైరాగ్యం గురించి చక్కటి సమాచారం అందించిన నిర్వాహకులకు మా నమస్తే అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమంలో బొమ్మరాజు సీతారామదాస్ కీర్తనలు వినితరించాం. ఇదే రోజు రాత్రి ప్రసారమైన హరికథ మాకు నచ్చింది అంటున్నారు. ఇక 10వ తేదీ బుధవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో నామావళి, శ్రీకృష్ణ స్తుతి వినితరించాం. మధ్యాహ్నం ప్రసారమైన వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పలు అంశాల గురించిన డాక్టర్ కె పూర్ణరాజేశ్వరి గారితో శ్రీ బి వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది, వారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. ఏలూరు నుంచి రాధా, మున్నా, రఘుబీర్ సింగ్, సుగుణభాయి.
0: అయితే ఇంకా వీరే ఇంకా టైప్ చేస్తున్నారు. రఘుబీర్ సింగ్ గారు త్వరగా టైప్ చేసి పంపించండి. తర్వాత చూద్దాం, మనకి పంపించారు వీరు ఎవరంటే, కార్యక్రమ సమర్పకులకు సహస్రోతలకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. జరిపోతల బుచ్చయ్య కుటుంబ సభ్యులు, హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి. ఇక తర్వాత పంపించారు ఉభయ గుసలోపరి శ్రోతల అభిప్రాయ మాలిక అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సతిరెడ్డి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి నుండి, కేంద్రం నుండి రోజు వినిపిస్తున్న కార్యక్రమాలు, కొన్ని వాటిని అస్సలు మిస్ అవ్వకుండా వింటాను. వనితావాణిలో విశేషాలు, ఉదాహరణకు పండ్లు, కూరగాయలు, అలాగే తృణధాన్యాల గురించి, ఈరోజేమో బట్టల గురించి, ఇంకా 4 గంటలకు యోలయ క్విజ్ కార్యక్రమం, అందులోనూ ఆదివారం మంచి రసవత్తరంగా చాలా ఆసక్తిగా ఉంటుంది, కార్యక్రమాలు బాగుంటున్నాయి, ధన్యవాదాలు అంటూ సత్యరెడ్డి గారు పంపించారు. వీరు అనపర్తి నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు నచ్చిన కార్యక్రమాల గురించి రాసి పంపించండి, యువలయాలో పార్టిసిపేట్ చేయండి. తర్వాత చూద్దాం, పంపించారు ఉభయ కుశలోపరి మన కేంద్రం నుంచి ప్రసారం చేసిన కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చక్కటి కార్యక్రమాలు వినిపించారు, చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమాలు బాగుంటున్నాయి. ఈరోజు ఉదయం 7:15 గుదరేగల కార్యక్రమంలో భగవద్గీత పారాయణ శ్లోక విశ్లేషణ బాగుంది అంటున్నారు. అందరికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే అనంతరం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మదన్ మోహన్ గారు చక్కటి కార్యక్రమం అందించారు. సరసనియోజన సమస్య పూర్ణం పైడిపాటి ఉమానాథ శర్మ గారు శ్రోతలు పంపించిన పూర్ణలు చాలా చక్కగా చదివి వినిపించారు, బాగుంది అంటున్నారు. ఈ మాసపు పాట వందే మాత్రం బాగుంది అంటున్నారు. అలాగే 10 గంటలకు వార్తావాహిని కార్యక్రమం నచ్చింది అంటున్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా చైతన్య కుమార్ గారితో పరిచయం బాగుంది. 11 గంటలకు చివరకు మిగిలేది నవలలో బుచ్చిబాబు గారి కల్పనా చాతుర్యం గురించి సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారు చక్కగా వివరించారు. మధ్యాహ్నం 3 గంటలకు హిందీ పాటలు, 4 గంటలకు యోలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది, ధన్యవాదాలు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు రాసి పంపించారు. మీ ఉత్తరం మొత్తం చదివాము, వినే ఉంటారు మీరు. ఏ తర్వాత చూద్దాం, పంపించారు ఉభయ కుశలోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వింటున్నాము కార్యక్రమాలు అంటున్నారు, వెరీ గుడ్ అండి. గత 28 రోజుల నుండి మేము కోరిన పాటలు వినిపించడం లేదు. కొంతమంది శ్రోతలు ప్రతిరోజు వినిపిస్తున్నారు, కానీ మాకు ఎందుకు వినిపించడం లేదు, దయచేసి చెప్పండి, వినిపించండి అంటున్నారు. ఉత్తరాల ద్వారా పాటలు రావడానికి మాకు అవకాశం లేదు, మా గ్రామంలో పోస్టు డబ్బా లేదు అంటున్నారు. దయచేసి అర్థం చేసుకుని మేము కోరిన పాటలు వినిపించండి అంటున్నారు. మేడ్చల్ జిల్లా కీసరం మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ రాసి పంపించారు. 3 సార్లు అదే మనకి సెండ్ చేశారు వారు రాసిన మ్యాటర్. ఓకే అండి, తప్పకుండా మీరు తప్పకుండా రాబోయే తేదీకి వాట్సాప్ చేయండి. అలాగే మీకు దగ్గరలో ఏమైనా ఉంటే పోస్ట్ బాక్స్ అక్కడ వెళ్ళి ఉత్తరాలను కూడా పోస్ట్ చేయండి. మాకు అంది సకాలంలో అందితే మీకు తప్పకుండా మీరు కోరిన పాటలు వినిపించడానికి ఇక్కడ మేమందరం సిద్ధంగా ఉన్నాము. తర్వాత చూద్దాం, మనకి పంపించారు వీరు రాసి పంపించారు
1: ప్లీజ్ రివైవ్ ద ఓల్డ్ ప్రోగ్రామ్ పసిడి పంటలు అంటున్నారు. పసిడి పంటలు కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ ప్రసారం చేయాలని కోరుతున్నారు. మెహబూబ్ సుభాని,
0: దిస్ ప్రీవియస్ ప్రోగ్రామ్ ఫర్ ఎ ఫ్యూ సినిమా సాంగ్స్ అంటున్నారు. దిస్ ఇస్ టూ మచ్, ప్లీజ్ ఇన్ఫార్మ్ యువర్ డైరెక్టర్.

0: డూ జస్టిస్ ఫ్రమ్
1: కొత్తపేట.
0: కొత్తపేట గుంటూరు షేక్ మహబూబ్ సుబ్హాని అడుగుతున్నారు. అయితే పరిశీలన చేద్దామండి, మీ సూచన గమనించాము. తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి మేము రేడియో శ్రోతలం, రేడియోలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాలు వింటాం. పసిడి పండ్ల కార్యక్రమం పునరావృతం చేయండి, మాకెంతో కొరతగా ఉంది అంటూ ధూళిపాళ్ళ నుండి చాంద్ బాషా జానీ బేగం షాహిద్ రాసి పంపించారు. సూచన గమనించాము. తర్వాత మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరిలో జానపద గేయాలు ఇంకా భజన పాటలు అంటే రాసి పంపించారు. యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకటస్వామి తర్వాత మనకి పంపించారు, చూద్దాం. హాయ్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి ఆర్జలకి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఉభయ కుశలోపరికి వెల్కమ్ అంటున్నారు. మీకు కూడా వెల్కమ్ అండి. మన కేంద్రం నుండి ప్రసారం చేసిన కార్యక్రమాలు ముఖ్యంగా నాకు షార్ట్ టైం అంటున్నారు. తర్వాత వాట్సాప్ మెసేజ్ ద్వారా కొన్ని పాటలు వింటాను. మా చిన్నపిల్లలకు హిందీ పాఠం వినిపిస్తాను. ఆదివారం 3 గంటలకు ప్రసారమయ్యే నాటకాలు అన్నీ వింటాను. కర్నూలు నుండి బ్రహ్మయ్య వీరు సాంగ్ అదే పాటను కోరుతున్నారు,
1: ఉభయ
0: రాసి పంపించారు.
1: కుశలోపరి మెసేజ్ తో పాటు వారు పాటను కూడా
0: పాటను కూడా
1: కోరుకుంటున్నారు.
0: కోరారు. ఓకేనండి. ఏ తర్వాత మనకి పంపించారు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ప్రతిరోజు మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మాకు నచ్చుతున్నాయి అంటున్నారు. దేశభక్తి గీతాలు, భక్తి రంజని, సరస వినోదని, ఉదయరేఖలు కార్యక్రమాల్లో వివిధ అంశాలు బాగుంటున్నాయి. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ప్రసారం చేసే లలిత గీతాలు కూడా చాలా బాగుంటున్నాయి. అదేవిధంగా జానపద గేయాలు, సామూహిక గీతాలు, కుటుంబ సంక్షేమ గీతాలు వినిపించగలరు అంటున్నారు. డిటిహెచ్లో ఇంటర్నెట్లో వినిపించగలరు అంటున్నారు. ఇంటర్నెట్లో డిటిహెచ్ ప్రసారాలు వినిపించగలరు. ధన్యవాదాలు అంటూ అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరు అంటున్నారు. అయితే మీ సూచన గమనించామండి. తర్వాత చూద్దాం, మనకి పంపించారు, ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ఉభయ కుశలోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కల్పలతలో ఉత్తరాల ద్వారా పాటలు, వాట్సాప్ మెసేజ్ ద్వారా పాటలు వినిపిస్తున్నారు. చాలా చాలా సంతోషం, ఆనందంగా ఉంది అంటున్నారు. అభిమాన ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్రానికి నమస్తే అంటున్నారు. మా అభినందనలు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం. నమస్తే అంటారు. నమస్తే అండి. ఆకాశవాణికి ప్రతిరోజు విజయవాడ ఆకాశవాణికి ప్రతిరోజు అన్ని కార్యక్రమాలు వింటుంటాం. చాలా మంచి కార్యక్రమాలు వస్తున్నాయి, బాగుంటున్నాయి అంటున్నారు. రాబోయే తేదీ కార్యక్రమంలో ప్రతిరోజు వినిపించిన వారే వినిపిస్తున్నారు, కొంతమందికే పరిమితం చేస్తున్నారు. నా పాటలు కూడా వినిపిస్తారని ఆశిస్తున్నా అంటున్నారు. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి శ్రోతలు నాని గంగా. తప్పకుండా రాయండి, మెసేజ్ చేయండి రాబోయే అతిథికి. మీకు నచ్చిన పాటల్ని మేము ప్రసారం చేయటానికి సిద్ధంగా ఉన్నాము. తర్వాత చూద్దాం. ఉభయ కుశలోపరికి వందనాలు అంటున్నారు. నమస్తే అండి. నిన్న సాయంత్రం ప్రసారమైన యువవాణిలో పూర్తిగా చిత్రగీతాలు వినిపించారు. యువజనుల కార్యక్రమాలు ప్రసారం చేయాలని ఆశిస్తున్నాను. ప్రతిరోజు ప్రసారమయ్యే ఎవలయ్యలో ఆ రోజు ఉదయం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని విషయాలపై ఒక ప్రశ్న అడిగినట్లయితే రేడియో కార్యక్రమాలు అందరూ శ్రద్ధగా వినగలరు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి వారి వెరైటీగా కోరికని అడిగారు. చాలా బాగుంది మీరు అడిగిన అభిప్రాయము. తప్పకుండా ప్రయత్నం చేద్దాము. ఇక తర్వాత మనకి పంపించారు, చూద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి రాబోయే అతిథిలో మా కోసం మిస్సమ్మ చిత్రం నుంచి అని పాట కూడా అడుగుతున్నారు. తర్వాత ఏమంటున్నారంటే, ఉభయ కుశలోపరికి స్వాగతం. ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం 12:40 జానపద కళారూపాలు తీర్చగానే దుర్గారావు బృందం వారికి శ్రీరామ జననం బుర్రకథ నచ్చింది అని అంటున్నారు. విజయవాడ కేంద్రం వారికి మా అభినందనలు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ రమణమ్మ బ్రహ్మానంద రెడ్డి, సావిత్రి వెంకట సంజీవరెడ్డికి, రిషికేశవరెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ సందేశాన్ని పంపించారు.
0: తర్వాత పంపించారు, వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. ప్రతిరోజు ఉదయం పూట భగవద్గీత పారాయణం వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు. మీకు మీరు వినిపిస్తున్న కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు ప్రశ్నావళి కార్యక్రమం రెయిన్బోలో కూడా వినిపించండి అంటున్నారు. వనితావాణి కార్యక్రమాలు మాకు నచ్చుతున్నాయి. ఈ కార్యక్రమంలో వినిపిస్తున్న విషయాలు మహిళలకు చాలా మేలు చేసే విధంగా ఉంటున్నాయి. విశేషాలు, లలిత గీతాలు, పాటలు ఎవరు పాడారో కూడా దయచేసి తెలియజేయండి అంటున్నారు. మీ సూచన గమనించామండి. ఇక తర్వాత చూద్దాం. నమస్తే అంటున్నారు. నమస్తే అండి. ఉత్తరాలు చాలా చక్కగా చదువు

0: సారు మీకు మా కృతజ్ఞతలు అంటున్నారు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమ్మస్తానరావు, పెద్దమ్మస్తానరావు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మా కార్యక్రమాల గురించి ఉత్తరాలు రాస్తూ ఉండండి. తర్వాత చూద్దాం, ఈరోజు ఉభయ కుశలోపరి కార్యక్రమాలపై శ్రోతలు పంపిన అభిప్రాయాలు ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన మీకు ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు సరస వినోదని సమస్య పూర్ణం కార్యక్రమంలో చక్కటి పూర్ణలు పంపించిన కవులకు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నమస్తే అంటున్నాం. ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ మళ్ళీ మనకి రాసి పంపించారు. మళ్ళీ మనకి పంపించారు మురళి భట్టిప్రోల నుంచి. వీరు రాశారు ఏంటంటే, యువలయ కార్యక్రమాన్ని ఎంతో మంది శబ్దమిత్రులు ఆకర్షణ అవుతున్నారు. కార్యక్రమాన్ని మార్పు చేయవద్దు, వీలైతే సమయాన్ని పెంచండి. గురువారం నాటి భజన గీతాలు, ఆదివారం సాయంత్రం కూడా భజన గీతాలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. తర్వాత ఓకేనండి, రాసి పంపించారు వీరు. ఇంకా చూద్దాం, మనకి గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ థ్యాంక్ యూ అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మనకి రాసి పంపించారు, ఈరోజు చివరకు మిగిలేది బుచ్చిబాబు గారి నవల గురించి వ్యాఖ్యానం చాలా బాగుంది అంటూ రాసి పంపించారు. పివై విజయ్ శేఖర్ నంద్యాల నుంచి రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, ప్రతిరోజు భగవద్గీత పారాయణం వింటున్నాము, కార్యక్రమం బాగుంది అంటూ రాసి పంపించారు. వీరు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్. ఇంకా ఎవరు రాశారంటే, టీన్ టైంలో పాటలు బాగున్నాయి, యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది అంటూ చంద్రమగళి, పద్మరాణి, అక్షర, కృప, మంచిర్యాల నుంచి రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, ఉభయ కుశలపరి కార్యక్రమం ఈరోజు చాలా బాగుంది కానీ వాట్సాప్ పాటలు, కల్పనత ఉత్తరాల పాటలు ప్రత్యేక సమయం కేటాయించండి. యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటోంది. హైదరాబాద్ నుంచి బారంపేట నుంచి సంతోష్ సుప్రియ రాసి పంపించారు. ఎవరు రాసి పంపించారంటే, మీరు ప్రసారం చేసిన లలిత గీతాలు బాగుంటున్నాయి అంటున్నారు. తర్వాత వీరు ఎవరంటే వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, ఉభయ కుశలపరికి నమస్కారం అంటున్నారు. గణపతి నాటకం మొదలు నాటకాలను ప్రసారం చేయగలరు అంటున్నారు. పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి అయితే రాసి పంపించారు. ఇంకొకరు ఇది చూద్దాం, వీరెవరు అంటే బండి కృష్ణగౌడ్ గోధుమకుంట గ్రామం మేడ్చల్ నుంచి రాసి పంపించారు. ఓకేనండి, కార్యక్రమాలు బాగున్నాయి అంటున్నారు. ఇదండి అయితే మనకి సమయం అయిపోయింది. ఇదండి ఈనాటి ఉభయ కుశలోపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. వచ్చే వారం ఉభయ కుశలోపరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: నమస్తే.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి ఫ్రాన్స్లోని నీస్ నగరంలో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం కింద జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం భారత్లో వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచానికి చాటి చెప్పనుంది. దీనిలో 120కి పైగా భారతీయ స్టార్టప్లు, ప్రపంచ పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. అనంతరం మోదీ మక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు కీలకమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని, అలాగే స్వస్థ భారత్ విజన్ను ముందుకు తీసుకెళ్లాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

0: ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా లక్షలాది మంది లబ్దిదారులకు నగదు రహిత ఆరోగ్య రక్షణ అందించిందని, ఇప్పుడు దీనిని సీనియర్ సిటిజన్లకు కూడా వర్తింపజేశారని మంత్రి చెప్పారు. జన్ ఔషధి కేంద్రాలు నాణ్యమైన మందులను తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చాయని, తద్వారా ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులను తగ్గించడంలో సహాయపడ్డాయని గడ్కరీ పేర్కొన్నారు. భారత్ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాల్లో కొన్నింటికి నాయకత్వం వహిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఏ కుటుంబానికైనా వైద్య అత్యవసర పరిస్థితి అనేది ఆర్థిక సంక్షోభంగా మారకూడదనే మానవతా దృక్పథం నుండే ఈ మార్పు ఉద్భవించిందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకల సన్నాహాల్లో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, హ్యాబెల్ట్ సంస్థలతో కలిసి ఈరోజు ప్రపంచ ఆన్లైన్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. యూట్యూబ్ లైవ్ యోగా స్ట్రీమ్లో అత్యధిక వీక్షకులను నమోదు చేయడం ద్వారా సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 130కి పైగా దేశాల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించడం భారత్కు గర్వ కారణమని, సమగ్ర ఆరోగ్యం శ్రేయస్సును పెంపొందించే సాధనంగా యోగాకు పెరుగుతున్న ఆదరణను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. యోగాను కేవలం ఒక్కరోజు వేడుకకే పరిమితం చేయకుండా ప్రజలంతా తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరారు. సమగ్ర ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, ప్రకృతితో సామరస్యాన్ని పెంపొందించడంలో యోగా ప్రముఖ పాత్ర వహిస్తుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. తజకిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఒక యోగా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే శాశ్వతమైన విలువలను యోగా ప్రతిబింబిస్తుందన్నారు. అంతకుముందు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తజకిస్తాన్ విదేశాంగ మంత్రి సిరోజుద్దీన్తో కీర్తివర్ధన్ సింగ్ చర్చించారు. వచ్చే నెలలో కోల్కతాలో జరిగే ప్రారంభ షాంఘై సహకార సంఘం సాంస్కృతిక చర్చల్లో భాగస్వామ్యం వహించాల్సిందిగా తజకిస్తాన్ను కీర్తివర్ధన్ సింగ్ ఆహ్వానించారు. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక బంధాలను ప్రముఖంగా చాటి చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలవనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. ఒకరికి రెండవసారి జీవితాన్ని ప్రసాదించడానికి రక్తదానం అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి అని నడ్డా పేర్కొన్నారు. రక్తదానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, దీనికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడం, రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి చెప్పారు. సురక్షితమైన రక్తం, రక్త ఉత్పత్తుల ఆవశ్యకతపై అవగాహన పెంచడానికి, అలాగే ప్రాణాలు కాపాడడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్న స్వచ్ఛంద, ప్రతిఫలం ఆశించని రక్తదాతలకు కృతజ్ఞతలు చేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రజలంతా స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ కోరారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా ముందుకొచ్చి రక్తదానం చేసి అమూల్యమైన ప్రాణాలను కాపాడడంలో తమ వంతు పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ఇరుదేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: So the visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense.

0: clean technology, cybersecurity, tourism, and people-to-people contact.
1: ఇరాన్తో యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై ఈరోజు సంతకాలు జరుగుతాయని, ఆ వెను వెంటనే వ్యూహాత్మక హార్మోజ్ జలసంధి అందరికీ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సంతకాల ప్రణాళికలను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ త్రోసిపుచ్చింది. ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేస్తూనే ఆదివారంపైనే ట్రంప్ పట్టుబడడం పట్ల వారు విమర్శలు గుప్పించారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జిబాస్టన్ మైదానంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్పై భారత్కు బలమైన రికార్డుంది. ఇరు జట్ల మధ్య జరిగిన 16 మ్యాచ్ల్లో భారత్ 13 సార్లు విజయం సాధించింది. నెల రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్

0: ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ త్రోసిపుచ్చింది. ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేస్తూనే ఆదివారంపైనే ట్రంప్ పట్టుబడ్డం పట్ల వారు విమర్శలు గుప్పించారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జిబాస్టన్ మైదానంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్పై భారత్కు బలమైన రికార్డుంది. ఇరు జట్ల మధ్య జరిగిన 16 మ్యాచ్ల్లో భారత్ 13 సార్లు విజయం సాధించింది. నెల రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఇంగ్లాండ్ వేల్స్ వేదికలుగా జరుగుతోంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ వచ్చే నెల 5వ తేదీన లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని ఆ శాఖ తెలిపింది. ఈరోజు తూర్పు రాజస్థాన్లో అక్కడక్కడ గంటకు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా ఈరోజు మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులుండే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జిబాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఫిలిం గీతాలు వింటారు. ముందుగా బ్రదర్స్ చిత్రానికి క్రిష్, ఎంకే బాలాజీ మిలి పాడిన పాట

శ్రోతలు ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత గాయం చిత్రానికి మనో చిత్ర ఈశ్వర్ పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ బయలుదేరి వెళ్లారు. కాకినాడ జిల్లా తునిమండలంలో తప్పిపోయిన బాలిక ఆచూకీ కోసం మరిన్ని బృందాలను రంగంలోకి దింపాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. యోగాభ్యసనం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల సింగపూర్ పర్యటనకు ఈరోజు బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ సాయంత్రం సింగపూర్ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో సింగపూర్ ప్రధాని, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అలాగే అంకుర సంస్థలు, సెమీకండక్టర్ రంగం, పట్టణాభివృద్ది, పెట్టుబడుల అంశాలపై జరిగే పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్, పెట్టుబడుల సన్నాహక రోడ్ షోలో పాల్గొంటారు. అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు, రాష్ట్ర పారిశ్రామికాభివృద్దికి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు సింగపూర్లో పర్యటిస్తారు. కాకినాడ జిల్లా తునిమండల పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో 1 వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి బాలిక జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలు కూడా వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. బాలిక అదృశ్యం ఘటనపై ఆయన నిన్న మరోసారి కాకినాడ జిల్లా ఎస్పీతో గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి ఫోన్లో సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపిస్తున్నారని కేంద్ర కార్మిక

0: ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఎన్నికైన ప్రధానమంత్రుల్లో అత్యధిక కాలం దేశానికి సేవలందించిన ప్రధాని నరేంద్ర మోదీనే అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
1: మా ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లో చెప్పిన ప్రకారం సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకెళ్తా ఉన్నాం. కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారు మా ముఖ్యమంత్రికి మా ప్రభుత్వానికి సంపూర్ణ ఆశీస్సులు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా మరి ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగిందండి.
0: ప్రధానమంత్రి స్వనిధి పథకానికి ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. అధిక వడ్డీతో వీధి వ్యాపారులు రుణాలు తీసుకుని ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలను అందిస్తోందని ఆయన చెప్పారు. సకాలంలో రుణ వాయిదాలు చెల్లించిన వారికి 2-3 విడతలలో కూడా రుణాలను మంజూరు చేస్తున్నామని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో మార్పులు తీసుకురావడంతో పాటు శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన 17వ జాతీయ నవజాత శిశువుల సంరక్షణ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో శిశు మరణాల రేటును 46.8% నుంచి 36%కు తగ్గించామని తెలిపారు. రాష్ట్రంలో గతంలో 62 ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు ఉండేవని, ఎన్డీఏ ప్రభుత్వంలో మరో 8 ఏర్పాటు చేశామని వివరించారు. యోగాభ్యసనం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా వేడుకల్లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నిలివాడ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారతదేశంలో మన పూర్వీకులు మానవాళికి అందించిన అత్యంత గొప్ప వరం యోగా అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో తాను సైతం యోగా, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేయడం ద్వారానే ఆరోగ్యాన్ని కాపాడుకున్నానని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగంగానే యోగాంధ్ర కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. పెనుగండలో నిర్వహించిన టెంపుల్ యోగా కార్యక్రమంలో ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ఇతర అధికారులతో కలిసి ఆమె యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురంలో ఈరోజు నుండి 16వ తేదీ వరకు సోలో యోగా ప్రదర్శన, ప్రాణాయామ, గ్రూప్ యోగా ప్రదర్శన విభాగాలలో పోటీలను నిర్వహిస్తున్నామని జిల్లా డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈరోజు అనంతపురంలోని ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర జిల్లా స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కడివెళ్ల సమీపంలోని కప్పలవాగులోకి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన భారీ వరదనీటి కారణంగా పత్తికొండ, ఎమ్మిగనూరు మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో రహదారి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో బ్యారేజ్లోకి వస్తున్న మిగులు జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తి సుమారు 2000 నుంచి 3000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికిరణ్ చెప్పారు. వర్షపాతం పరిస్థితులు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాలను బట్టి నీటి విడుదల పరిమాణంలో మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కృష్ణానది ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

0: నదీ తీర ప్రాంతాల్లో సంచరించేవారు, మత్స్యకారులు, ఇసుక రీచ్లలో పనిచేస్తున్న కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగు సఫలం కావాలని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. రైతులకు వరి విత్తనాలు, యూరియా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ఈరోజు చల్లపల్లిలో రైతు సేవా కేంద్రం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 77 కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో రైతుల ఖాతాకు సొమ్ము జమ చేసిందని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులు యాప్ ద్వారా యూరియా తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ కేంద్రం అధికారి నారాయణ వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ బయలుదేరి వెళ్లారు. కాకినాడ జిల్లా తుని మండలంలో తప్పిపోయిన బాలిక ఆచూకీ కోసం మరిన్ని బృందాలను రంగంలోకి దింపాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. యోగాభ్యసనం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా.
5: చూపించు. నా ఫేవరెట్ కలర్.
1: ఎప్పుడు షాపింగే.
5: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
6: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
5: నాకు తెలుసు కదా.
4: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన.

0: ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
1: వనితావాణి శ్రోతలకు నమస్కారం. పిల్లల మనోవికాసానికి బాల సాహిత్యం ఈ అంశంపై జి రాధికారాణి గారితో పరిచయ కార్యక్రమం వినండి.
2: ఈ రోజుల్లో బాలల కోసం రచనలు చేసే మహిళా రచయిత్రుల్లో ప్రముఖంగా వినిపించే పేరు గుడిపూడి రాధికారాణి గారు. బాల సాహిత్యంలో వస్తున్న నూతన పోకడల గురించి మనతో చర్చించడానికి రాధికారాణి గారు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి.
3: నమస్కారం.
2: రాధికారాణి గారు, ముందుగా మీ గురించి మీ మాటల్లో మిమ్మల్ని పరిచయం చేసుకుంటారా మా శ్రోతల కోసం?
3: నా పేరు గుడిపూడి రాధికారాణి అండి. నేను మచిలీపట్నంలో ఉంటాను. బంటుమిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అంటే నేను కృషి చేస్తున్న రంగం సృజనాత్మక రచనలు, బాల సాహిత్యం. బాల సాహిత్యమే కాకుండా నేను ఇంకా చాలా ప్రక్రియల్లో కృషి చేస్తున్నప్పటికీ నేను బాల సాహిత్య రచయిత్రిని అని చెప్పుకోవటానికి నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే లోకం కథల లతల పందిరి. మనం పూర్వకాలం నుంచి వచ్చినవన్నీ కూడా కథల నుండినే మన జనరేషన్స్ అన్నీ ముందుకు సాగుతున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయని మనం అనుకుంటాం. నేను మా నాన్నగారు 4వ ఏట నాకు రాయటం కంటే ముందు చదవటం నేర్పారు. మొదటగా ఎవరైనా దిద్దించడం వాటితో చదువు ప్రారంభం అవుతుంది, కానీ నాకు మాత్రం మొదట చదవటం నేర్పేశారు. తను పుట్టక ముందు ఎప్పటి నుండో, నేను పుట్టక ముందు ఉన్నవన్నీ కూడా చందమామలు దాచి నాతో చదివించేవాళ్ళు. నేను చదివేదాన్ని అందులో మాచిరాజు కామేశ్వరరావు దెయ్యం కథ రాసేవాళ్ళు. ప్రతి నెల ఒక దెయ్యం కథ. ఆ దెయ్యం కథ కోసం నేను చాలా ఆరాటంగా ఎదురుచూసేదాన్ని. కొన్నాళ్ళకి అలా పుస్తకాలు చదివి చదివి నాకు ఒక సొంత దెయ్యం కావాలి, నేను కూడా ఒక కథ తయారు చేయాలి, ఆ కథకి బొమ్మ వేయించుకోవాలి అనే ఒక ఆరాటం నాకు చిన్నప్పుడే కలిగింది. మరి ఎప్పుడనైతే తెలియదు, కానీ స్పష్టంగా ఆసుపత్రికలో నా మొదటి కథ పడిందండి. నేను 6వ తరగతి చదివేటప్పుడు, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే పెళ్ళి అయింది. అప్పటి వరకు ఒక 70 వరకు రచనలు ప్రచురింపబడినప్పటికీ చెదపురుగులు కూడా అవి చదవాలి అని ఉత్సాహపడటం వల్ల నేను వాటిని పోగొట్టుకుని ఆఫ్ ది రికార్డ్గా ప్రకటించాను. పెళ్ళైన తర్వాత నేను బీఈడి ఎంఎస్సీ చేయటం, అన్నీ తర్వాత ఉద్యోగంలో చేరటం అన్నీ జరిగింది. ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత నాలో బాల సాహిత్యం పట్ల కోరికను కలిగించిన కొన్ని సంఘటనలు ఉన్నాయండి. మొదట మా పాప 2 సంవత్సరాల వయసులోనే ఒకసారి తనను ఎత్తుకొని అన్నం తినిపిస్తూ ఉంటే మబ్బు అడ్డం వచ్చింది చంద్రుడికి. అమ్మ చందమామ మబ్బులు దుప్పటి కప్పుకుంది అని చెప్పింది. 2.5 ఏళ్ళు ఉంటాయి పాప, దివ్య పేరు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇంత చిన్న పాప అంత బాగా తన భావాన్ని చెప్పగలిగింది అని అనుకున్నాను. తర్వాత తనను స్కూల్లో చేర్చినప్పుడు 4వ ఏట చాలా ఉత్సాహంగా వెళ్ళింది. మొదటి రోజు ఏడ్చింది, 2వ రోజు కొంచెం దిగులుగా ఉంది, కానీ సంతోషంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే పాటలు పాడిస్తున్నారు అని చెప్పింది సంతోషంగా. కానీ మళ్ళీ దిగులుగానే ఉంటుంది 2-3 రోజులు. అది సహజంగా ఉంటుంది కదా అనుకుని నేను పట్టించుకోలేదు. ఏ తల్లులైనా అంతేనేమో, ఈరోజు ఏం నేర్పారో అని అడిగేదాన్ని. వెళ్ళాక నేను ఎంత తప్పు చేశాననేది నాకు తర్వాత తెలిసింది. 4వ రోజున మళ్ళీ సంతోషంగా వచ్చింది. అమ్మ నాకు మా స్కూల్లో వాష్రూమ్ ఎక్కడుందో కనబడింది. కూచుక్చుక్ ఆటాడిస్తూ స్కూల్ చుట్టూ తిరుగుతుంటే ఒక చోట కనబడింది. అప్పటి వరకు ఎలా వెళ్ళాలని భయంతో అలా ఉన్నాను అని చెప్పింది. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఎంతంత చిన్న చిన్న అవసరాల కోసం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మనం ఎంత పెద్ద పెద్దవి ఆశిస్తున్నాం వాళ్ళ నుండి. ఈరోజు ఏం నేర్పారు, నువ్వేం నేర్చుకున్నావు అని అడుగుతున్నాం, కానీ వాళ్ళ చిన్న చిన్న అవసరాలను మనం పట్టించుకోగలుగుతున్నామా అని ఒక అవేర్నెస్ అనేది నాకు మా పాప నుండి వచ్చింది. తర్వాత నేను హై స్కూల్లో SGTగా పనిచేస్తూ మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్కి టీచర్గా వెళ్ళాను 2002లో. 2002లో వెళ్ళినప్పుడు నాకు అక్కడ 2-3 ఉదాహరణలు చెప్పాలంటే నాకు వాళ్ళలో చాలా ఆశ్చర్యం వేసిన మాటలు కొన్ని ఉన్నాయండి. నేను 3వ క్లాస్ పిల్లలకి సొంత వాక్యాలు రాయిస్తున్నాను, చందమామ అనే పదం మీద రాయమన్నాను. ఒకరోజు ఒక పాప చందమామ అందరికీ మా అమ్మ అంది, చెప్పిస్తున్నాను. నేను చాలా సరదాగా నవ్వుతూ వాళ్ళ నుండి ఎటువంటి ఆన్సర్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చందమామ అందరికీ మామ అనగానే మరి అత్తయ్య ఎవరు అన్న నవ్వుతూ. ఆ 3వ తరగతి పిల్లలు అసలు రెస్పాండ్ అవుతారని కూడా నేను ఊహించలేదు. నాగూరి అనే ఒక పిల్లాడు వెంటనే, అత్త మబ్బండి, ఎందుకంటే మాటి మాటికి మామగా అడ్డం వస్తుంది అని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది వాళ్లలో ఎంతో భావ సంపద ఉంది, సృజనాత్మకత ఉంది, కానీ అది వ్యక్తం చేయటానికి ఆ భావ వ్యక్తీకరణకు సరిపడ పదజాలం వాళ్ళ దగ్గర లేదు. ఆ పదజాలం వాళ్లలో పెరగాలి అంటే దానికి సహాయపడేవి పుస్తకాలు. పుస్తకాలు చదివితే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఆ మాట వాళ్ళతో చెప్తుండగానే నాలో కూడా ఒక ఊహ కలిగింది, నేను కూడా అలా వాళ్ళకు ఉపయోగపడేవి రాసి వాళ్ళ పదజాలాన్ని పెంచుకోవటానికి తగినంత కృషిని పాఠశాల స్థాయి నుండి

0: నేను ఎందుకు చేయకూడదు. అలా పజిల్స్ రాయటం మొదలు పెట్టాను. నేను 2004 సెప్టెంబర్ 14 మొదటి పజిల్ పడింది. అప్పుడు నేను ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాను. ఎలక్షన్ డ్యూటీకి వెళ్తే ఆ స్కూల్లో చార్ట్ మీద నా పజిల్స్ అన్నీ అంటించున్నాయి, ఎక్కడో వేరే మండలం. అప్పుడు నేను అనుకున్నా, ఓహో ఇలా పేపర్కి పంపటం ద్వారా ఒక మా స్కూల్ పిల్లలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకుంటారు కదా, పదప్రహేళికలు అనేవి వీళ్ళకి చాలా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను అవి కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పటికి 600 పైగా పజిల్స్ 2012 వరకు వచ్చినాయి. తర్వాత అవి తగ్గి ఇంకా కథలు మిగిలిన ప్రక్రియలు ఎక్కువైపోయినాయి.
1: మొదటగా మీరు 6వ తరగతి చదువుతున్నప్పుడు మీ మొదటి కథ అచ్చయిందని చెప్పారు. ఆ కథ చూసుకున్నప్పుడు మీలో కలిగిన భావాలు ఎలా అనిపించింది మీకు?
0: చాలా సంతోషం కలిగిందండి. అప్పట్లో డబ్బులు కూడా వచ్చినాయి, చక్కగా కాదు కానీ. నాకు ఇప్పుడు డబ్బు అయితే ఎంత అనేది గుర్తులేదు, కానీ ఎంతో ఆనందం పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇస్తే, అలా అచ్చులో నా పేరు చూసుకుని స్కూల్లో అందరికీ చూపిస్తే, అసెంబ్లీలో నిలబడి చప్పట్లు కొట్టించారు ఆ పుస్తకం అందరికీ చూపించి, చాలా సంతోషం కలిగింది. మిగిలిన పిల్లలు కూడా, మనం కూడా

0: మీకు.
1: చాలా సంతోషం కలిగిందండి. అప్పట్లో డబ్బులు కూడా వచ్చినాయి చక్కగా కాదు, కానీ నాకు ఇప్పుడు డబ్బు అయితే ఎంత అనేది గుర్తులేదు, కానీ ఎంతో ఆనందం పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇస్తే, అది అచ్చులో నా పేరు చూసుకుని స్కూల్లో అందరికీ చూపిస్తే, అసెంబ్లీలో నిలబడి చప్పట్లు కొట్టించారు ఆ పుస్తకం అందరికీ చూపించి, చాలా సంతోషం కలిగింది. మిగిలిన పిల్లలు కూడా మనం కూడా రాస్తే ఇలా బాగుంటుంది కదా అని అనుకున్నారు.
0: మరి రాధికారాణి గారు, ఈ బాల సాహిత్యంలో మీరు స్ఫూర్తిగా ఎవరిని తీసుకున్నారు?
1: బాల సాహిత్యం అంటే నాకు నా 5వ ఏట 6వ ఏట అప్పటి నుండి నేను చదివే చందమామలో నాకు మాచిరాజు కామేశ్వరరావు కథలు నచ్చేవండి. ఆయనలాగా రాయాలి అనే కోరిక చాలా చిన్నప్పటి నుండి ఉండేది. ఇందాక కూడా చెప్పాను, బహుశా నేను పిల్లల కథలు రాయాలి అనే కోరికకి ఆయనే కారణం మొదట.
0: రాధికారాణి గారు, పిల్లలకు బాల సాహిత్యం చదవడం వల్ల కలిగే లాభాలు ఏంటండి?
1: మనం ఒక తల్లి తండ్రితో జీవితంలో కొంతకాలమే గడపగలం. పెళ్ళైన తర్వాత భర్తతో కానీ సహోద్యోగస్తులతో కానీ పిల్లలతో కానీ కొద్ది కాలమే గడపగలం. కానీ ఒక మహనీయుని జీవిత కథ చదివినా, ఒక మంచి కథ చదివినా, మనం వాళ్ళతో పాటు మనం ప్రయాణించినట్టే. అందుకని పుస్తకాలు చదివే అలవాటు చేసుకుంటే వేరే స్నేహితుడు అవసరం లేదు. మనకి పుస్తకం అనేది ఒక మంచి మిత్రుడు. అది ఎటువంటి మిత్రుడు అంటే, మన్నవ గిరిధర్రావు గారు అంటారు, పుస్తకం నోరు తెరవని ఉపన్యాసకుడు, మౌనం వహించిన కవి, మరో లోకానికి తీసుకుపోయే మాంత్రికుడు, ఒంటరితనాన్ని పోగొట్టే స్నేహితుడు అని. అది నాకు బాగా ఇష్టమైన కొటేషన్. పుస్తకాల యొక్క ఉపయోగం మనం అంతకంటే బాగా ఇంకెలాగో చెప్పలేము. 6వ తరగతిలో ఒకసారి ఆగస్టు నెలలో చదువుల పండుగ అని, అంటే బాలకార్మికులను పట్టుకొని అప్పుడప్పుడు నచ్చ చెప్పి తిరిగి స్కూల్లో వదులుతుంటారు. అలా మా పాఠశాలలో ఒక పాప చేరింది. దురదృష్టవశాత్తు వాళ్ళు ఆగస్టు నెలలో నిర్వహించారు. చదువు మీద ఆసక్తి కలిగించే పిరియడ్ల కాలం కాదది, పరీక్షలు జరుగుతూ ఉన్న సమయం, ఒక 3 గంటలు పిల్లలు నిశ్శబ్దంగా రాసే సమయం. తను ఏం చేయగలుగుతుంది? తనకు కూడా ఒక సైన్స్ పరీక్ష రోజు పేపర్ ఇచ్చి కూర్చోబెట్టారు. తను పేపర్ చూసి ఏమో రాసింది మొత్తం మీద. అది మేము చూస్తే, నేను సైన్స్ కాకపోయినప్పటికీ తను అసలు ఏమి రాసి ఉంటుందా అని నేను ఆ టీచర్ని అడిగి తీసుకుని చూస్తే స్క్రిప్ట్లో, భారము అనగానేమి అనే ప్రశ్నకి తప్పులు తప్పులతో కూడబలుక్కిన అమ్మాయి రాసింది, నేను పుట్టి మా నాన్నకు భారం అయ్యానట, మా తాత తిడతాడు రోజు అని. ఎంత చిన్న కష్టాలు వాళ్ళవి, వాళ్ళకి అవి ఎంత పెద్ద కష్టాలు. మన వాళ్ళ సాహిత్యంతో వాళ్ళకి స్నేహం ఉంటే వాళ్ళలో ఇవేమీ ఉండవు. అలాగే మనం నీతిని నీతులుగా బోధిస్తూ ఉపన్యాసాలు, పిల్లలు చాలా బోర్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే నీతుల్ని మనం మనకి వచ్చు అని వాళ్ళకి హితబోధలు చేసినట్టుగా రంగరించి చెప్పటం వల్ల వాళ్ళు ఇష్టపడరు వాటిని. అదే నీతిని ఒక కథగానో ఒక గేయంగానో చెప్తే వాళ్ళు ఆసక్తిగా వింటారు, వాళ్ళ మెదడులో స్థిరపడి గుర్తుండిపోతుంది అనేది నా అభిప్రాయం.
2: మీరింతవరకు పిల్లల మనోవికాసానికి బాల సాహిత్యం ఈ అంశంపై జి రాధికారాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: అక్క చూడు,
4: హ్యాపీ బర్త్డే రా,
3: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
4: ఎప్పుడు షాపింగే.
3: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
5: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
6: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
3: నాకు తెలుసు కదా,
6: ఆర్బిఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: చీరల సంరక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వింటారు. భారతీయ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక చీర. ఆడవారి హుందాతనం చీరలోనే ప్రతిబింబిస్తుంది. చీర అంటే ఇష్టపడని ఆడవారే ఉండరు. అందుకే విదేశీ మహిళలు కూడా మన చీర కట్టువైపు మొగ్గు చూపుతున్నారు. అలంకరణలో చీర కట్టుదే ప్రథమ స్థానం. చీర కట్టు విధానాన్ని బట్టి ఆ మహిళ ఏ రాష్ట్రానికి చెందినవారో చెప్పగలము. చీర కట్టుకోవడం కూడా ఒక కళ. ఎలాంటి చీరనైనా సరే కట్టుతోనే అందంగా కనబడేటట్లు చూపించగలం. చీరలు కొనడం ఒక ఎత్తైతే వాటిని సంరక్షించడం మరొక ఎత్తు. చీరల్లో ఎన్నో రకాలు ఉంటాయి. పట్టు చీరలు, జరీ చీరలు, ఎంబ్రాయిడరీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ చీరలు, సిల్క్ చీరలు, నేత చీరలు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా రకాల చీరలు ఉన్నాయి. అన్నింటినీ కూడా సంరక్షించుకోవడంలో ఒకే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సరిపోదు. ముఖ్యంగా ఫంక్షన్కి గాని పెళ్లిళ్లకు పట్టు చీరలు లేదా జరీ చీరలు కడతారు. వాటిని ఆ సమయానికి కట్టుకున్నాక మళ్లీ ఫంక్షన్లు గాని పెళ్లి గాని వచ్చే వరకు కూడా కట్టలేము. మరి అప్పటి వరకు అంత ధర పెట్టి కొన్న వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. బీర్వాలో ఇలాంటి ఖరీదైన చీరలను మామూలు చీరలతో కలపకుండా ఒక ప్రత్యేకమైన అరలో పెట్టుకోవాలి. అలాగే ప్రతీ నెల లేదా 2 నెలలకొకసారి ఈ ఖరీదైన చీరలను బయటకు తీసి తక్కువ ఎండ ఉన్న ప్రదేశంలో గాలి పారేలాగా పూర్తిగా విడదీసి ఆరేయాలి. ఇలా ఎండలో కొన్ని గంటల పాటు ఉంచి వాటిని తిరిగి మడతపెట్టి బీర్వాలో పెట్టుకోవాలి. దీనివల్ల చీర యొక్క రంగు కానియండి, కాంతి కానియండి తగ్గకుండా ఉంటుంది. ఇక మడతలు పెట్టేటప్పుడు అదే మడతలో కాకుండా మడతలు మార్చి పెట్టుకోవాలి. దీనివల్ల జరీ విడిపోకుండా, ముడతలు పడకుండా ఉంటుంది. అలాగే ఖరీదైన పట్టు చీరలు, ఎంబ్రాయిడరీ చీరల మధ్య లవంగాలు, వేపాకులు వేసి పెట్టుకుంటే మంచిది. ఇక ఖరీదైనటువంటి సిల్క్ చీరల విషయానికి వచ్చినట్లయితే వీటిని మెటల్ హ్యాంగర్స్కు వేలాడ తీయకూడదు. తేమలేని చోట మాత్రమే పెట్టాలి. అది కూడా మడతలు పెట్టాక కాటన్ బట్టలో కవర్ చేసి పెట్టడం కానీ లేదా బ్యాగ్లో కానీ ఈ సిల్క్ చీరలను వేరుగా పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సిల్క్ చీరలు రంగు తగ్గినట్లుగా, డల్గా గనక అనిపించినట్లయితే వాటిని ఉతికేటప్పుడు అరబకెట్టు నీళ్లలో 1/2 కప్పు వైట్ వెనిగర్ కలిపి ఆ నీటిలో ఈ సిల్క్ చీరలను కాసేపు ఉంచి జాడించి ఆరవేసినట్లయితే వాటి రంగులో షైనింగ్ వచ్చి కొత్త వాటిగా కనిపిస్తాయి. ఇక హెవీ వర్క్ చీరలు లేదా ఎంబ్రాయిడరీ చీరలను మడతపెట్టి దాచేటప్పుడు దాని వర్క్ అంతా కూడా లోపలి వైపుకు ఉండేలాగా మడతలు పెట్టాలి. దీనివల్ల చీర చిరిగిపోవడం జరగదు. వీటిని హ్యాంగర్స్కు అస్సలు తగిలించకూడదు. తగిలించినట్లయితే చీర యొక్క ఎంబ్రాయిడరీ స్ట్రెచ్ అయ్యి ఫ్యాబ్రిక్ చిరిగిపోతుంది. ఒకవేళ ఈ ఖరీదైనటువంటి చీరలు అంటే పట్టు, జరీ, ఎంబ్రాయిడరీ, సిల్క్ చీరల మీద కనుక ఏదైనా మరకలు కనుక పడినట్లయితే అవి అలాగే ఉంచి వేస్తే చీర మొత్తం కూడా పాడైపోతుంది. కాబట్టి మరకలు పడిన చోటును పారే నీటి కింద అంటే రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టాలి. అవసరమనిపిస్తే గాఢత తక్కువ ఉన్న బేబీ సోప్ పెట్టి ఆ చీర మీద మరక పడిన ప్రదేశాన్ని మాత్రమే ఉతకాలి. అదే నూనె మరక పడినట్లయితే ముందుగా ఆ మరక మీద టాల్కం పౌడర్ లేదా గ్లిజరిన్ వేసి మరక ఎండిపోయాక ఉతుక్కోవాలి. ఇంట్లో ఖరీదైన చీరలను ఉతకవలసి వస్తే ఉప్పు కలిపిన నీటిలో వెయ్యాలి. దీనివల్ల చీరల యొక్క రంగు పోకుండా ఎక్కువ కాలం మన్నుతాయి. ఇక ఉతికేటప్పుడు తక్కువ గాఢత ఉన్న పౌడర్లు మాత్రమే వాడాలి లేదా గాఢత తక్కువ ఉన్న సబ్బు, షాంపూలు వాడాలి. ఉతికి జాడించేశాక నీరు పోయేలా పెట్టాలి. అంతేగాని చీరలను పిండకూడదు. నీరు కారాక ఎండలేని చోట ఆరేయాలి. ఒకేసారి 3 లేదా 4 చీరలు కనుక ఉతకవలసి వస్తే రంగుపోయే ముదురు చీరలు, లేత చీరలను వేరు చేసి ఈ ముదురు రంగు చీరలను కూడా ఒక్కొక్కటిగా ఉతకాలి. అన్నీ కలిపి ఉతికినట్లయితే

రంగులు ఒకదానికొకటి అంటుకుపోయి చీరలు పనికిరాకుండా పోతాయి. చాలా వరకు ఎంబ్రాయిడరీ, పట్టు, సిల్క్ చీరలను ఇంట్లో ఉతికే కన్నా కూడాను డ్రై క్లీనింగ్కి ఇచ్చుకుంటేనే మంచిది. ఇక ఎక్కువగా ఎండాకాలంలో వాడేవి కాటన్ చీరలు. మహిళలకు ఈ చీరలు హుందాగా ఉంటాయి. ఈ చీరలకు గంజి పెట్టుకుంటేనే అందంగా ఉంటాయి. ఈ చీరలకు అన్నం వార్చిన గంజిలో కనక పెట్టినట్లయితే గంజి బాగా పడుతుంది. లేదనుకుంటే కుంకుడు కాయలతో రసం తీసి దానిలో ఈ ఉతికినటువంటి కాటన్ చీరలను ఉంచి అరగంట తర్వాత దానిలోంచి తీసి మామూలు నీటిలో 2-3 సార్లు నురగపోయే వరకు జాడించాలి. ఇక ఇప్పుడు ఈ చీరని ముడతలు పడకుండా బాగా లాగి ఆరేయాలి. ఆరిపోయాక చీరను తిరగేసి ఇస్త్రీ కనుక చేస్తే చీర మంచి మెరుపుతో అందంగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చీరలెప్పుడూ కూడా కొత్తగా ఎక్కువ కాలం మన్నుతాయి. ఏ చీరైనా సరే ఉతికేటప్పుడు గాఢత తక్కువ ఉన్న పౌడర్లనే వాడాలి. గట్టిగా పిండకూడదు, ఎండకు వేయకూడదు, ఆరేసేటప్పుడు క్లిప్పులు ఎక్కువగా పెట్టకూడదు. అలాగే చీరల యొక్క షేప్ పోకుండా ఉండాలి అంటే ఎక్కువ మడతలు పెట్టకూడదు. మడతలను 15 రోజులకొకసారి మారుస్తూ పెట్టాలి. చీరలను వేరే బట్టలతో కలపకూడదు, అంటే అన్ని రకాల చీరలు కలపకూడదు. ఖరీదైన చీరలు పాడవకుండా ఉండాలి అంటే ఆ చీరల మధ్యలో లవంగాలు, వేప ఆకులు కనుక వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది, మంచి వాసనతో ఉంటుంది. జరీ చీరలు, సిల్క్ చీరలు ఇస్త్రీ కనుక చేయవలసి వస్తే చాలా జాగ్రత్తగా చేయాలి. ఇస్త్రీ చేసేటప్పుడు ఆ చీరల మీద మెత్తటి కాటన్ వస్త్రం పరిచి దానిమీద ఇస్త్రీ చేయాలి. అంతేగాని డైరెక్ట్గా ఈ జరీ చీర మీద కానీ సిల్క్ చీర మీద కానీ ఈ ఐరన్ బాక్స్ పెట్టకూడదు. ఇక కాటన్ చీరని ఇస్త్రీ చేసేటప్పుడు చీర మీద నీళ్లు చిలకరించి ఇస్త్రీ చేయాలి. దీనివల్ల చీర తొందరగా ఇస్త్రీ అవడమే కాకుండా బట్ట మెత్తగా ఉంటుంది. ఇలా అన్ని రకాల చీరలను వాటి మన్నిక విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే అవి రంగు పోకుండా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నుతాయి. మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం.

మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలోను అనంతరం హిందీలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక. పాల్గొన్నవారు కె శ్రీహర్ష గౌతమ్, పివి దివిజ, ఎన్ చైత్ర, ఆర్చిద్ విలాస్, కె నేహ.
1: హాయ్, హలో, నమస్తే అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీ సింగిల్ లిజనర్స్. నా పేరు హర్ష గౌతమ్. నేను ఆకాశవాణి 90th యానివర్సరీ ఎస్సే రైటింగ్ సీనియర్స్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. అందుకు నాకు మన ప్రియ నేస్తం ఆకాశవాణి వాళ్ళ రేడియోలో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు. సో నేను మన సోషల్ మీడియా ఇంపాక్ట్స్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. లిజనర్స్, లెట్ మీ స్టార్ట్ టుడేస్ ఆఫ్టర్నూన్ విత్ ఎ స్మాల్ క్వశ్చన్. ఈరోజు పొద్దున లేవగానే మీరు చేసిన ఫస్ట్ పని ఏంటి? అది విండో బయటికి చూసి సన్రైజ్ని ఎంజాయ్ చేశారా, లేక ఫోన్ అన్లాక్ చేసి నోటిఫికేషన్స్ చెక్ చేశారా? ఇఫ్ ఇట్స్ ది ఫోన్, ట్రస్ట్ మీ, మీరు ఒక్కరే కాదు. టుడే గ్లోబల్లీ ఆల్మోస్ట్ 5.7 బిలియన్ పీపుల్, అంటే మన వరల్డ్ పాపులేషన్లో నియర్లీ 70% ఆన్లైన్లో ఒక సెకండ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మన జనరేషన్ వైఫైతోని కనెక్ట్ అయింది, కానీ హార్ట్తో ఎంత కనెక్ట్ అయిందో తెలుసా? గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూస్తే దానికి లెట్స్ టాక్ అబౌట్ ది డిజిటల్ మిర్రర్, సోషల్ మీడియా అండ్ ఇట్స్ అన్స్టాపబుల్ ఇంపాక్ట్స్. బట్ లెట్స్ బీ ఫెయిర్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా అంటే వేస్ట్ అనేమి కాదు. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ డన్ సంథింగ్ ఇంక్రెడిబుల్. మన వరల్డ్ని ఒక టైనీ గ్లోబల్ విలేజ్గా మార్చేసింది. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఏదైనా ఒక స్మార్ట్ విలేజ్లో ఉంటే టాలెంటెడ్ సింగర్ ఒక 30-second రీల్ పెడితే ఓవర్ నైట్లో గ్లోబల్ సెన్సేషన్ అయిపోతున్నారు. లోకల్ ఆర్టిషియన్స్ అండ్ వీవర్స్ ఆన్లైన్ బిజినెస్ చేసి డైరెక్ట్గా న్యూయార్క్లో ఉండే కస్టమర్స్కి ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. నో మిడిల్ మ్యాన్, జీరో స్ట్రెస్. వాయిస్ లేని వారికి ఇదొక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ ఇచ్చింది. ట్రూ టాలెంట్కి సపోర్ట్ దొరికితే బౌండరీస్ లేవు అని ప్రూవ్ చేసింది. బ్లడ్ డొనేషన్ నుండి ఎమర్జెన్సీ ఫండ్ రైజింగ్ వరకు అవర్స్లో పని అయిపోతుంది. ప్రాపర్గా యూజ్ చేస్తే సోషల్ మీడియా హ్యూమన్స్ బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. బట్ ట్విస్ట్ ఏంటంటే, ప్రతి కాయిన్కి టూ సైడ్స్ ఉంటాయి కదా. మరి టూల్ బాగుంది కదా అని లిమిట్స్ క్రాస్ చేస్తే ఏమవుతుంది? సోషల్ మీడియా మన లైఫ్ స్టైల్ని ఎలా ట్రాక్ తప్పిస్తుందో చూసే టైం ఇది. రీసెంట్ డేటా ప్రకారం నార్మల్గా ఒక పర్సన్ డైలీ మినిమం 2 hours కంటిన్యూస్గా ఫోన్ చూస్తున్నారు. దట్ మీన్స్ ఆల్మోస్ట్ 15 hours అ వీక్. కానీ ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం? చాలాసార్లు పక్కన వాళ్ళ హైలైట్ రీల్ని చూసి మన రొటీన్ లైఫ్తో కంపేర్ చేసుకుంటాం.

0: చేసుకుంటున్నాం. వాళ్ళ పర్ఫెక్ట్ వెకేషన్స్, కాస్ట్లీ క్లోత్స్ అండ్ పోజింగ్ ఫేసెస్ చూసి నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని డిప్రెస్ అవుతున్నాం. స్క్రీన్ మీద ఉన్న స్ట్రేంజర్స్ ఇచ్చే డిజిటల్ లైక్స్ కోసం రియల్ లైఫ్ వ్యాలిడేషన్ని వెతుకుతున్నాం. డాక్టర్స్ అండ్ సైకాలజిస్ట్ చెప్తుంది ఏంటంటే, దీనివల్ల ఫోకస్ తగ్గిపోతుంది, స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతున్నాయి అండ్ మెంటల్ ఫెటిక్ జనరేట్ అవుతుంది. మూమెంట్ లైవ్గా ఎంజాయ్ చేయడం కంటే ఫోటో పర్ఫెక్ట్గా రావాలనే ప్రాసెస్లో పడిపోతున్నాం. లిజనర్స్, సోషల్ మీడియా అనేది నిజానికి ఒక ఫైర్ లాంటిది. పద్ధతిగా యూజ్ చేస్తే ఇల్లు వెలుగుతుంది, అదే బ్యాలెన్స్ లేకపోతే కాలిపోతుంది. సోషల్ మీడియా ఆల్గోరిథమ్స్ స్మార్ట్గా ఉండొచ్చు, బట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ రియల్ ఎమోషన్స్ ఆర్ ఆల్వేస్ హయ్యర్. నేను మిమ్మల్ని అకౌంట్ డిలీట్ చేయమనో, స్మార్ట్ ఫోన్స్ పడేమనో చెప్పట్లేదు. కాన్సెప్ట్ ఒకటే, మైండ్ఫుల్ స్క్రోలింగ్, జస్ట్ మేక్ ష్యూర్ కనెక్టివిటీ కోసం యూటిలైజ్ చేయండి, డిజిటల్ కంపారిజన్ కోసం కాదు. యూజ్ ఇట్ టు షేర్ ట్రూ ఇన్స్పిరేషన్, నాట్ టు ఫీల్ లో. ఈరోజు లెట్స్ టేక్ ఎ స్మాల్ ఛాలెంజ్. ఇవాళ నైట్ ఫ్యామిలీతో డిన్నర్ తింటున్నప్పుడు లెట్స్ కీప్ ది ఫోన్స్ ఫేస్ డౌన్, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం, మంచి స్మైల్స్ షేర్ చేసుకుందాం, మెమరీస్ క్లౌడ్ సర్వర్లో కాదు డైరెక్ట్గా గుండెలో దాచేలా లైవ్గా బతుకుదాం. థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్, ఈరోజు మీ వాల్యుబుల్ ఆఫ్టర్ అవర్స్లో నాకు స్పేస్ ఇచ్చినందుకు. ఆకాశవాణి రేడియో బూత్లో డైరెక్ట్గా మాట్లాడడం వాట్స్ అన్ అబ్సల్యూట్ హానర్. దిస్ ఈజ్ హర్ష గౌతమ్. స్నేహం యొక్క ప్రాముఖ్యత. మనిషి జీవితంలో స్నేహం చాలా ముఖ్యమైనది. మనతో మాట్లాడే, మనసుకు ఆనందం ఇచ్చే వ్యక్తినే నిజమైన నేస్తం అని అంటాము. నా ప్రత్యేక నేస్తం అలాంటిది. ఒక ప్రత్యేకమైన నేస్తం నాకు ఉంది, అది మనిషి కాదు, ఒక మాధ్యమం, అదే ఆకాశవాణి. కనిపించకపోయినా మనసుకు దగ్గరగా ఉండేది నిజమైన స్నేహం. ఈ మాట ఆకాశవాణికి చాలా బాగా సరిపోతుంది. అది మనల్ని చూడదు కానీ మనతో ఎప్పుడూ మాట్లాడుతుంది. ఆకాశవాణి కేవలం రేడియో మాత్రమే కాదు, అది మనకు జ్ఞానం ఇచ్చే గురువు, వినోదం ఇచ్చే మిత్రుడు. మాటలు వినిపిస్తాయి కానీ ఆకాశవాణి మనసును తాకుతుంది అనే భావం దీనికి ఎంతో తగినది. ప్రతిరోజు ఉదయం వినిపించే పాటలు, సుప్రభాతం మన రోజును ఆనందంగా ప్రారంభిస్తాయి. మంచి ప్రారంభం మంచి రోజుకు దారి అన్నట్లుగా వార్తల ద్వారా ప్రపంచ పరిచయం చూపుతుంది అన్నట్లు ఆకాశవాణి మన రోజుకు ఒక మంచి ఆరంభం ఇస్తుంది. వార్తల ద్వారా దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకి సులభంగా తెలుస్తుంది. వార్తలు వినేవారు ప్రపంచాన్ని తెలుసుకుంటాడు అనే మాట నిజమే. ఇది మనలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచుతుంది. విద్యార్థుల కోసం వచ్చే విద్యా కార్యక్రమాలు మన చదువులో సహాయం చేసి జ్ఞానాన్ని పెంచుతాయి. ఆకాశవాణి వినడం అంటే జ్ఞానం వైపు ఒక చిన్న అడుగు అని చెప్పవచ్చు. ఆకాశవాణి మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనకు తెలియజేస్తుంది. పల్లెపాటలు, కథలు, చిన్న నాటికలు వినిపిస్తూ మంచి విలువలను నేర్పిస్తుంది. మంచి మాటలు వినిపించే చోటే మంచి ఆలోచనలు పుడతాయి అనే విషయం దీనివల్ల మనకు తెలుస్తుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మనకు బాధ ఉన్నప్పుడు ఆకాశవాణి ఒక మంచి స్నేహితుడిలా ఉంటుంది. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఆకాశవాణి ఇచ్చే మాధుర్యాన్ని ఏది సాటిలేదు. ధన్యవాదాలు.
1: మన ఉత్సాహభరితమైన శ్రోతులందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు దివిజ, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో నాకు 2వ బహుమతి వచ్చింది. ఆ సందర్భంగా నాకు ఆకాశవాణి రేడియోలో మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి కేంద్రానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మన ఆకాశవాణి, మన హృదయాలను కలుపుకునే మధురమైన మాటలు, పాటలు అన్నీ ఆకాశవాణిలోనే. లంచ్ అయిపోయి నిద్రపోయే మూడ్లో ఉన్నారా? అయితే లెగవండి, ఎందుకంటే మన షో ఇప్పుడు ఫుల్ జోష్తో మొదలవ్వబోతుంది. ట్రాఫిక్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి, ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇది ప్రత్యేకంగా మీకోసం. పాటలుంటాయి, జోష్ ఉంటుంది, కబుర్లు ఉంటాయి. అతి ముఖ్యమైన విషయం నిరంతరమైన సానుకూలమైన భావాలు మీకోసం. ఈరోజు మన షో జ్ఞాపకాల పందిరిలో ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేయబోతుంది. మన చిన్ననాటి స్నేహితుడు మనల్ని ఎప్పుడు ఒంటరి చేయని ఒక అద్భుతమైన తోడు గురించి మాట్లాడుకుందాం. అదే మన ఆకాశవాణి. అవునండి, నా ప్రియ నేస్తం ఆకాశవాణి. ఈరోజు మన టాపిక్ ఇదే. ఈ రోజుల్లో ఉదయం లేవగానే చేతిలోకి మొబైల్ ఫోన్ వస్తుంది కదూ. కానీ ఒకప్పుడు ఉదయం

6 గంటలకి ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ టకటకా టకటకా అని వస్తుంటే ఆ ట్యూన్తోనే ఊరంతా నిద్రలేచేది. ఆ శబ్దం వినపడగానే ఇళ్లల్లో పొయ్యిలు వెలిగేవి, కాఫీ డికాషన్లు దిగేవి. రేడియో ఆన్ చేయగానే వచ్చే ఆ ఒక రకమైన శబ్దం గుర్తుందా? అది జస్ట్ సౌండ్ కాదు, ఒక ఎమోషన్. అప్పట్లో రేడియో ఇంట్లో ఎక్కడుండేదో తెలుసా? ఏ హాల్లోనో లేక అందరికీ కనిపించేలా ఒక ఎత్తైన అరలోనో కాదు, ఒక అందమైన బట్టను దానిపై కప్పి పెట్టేవారు. దాన్ని ఒక వస్తువులా కాకుండా

చేస్తుంటే ఇళ్లల్లో రచ్చబండల దగ్గర పెద్దలంతా నిశ్శబ్దంగా కూర్చొని దేశ విదేశాలు ముచ్చట్లు వినేవారు. ఆ వార్తలు చదివే విధానంలో ఒక హుందాతనం ఉండేది. ఆ తర్వాత వచ్చే కార్మిక క్షేత్రం, పాడి పంటల కార్యక్రమాలు పల్లెటూరు రైతులకు గైడ్లా పనిచేసేవి. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే ఆకాశవాణి మనకి ప్రపంచాన్ని చూపించింది. మధ్యాహ్నం 1:30 అయిందంటే చాలు, ఇళ్లల్లో ఇల్లాలందరూ పనులన్నీ ముగించుకొని రేడియో దగ్గర కూర్చునేవారు. ఎందుకో తెలుసా? మహిళా మండలి కార్యక్రమం కోసం. అందులో వంటల చిట్కాలు, కుట్టు పనులు, ఆడవారి ఆరోగ్యం గురించి ఎంత చక్కగా చెప్పేవారో. ఇక బుధవారం, ఆదివారం రాత్రి వచ్చిందంటే చాలు, ఇళ్లల్లో అసలు శబ్దమే ఉండేది కాదు. ఎందుకంటే రేడియో నాటకం వచ్చే సమయం అది. టెలివిజన్ లేదు కాబట్టి కేవలం ఆ గొంతుల వెనుక వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్, గుర్రం పరిగెత్తే శబ్దం, తలుపు తీసేటప్పుడు వర్షం పడే సౌండ్ వింటూ మన మనసులోనే ఒక సినిమాని ఊహించుకునేవాళ్ళం. పాత్రలు, రూపాలను మనమే సృష్టించుకునేవాళ్ళం. ఎంతటి అద్భుతమైన ఊహాశక్తినిచ్చిందో కదా మన ఆకాశవాణి. మిత్రులారా, ఆకాశవాణి అనగానే మనకు బాగా గుర్తొచ్చేది రంజని, చిత్రలహరి, ఇంకా మీరు కోరిన పాటలు. ఒక చిన్న పోస్ట్ కార్డ్ కొని దాని మీద మనకు నచ్చిన పాట రాసి, మన పేరుతో పాటు మన స్నేహితుల పేర్లు కూడా రాసి ఆకాశవాణి కేంద్రానికి పంపేవాళ్ళం. ఎప్పుడో నెల రోజుల తర్వాత, ఏ మంగళవారం మధ్యాహ్నమో శుక్రవారం రాత్రో రేడియోలో మన పేరు చెప్తుంటే అబ్బా, ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఊరంతా ఫోన్ చేసి రేడియోలో నీ పేరు వచ్చిందిరా అని చెప్తుంటే ఒక సెలబ్రిటీ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. అలాగే భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే రేడియో చుట్టూ 100 మంది చేరి శ్వాస బిగబెట్టి కామెంటరీ విన్న రోజులు. బంతి గాల్లోకి లేచింది, కపిల్ దేవ్ పరిగెడుతున్నాడు, క్యాచ్ పట్టుకున్నాడు అని కామెంటేటర్ అరుస్తుంటే ఇక్కడ ఊళ్ళో జనాలు ఎగిరి గంతేసేవారు. సమయం చాలా వేగంగా గడిచిపోయింది. ఈరోజు మన చేతుల్లో స్మార్ట్ ఫోన్లున్నాయి, ఓటీటీలు ఉన్నాయి. క్షణాల్లో ప్రపంచం మన కళ్ళ ముందుకు వస్తుంది. కానీ ఆకాశవాణి ఇచ్చిన ఆ ఎదురు చూపుల్లోని ఆనందం, ఆ ఆత్మీయత ఈ డిజిటల్ యుగంలో ఎక్కడో మిస్ అవుతున్నాయి. ఎంత టెక్నాలజీ వచ్చినా రేడియో అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఒకప్పుడు షార్ట్ వేవ్, మీడియం వేవ్లలో ఉన్న ఆకాశవాణిని ఈరోజు ఎఫ్ఎం రూపంలో, మొబైల్ యాప్స్ రూపంలో కూడా మనకి తోడుగానే ఉంది. అందుకే ఆకాశవాణి ఎప్పటికీ మన ప్రియ నేస్తమే. ఇప్పుడు నేను నానమ్మ మనవడి మధ్య జరిగిన ఒక సంఘటన చెప్తాను. మన కథలో హీరో పేరు రాహుల్, వయసు 16. మనకుంది 24 గంటలు, కానీ రాహుల్ స్క్రీన్ టైం మాత్రం 26 గంటలు. ఉదయం లేవగానే ఫోన్, రాత్రి పడుకునే ముందు ఫోన్, కలలో కూడా ఫోనే. ఒకరోజు రాహుల్ నానమ్మ ఊరు నుండి వచ్చింది. ఆమె రాహుల్ని చూసింది, పిల్లాడు ఫోన్ని ఎంత ఏకాగ్రత చూస్తున్నాడో అని అనుకుంది. నానమ్మ అడిగింది, బాబు ఈ ఫోన్లో ఏముందిరా అంత ముఖ్యమైన విషయం? రాహుల్ నవ్వుతూ అన్నాడు, అవ్వా ఇది స్మార్ట్ ఫోన్. అవ్వా అంది, ఫోన్ స్మార్ట్ అయితే బాగుంది, కానీ దాని యజమాని కూడా కొంచెం స్మార్ట్గా ఉండాలి కదా. లిజనర్స్, ఫస్ట్ పంచ్ నేరుగా హృదయానికి. ఒక సాయంత్రం విద్యుత్ పోయింది, వైఫై ఆగిపోయింది. రాహుల్ వెంటనే తికమక పడ్డాడు, అమ్మా ఇంటర్నెట్ లేదు, ఎలా బతకాలి ఇప్పుడు? నానమ్మ నవ్వి ఇలా అంది, శుభాకాంక్షలు బాబు, మానవ జీవితానికి స్వాగతం. అప్పుడవ్వా బయటకు తీసుకెళ్ళింది, చందమామను చూపించింది, చుక్కలు చూపించింది. రాహుల్ ఆశ్చర్యపోయాడు. తర్వాత ఇలా అన్నాడు, వావ్ హెచ్డి క్వాలిటీ. అప్పుడు అవ్వ అంది, ఇది ప్రకృతిరా బాబు, సబ్స్క్రిప్షన్ ఫ్రీ. తర్వాత రోజు రాహుల్ కొంచెం ఫోన్ ఉపయోగించడం తగ్గించాడు. అతని స్నేహితులు అడిగారు, ఎందుకురా ఏమైంది నీకు అని అడిగారు. రాహుల్ అన్నాడు, బ్యాటరీ ఛార్జింగ్ కన్నా లైఫ్ ఛార్జింగ్ ఇంపార్టెంట్ అట, ఫోన్ ఉపయోగకరమే కానీ నిజమైన సంతోషం మనుషుల మధ్య ఉన్న ప్రేమలోనే ఉంటుంది. మన జనరేషన్కి అతిపెద్ద వ్యాయామం ఏంటో తెలుసా? ఫోన్ ఎక్కడ పెట్టామో వెతకడం. బ్యాటరీ 5% అయితే టెన్షన్ పడతాం, కానీ పరీక్షలు 5 రోజుల్లో ఉన్నా కూల్గా ఉంటాం. సరే అండి, కాలం చాలా తొందరగా గడిచిపోయింది జ్ఞాపకాల గురించి మాట్లాడుకుంటే. ఈ అందమైన మధ్యాహ్నం నాతో పాటు ప్రయాణం చేసిన ప్రతి లిజనర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

0: మాటలు, కబుర్లు, చిన్న నవ్వులు ఇవన్నీ మీ మనసులో మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోవాలి అని కోరుకుంటున్నా. మళ్ళీ ఇంకొక అందమైన సందర్భంలో మరిన్ని కబుర్లతో మీ ముందుకు వస్తా. అంతవరకు ఆనందంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, నవ్వుతూ ఉండండి. నేను మీ స్నేహితురాలు దివిజ, ఇంకా సెలవు. వింటూనే ఉండండి మీ ప్రియమైన రేడియో ఆకాశవాణి. జాగ్రత్తగా ఉండండి, ఆనందంగా ఉండండి. నమస్కారం.
1: హాయ్, హలో, నమస్తే. నా పేరు చైత్ర. నేను ఆకాశవాణి 90 ఇయర్స్ సందర్భంగా తెలుగు ఎస్ఏ రైటింగ్లో 2nd ప్రైజ్ తెచ్చుకున్నాను. నా ప్రియ నేస్తం ఆకాశవాణి. ఈ విశాల ప్రపంచంలో మనిషి ఎన్నో సంబంధాలు ఏర్పరచుకుంటాడు. కొన్ని సంబంధాలు కాలంతో మసకబారిపోతాయి, మాటలతో విరిగిపోతాయి. మరికొన్ని మాత్రం మన జీవితంలో కేవలం జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కానీ కొన్ని మాత్రం ఎప్పటికీ చెదరని బంధాలుగా మన హృదయంలో నిలిచిపోతాయి. అలాంటి అరుదైన, అమూల్యమైన నా ప్రియ నేస్తం ఆకాశవాణి. మనుషులు మనతో ఉంటారు, కానీ ఒకరోజు దూరం అవుతారు. మాటలు ఇస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో నిలబెట్టుకోలేరు. మనసు అర్థం చేసుకుంటారు, కానీ ఎప్పుడూ కాదు. కానీ ఆకాశవాణి మాత్రం ఎప్పుడూ మారదు. అది నిశ్శబ్దంలో కూడా నా తోడు, ఒంటరితనంలో నా ఓదార్పు, ప్రతి క్షణం నా వెంట నడిచే నిజమైన స్నేహితుడు. ఆకాశవాణి అంటే కేవలం ఒక ప్రసార మాధ్యమం కాదు, అది ఒక భావం, ఒక అనుభూతి, ఒక జీవన మార్గదర్శి. దాని స్వరం వినిపించగానే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఉదయం లేవగానే వినిపించే శుభాషితాలు నా ఆలోచనలకు దిశ చూపిస్తాయి. భక్తి గీతాలు నా మనసుకు శాంతిని అందిస్తాయి. వార్తలు ప్రపంచాన్ని నా ముందుకు తీసుకొస్తాయి. పాటలు నా భావాలను అలరిస్తాయి. నాటికలు, కథలు నా ఊహాశక్తిని పెంచుతాయి. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ మన విలువలను గుర్తు చేస్తుంది. పాతకాలంలో టెలివిజన్ లేకపోయినా, మొబైల్ ఫోన్లు లేకపోయినా, ప్రతి ఇంట్లో వినిపించిన స్వరం ఆకాశవాణిదే. పిల్లల నుంచి పెద్దల వరకు అందరి జీవితంలో అది ఒక భాగమైంది. అది కేవలం వినోదం కాదు, విద్య, జ్ఞానం, సంస్కారం అందించిన గురువు. నా జీవితంలో కూడా ఆకాశవాణి ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. నా బాధలో నన్ను ఓదార్చింది, నా ఆనందంలో నాకు తోడుగా నవ్వింది, నా సందేహాలకు సమాధానమిచ్చింది, నా మార్గాన్ని సరిచూపింది. పాటల ద్వారా నాకు ఆనందాన్నిచ్చింది. భక్తి గీతాల ద్వారా నా మనసుకు ప్రశాంతతనిచ్చింది. వార్తల ద్వారా ప్రపంచాన్ని నా ముందుకు తెచ్చింది. ఇలా చూస్తే ఆకాశవాణి కేవలం ఒక యంత్రం కాదు, అది ఒక జ్ఞానసాగరం, ఒక మార్గదర్శి, ఒక స్నేహితుడు. ఈ డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు, టీవీలు మన జీవితాల్లోకి వచ్చినా మనసును తాకే ఆ నిజమైన అనుభూతి మాత్రం ఆకాశవాణిదే. ఇతరవి కళ్ళను ఆకర్షిస్తాయి, కానీ ఆకాశవాణి హృదయాన్ని తాకుతుంది. అందుకే నా దృష్టిలో ఆకాశవాణి ఒక ప్రయాణిస్తాం. అది మాట్లాడుతుంది, నేర్పుతుంది, అలరిస్తుంది, మార్గనిర్దేశం ఇస్తుంది. ఇది కేవలం గతానికి చెందిన స్వరం కాదు, భవిష్యత్తుకు కూడా దారి చూపే దీపం. టెక్నాలజీ ఎంత ముందుకెళ్లినా మనసును స్పృశించే స్వరం ఎప్పటికీ విలువైనదే. ఆ విలువైన స్వరం ఆకాశవాణి. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఈ మధుర స్వరానికి నా అభినందనలు, నా ప్రేమ, నా గౌరవం. నన్ను ఎప్పుడూ వదలని నా నేస్తం ఆకాశవాణి. నా నిశ్శబ్దంలో అది స్వరం, నా బాధలో అది ఓదార్పు, నా ఆనందంలో అది గీతం. నా గుండె కొట్టుకునే ప్రతి క్షణం వినిపించే జీవం అదే నా ప్రియనేస్తం ఆకాశవాణి. మీకోసం ఒక చిన్న నీతి కథ. స్నేహమే బహుమతి. సింగమల అనే అడవిని కంటి అనే సింహం పాలిస్తుండేది. దానికి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను. దాన్ని వేటాడగలిగితే మనకు వారం పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహాన్ని నక్కను తీసుకువెళ్ళింది. కానీ ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడి వేడికి సింహం నక్కల కాలు నడవలేకపోయాయి. దాంతో కాగి ఒంట దగ్గరకు వెళ్ళి, మిత్రమా, నువ్వు మా రాజసింహాన్ని, మంత్రి నక్కను అడవిలో దించగలవా అని అడిగింది. దానికి ఒప్పుకున్న ఒంటే సింహాన్ని నక్కను మోసుకుంటూ వల స్థావరానికి తెచ్చింది. దాని మంచితనం సింహానికి బాగా నచ్చి, మిత్రమా, నువ్వు కూడా మాతో పాడు, ఇక్కడే ఉండు అని అంది ఒంటతో. సింహం ఉన్నపలంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి, కాకి బొత్తిగా నచ్చలేదు. అవి ఉపాయం పన్నాయి. మహారాజా, కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండడం మేము చూడలేం, కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి. అది విన్న ఉంటే, వాళ్ళను వదిలే రాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అని అంటూ ముందుకొచ్చింది. నక్క కాకి ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్థమైపోయింది. దాంతో, సరే, ఒక్కొక్కరు వరుసగా రండి, ముందు చిన్న జీవితం మొదలు పెడతాను, కాకి నువ్వురా ముందు అంది. ఆ మాటకి కాకి ఎగిరిపోయింది. నక్క

0: పరుగులు తీస్తుంది. ఒంటసింహాలు మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి. ఈ కథ నీతి, స్నేహం నిజంగా ఉంటే అది నమ్మకం జీవితంలో అతిపెద్ద బహుమతి మరియు శక్తి. ధన్యవాదాలు.
1: హాయ్ హలో ఆకాశవాణి, నేను మీ చిరునవ్వుల చిద్విలాస్ని. ఇంతకుముందు 90th యానివర్సరీ ఆకాశవాణి సెలబ్రేషన్స్ టైంలో ఆకాశవాణి కొన్ని కాంపిటీషన్స్ పెట్టారు. దాంట్లో నేను ఎలక్యూషన్లో 3rd ప్రైజ్ గెలిచాను. ఇప్పుడు నేను ఆ స్పీచ్లో పంచుకున్న కొన్ని మాటలు మీతో పంచుకోబోతున్నాను. ఆకాశవాణి 1936లో స్థాపించారు. ప్రపంచంలో అతిపెద్ద రేడియో ఇది. దీనిని 23 భాషలు మరియు 179 మాండలికాల్లో ప్రసారం చేస్తూ దాదాపు భారతదేశంలో సగం మందికి 99% చేరువవుతుంది. 1939లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీనిని ఆకాశవాణి, ఆకాశం నుంచి వచ్చే వాణి అని పేరు పెట్టారు. అది అండి నేను పంచుకున్న మాటలు. ఇప్పుడు నా టాపిక్ మీకు వినిపిస్తాను, వినేయండి. ఈరోజు నా టాపిక్ ఏంటంటే 90s సంప్రదాయాలు వర్సెస్ 20s సంప్రదాయాలు. 90s మార్నింగ్ రొటీన్ ఏంటో చూసేద్దాం. ఉదయం 5 గంటలకి లేచి వాకిట్లో ముగ్గు వేసేవాళ్ళం. ఉత్తరం రావాలంటే వారం రోజులు వెయిట్ చేసేవాళ్ళం. దూరదర్శనంలో ఆదివారం రామాయణం మహాభారతం కోసం ఊరంతా ఒకే టీవీ ముందు కూర్చునేవాళ్ళం. పండగ అంటే కొత్త బట్టలు పిండి వంటలు అందరం కలిసేవాళ్ళం. పెద్దల మాట వేదం, గురువులకు పాదాభివందనం. మరి ఇంకా 20s వస్తే ఉదయం 5 గంటలకు అలారం స్నూస్ చేస్తూ లేవడం, వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ మెసేజ్ ని 100 మందికి ఫార్వర్డ్ చేయడం, ఓటీటీలో వెబ్ సిరీస్ వీటితోనే చెల్లవడం. పండగ అంటే ఆన్లైన్ షాపింగ్. కానీ అండి 90s బంధాలు బలంగా ఉండేవి, 20s బంధాలు వైఫైలో వీక్ అయిపోయినాయి. 90s టైం అందరితో గడిపే వాళ్ళం, 20s టైం అంతా స్క్రీన్ తోనే. 90s పక్కనింటి వాళ్ళు మన సొంత వాళ్ళు. 20s పక్కనింటి వాళ్ళ పేరు కూడా మనకి తెలీదు. అయినా సరేనండి, ప్రతి కాలానికి ఒక అందం ఒక అర్థం ఉంటుంది. 90s మనకి విలువనిస్తుంది, 20s మనకి టెక్నాలజీనిస్తుంది. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ ఈజ్ కలర్ఫుల్. మరి మీరు ఏ జనరేషన్ అండి, 90s లేకపోతే 20s? 90s వర్సెస్ 20s చదువులు. 90s స్కూల్ బ్యాగే 10 కేజీలు ఉంటుంది. టీచర్ కొట్టాడని ఇంట్లో చెప్తే మళ్ళీ కొడతారు. హోంవర్క్ చేయకపోతే గోడ కుర్చీయే. లైబ్రరీలో బుక్స్ కోసం క్యూ లైన్ ఫామ్ అయిపోద్ది. ఫ్రెండ్స్ అంటే స్లామ్ బుక్. 20s స్కూల్ బ్యాగ్ లో ల్యాప్టాప్ క్యారీ చేసేవాళ్ళం. 90s వర్సెస్ 20s పండుగలు. 90s దీపావళి అంటే అందరూ కలిసి టపాకాలు కాలుస్తారు. సంక్రాంతికి పిండి వంటలు నెల ముందు నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. బంధువులు అందరూ వారం ముందే వచ్చేవాళ్ళు. కొత్త బట్టలు ఒక జత, అమితమైన ఆనందం, అదే పండగ. 20s దీపావళి అంటే పొల్యూషన్ ఫ్రీ అని స్టేటస్లు. సంక్రాంతికి స్విగ్గీలో అరిసెలు ఆర్డర్, బంధువులకు వీడియో కాల్లో విషెస్. పండగకి 5 డ్రెస్సులు కొంటాం, దాంట్లో ఏది వేసుకోవాలో కన్ఫ్యూజన్. 90s మనకి మనుషులను ఇచ్చింది, 20s మనకి యాప్స్ ఇచ్చింది. మనుషులతో యాప్స్ వాడుకుంటే లైఫ్ ఈజ్ సూపర్, యాప్స్ మనుషులని వాడుకుంటే లైఫ్ ఈజ్ వేస్ట్ అన్నమాట. మీ చిన్నప్పుడు మధురమైన జ్ఞాపకాలు ఏంటో కామెంట్ చేయండి. 90s వర్సెస్ 20s తాతయ్య అమ్మమ్మ నాయనమ్మలు. 90s తాతయ్య అంటే ఇంటి పెద్ద, ఆయన మాటే శాసనం. అమ్మమ్మ చెప్పే కథలు వింటూ నిద్రపోయేవాళ్ళం. అనగనగా ఒక రాజు అని అమ్మమ్మ చెప్పగానే చిన్నగా నిద్రలోకి జారుకుంటాం. తాతయ్య భుజాల మీద ఊరేగింపు, అదే మన ఫస్ట్ రోలర్ కోస్టర్. అమ్మమ్మ చేతి పిండి వంటలు, అరిసెలు, జంతికలు, అబ్బా చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. జ్వరం వస్తే అమ్మమ్మ వామో తాతయ్య తైలం, డాక్టర్తో పనే లేదు. స్కూల్ నుంచి రాగానే తాతయ్య అంటాడు వచ్చావారా అంటాడు, ఒక గెంతేసి వెళ్ళిపోవడమే. 20s తాతయ్య అంటే హే గూగుల్ కాల్ తాతయ్య అని చెప్తాం. అమ్మమ్మ పిండి వంటలు పోయి అమ్మమ్మ ఏమైనా ఆర్డర్ పెట్టవా అని అడగడం. జ్వరం వస్తే ఏం టాబ్లెట్ వేసుకోవాలా అని అడగడం. తాతయ్య దగ్గరికి వెళ్ళేది వైఫై పాస్వర్డ్ అడగడం కోసం, లేకపోతే హాట్స్పాట్ ఇవ్వవా తాతయ్య అని అడగడం కోసం. కానీ అండి 90s గ్రాండ్ పేరెంట్స్ మన ఫస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టీచర్స్. 20s గ్రాండ్ పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వదిలేస్తున్నాం. 90s వేసవి సెలవులంటే తాతయ్య వాళ్ళ ఊరు. 20s వేసవి సెలవులంటే సమ్మర్ క్యాంప్. ఫోన్కి ఇచ్చే టైంలో 10% వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు చెప్పే పాత కథలు మన ఫ్యూచర్కి గోల్డెన్ లెసన్స్. ఈరోజు మీ తాతయ్య అమ్మమ్మలకు ఒక అగ్గి ఇవ్వండి. ఒక్కసారి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం తింటున్నారు, మెడిసిన్స్ వేసుకుంటున్నారా అని అడగండి. వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చే ఆనందం 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి ఈక్వల్. మీ గ్రాండ్ పేరెంట్స్తో ఉన్న స్వీట్ మెమరీస్ అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఆకాశవాణి.
2: హలో లిజనర్స్, నేను మీ నేహశ్రీ. నాకు ఆకాశవాణి 90th

కోసం సందర్భంగా నిర్వహించిన ప్రసంగ పోటీలలో తృతీయ స్థానం వచ్చింది. నమస్కారం, ఇది ఆకాశవాణి. ఈ మాట వినగానే నా మనసు ఓ ప్రత్యేకమైన అనుభూతిలో మునిగిపోతుంది. నాకు ఆకాశవాణి అనేది కేవలం ఒక రేడియో స్టేషన్ కాదు, అది నా ప్రియమైన నేస్తం. ఈ వేగమైన డిజిటల్ యుగంలో కూడా మనసుకు నిజమైన ఆత్మీయత ఇచ్చేది ఆకాశవాణి. టీవీ, మొబైల్, సోషల్ మీడియా వచ్చినా ఆకాశవాణి తన ప్రత్యేకతను ఎప్పటికీ కోల్పోలేదు. చిన్నప్పుడు మా ఇంట్లో ఉదయం లేవగానే వినిపించేది ఆకాశవాణి స్వరం. ఆ మధురమైన వాణి, ఆ సంగీతం, ఆ వార్తలు, ఇవన్నీ నా రోజుకు మంచి ఆరంభమయ్యేవి. అప్పుడు నాకు తెలియదు అది నా జీవితంలో ఒక మంచి స్నేహితుడుగా మారుతుందని. ఆకాశవాణిలో ప్రసారమయ్యే కార్యక్రమాలు ఎంతో ప్రత్యేకం. ఉదయం భక్తి గీతాలు, సుప్రభాతం మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. మధ్యాహ్నం ప్రసారమయ్యే సాహిత్య కార్యక్రమాలు మనలోని జ్ఞానాన్ని పెంచుతాయి. సాయంత్రం వినిపించే పాటలు మన రోజంతా వచ్చిన అలసటను పోగడతాయి. రాత్రి కథలు, నాటికలు మన ఊహాశక్తిని పెంచుతాయి. ప్రత్యేకంగా వార్తా ప్రసారాలు మనకు దేశ విదేశాలలో జరుగుతున్న విషయాలను స్పష్టంగా తెలియజేస్తాయి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యపై వచ్చే కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ విధంగా ఆకాశవాణి ప్రతి వయసు వారికి ఏదో ఒకటి అందిస్తుంది. ఆకాశవాణి నాకు జ్ఞానమిచ్చింది, సంగీతాన్ని పరిచయం చేసింది, ప్రపంచంలో జరుగుతున్న విషయాలను తెలియజేసింది, ముఖ్యంగా మనసును అర్థం చేసుకుంది. కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా అనిపించినప్పుడు, మన భావాలను ఎవ్వరూ అర్థం చేసుకోలేదనిపించినప్పుడు ఆకాశవాణి మాత్రం మనతో ఉంటుంది. ఆ స్వరం మనకి ఓదార్పునిస్తుంది, మనసుకు హాయినిస్తుంది. ఆకాశవాణి కేవలం వినోదం కాదు, అది ఒక గురువు, ఒక మార్గదర్శి, ఒక మంచి మిత్రుడు. ఇది మన సంస్కృతి, సాంప్రదాయాలను కూడా మనకు చేరవేస్తుంది. ఈరోజు యువతకు రేడియో అంటే కాస్త దూరంగా అనిపించినా ఆకాశవాణి విలువ ఎప్పటికీ తగ్గదు, ఎందుకంటే ఇది మనసుతో మాట్లాడే ఒకే ఒక మీడియా. చివరిగా ఆకాశవాణి నాకు కేవలం ఒక స్టేషన్ కాదు, అది నా భావాలను అర్థం చేసుకునే, ఎప్పుడూ నాతో ఉండే నా ప్రియమైన నేస్తం. మాటలు మన భావాలను వ్యక్తపరుస్తాయి, కానీ కొన్ని భావాలు మాటల్లో చెప్పలేం. అప్పుడు వాటిని చెప్పేది ఒక అద్భుతమైన శక్తి, అదే సంగీతం. సంగీతం ఈ ఒక్క పదం వినగానే మనసులో ఏదో ఒక తీయని అనుభూతి కలుగుతుంది. మాటలు చెప్పలేని భావాలను సంగీతం ఎంతో అందంగా వ్యక్తపరుస్తుంది. స్వరాలు పలికితే మనసు మాటలాడుతుంది, రాగాలు వినిపిస్తే భావాలు ప్రవహిస్తాయి. సంగీతం అనేది వినిపించే శబ్దం కాదు, అది మనసు వినే అనుభూతి. మనసు బాధగా ఉన్నప్పుడు ఒక మెలోడీ మన హృదయాన్ని ఓదార్చుతుంది, ఆనందంగా ఉన్నప్పుడు ఒక ఉత్సాహభరితమైన పాట మనసును మరింత ఉప్పొంగిస్తుంది. సంగీతం అంటే కేవలం వినోదం కాదు, అది ఒక ఔషధం, మనసుకు శాంతినిచ్చే మంత్రం. ప్రతి రాగం, ప్రతి తాళం మన హృదయ స్పందనతో కలిసిపోతుంది. అందుకే పురాతన కాలం నుంచే సంగీతాన్ని ధ్యానంలాగా భావించారు. ఒక చిన్న పాట మన చిన్ననాటి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుకు తెస్తుంది. ఒక స్వరం మనసులో దాచుకున్న భావాలను బయటికి తీస్తుంది. మన రోజువారీ జీవితంలో కూడా మన మూడ్ను మార్చేది, మన ఆలోచనలను ప్రభావితం చేసేది సంగీతమే. ఒక మంచి పాట రోజంతా మీ ఆలోచనలను మార్చగలదు. సంగీతం వినిపించేది చెవులకు కాదు, మనసుకే. ఈ వేగంగా పరిగెత్తే జీవితంలో మనసుకు ఒక చిన్న విరామం అవసరం, అది ఇచ్చేది సంగీతమే. ఈ రోజులో కొంత సమయం మనసుకు నచ్చిన పాటలు వినండి, మీరు గమనిస్తారు మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. అందుకే సంగీతం మనసుకు మిత్రుడు, మన భావాలకు ప్రతిబింబం, మన జీవితానికి మధురమైన నేపథ్యం. మనసును మార్చాలంటే సంగీతాన్ని స్నేహితుడుగా చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో మధురమైన ఆలోచనతో. అంతవరకు సంగీత

0: ఆస్వాదిస్తూ మనసును ఆనందంగా ఉంచుకోండి. ధన్యవాదాలు.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక విన్నారు. బొమ్మరిల్లు చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వింటనే ఆకాశవాణి కూతురుంటే చాలు నాటకం రచన శ్రీ ఆవుల వెంకటరమణ నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్ ఇందులో జగన్నాథం శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి రాజారావు డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు రంగారావు శ్రీ వీరన్రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకాశం శ్రీ జంపాల వెంకయ్య విశాల శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి శాంతమ్మ శ్రీమతి సిహెచ్ విజయదుర్గ కాంతం శ్రీమతి ఎల్ పద్మావతి పాల్గొన్నారు. వినండి కూతురుంటే చాలు నాటకం.
1: కాంతం, ఏ కాంతం,
2: అబ్బబ్బా ఉండండి, బంగారం అంటే నిద్ర పాడు చేశారు.
1: ఈ దృష్టిలో నిద్ర కూడా బంగారమే. అయితే రాత్రి నుంచి నిద్రపోతున్నావు కదే, ఎంత మిగిలిందేంటి?
2: ఏంటది?
1: అదేనే బంగారం.
2: అబ్బా, మాట వరుస కంటే నిజంగానే బంగారం అవుతుందా ఏంటి?
1: సర్లే, తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి, ఆలస్యమైతే పిల్లలకి నాకు లేట్ అయిపోతుంది.
2: అబ్బా, ఈరోజు ఒళ్ళంతా నొప్పులుగా ఉందండి, టిఫిన్ చేయలేను. ఏదైనా హోటల్లో తినేసేయండి.
1: మరి పిల్లలకి?
2: డబ్బులిస్తే వాళ్ళు కూడా ఏ హోటల్లోనో తింటారు.
1: మరి ఈరోజు ఉదయాన్నే మా నాన్నగారు వస్తాడు కదే, ఆయనకేం పెడతావు?
2: వస్తే రానండి, రాత్రి మిగిలిన అన్నం ఉంది కదా, దాన్ని గంజిలో పోసి పెడతా.
1: ఏంటేంటి మళ్ళీ చెప్పు.
2: అదేనండి, రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గంజిలో పోసి పెడతాను అన్నాను.
1: ఆహా, నువ్వు కదే ఈ దేశంలో ఆదర్శ ఇల్లాలివి. నీలాంటి కోడళ్ళు ఊరికొకరుంటే ఇంక ఈ దేశంలో ఓల్డ్ ఏజ్ హోములు ఏమవసరం చెప్పు.
2: ఏంటండి ఏదేదో అంటున్నారు?
1: ఏమీ లేదే, ఇంతటి అపార గుణగణాల్ని కలిగిన నీ చరిత్రను ఏ కరువు పెడుతున్నా. ఇంత ఆస్తి ఉద్యోగం సంపాదించి పెట్టిన మా నాన్నగారికి గంజి మెతుకులు పెడతావా? నువ్వు మాత్రం అష్టభోగాలు అనుభవిస్తావా?
2: ఎప్పుడు ఏమీ తిన్నట్టు.
1: ఏంటే గొనుగుతున్నావు, ఒళ్ళు పగలు పడతాను, తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి.
2: అలాగే చేస్తానండి, చెయ్యకి చస్తానా? నా కర్మ కొద్దీ దొరికారు, ఏ తప్పనే తప్పదు కదా. నేనెట్టా చస్తే మీకే, ఆయన గారికి మాత్రం సేవలు చేయక తప్పదు కదా.
1: ఏ కాంతం, మనిషిగా పుట్టావు, మనిషిగానే మాట్లాడు.
2: అవునులే, కోట్లు సంపాదించి పంచిచ్చాడు కదా, ఆ మాత్రం మర్యాదలు కోపతాపాలు ఉండకపోతే ఎలా?
1: అస్తమానం ఆయన నాడు పోసుకోకపోతే నీకు పొద్దుపోదే. అయినా ఇప్పుడు పెట్టకపోతే ఏమైంది? ఊర్లో ఉన్న పొలాలు పాత ఇల్లు కాలంతో పాటు పెరుగుతూనే ఉన్నాయి కదా.
2: అవునవును, వామనావతారం విష్ణుమూర్తి పెరిగినట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇంతగా తండ్రి గారిని వెనకేసుకొచ్చే మీరు ఆ పొలాలు అమ్మమని ఏనాడైనా ఆయన చెప్పారా?
1: చెప్తే మాత్రం లాభమేమిటి? ఆయన పాతకాలం మనిషి, మన సలహాల్ని పాటిస్తాడా ఏమిటి?
2: మన మాట వినకపోతే మరి మనం ఎందుకు ఆయన్ని పోషించాలి?
1: ఎందుక, ఆయన కడుపును పుట్టినందుకు, ఈ ఆస్తుల్ని అనుభవిస్తున్నందుకు.
2: అయితే మరి ఆయన బతికున్నంత కాలం ఈ నరకం తప్పదా?
1: అలా ఎందుకు అనుకోవాలి? పెద్దవాళ్ళకి చేసే సేవ అనుకోవచ్చు కదా.
2: ఆ సేవ చేస్తూనే ఉంటాను జీవిత కాలం అంతా.
3: చిన్నగా మాట్లాడవే, బయట ఆయన ఉంటాడు.
4: ఎందుకుంటాడు? నిన్న రాత్రితో మనమంతా అయిపోయింది కదా.
3: అవుననుకో, అయితే ఇంత పొద్దున్న ఎందుకు పోతాడు? కాసేపు ఆగిపోతాడేమో.
4: ఎందుకుండాలి? ఆహా, ఎందుకుండాలి? అసలు ఆయన

0: అక్కడుండటానికి వీల్లేదు.
1: అబ్బా, కోర్టులో లాయర్ లాగా వాదిస్తున్నావు కదే.
0: అదే జరిగుండేది మిమ్మల్ని చేసుకోకపోతే.
1: సంతోషించాం గాని ముందు త్వరగా లేచి టిఫిన్ రెడీ చేసి తగలడు.
0: చెయ్యను.
1: ఏ, ఎందుకని?
0: అదంతే, చెయ్యనుగాక చెయ్యను.
1: అదే ఎందుకంటున్నా.
0: మర్యాదగా బయటకు పోయి మీ నాన్నగారిని చూసిరండి.
1: ఎందుకంట?
0: ఆయన మన ఇంటి ముందు లేడంటేనే చేస్తా.
1: లేకపోతే?
0: చెయ్యను.
1: నీతో చస్తున్నాను కదే. పురాణాల్లో సత్యభామ శ్రీకృష్ణుని ఎడమ కాలితో తన్నిందంటారు. ఇప్పుడు ఈ శాంతిభామలు దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నట్టు.
0: అర్థమైంది కదా, ఇంక ఆలస్యం ఎందుకు, బయటకు నడవండి.
1: సర్లే, వెళ్తున్నానులే. ఆ నాన్నగారు ఏంటి, ఇంకా ఇక్కడే ఉన్నారా?
2: అవునరా, పోదామనే లేచారా, కానీ ఎందుకో ఇంకాసేపు ఆగి పోదామనిపించింది.
1: ఆ ఏం లేదు, మా వంతు 6 నెలలు నిన్న రాత్రితో పూర్తి అయిపోయింది కదా, మరి అన్నయ్య ఇంటికి పోవాలి కదా.
2: అవునరా, ఇంకాసేపు ఉండి పోతాలే.
1: సర్లే, కాసేపు ఉండి వెళ్ళండి.
0: ఏమండి, మీ నాన్నగారు పోయారా లేదా?
1: అబ్బా, పోతారులేదే.
0: అయితే ఇంకా పోలేదంటారా? ఈ 6 నెలల నుంచి తిన్నది చాలలేదన్నా, ఇంకా ఏం తినటానుకున్నారంట? అబ్బబ్బబ్బా, ఇంకా నా వల్ల కాదు, ఆయన సంగతి చెప్తానుండండి.
1: శాంతం శాంతం, ఉషే ఆగవే, శాంతం.
0: ఆగనుగా ఆగను.
1: అబ్బా, ఆయన వింటే బాధపడతాడే.
0: మీరుండండి, నాకు అడ్డు చెప్పొద్దు. ఏం మామగారు, నిన్న రాత్రి దాకా నా చేత చేయించుకున్న చాకరీ చాలలేదా? ఇంకా ఏమైనా మిగిలిందా చెప్పండి, అది చేసి పెడతాను.
2: ఎవరన్నారమ్మా ఇక్కడే ఉంటానని? నిన్న రాత్రి దాకా నువ్వు చేసి పెట్టిన వంట తినలేక ఎల్లకిలా పడిపోయాను కదా, ఇంకా ఇక్కడనే ఉంటే నిజంగానే
1: చచ్చింది గొర్రె.
0: మరి ఇప్పటిదాకా ఒళ్ళు హోనం చేసుకుని చేసి పెడుతూ ఉంటే గుండ్రాయిలాగా తిరుగుతూ ఉన్నారు కదా, ఎప్పుడూ అలా జరగలేదుగా.
2: ఏమో, ఎవరు చూశారమ్మా, ఆ పైవాడి సెలవైతే ఆ భాగ్యం కూడా నీ చేతుల మీదుగానే దొరుకుతుందేమో.
1: ఒరే రంగా, ఎల్లారిందో లేదో, పుట్టినే ఏంది జాతర?
0: నేనంటే జాతరలాగే ఉంటుంది గాని, అదే మీ పెళ్ళామంటే మాత్రం ఆనందంగా ఉంటుంది మీకు.
3: ఇంకా
1: ఆపుతారా? ఏం లేదన్నయ్య, ఈరోజు నాన్నగారి వంతు మీది కదా, ఇంకా మా వాటాలోనే ఎందుకున్నారని అడుగుతుంది శాంతి.
4: ఏందమ్మాయి శాంతి, ఇంకా శాంతం తేలారనే లేదు, దానికింత రాద్ధాంతం చేయడం?
0: బావగారు బాగా ఆలోచించి మాట్లాడండి, నేను రాద్ధాంతం చేస్తున్నానా?
4: కాకపోతే ఏంటిది?
0: ఏంటో మీ నాన్నగారిని అడగండి.
4: ఏమిటి నానా, ఏమిటి గొడవ?
2: నాకేం తెలుసురా, ఇందాక మీ ఇంటికి వచ్చానా, నువ్వు కోడలు మాట్లాడుకుంటూ ఉంటే వెనక్కొచ్చి చిన్నోడి వాకిలి కాడ కూర్చున్నా. ఇంతలో చిన్నోడు, ఏం నాన్నా ఇంకా అన్నింటికి పోలేదా అంటే, కాసేపు ఉండి పోతానన్నా. వాడు వెళ్ళిపోయినాక, ఇదిగో ఇట్లా చిన్న కోడలొచ్చి ఇంకా ఇక్కడే ఉన్నానని అంటుంది.
3: ఏమంట, ఈ ఇల్లు ఏమన్నా అది కష్టపడి కట్టుకుందా? ఆయన కట్టనిల్లే
0: కట్టారులే, లంకంత పంప.
3: వాళ్ళంతలోనే ఇన్నాళ్ళు ఎలా పోసింది.
0: ఏం చేస్తాం, కొంతమందికి నిద్ర లేస్తే ఏదో ఒకటి తగులుకోకపోతే పొద్దు పోదు. మరి
3: ఇక్కడ ఎవ్వరో ఖాళీగా కూర్చోాలా, అంత పరిగెత్తం అయితే తెల్లారిపోయింది.
0: మామగారిని ఎందుకు తీసుకుపోలేదు?
3: నాకంత అవసరం పట్ల, ఆయన గారు వస్తే చూస్తాను గాని మేళతాళాలతో తీసుకుపోవాల్సిన అవసరం నాకు లేదు.
4: అబ్బబ్బా, ఏమిటి గోళా, కాంతం నువ్వు కాస్త ఆగుతావా?
3: నన్నే అనండి, అది మాత్రం బాగుతారే ఉంటుంది.
0: ఇదిగో అది ఇది అన్నావంటే మూతి పళ్ళు రాళ్ళ కొడతాను.
1: అబ్బా నువ్వు ఉండవే.
0: నన్ను వదలండి, వదే అనటం చేతగాక నన్ను కంట్రోల్ చేయాలనుకోకండి.
1: నోరు ముయ్యవే గయ్యాలి గంప.
0: ఆహా, అయితే మరి అది పిశాచమా?
3: నా మాట ఎత్తావంటే నుంచోబెట్టి వాయిస్తా.
0: ఏంటే నువ్వు వాయించేది?
4: కాంతం నువ్వు నోరు మొయ్.
1: అన్నయ్య ఇలా కాదు గాని, నాన్నగారిని ఏ ఓల్డేజ్ హోమ్లోనైనా చేర్పిద్దామరా, ఈ గోళ ఎవరు భరిస్తారు?
4: అప్పుడు గాని మనల్ని ఊరంతా ఉయ్యరు.
1: మరి గోళ భరించడం ఎట్లా?
4: ఒరే రంగా, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి ఇద్దరు కొడుకుల ముందు కూడా నాన్నగారిని ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తే అంతకన్నా పరువు తక్కువ పని ఇంకొకటి ఉంటుందా చెప్పు. అందుకని నాన్నగారు మా ఇంటికి పోదాం రండి.
3: అవసరం లేదు.
4: కాంతం ఏమిటి నువ్వు మాట్లాడేది?
3: అవునండి, ఆయన గారిని మన ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు.
4: మరి ఎక్కడికి పోతాడు?

0: తిండిగా మీతో పాటు రక్తం పంచుకుని అదే మీ చెల్లెలు గారు అక్కడికి.
1: అదేంటి అలాగంటావు?
0: అదంతేనండి, ఇక్కడి నుంచి మన రెండిళ్ల వాళ్ళం తలా 6 నెలల లెక్కన కాకుండా 4 నెలల లెక్కన చూసుకుంటే సరిపోతుంది.
1: అదెట్లా కుదురుతుంది?
0: ఎందుకు కుదరదు, ఆవిడ ఆయనకే పుట్టింది కదా.
1: ఆ అమ్మాయి ఆడపిల్ల గదే.
2: అయితే మాత్రం నాన్నగారిని చూసుకోవటంలో తప్పే ఉంది బావగారు.
3: తప్పు కదే, ఇద్దరు కొడుకులుండగా కూతురు చూడడం ఏంటని లోకం దుమ్మెత్తిపోస్తుందే.
1: ఇదిగో శాంతమ్మ, అది పద్ధతి కాదులే, ఊరుకో.
0: ఏది కాదు, మీరు ఊరుకోండి, శాంతమ్మ చెప్పింది కూడా బానే ఉంది. ఈ రోజు నుంచి మామగారిని 3 ఇళ్ల వాళ్ళం తలో 4 నెలల లెక్కన చూసుకుందాం.
1: ఒసే కాంతం, మధ్యలో ఈ పెండింగ్ ఏమిటి? నువ్వు కాసేపు నోరు మూసుకో. ఒరే, వీళ్ళ మాటలు వింటే మనం తలెత్తుకుని తిరగలేం గాని నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోతాం. మీరు లోపలికి వెళ్ళండి.
4: అలాగే అన్నయ్య, రావే శాంతం.
1: కాంతం, నువ్వు ఇంట్లోకి పోయి టిఫిన్ రెడీ చెయ్యి. నాన్న, ఇంట్లోకి రండి.
5: నా మనసేమీ బాగాలేదు, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను.
1: సరే, తొందరగా రండి.
5: చూశావా, నీ కొడుకులు వాళ్ళకొచ్చిన కోడళ్ళు చేస్తున్న నిర్వాకం, కడుపున పుట్టిన కొడుకులు చివరి దశలో మనల్ని బాగా చూసుకుంటారని ఎన్ని ఆశలు పెట్టుకున్నామో, ఎన్ని కలలు కన్నామో కదా. ఆ పిల్లల చదువు కోసమై ఎంతో ముందు చూపుతో పుట్టి పెరిగిన పల్లెటూరిని వదిలిపెట్టి ఈ పట్టణానికి వచ్చి ఇల్లు కట్టుకుని పిల్లల్ని చదివించి ఉద్యోగాలు వచ్చేటట్టు చేశాం కదా. ఇప్పుడు వచ్చిన కోడళ్ళు చేసే నిర్వాకానికి చావలేక బతుకు వీడుస్తున్నాను. నిర్మల, నువ్వు లేని ఈ లోకంలో నేనుండని. వచ్చేస్తాను నిర్మల, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను.

0: ఒరే జగన్నాథం, ఇక్కడున్నావా?
1: ఓ నువ్వా ప్రకాశం, ఏమిట్రా ఇలా వచ్చావు?
0: నీకోసమేరా.
1: ఎందుకురా?
0: మనసు విప్పి మాట్లాడుకునే తోడు కోసం రా.
1: ఏం మాట్లాడతానురా, జీవితపు మలిసందెలో కడుగుపెట్టిన వాళ్ళం.
0: ఈ సమయంలోనే ఒకరికొకరు మనసు విప్పి కష్టసుఖాలను చర్చించుకుంటే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుందిరా.
1: ఒరే ప్రకాశం, ఈ పార్కుకి నాకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదురా.
0: నాకు తెలుసు కదరా, ఈ ఊరికి వచ్చిన కొత్తలోనే ఈ పార్కు వచ్చేవాడివి కదా.
1: అవునరా, నాకు 30 ఏళ్ల వయసులో పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడే ఈ ఊరికి వచ్చాను. అప్పటినుంచి ఏమాత్రం ఖాళీ దొరికినా ఈ పార్కు వస్తూ ఉంటాను.
0: నాకు తెలుసు కనుకనే ఇంటి దగ్గర నువ్వు లేకపోయేసరికి ఇక్కడికి వచ్చారు.
1: అది సరే, ఏమిటి ఇప్పుడు నాతో పని?
0: ఏం లేదురా, నీ ఆరోగ్యం గురించి వాకపు చేద్దామని.
1: ఏముందిరా, ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది.
0: ఏమిట్రా జగన్నాథం, నీలో ఇంత వైరాగ్యం వచ్చింది?
1: అంతగాక ఇంకేముందిరా.
0: అయినా ఇవాళ నీలో ఏదో మార్పు కనిపిస్తుందిరా, అసలేం జరిగిందో చెప్పు.
1: ఏముందిరా, 30 ఏళ్లు కలిసి నడిచిన నిర్మల నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక నాకు ఈ లోకంలో ఏముందని బ్రతకాలరా? ఇన్నాళ్ళు కన్నబిడ్డలే సర్వస్వంగా భావించి వాళ్ల కోసమే బతికాను. ఇప్పుడు ఆ కొడుకులు వాళ్ల పెళ్లాల దగ్గర దాసులైనప్పుడు ఆ అవమానాల్ని చూస్తూ బ్రతకడం కంటే చావడమే మేలు.
0: నిజమేరా, వాళ్ల కోసం నువ్వు నిర్మల పడ్డ శ్రమంతా కళ్ళారా చూసిన వాడిని నేను. ఇప్పుడు నిన్ను నీ కోడలు చూసే విధానం తలుచుకుంటే మనసు ద్రవించిపోతుందిరా. వాళ్ల మొగుళ్ళని కళ్ళల్లో పెట్టుకుని పెంచిన నిన్ను చూడటానికి కష్టమై 6 నెలలకు ఒకరి చొప్పున పంచుకుంటున్నారు కదా.
1: ఆ 6 నెలలు చూడడమే చాలా కష్టమైపోతుందట. నాకు చేసి పెట్టడానికి వాళ్ల నడుములు వంగిపోతున్నాయట్రా.
0: నీకేమైనా పంచభక్ష పరమాణాలు వారుస్తున్నారా వాళ్ళ నడుములు వంగిపోవడానికి?
1: అదొక్కటే తక్కువరా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు నా ఇంటి గుట్టు బయట పెట్టుకుంటే నా పరువైపోతుందని గుండెను రాయి చేసుకుని బతుకుతున్నాను.
0: చెప్పరా జగన్నాథం, నీకోసం ఏమైనా ప్రత్యేకమైన వంటకాలు చేసి పెడుతున్నారా?
1: చెప్పాను కదరా, బయటకు చెప్పుకుంటే నా పరువే పోతుందని. పొద్దున మాడిపోయిన దోశలు, మధ్యాహ్నం కొద్దిగా పప్పుతో అన్నం, రాత్రికి గంజిలో అన్నం పెడుతున్నారా.
0: నీ ఇద్దరు కోడళ్ళు అంతేనా లేక?
1: ఇద్దరు ఇద్దరే. ఒక

0: ఒకరు తీసిపోనే ఆడకూతుళ్ళు రావాళ్ళు. మొదట్లో పెద్ద కోడలు కొద్దిగా బాగా చూసినా, ఇప్పుడు ఇద్దరూ అంతే. ఎలా బతికాన్రా, ఎలా బతికాన్రా నేను? ఈరోజుకి ఇలాంటి గతి వచ్చింది నాకు.
1: వాళ్ళసలు మనుషులే కాదురా, మానవత్వం లేని మృగాలు. ఈ వయసులో నిన్నంత బాధ పెడతారా నీ కోడళ్ళు?
0: ఏం చేసేదిరా ప్రకాశం, ఈ నరకాన్ని భరించమనేమో ఆ భగవంతుడు ఒంటరి వాణ్ణి చేసి నా నిర్మలను తీసుకుపోయాడు.
1: బాధపడకరా జగన్నాథం.
0: అదే కదరా ఇప్పుడు నేను చేయగలిగింది. ఉన్న ఇంటిని ఇద్దరూ పనిచేసుకున్నారు.
1: కానీ వాళ్ళని పుట్టించిన నిన్ను మాత్రం గాలికి వదిలేశారు. ఏం మనుషులరా వాళ్ళు? కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగుల్ని చేసావు కదా, ఏం రోగం అంటా నిన్ను చూసుకోవడానికి?
0: బయటికి వెళ్ళి అద్దెకొంపలో ఉంటే వాళ్ళ ఆదాయం తగ్గిపోతుందని వాళ్ళకి బాధ.
1: అలాగా?
0: అవునరా, దాన్ని కూడా లెక్కలు వేసే లెక్కల మాస్టర్లు రావాళ్ళు.
1: అందుకని ఆయురు కొంపలైనా బతుకుతున్నారన్నమాట. మరి నీ కొడుకులు ఏం చేస్తున్నారా?
0: గాడిదలు కాస్తున్నారా, పెళ్ళాల పైటల్ని పట్టుకుని తిరిగే వాళ్ల గురించి ఏం చెప్పమంటావురా?
1: అలాగంటావా?
0: అస్తమానం సంతూర్లో ఉన్న పొలాన్ని ఇంటిని అమ్మి డబ్బు తెచ్చిమ్మని, నా మీద ఒత్తిడి తీసుకురమ్మని మొగుళ్ళకి నూరిపోస్తూ ఉంటారు వాళ్ళు.
1: అదేమన్నా నీ కొడుకు సంపాదించినవా?
0: వాళ్లే కనుక సంపాదించి పెట్టుంటే ఒక్క నిమిషం ఆగేవాళ్ళా? ఎంతసేపు తేరగా వస్తే లాగేసుకుందామనే యావ తప్ప నిజాయితీగా సంపాదిద్దామని ఆలోచనే లేదు వాళ్ళకి.
1: కాలమహివరా, కాలమైతే మారుతుంది కానీ ఈ మనుషుల బుద్ధులే మారడం లేదురా.
0: ఒరే ప్రకాశం, నా జీవితంలో ఏ ఒక్క మనిషికి అన్యాయం చేయలేదురా, మరి నాకెందుకు ఈ రాత రాశాడా భగవంతుడు?
1: బాధపడకరా, నీకు మంచి రోజులు వస్తాయిలే. డబ్బుతో అహంకారంతో మూసుకుపోయిన వాళ్ళ కళ్ళు తెరిపించాలి.
0: ఏ దేవుడు నడుం కట్టాలరా అందుకు?
1: మంచి పనులు చేయడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడురా. నువ్వే చూస్తూ ఉండు, వారి చేతలా నీకు సపర్యలు చేయించే రోజులు కూడా వస్తాయి.
0: నాకు ఆ నమ్మకం లేదురా.
1: కాస్త ఓపిక పట్టి చూడరా. ఒరే జగన్నాథం, ఇక్కడుండి ఈ బాధలన్నీ భరించే బదులు నీ కన్న కూతురింటికి పోయి కొన్నాళ్ళుంటే మంచిది కదరా.
0: అదే ఆలోచిస్తూ ఉన్నానురా.
1: తప్పకుండా కూతురింటికి వెళ్ళాలరా. వెళ్ళు. సరే పొద్దుపోయింది, మరి నీ వస్తారా?
0: అలాగే రా ప్రకాశం.
1: పుట్టింది ఒక తల్లి కడుపునే గాని బతుకులో మాత్రం ఎంత ఎడబన్నా. ఒక ఇంటిని రెండుగా విభజించేది ఈ గీతలా. అంత కలికాలం రాజారావు. ఒరే రాజా.
2: మీరా మామయ్య, రండి రండి కూర్చోండి. ఏమి ఇలా వచ్చారు?
3: బాబాయ్ గారు బాగున్నారా?
1: ఏదో అట్టట్టుండాలమ్మా. ఎరా రాజా.
2: మామయ్య
1: ఆఫీసుకు పోలేదా?
2: లేదు మామయ్య, ఇవాళ సెలవు.
1: అట్లా? మరి మీ నాన్న కనిపించడేందిరా?
2: ఇంట్లో నిద్రపోతున్నాడు మామయ్య.
3: ఉండకేడబోతాడు, మాకు తప్పుతుందా వండి మేపడానికి?
1: అదేంటమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? ఈ వయసులో మీరు చూడకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పు.
3: చూస్తాం బాబాయ్ చూస్తాం. మరి ఆయన పేరు నుండి ఇల్లు పొలాలు ఆయన ఏం చేసుకుంటాడు? మాకా పిల్లలు పెద్దాళ్ళు అయిపోతున్నారు, ఆ డబ్బులు వస్తే ఏదైనా ఖర్చులకు అక్కడికొస్తాయి కదా.
1: అందుకే కదమ్మాయి నేను వచ్చింది.
3: ఏంటి బాబాయ్ ఏమంటున్నారు?
1: ఏమీ లేదమ్మా, మీ మామయ్య సొంతూరు దగ్గర ఏదో ఫ్యాక్టరీ రాబోతుందని విన్నాను. అక్కడున్న పొలాలన్నీ కొంటున్నానంట. ఈ ఊపులు అమ్మేసుకుంటే మంచి రేటు పలుకుతుంది కదా అని వాడితో చెబుదామని వచ్చాడమ్మాయి.
2: అందుకు నాన్న ఒప్పుకోవాలి కదా మామయ్య.
1: ఒప్పుకోకే ఏం చేస్తాడ్రా, మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందా?
2: ఏమో మామయ్య, నాన్నగారిని ఒప్పించే బాధ్యత మీదే.
3: అవును బాబాయ్, ఆ పొలాలమ్మి డబ్బు తీసుకురమ్మని ఎప్పటి నుంచో బతిమాలుతున్నా. అయినా ఆయన మా మాట వింటే కదా.
1: అవునా అమ్మా, ఆ పొలాలంతా అమ్మేసి మీ చేతుల్లో పెడితే గాని వాడికి రాచ మర్యాదలు దొరకమన్నమాట.
4: ఏమండోయ్ ఏమండోయ్, మిమ్మల్ని ఏం చేస్తున్నారు? లేచి త్వరగా బయటకు రండి.
5: ఎందుకే?
4: అబ్బా త్వరగా రండి.
5: ఎందుకో చెప్పవే.
4: ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, త్వరగా లేచి రండి.
5: నిద్రపోనివి కదా.
4: ఎట్లా పోనిస్తాను, అవతల వాళ్ళు కోటీశ్వరులు అయిపోతుంటే.
5: ఏంటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే.

0: అదేనండి, మీ నాన్నగారి ఫ్రెండు లేడు?
1: ఎవరాయనా?
0: అదేనండి, ప్రకాశం బాబాయ్ లేడు?
1: ఉన్నాడు. ఏమైంది ప్రకాశం మావకి?
0: అబ్బా, ప్రతిదానికి తొందరే, హైరానా పడకుండా చెప్పేది వినండి. ఆ ప్రకాశం బాబాయ్ మీ అన్నయ్య ఇంటికి వచ్చి
1: ఎప్పుడు?
0: ఇప్పుడే.
1: అయితే లోపల ఉన్నాడా?
0: ఉన్నారులేండి.
1: ఏం చెప్పాడేంటి?
0: ఏదో భూములు, రేట్లు, అమ్మకాలంటూ మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. ఆయన గారిని ఒక్కసారి మన ఇంటికి పిలిచి అడగండి.
1: ఏమని?
0: ఏమనే, ఏమిటండి మీరు మరీ ఇంత అమాయకంగా ఉన్నారు? ఆయన అడిగితే అసలు కథ తెలిసిపోతుంది కదా.
1: సరేలే, అలాగే అడుగుతాలే.
0: అడగండి.
1: ప్రకాశం మావయ్య, ఓ ప్రకాశం మావయ్య.
2: ఓ రంగా, ఏందా బాయ్?
1: ఒకసారి మా ఇంటికి రండి మావయ్య.
2: అలాగేలేరా. ఏందిరా రంగా, ఏంటి విశేషం?
1: మీరే చెప్పాలి మావయ్య.
2: ఇది మరీ బాగుందిరా, ఊడగొట్టేసిన నాగేని నేను, నాకాడే ఉంటాయిరా విశేషాలు.
1: అట్లా అనకు మావయ్య, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా.
2: ఆహా, అందుకేనా నాన్నగారిని అంత పూల్లో పెట్టి చూసుకుంటా ఉండేది?
0: అవును బాబాయ్ గారు, మా మామయ్య గారిని నేను చూసినట్టు ఎవ్వరూ చూడరు, తెలిసిందా?
2: తెలిసిందమ్మా, ముంగిట్లోకి తీసుకొచ్చి అంగిట్లోకి చేర్చడం లేదని కూడా తెలుసు.
0: నన్ను అనుకునేవాళ్ళు పురుగులు పడిపోతారు.
1: అబ్బా శాంతం, నువ్వుండవే.
0: ఏందుండేది, నన్నంత మాట అన్నాక.
1: అనుకుంటే నువ్వేం అరిగిపోతావా?
0: అట్లని నోరు మూసుకోమంటావా?
1: ఇంకేం చేస్తానంటావు?
0: ఏం చేస్తానా, ఒళ్ళు అరిగిపోయేటట్టు చాకరీ చేసి పెడుతుంటే కాలు మీద కాలేసుకుని తిన్నాడే, ఆయన మీద పడతాను. ఇంక రాని చెప్తాను.
1: చెప్పావులే, నోరు మూసుకొని ఇంట్లో పద.
0: నువ్వెప్పుడు నన్నే అంటావు, ఇంట్లోకి రా, నీ సంగతి చెప్తాను.
2: ఒరే రంగా.
1: చెప్పండి మావయ్య.
2: ఇదేనంటా రోజు మీ ఇంట్లో జరిగే తంతు?
1: ఏం చేసేది మావయ్య, అది ఒక గయ్యాలి గంప. సర్దుకు పోకపోతే ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటానని మాటి మాటికి బెదిరిస్తుంది.
2: అందుకని ఇలా సర్దుకుపోతాడు అన్నమాట.
1: తప్పదు కదా, పిల్లల కోసమైనా.
2: నాకెందుకు గాని ఇప్పుడు నన్నెందుకు పిలిచినట్టు?
1: అది అన్నయ్యకి ఏదో చెప్పారంటగా.
2: ఏం లేదురా, మీ సొంత ఊర్లో ఉన్న భూములకి మంచి రేటు వచ్చిందని తెలిసి అమ్ముకుంటే మంచిదని చెప్పాను.
1: ఇది చాలా అన్యాయం మావయ్య.
2: ఏదిరా, ఇప్పుడు అమ్ముకోవడం అని చెప్పడమా?
1: కాదు, అన్నయ్య చెప్పి నాకు చెప్పకపోవడం.
2: అడిగి చెప్పడానికి రాలేదురా, మీ నాన్నకి చెబుదామని వస్తే వాళ్ళు లేకపోయా.
1: అన్నయ్య చెప్పానంటావు. సర్లే, ఏమంటున్నారు? మరి రేట్ ఎంత?
2: రేటా? ఆ ఊరికి దగ్గరలో ఏదో ఫ్యాక్టరీ రాబోతుందంట, ఆ చుట్టుపక్కల భూములన్నీ కొనేస్తున్నారంట. ఈ టైంలో అమ్ముకుంటే మంచి డబ్బులు వస్తాయని మీ నాన్నకి చెబుదామని వచ్చానరా.
1: నిజమేననుకో, మరి ఇందుకు ఆయన ఒప్పుకోవాలి కదా.
2: మీరిద్దరు ఉన్నారు కదా, ఏం నాన్న ఒప్పించలేరా?
1: నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను మావయ్య, ఆయన ఇంతేగా.
2: మీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పా.
1: ఆయన ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదు.
2: ఒరే రంగా, ఏం చేస్తాడవరా?
1: మరేం లేదు మావయ్య, నాన్నగారి పేరు మీద ఉన్న భూములకి ఇప్పుడు మంచి ధర పలుకుతుంది కదా, మరి ఆయన్ని బాగా చూసుకోవాలి కదా.
3: ఏమిటి మావయ్య, ఇంకా ఇక్కడే ఉన్నారా? ఏంటి విషయం?
2: అదే, మీ నాన్న పేరు మీద ఉన్న పొలాలకు మంచి రేటు పలుకుతుంది కదా, మరి ఆయనకి మర్యాదలు చేసుకోవటానికి అంట.
3: అట్నా అయితే నేనైనా తక్కువ తిన్నది. కాంతం,
4: ఏంటో చెప్పండి.
3: ఒక కుర్చీ తీసుకురా.
4: దేనికి?
3: ఎదురు ప్రశ్నలు వేయకుండా కుర్చీ తీసుకురా.
4: ఇదిగో,
3: నీకు పట్టిందే ఏడలేని పొగరు.
2: ఒరే రాజా, నువ్వేం చేస్తున్నావురా?
3: అదే మామయ్య, తమ్ముడు నాన్నగారిని బాగా చూసుకోవాలనుకుంటే నేను కూడా చూసుకోవాలి కదా, అందుకు.
2: బాగుందిరా, చాలా బాగుంది. అప్పరంగా లక్షలొచ్చి చేరబోతున్నాయి కదా. కానివ్వండి, మీ పితృ గౌరవ మర్యాదల్ని అలాగే కొనసాగించండి. కానివ్వండి.
3: నాన్నగారు రండి, మీరు ఇలా వచ్చి కుర్చీలో కూర్చోండి.
5: ఎందుకురా?
3: అదంతే నాన్నగారు, ఇలా వచ్చి కూర్చోండి.

0: సరే
1: కాంతం, ఉషే కాంతం, కాంతం, ఉషే కాంతం.
2: ఏంటండి ఏమిటా కేకలు?
1: చెంబు నిండా నీళ్లు తీసుకురా.
2: ఎందుకు?
1: చెప్పింది చేయవే.
2: ఇదిగోండి నీళ్లు.
1: టవల్ కూడా తీసుకురా.
2: అలాగేనండి.
3: ఏమండి?
1: ఏంటో చెప్పు.
3: హఠాత్తుగా ఏమిటి హడావుడి?
1: అరవబాకు వాళ్ళునేస్తారు. మా నాన్నగారి పేరు మీద ఉన్న పొలాల రేట్లు అమాంతం పెరిగాయట. ఎలాగైనా వాటిని మనం సొమ్ము చేసుకోవాలి. అందుకే ఈ ఏర్పాట్లు.
3: అలాగా.
4: శాంతం, ఓసే శాంతం.
2: ఏంటో ఏడవండి.
4: నేను వచ్చానంటే ఈ పగల కొడతా, బయటికి రా.
2: ఏంటో చెప్పండి.
4: చెంబులో నీళ్లు, ఒక టవలు తీసుకురా.
2: ఇదిగో ఇక్కడ పెడుతున్నా.
4: అక్కడ పెడుతున్నావా? నోరు మూసుకొని మా నాన్నగారి దగ్గరికి పోదాంరా.
2: ఎందుకు? మీకేమన్నా పిచ్చి పట్టిందా?
4: ఏంటే అంత మాట అనేసావు.
2: కాకపోతే నెల రోజుల నుంచి నడుములు వంగిపోయేలా చాకరీ చేసి చస్తే ఇప్పుడు ఏం ముంచుకుపోయిందని ఆయన గారికి ఇలా సేవలు చేద్దామంటున్నారు?
4: ఊరుకోవే, పెద్ద సూర్యకాంతం నోరేసుకొని. నేనేం తెలివి తక్కువనే, జాగ్రత్తగా విను. ప్రకాశం మామ చెప్పాడు కదా, అందుకొని ఈ టైంలో మా నాన్నగారిని కాకాపట్టి ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేస్తే మన పంట పండిపోయిందనుకో.
2: అవునా? అయితే కానివ్వండి, ఇదేమన్నా డబ్బులు పెట్టుకునేదా? ఇంకేమన్నానా? ఫ్రీగా వలకబోసేదేగా. ఎంతైనా వలకబోయచ్చు, కానివ్వండి నేను కూడా కొంచెం వలకపోస్తా.
4: ఈ 4 రోజులు మా నాన్నగారిని బాగా చూసుకోవాలి మరి.
2: సర్లేండి, డబ్బొస్తుందంటే మీరు ఇంతగా చెప్పాలనా ఏంటి?
4: ఇదిగో అన్నయ్య, ఏదేమైనా నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోయి బాగా చూసుకుంటా.
1: భలేవాడివిరా, మా ఇంటికి వచ్చి 4 రోజులేగా అయింది, ఇంకా 5 నెలలు ఉన్నాయి.
2: మరే మరే, ఇదిగో మరిది గారు, ఈ 5 నెలలు మావయ్య గారు మా ఇంట్లో ఉండాల్సిందే, మేం సేవలు చేయాల్సిందే.
5: అసుకు బుసుకు, ఇదిగో అక్క, ఆ పప్పులే ఉడకు. అటు పొద్దు ఇటు పొడి చేసినా సరే మావయ్య గారు మా ఇంటికి రావాల్సిందే.
2: నీతో ఎవ్వరూ మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకుంటే మంచిది.
4: ఇదిగో వదిన, అది ఏమన్నాని అంత మాట అనేసావు?
2: అంతేలే మరిది, నీ భార్య ఏమన్నా నీకు పెద్దగా అనిపించదు, నేనేమన్నా అంటే ఎలిగిపోద్ది.
1: ఇంతకీ ఏమంటావురా?
4: నాన్నగారిని మాకు వదిలేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నయ్యా.
2: అవునులే, ఇప్పటిదాకా అరచేతుల్లో పెట్టుకుని ఊరేగించారు, ఇంకిప్పుడు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు.
5: నువ్వు భలే చూసావులే, గంజి మెతుకులతో సరిపుచ్చింది, ఎవరికి తెలియదు అనుకున్నావు?
2: నీ పెళ్ళం పంచభక్ష పరమాణాలు పెట్టింది మరి, మాడిపోయిన దోశలు, పురుగులు పట్టిన కంట్రోల్ బియ్యంతో చేసిన ఇడ్లీలు.
5: నువ్వే పెట్టావులే మహా పంచభక్ష పరమాణాలు.
2: నా జోలుకొస్తే చూపిస్తా నా తడాక ఏమనుకున్నావో.
1: ఒసే కాంతం, నోరు మూసుకునిట్రా.
2: ఏంటో చెప్పండి.
1: అదుగో నాన్న, పద.
4: నాన్న లేవండి, మన ఇంట్లోకి పోదాం.
5: లేవండి మామయ్య గారు, మన ఇంట్లోకి పోదాం.
2: ఏంటో, ఈరోజు మామగారు మీద ప్రేమ కారిపోతుంది.
5: నువ్వు చూపే మరించి మర్యాద భరించలేక
2: నాకంటే ఏమి ఎక్కువ విరగదీసినట్టు.
1: ఒసే కాంతం, నువ్వు నోర్మై.
4: ఇదిగో వదిన, నాన్నగారిని మేము చూసుకుంటాం, మా ఇంటికి పంపించు.
2: అదేం కుదరదు మరిది గారు, నేను 6 నెలలు చూడాల్సిందే, ఆ తర్వాతనే మామయ్య గారు మీ ఇంటికి వచ్చేది.
4: ఆహా, అది మామూలు. అప్పుడు వదినా, ఇప్పుడు ఈ వార్త తెలిసిన తర్వాత నేను మర్యాద చేయకపోతే వెనకబడిపోను.
2: అందుకని ఇప్పుడు ఇలా మధ్యలో వచ్చి బలవంతంగా తీసుకెళ్తానంటావా?
4: బలవంతం కాకపోతే నువ్వు వదులుతావా? ఒసే శాంతం, ఇలా రావే, నాన్నగారిని మన ఇంటికి తీసుకెళ్తాం.
5: సరే పట్టుకోండి మావయ్య, రండి.
2: ఏంటండి, ఏంటి వాళ్ళు తీసుకుపోయేది మన ఇంట్లో ఉన్న మావయ్య గారిని? అయ్యో అలా నిలబడిపోయారు ఏంటండి? మావయ్య గారిని పట్టుకోండి, రండి మావయ్య గారు, రండి
5: మావయ్య గారు మా ఇంటికి రండి. పట్టుకోండి, అలా నిలబడతారే, పట్టుకోండి.
6: ఏందిరా ఈ కురుక్షేత్రం, అసలు ఏం చేస్తున్నారా మీరు? హఠాత్తుగా తండ్రి గారి మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందిరా మీకు? అర్థమైందిరా, ఆ ఊర్లో ఉన్న భూములకు రెక్కలు వచ్చినాయి. ఈ సమయంలో ఆ తండ్రి గారిని బాగా చూసుకుంటే ఎక్కువ డబ్బులు కొట్టేస్తారేనా? చేసేది గవర్నమెంట్ ఉద్యోగాలైనా మీకింకా డబ్బు మీద మోజు తీరలేదురా.
2: ఎలా తీరుతుంది బాబాయ్, అది డబ్బే కదా.
5: అది లేకపోతే లోకంలో విలువ లేదు కదా.
6: సరే నేను మాట చెబుతాను, వింటారా?
1: చెప్పండి మామయ్య.
6: ఈ ఇంటిని సమానంగా పంచుకున్నట్లే ఈ రోజు నుంచి మీ నాన్నని కూడా సమానంగా పంచుకోండిరా.
1: అది ఎప్పటి నుంచో జరుగుతున్నదే కదా.
6: 6 నెలలకు ఒకసారి లెక్కర కాదు.
1: మరి అలాగా
6: ఈ సమయంలోనే ఈ ఉన్న పళంగా

0: సమానంగా పంచుకోవాలి.
1: అది ఎలాగా?
0: ఇదిగో ఇలా ఆ కుర్చీలు తెచ్చి ఈ గీత పక్కన వేయండి. ఒరే జగన్నాథం, ఇలా రారా నువ్వు.
1: ఏమిట్రా,
0: ఇప్పుడు ఆ రెండు కుర్చీల్లో నీకు ఇష్టమైన దాని మీద కూర్చొని అవతల దాని మీద కాళ్ళు పెట్టుకో.
1: ఎందుకురా?
0: మాట్లాడకుండా వచ్చి కూర్చోరా, చెప్తాను.
2: అదేంటండి, ముసలోడు మనకు కాళ్ళు పెట్టడేమిటి?
1: ఏది పెడితే ఏమవుద్ది? అరవక.
3: ఒరే ప్రకాశం, నువ్వు చేసేది ఏమిటో నాకు అర్థం కావడం లేదురా.
0: అనుభవించడానికి ఏమీ అర్థం కాని అవసరం లేదు, కానీ మాట్లాడకుండా చూస్తూ ఉండరా. ఇప్పుడు చూడండి అబ్బాయిలు, మీ నాన్న మీ ఇద్దరికి సమానమైన దూరంలో కూర్చున్నాడు. ఇప్పుడు చేసుకోండి మీకు తోచినంత సేవలు మర్యాదలు. జాగ్రత్త.
1: అలాగే మావయ్య.
0: ఒరే జగన్నాథం.
3: ఏమిట్రా ప్రకాశం?
0: ఈ మర్యాదల్ని ఏమాత్రం వదులుకోవద్దు. ఇక నేను వెళ్ళి వస్తా.
1: కాంతం.
4: ఏంటండి?
1: ఫ్యాన్ వెయ్యి.
4: కరెంట్ లేదండి.
1: అయితే విసనకర్ర తీసుకురా. శాంతం.
2: చెప్పండి. విసనకర్రగా తెస్తాను, ఉండండి.
1: నాన్నగారు అన్నం తినండి.
3: ఇప్పుడు ఎందుకురా, మధ్యాహ్నం తిన్నాను కదా.
1: కాంతం, ఇంట్లో ఏముంది తినడానికి?
4: ఈరోజు సెలవు కదా, అందుకని పిల్లల కోసమని మటన్ పలావ్ చేశానండి.
1: దాన్ని తీసుకురా.
4: అలాగేనండి.
1: శాంత.
2: చెప్పండి, ఇక్కడే ఉన్నా.
1: నువ్వేం చేసావు పిల్లల కోసం?
2: పకోడీలు చేశానండి.
1: నువ్వు కూడా ఒక ప్లేట్లో పకోడీలు, గ్లాసులో నీళ్లు తీసుకురా.
2: అలాగే.
4: ఇదిగో పలావ్.
1: నాన్నగారు ఇదిగో పలావ్ తినండి.
3: అబ్బా నా వల్ల కాదురా.
2: ఇదిగోండి పకోడీలు.
1: ఇదిగో నాన్నగారు ఈ పకోడీలు తినండి.
3: ఒరే నాయనలారా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? అసలే మధ్యాహ్నం తిన్నది రాత్రి దాకా అరిగితేనా, ఇంకా ఇప్పుడు తింటేనా?
2: మామయ్య గారు ప్లీజ్, నా చేత్తో చేసిన పకోడీలు కొద్దిగానన్నా రుచి చూడండి.
3: ఎందుకమ్మా, నీ వాటాలో ఉన్నప్పుడు రోజు గంజి మెతుకులు తింటూనే ఉన్నాగా.
4: అలా పెట్టండి గడ్డి.
3: నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావమ్మా, నువ్వు పెట్టేది కూడా ఆ మెతుకులేగా.
4: ఆ విషయాలు ఇప్పుడు ఎందుకు గాని, ముందు పలావ్ తినండి మావయ్య గారు.
3: వద్దులేమ్మా, ఈ ముసలి దేహాన్ని బతికించడానికి నువ్వు రోజు కష్టపడి పలావులు చేయనక్కర్లేదులే.
1: అయితే మా పకోడీలు తినండి నాన్నగారు.
3: ఎందుకు లేరా, నీ పెళ్ళాం ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం చాకరీ చేయటం ఎందుకు చెప్పు.
4: ప్లీజ్ మావయ్య గారు, జరిగిందంతా మర్చిపోండి. ఇక నుంచి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను. ముందు పలావ్ తినండి.
3: వద్దులేమ్మా, నువ్వు నా కోసం చెమటోడ్చి చాకరీ చెయ్యను అక్కర్లేదు.
2: అయితే నా పకోడీలు తినండి మావయ్య గారు.
3: ఎందుకులేమ్మా, నీ ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం ఎందుకు చాకరీ చేస్తావు?
2: ప్లీజ్ మామయ్య గారు, నేనేం అనుకోలేండి. నా పకోడీలు తినండి
4: మావయ్య గారు. ముందు నా పలావ్ తినండి మావయ్య గారు.
2: అదేం కుదరదు, ముందు నా పకోడీలు తినాల్సిందే.
4: అలా ఏం కాదు, ముందు నా పలావ్ తినాల్సిందే.
2: కాదు కాదు, నా పకోడీలు తినాల్సిందే.
4: నా పలావే
2: కాదు, నా పకోడీలే.
4: మావయ్య గారు, మీకోసం పొద్దున్నే కష్టపడి ఈ పాయసం చేశాను, దీన్ని తాగండి.
2: మావయ్య గారు, నేను కూడా పొద్దున్నే నిద్రలేసి మీకోసం ఈ గారెలు చేశాను, తినండి, కాస్త ఓపికొస్తుంది.
3: ఈ వయసులో నాకెందుకమ్మా ఓపిక, అదేదో నీ పిల్లలకి పెట్టు.
4: ప్లీజ్ మావయ్య గారు, నా పాయసాన్ని తాగండి.
2: ప్లీజ్ మావయ్య గారు, నా గారెలు తినండి.
3: అలాగేనమ్మా, మీ కోరిక ఎందుకు కాదనాలి, ఇలా ఇవ్వండి.
2: మావయ్య గారు, మధ్యాహ్నానికి ఏం కూర వండమన్నారు?
3: ఏదో ఒకటి వండండమ్మా, నేనెంత తింటాను, కాకపోతే.
4: ఈ వయసులో మీరు తృప్తిగా తినాలి మావయ్య గారు.
2: అవును మావయ్య, మీరిష్టపడే వంట చేసి పెట్టమన్నారు మీ అబ్బాయి గారు.
3: ఆహా, వాడికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందబ్బా.
4: ప్రేమ నా బొంద, అంతా పొలం డబ్బుల కోసమేగా.
3: ఏమిటమ్మా ఏదో అంటున్నట్టున్నావు.
4: అబ్బే ఏం లేదు మావయ్య, వాతావరణం చల్లబడిపోయింది, రాత్రికేమన్నా వానొస్తుందేమోనని.
2: అవును మావయ్య, ఆ భూములు ఎప్పుడమ్మబోతున్నారు?
3: ఏ భూములమ్మాయ్?
4: అదే మావయ్య గారు, మన సొంత ఊర్లో ఉన్న భూములు.
3: ఓ అవే, రాక ఇన్నాళ్లకి మంచి రేటు వచ్చిందని తెలిసింది, తొందరగా అమ్మేయాలి.
4: జాగ్రత్త మావయ్య గారు, ఆ భూమి డబ్బుల కోసం కొంతమంది మర్యాదలు నటించి మీ చుట్టూ తిరుగుతున్నారు, గోతికాడన్నా అక్కల్లా.
3: నాకు తెలియదటమ్మా, వాళ్ళని ఎట్లా మర్చిపోతాను.
2: మావయ్య గారు, మీరస్సలు మొహమాట పడకుండా ఏం కావాలో అడిగి మరీ చేయించుకుని తినండి, అసలు ఇది మీ

0: అనుకోండి.
1: అదేమిటమ్మా, అసలు ఇది నా ఇల్లే కదమ్మా.
0: అవుననుకోండి, ఏదో మాట వరస కన్నాళ్ళండి.
2: మావయ్య గారు ఇంతకీ ఎంత చేస్తుందంటారు?
1: ఏమిటమ్మా?
2: అదేనండి, ఆ ఊళ్ళో ఉండే పొలాలు ఇల్లును.
1: నాకు మాత్రం ఏం తెలుసమ్మా?
3: అబ్బే మీకేం తెలీదు, అలా అబద్ధాలు చెప్పి మా దగ్గర రాచమర్యాదలు పొందుతున్నారు.
2: ఏంటండి, ఏమిటి మీరు అనేది?
3: అవును శాంతం, ఈ పెద్ద మనిషి అబద్ధం చెప్పి మన దగ్గర సర్వ సుఖాలు పొందుతున్నాడు.
2: అవునా?
4: అవును కాంతం, అక్షరాలా అబద్ధమే.
0: ఏంటండి మీరు అనేది?
4: అవును కాంతం, తమ్ముడు చెప్పేది నిజం. అసలు అక్కడ ఫ్యాక్టరీ లేనే లేదంట, ఆడున్న భూములు రేట్లు పెరగలేదంట.
0: అయితే అదంతా అబద్ధమా?
4: అవును, ఆ ప్రకాశ మామయ్య కలిసి ఈ పెద్ద మనిషి ఆడించిన నాటకం.
2: అవునా?
0: అవునా,
2: ఎంత మోసం.
3: ఈ వంకతో మన దగ్గర కోరుకున్నది చేయించుకొని తినొచ్చని కుట్రన్నమాట.
2: ఏమయ్యా పెద్ద మనిషి, పెళ్ళాన్ చచ్చిన కాడునుంచి చేతులు పుండులయ్యేలా చాకరీ చేస్తూ మేపుతున్నావే, ఇంకా ఏం తక్కువని ఇంత నాటకం ఆడావు? మా పిల్లలు అడిగినా చేసి పెట్టని వంటలన్నీ నీ కోసం చేసి పెట్టానే, ఇదేం పాడు బుద్ధి నీకు?
4: అలా అడగండి, అప్పుడన్నా బుద్ధి వస్తుందేమో.
1: అసలు రావాల్సింది మీకురా.
4: మాట్లాడబాకండి నాన్న.
3: అమ్మ పోయినప్పటి నుంచి ఇంటి మీద పడి తింటున్నావు కదా, ఇంకా మీకేం ఆశ?
1: నేను అడిగానారా? నాకు సేవలు చేయమని అడిగానా?
0: మాకే కర్మ పట్టి నెత్తిన పెట్టుకుని పూజించాం,
2: లేకపోతే ఇంత మంచి మామగారు దొరకరని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నాం.
3: ఎందుకు చేశారు ఈ పని?
1: నేనేం చేశానరా?
3: మళ్ళీ అదే మాట.
1: తెలియదని చెప్పాను కదరా.
3: మరి ప్రకాశం మా ఎందుకు చెప్పాడు?
4: అవునవును, నాకు కూడా ఆయనే చెప్పాడు.
1: అది వాణ్ణే అడగండి.
2: ఆయన చెప్పగానే మీరు టెంప్ట్ అయిపోయారు.
3: నువ్వు నోరు మూయివే అపశకునందానా? అసలు ఆ రోజు నేను నిద్రపోతుంటే నిద్ర లేపి బయటికి పంపించింది నువ్వు కాదా?
2: నేనే అనుకోండి.
3: అప్పుడేదో కొంపలు అండుకుపోతుందని నిద్రపోయేవాడిని బయటకు తోసి ఇప్పుడు ఇట్ట ప్లేటు ఫిరాయిస్తావా? ఛీ, అసలు మిమ్మల్ని నమ్మకూడదే అన్నయ్య. ఇదంతా ఆ మామయ్య ఆడించిన నాటకం అన్నమాట.
4: అవునరా, ఆయనకేం అవసరం అంటావు?
3: ఇంకెందుకు, తన ఫ్రెండ్కి వాళ్ళ కొడుకులు కోడళ్ళ చేత చాకిరి చేయించుకోవాలనుకున్నాడేమో.
4: నిజమే, వాళ్ళకి డబ్బంటే మహా ఆశని, డబ్బొస్తుందని తెలిస్తే బాగా ఉబ్బిపోయి ఈయన గారిని ఆకాశానికి ఎత్తేస్తారని పథకమేమో.
2: ఎంత మోసం, ఎంత మోసం. రాని, ఆ పెద్ద మనిషిని కడిగి పారేస్తాను.
0: అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడేది కావాలంటే అప్పుడది వండి పెట్టా. మా పిల్లలు అడిగిన చేయని వంటలన్నీ మీకు చేసి పెట్టాను.
2: ఇప్పటి వరకు చేసిన చాకరి చాలు గాని, ఇక పదండి లోపలికి.
0: మీరు మాత్రం ఇంకా అలాగే నిలబడ్డారేంటి? కదలండి ఇంట్లోకి.
4: మరి నాన్నగారి విషయం?
0: విషయాల సంగతి తర్వాత, ముందు ఇంట్లోకి రండి.
4: అలా అంటావేంది, ఇప్పుడు చూసేది మనవంతు కదా.
0: ఒక్క నిమిషం కూడా చూడను.
4: ఎందుకని?
0: ఈ వారం రోజుల్లో 6 నెలలు చూడాల్సిన దానికంటే ఎక్కువే చూశాను. ఇంకా వాళ్ళని చూసుకోమనండి.
3: అదేంటి వదిన, లెక్క ప్రకారం ఈ 6 నెలలు చూడాల్సింది మీరే కదా.
0: అవునయ్యా, లెక్క ప్రకారం మేమే చూడాలి. అయితే ఈ వారం రోజులు చూసిన దాని సంగతి ఏంటి?
3: నువ్వేదో చేసి పెట్టినట్టు చెప్తున్నావు గాని మా శాంతం చేయలేదా?
0: చేసిందిలే, పొద్దున్న చేసింది రాత్రికి, రాత్రి చేసింది రేపటికి.
3: ఏదైనా దారి చూపించింది నువ్వే కదా వదిన.
0: అంటే దాన్ని కూడా నా మీదకే నెట్టేస్తున్నావా రంగయ్యా?
3: కాదులే వదిన, మా శాంతానికి నోరు బారేసుకోవడం తప్ప ఆ వంటలు చేయడం రాదు. ఇంకా కొత్త వంటలు ఏం చేస్తుంది?
0: ఎవరైనా వింటే నవ్వుతారు.
3: ఇంతకీ ఏమంటావు వదిన? రూల్స్ ప్రకారం నాన్నగారిని చూడాల్సింది మీరే. ఈ 6 నెలలు మీరే చూసుకోండి, ఆనాక మేము చూస్తాం.
0: నేను చూడనంటే చూడండి అబ్బాయి.
3: ఇదేందన్నయ్య, వదిన అలా అంటుంది.
4: నువ్వు పోరా నాయన, ఎలా చూడదో నేను చూస్తాను.
2: ఏమండి ఇంకా అక్కడేం చేస్తున్నారు?
3: వస్తున్నా. సరే మీ ఇష్టం.
0: ఏంటండి, ఏంటి మీరనేది? నేను చూడను అంటే?
4: ఏమన్నాను?
0: అదే, ఎలా చూడదో నేను చూస్తాను అన్నారుగా.
4: అవునే అన్నాను, నీకు బుద్ధి ఉందా అని.
0: అంటే ఇంతకాలం బుద్ధి లేని దాంతో కాపురం చేస్తున్నారా?
4: అవునే, నీకు బుద్ధుంటే ఇలా మాట్లాడతావా అని.
0: ఇదిగో మళ్ళీ
4: అరవబాక్. ఇన్ని రోజులు నాన్నగారిని ఎన్ని హింసలు పెట్టినా సహించాను, ఇప్పుడు అసలే చూడనంటే ఊరుకుంటానా?
0: ఏం చేస్తారేంటి?
4: నోరెత్తావంటే తంత.
0: తంతారా? నన్ను తంతారా? సరే రండి, తనండి. ఎలా తంతారో తనండి.
4: ఏమిటే నీ బెదిరింపు?
0: నన్నే కొడతారా? ఇంకా చూసుకోండి, ఆయన నా వాటాలోకి వస్తే ఊరుకోను. పుట్టిందిగా మీతో పాటు పోటీ పడుతూ ఆ మహాతల్లినే చూసుకోమనండి. ఇక్కడుంటే నేను అసలు ఊరుకోను. పెళ్ళైన ఇన్నాళ్ళకి ఆయన కోసం నన్ను కొడతారా? ఇక 3 పూట్ల ఎవరు వండి

0: చూస్తారా చూస్తాను.
1: కాంతం కాంతం ఆగవే, ఒసే కాంతం ఆగవే, కాంతం ఆగు ఆగవే, కాంతం ఆగు.
2: చూశావా నిర్మల, నీ కొడుకులు కోడళ్ళు చేస్తున్న నిర్వాకం, ప్రతి దానిలోనూ డబ్బును చూడటం, ఆ డబ్బు కోసం ఎంత దానికైనా తెగించటం, దానికోసం మనుషుల్ని మమతల్ని కాలదనడం, దేనికోసమైనా. అప్పుడు మనం అంత ఆరాటపడింది, ఎంతసేపు వాళ్ళ యావలు, దాన్ని పొందటానికి పడే ఆరాటాలు, గౌరవం లేని చోట ఉండటం,

0: దేనికోసమైనా? అప్పుడు మనం అంతా ఆరాట పడింది. ఈ అంతసేపు వాళ్ళ యావలు, దాన్ని పొందటానికి పడే ఆరాటాలు, గౌరవం లేని చోట ఉండటం అసలే మంచిది కాదు.
1: ఎందుకు ఇలా బయటకు వచ్చున్నారు నాన్న? ఎలా దక్కుతున్నారో చూడండి, ఇంట్లో కడదాను రండి నాన్న.
0: ఈ ఆరు బయట చల్లగాలిలో కూర్చుంటే శరీరంతో పాటు మనసు కూడా హాయిగా ఉంటుందమ్మా.
1: దాంతో పాటుగా దగ్గు కూడా వస్తుంది కదా నాన్న.
0: పోనీలే తల్లి, ఈ ఆరిపోయే దీపం గురించి నీకెందుకమ్మా బెంగ?
1: అలా అనకండి నాన్న, ప్లీజ్.
0: విశాల, మనిషి పుట్టడం అంటూ జరిగాక చావనేది కూడా ఏదో ఒకరోజు తప్పదు కదమ్మా.
1: నాన్నగారు, ఈరోజు వైరాగ్యం మాట్లాడుతున్నారేమిటి?
0: ఈ వయసులో వైరాగ్యం కాక ఇంకేముంటుందమ్మా? బతికినన్నాళ్ళు పిల్లల కోసం, కుటుంబం కోసం ఆరాటపడ్డాను. నా కొడుకులు నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తారని భ్రమపడ్డాను. ఇంతకాలం కొడుకుల కోసమే శ్రమించా. చివరికి నాకు ఈ పరిస్థితుల్లో కూతురే దిక్కవుతుందని కల్లో కూడా ఊహించలేదమ్మా.
1: నాన్న, ఇప్పుడెందుకు ఇవన్నీ? ఏదో నా భర్త మంచివారు కాబట్టి నాకే ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. ఇద్దరు పిల్లలు, చెప్పిన మాట వినే బుద్ధిమంతులు, అత్త ఆడపడుచుల కందరంత దూరంలో ఒంటరి సంసారం. ఈ జన్మకింతకంటే ఇంకేం కావాలి నాన్న?
0: అవునమ్మా, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే. ఇంత ప్రేమగా చూసుకునే భర్త దొరకడం నిజంగా అదృష్టమే.
1: అంతా మీ కడుపును పుట్టడం వల్లే కదా నాన్న.
0: కాదమ్మా, అల్లుడి గారితో నీ పెళ్ళైన వేళ విశేషం. ఆ దైవం చూడబట్టి నీ సంసారం హాయిగా సాగిపోతోంది.
1: పోనీరే నాన్న, అన్నయ్యలు కూడా చెడ్డవాళ్ళని ఎందుకు అనుకోవాలి?
0: వాళ్ళు చెడ్డవాళ్ళు కారమ్మా, పెళ్ళాల కొంగు పట్టుకుని తిరిగే చేతగాని చవటలు. ఆ గాడిదల కోసం నేను మీ అమ్మ ఎన్నెన్ని కష్టాలు పడ్డాము నీకు తెలియదమ్మా. కొడుకులు పుడితే పున్నామ నరకం నుండి తప్పిస్తారని అంటారు. వీళ్ళు ఈ లోకంలోనే నరకం చూపిస్తున్నారు.
1: వాళ్ళనని ఏం లాభం నాన్న? వాళ్ళ భార్యల ముందు వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు.
0: అసలు వాళ్ళు మనుషులే కారమ్మా. వాళ్ళు పెళ్ళాలు చెప్పే ప్రతి పనికి తలలోపే యంత్రాలు. ఆ గాడిదలు గవర్నమెంట్ ఉద్యోగులైతే వాళ్ళ జీవితాలు బాగుంటాయని ఎంతమంది కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఆ ఉద్యోగాలు ఇప్పించానో వాళ్ళకేం తెలుసు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు పెళ్ళాలకి నేను బరువైపోయాను.
1: పోనీలే నాన్న, మిమ్మల్ని చూడకపోయినా బయట మీ కొడుకులనే అందరూ చెప్పుకుంటారు కదా.
0: కన్న తండ్రిని గాలి కొదిలేసిన గాడిదలకి ఈ లోకంలో మర్యాదలు కూడా లభిస్తాయా?
1: కొంతమంది అలాగే ఉంటారు నాన్న.
0: నేనెంతో ఇష్టంగా కష్టపడి కట్టుకున్న ఇంటిని ఒక సున్నం గీతతో రెండుగా చీల్చుకొని మహారాణుల్లా వెలిగిపోతున్న వాళ్ళు అద్దె ఇంటికెళ్తే డబ్బు ఖర్చు అయిపోతుందని, ఇరుకైనా ఇబ్బంది అయినా ఆ ఇంట్లోనే బతుకుతున్న వాళ్ళని ఏమనాలమ్మా?
1: సర్లే నాన్న.
0: మొగుళ్ళు తెచ్చే జీతం డబ్బుల్ని లెక్కలేసి దాచిపెట్టే పిసిరిగొట్టులు వాళ్ళమ్మ వాళ్ళు. చివరికి నా ఇంట్లోనే నన్నొక బానిసను చేసి గంజి మెతుకులతో కడుపు మార్చిన ఆడకూతుళ్ళమ్మ వాళ్ళు.
1: సర్లే, ఊరుకోండి నాన్న. ఎలాగో మా ఇంటికి వచ్చేశారు కదా, ఇక మీకు ఏమీ లోటు లేదు.
0: అల్లుడు గారిది వెన్నలాంటి మనసమ్మా. అటువంటి మంచి మనిషి నీకు భర్తగా దొరకటం నీ పూర్వజన్మ సుకృతమమ్మా. ఇంకా నీ పిల్లలు చాలా బుద్ధిమంతులు, నన్ను చాలా బాగా చూసుకుంటారు. నాకు ఇంకేం కావాలమ్మా?
1: పదండి నాన్న, భోజనం వడ్డిస్తాను.
0: అలాగే పదమ్మా.

0: రాచుకి తెలిస్తే చెప్పండి.
1: ఎందుకమ్మా? గంజిలో మెతుకులేసి వాడి కడుపు మార్చడానిక? బర్రె చచ్చేదాకా ఎంత పాలిస్తుందో ఎవరికి చెప్పరు, సరికదా? అదే చస్తే మాత్రం దాని పాలన గురించి చెప్పుకొని బాధపడిపోవడం ఈ లోకం తీరు. మీ మామయ్య మీ కళ్ళ ముందున్నప్పుడు పని లేకుండా ఇంట్లో పడి తింటున్నాడని చిన్నచూపు చూశారు, అవమానించారు. మరిప్పుడు వాడు లేకపోయేసరికి ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నారు.
2: ప్లీజ్ మామయ్య, ప్లీజ్ చచ్చిన పామును మరింత చంపకండి. చెప్పండి మామయ్య, నాన్న మీకు చెప్పకుండా ఎక్కడికి పోరు. ప్లీజ్ చెప్పండి మామయ్య.
1: లాభం లేదురా, మీరెంత బ్రతిమలాడినా వాడి ఇంటికి రాకపోవచ్చు.
2: రాకపోతే కాళ్ళవేళ్ళ బ్రతిమాలు తెచ్చుకుంటాం మామయ్య. చెప్పండి చెప్పండి మామయ్య.
1: ఒరే రాజారావు, తమ కడుపున పుట్టిన మీ బాగు కోరి ఆ దంపతులు చేసే చాకిరి కళ్ళారా చూసిన వాడిరా నేను. వారి కలలు నెరవేరకుండానే పాపం మీ అమ్మ స్వర్గానికి చేరిపోయింది. అప్పటినుంచి వాడికి కష్టాలు ఆరంభమయ్యాయి. ఎలా ఉండేవాడు ఎలాగైపోయాడురా. మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడం కోసం వాడు పడ్డ పాట్లు ఆ దేవుడికే తెలియాలి. వాడి తపన తాపత్రయమంతా మీరు పైకి రావాలనే కదా. అలాంటి మంచి మనిషిని మీ కాళ్ళ కింద చీమల తొక్కి పారేశారు కదరా. ఇంకా ఏం మిగులుందని వాడిని తీసుకొస్తామంటున్నారా?
2: ప్లీజ్ మామయ్య చెప్పండి. ఇద్దరు కొడుకులుండి కూడా నాన్నగారిని ఇలా వదిలేస్తే నలుగురు తలో రకంగా అనుకుంటారు కదా మామయ్య.
1: అంటే ఆ నలుగురు కోసమే గాని తండ్రి గారిని తీసుకొచ్చి గౌరవించాలని కాదన్నమాట.
0: లేదు బాబాయ్, ఈసారి మామయ్య గారిని తీసుకొచ్చి అందరూ ఆశ్చర్యపోయే విధంగా చూసుకుంటాం.
1: ఇప్పుడు కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు కదమ్మా.
0: ప్లీజ్ బాబాయ్, అలా తెప్పి పడవకండి.
1: వాడి కష్టార్జితంతో సంపాదించింది అనుభవిస్తూ వాడికి గంజి వెతుకులేస్తున్నారు. వాడి కట్టిన ఇంటిని పంచుకొని వాణ్ణి ఆరుబయట వదిలేశారు. అందులో అబద్ధమేముందమ్మా?
2: ప్లీజ్ చెప్పండి మామయ్య, నాన్న ఎక్కడున్నారు?
0: చెప్పండి బాబాయ్, మామయ్య గారు ఎక్కడున్నారు?
1: ఒరే రాజారావు, మీ నాన్న కనపడకపోయేసరికి ఎక్కడెక్కడో వెతికారు.
2: బస్టాండ్లు, రైల్వే స్టేషను, పార్కులు,
1: ఇంకా
2: బంధువులు, తెలిసిన వాళ్ళ ఇళ్లలో వాకపు చేశాం మామయ్య.
1: అన్ని చోట్ల వెతికామంటున్నారు గాని మీ చెల్లెలు విశాలను అడిగారా?
2: లేదు మామయ్య.
1: ఏ, ఎందుకని?
2: ఆ పిల్లకి మాకు చాలా రోజులుగా మాటలేవు కదా, అందుకని.
1: ఒరే రాజారావు, నువ్వీ కుటుంబంలో అందరికన్నా పెద్దోడివి. ఏదో చిన్న మాట పట్టింపుతో తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెల్ని దూరం చేసుకుంటావా? నీ పెద్దరికి ఏమైంది? ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు దూరం అయితే పడే కష్టం మాటల్లో చెప్పనలవి కాదురా.
2: అది కాదు మామయ్య.
1: మాట్లాడబాకరా, ఇన్నాళ్లకైనా నీలో పరివర్తన కలుగుతుందని ఆశిస్తున్నాను.
0: నిజమే బాబాయ్ గారు, మీ మాటలు నాలో పరివర్తన కలిగించాయి. మాకు ఉన్న విభేదాలన్నీ మర్చిపోయి రేపే మా ఆడకూతురింటికి పోయి మా మామయ్య గారిని తీసుకొస్తాం.
1: చూసేవా రాజా, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆడవాళ్ల మనసు ఐసు కన్నా వేగంగా కరిగిపోతుందని మన కాంతమ్మ రుజువు చేసింది.
2: అలాగే మామయ్య, రేపే చెల్లింటికి పోయి నాన్నగారితో మాట్లాడతా.
1: వెళ్ళండి వెళ్ళండి. పాపం ఆ అమ్మాయి విశాల ఇన్ని సంవత్సరాలు పుట్టిల్లు మర్చిపోయి వనవాసమే చేస్తుంది. ఇకనైనా మేమున్నామని ధైర్యం కలిగించండి.
2: అలాగే తప్పకుండా మామయ్య. నాన్నగారు.
3: ఎవరు? ఓ పెద్దోడా, ఏంటి ఇలా వచ్చారు?
0: మనింటికి పోదాం రండి మావయ్య.
3: మనిల్లా? అదెక్కడుందమ్మా?
4: అలా అనకండి నాన్నగారు.
3: ఇంకెలా అనమంటావురా, ఇప్పుడు అది మీ ఇల్లు. మీ అన్నదమ్ములిద్దరు కోడళ్ళు కష్టపడి ఇటుకలు మోసి కట్టుకున్న మీ సొంతిల్లు కాబట్టే ఇప్పుడు అనుభవిస్తున్నారు.
2: అలా అనకండి నాన్న, మీరా ఇంటికి రావాలి.
3: ఎందుకురా, మీ పెళ్ళాలు పెట్టే మాడిపోయిన దోశలు గంజి మెతుకులు తినడానిక?
4: ఇక నుంచి అలా జరగనివ్వం నాన్నగారు.
3: ఇప్పటిదాకా ఏం చేస్తున్నట్టో, ఇక ముందు జరక్కపోవడానికి. మీ ముందే గంజి మెతుకులు పెడుతుంటే అప్పుడేం చేశారు? ఏ రోజైనా మీ భార్యలను నిలదీశారా? అంతగా చేదైపోయానా మీకు?
0: మావయ్య గారు, మా వల్ల జరిగిన కష్టానికి మేమంతా క్షమాపణ కోరుకుంటున్నాం. మా కళ్ళు తెరుచుకున్నా, ఇక నుంచి అలా ప్రవర్తించం. మమ్మల్ని నమ్మండి ప్లీజ్.
3: మీ అందరికీ దండం పెడతాను. మీరు వద్దు, మీ మర్యాదలు వద్దు.

0: ஒரே ராஜாராவ், அப்பா ராஜா.
1: ரெண்டு மாமையா, ரெண்டி.
0: ஏந்த பாய் ராஜாராவ் அட்ட உண்டோ?
1: ఏమి లేదు మామయ్యా, నాన్నగారి గురించే.
0: ఏమిటి, నాన్నకేమైంది?
1: నాన్న కనబడటం లేదు మామయ్య.
0: నాన్న కనబడడం లేదా? ఎప్పుడు నుంచిరా?
2: ఈ మధ్యనే బాబాయ్ గారు. ఎక్కడికెళ్ళింది అర్థం కావడం లేదు.
0: చూడమ్మాయి, మనిషి కళ్ళ ముందున్నప్పుడు గౌరవించక ఇప్పుడు ఇలా అనుకుంటే మాత్రం లాభం ఉంటుందమ్మా. చెప్పు
2: బాబాయ్ గారు, ప్లీజ్. మా మామయ్య

0: ఇలా బతకనివ్వండి.
1: కన్న కొడుకులం ఇద్దరుండి కూడా మీరిలా చెల్లెలింట్లో ఉంటే తలో మాట అనుకుంటారు నాన్నగారు.
0: ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అని ఇంతకాలం మీ భార్యలు ఎన్ని కష్టాలు పెట్టినా గడప దాటలేదురా నేను.
2: ఆ పెద్ద మనసుతోనే మమ్మల్ని క్షమించలేరా ప్లీజ్.
0: ఆ అవకాశాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నారు మీరు. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోండి.
3: ఇక నుంచి అలా జరగదని చెప్తున్నాం కదా.
0: ఏంట్రా మీరు చెప్పేది? పెళ్ళాల కొంగు పట్టుకుని తిరిగే చేతకాని చవటలు మీరు. నోరు మూసుకుని వెళ్ళండి.
3: ఈ వయసులో ఇంత ఆవేశం పనికిరాదు.
0: మీ అవసరం కూడా అక్కర్లేదు. నేను చచ్చినా మీరు రావద్దు.
1: నాన్నగారు ప్లీజ్ మా మాట వినండి. మీ కోడలిద్దరూ పూర్తిగా మారిపోయారు.
4: అవును మావయ్య, మేం పూర్తిగా మారిపోయాం.
0: మీరు మారండి మారకపోండి, నేనైతే ఒకటే నిర్ణయించుకున్నా.
1: ఏమిటది నాన్నగారు?
0: నా పేరు మీదున్న పొలాలు ఇల్లు అన్నీ నా కూతురి పేర రాద్దామనుకున్నాను.
3: అది ఎలాగా?
0: ఇలాగా, అవన్నీ నేను కష్టపడి సంపాదించుకున్నవి కాబట్టి నా స్వార్జితాన్ని ఎవరికివ్వాలనో నాకు పూర్తి అధికారం ఉంది. దాని మీద మీకు ఎలాంటి హక్కు కానీ అధికారం కానీ ఉండవు. కాదు కూడదంటూ కోర్టుకెక్కుతానంటే అలాగే ఎక్కండి. ఫీజులు నష్టపోయి మొట్టికాయలు తిని నెత్తిన తడిగొడ్డేసుకుని కూర్చుంటారు.
1: ఎందుకని నాన్నగారు?
0: మన చట్ట ప్రకారం తాత ఆస్తిలోనే మనవుడికి హక్కు, అంతేకాని తండ్రి ఆస్తిలో కుమారులకు లేదు కాబట్టి. అందుకని నా యావదాస్తిని నా కూతురికే ఇచ్చేస్తాను.
3: ఇది అన్యాయం.
0: మీరు చూపించిన దానికన్నానా?
1: ఇదేమిటి నాన్న ఇలా నిర్ణయించుకున్నారు?
0: కుక్క కాటుకి చెప్పు దెబ్బంటే ఇదే మరి.
1: ప్లీజ్ నాన్నగారు మీ నిర్ణయాన్ని మార్చుకోండి.
0: మార్చుకునేదైతే అది నిర్ణయం ఎలా అవుతుంది?
3: అయితే మేము మా పిల్లలు ఏం కావాలి?
0: కట్టకట్టుకొని గంగలో దూకండి.
1: నాన్నగారు మీ నిర్ణయం మార్చుకొని మమ్మల్ని కనికరించండి.
0: ఈ నక్క వినయాలు కుక్క బుద్ధులు ఇప్పుడేమీ పనిచేయవు. నా ఆస్తిని ఏం చేయాలో ఎవరికివ్వాలో నాకు తెలుసు, గాని ఇక దయచేయండి.
4: నానా ఎవరితో మాట్లాడుతున్నావు? ఓ అన్నయ్యలు వదనలు ఎప్పుడొచ్చారు? ఇంట్లోకి పదండి.
3: ఇప్పుడే ఇక్కడే కడుపు నిండిపోయింది. ఇంకా ఇంట్లోకి కూడానా?
5: పదండి, ఇంకా ఇక్కడే నిల్చున్నారే, జరిగింది చాలదా?
4: వదిన ఏం జరిగింది?
5: ఇంకేం జరగాలమ్మా, మీ నాన్నకు నువ్వొక్కదానివే పుట్టావంట, అందుకని ఆయన ఆస్తులంతా నీకే ఇస్తారంట.
4: నాకా? అర్థం కాలేదన్నయ్యా.
6: అర్థం కాకపోతే ఆయన్నే అడుగు. పోదాం పదండి.
4: ఆగండి నాన్న, చెప్పండి ఏం జరిగింది?
0: చేసిన దానికి తగిన శాస్తే జరిగిందమ్మా.
4: అంటే?
0: అదేనమ్మా, నన్ను ఆదరించని వీళ్ళకి నా ఆస్తిలో వాటా లేదన్నాను. ఇంకెలాగనమంటావమ్మా, తండ్రి బాగోగులు పట్టించుకొని ఈ పిల్లలకు తండ్రి ఆస్తులు కావాలనా? అదేమన్నా వీళ్ల తాతలు సంపాదించిందా? రాత్రి పగలు చెమటోడ్చి నేను సంపాదించింది, దాని నా ఇష్టమైన వాళ్ళకిచ్చుకుంటాను.
4: కొడుకులకంటేనా?
0: కూతుళ్ళు కూడా కొడుకులతో సమానమనే రోజులు వచ్చేశాయమ్మా, అందుకే నన్ను ఆదరిస్తున్నా, నీకిచ్చేస్తాను.
4: నాకా?
0: అవునమ్మా నీకే.
4: వద్దు నాన్న, కొడుకులు ఇంటి పేరుని వారసత్వాన్ని నిలబెడతారు.
0: బతికుండగానే గుక్కెడు మంచినీళ్ళివ్వని ఈ నా కొడుకుల ఇంటి పేరు నిలబెట్టేది.
4: వద్దు నాన్న, ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపినప్పుడే పుట్టింటి వారి ఆస్తులు హక్కులు సంక్రమించినట్టే. ఇప్పుడు ఆస్తి అంతస్తులు నాకెందుకు నాన్న?
0: తండ్రిగా నేనిస్తున్నప్పుడు వద్దంటావెందుకమ్మా?
4: నాతో పాటు ఇద్దరన్నయ్యలు పుట్టారు కదా, వారిని కాదని నాకిస్తానంటాం భావ్యం కాదు నాన్న.
0: చూడమ్మా, నా ఆస్తిని మూడు భాగాలు చేసి నీతో పాటు వీళ్ళకి ఇస్తా.
3: అడుగో ప్రకాశం మావయ్య.
1: రామావయ్య రండి.
7: చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు రా జగన్నాథం.
0: ఓ నువ్వా ప్రకాశం, ఏమిట్రా ఇలా వచ్చావు?
7: నీ కొడుకుల్ని ఫాలో అవుతూ వస్తున్నాను రా, నా గురి తప్పలేదు, చివరికి నీ దగ్గరకే వచ్చి ఆగారు.
4: రండి మావయ్య గారు.
7: అమ్మా విశాల, పేరుకు తగినట్టే నీ మనసు కూడా విశాలమైందమ్మా. తండ్రి ప్రేమగా ఆస్తి ఇస్తానన్నా వద్దని తృణీకరించిన నీ ఔదార్యం ఉంది చూసావు, అది అది చాలా గొప్పదమ్మా.
4: థ్యాంక్స్ మావయ్య.
7: ఒరే జగన్నాథం, నీ నిర్ణయం అందరూ హర్షించేలా ఉందిరా.
0: నిజమేరా ప్రకాశం, ఆడపిల్లలైనంత మాత్రాన వారిని వంటింట్లోనే కూర్చోబెట్టి ఇదే నీ ప్రపంచం అనే వాదానికి నేను పూర్తిగా వ్యతిరేకంరా.
7: నిజమేరా,
0: ఆడపిల్లలైనంత మాత్రాన వాళ్ళు ఎందులోనూ తీసిపోరు. ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కానప్పుడు పుట్టింటికి, పెళ్ళైన తరువాత అత్తారింటికి పేరు తీసుకొస్తారు. అలాంటి ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఇస్తే తప్పేమిటి?
7: అంతా నీలా ఆలోచిస్తే ఈ సమాజంలో అశాంతి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటుందిరా. ఒరే అబ్బాయిలు, విన్నారుగా మీ నాన్న నిర్ణయం, దీనికి మీరేమంటారు?
6: అనండి, కాస్త ఆగితే అది పోతుందేమో.
1: ఒప్పుకుంటా మామయ్య.
5: మీకు మళ్ళీ చెప్పాలనా? అనండి.
3: నాకు ఇష్టమే మామయ్య.
7: చూడండి.

0: పెద్దవాళ్ళంటే మనకు పెద్ద దిక్కు అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు.
1: మామయ్య, ఇక నుంచి మేము నాన్నగారిని గౌరవంగా చూసుకుంటాం.
2: అవును బాబాయ్, పెద్దవాళ్ల విలువ ఇప్పుడే తెలిసొచ్చింది.
3: ఇంకా మామయ్య గారి సలహాలు సూచనల్ని పాటించి మా కుటుంబాల్ని వృద్ధిలోకి తెచ్చుకుంటాం బాబాయ్.
4: రండి మామయ్య, రాకరాక మా ఇంటికి వచ్చారు అన్నయ్యలు వదనలు అందరూ, రండి.
0: శభాష్.
5: మీరింతవరకు కూతురుంటే చాలు నాటకం విన్నారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో జగన్నాథం, శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి, రాజారావు, డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, రంగారావు, శ్రీ వీరన్రెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రకాశం శ్రీ జంపాల వెంకయ్య, విశాల శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి, శాంతమ్మ శ్రీమతి సిహెచ్ విజయదుర్గ, కాంతం శ్రీమతి ఎల్ పద్మావతి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడొక చిత్రగీతం వింటారు. ముందుగా క్రిమినల్ చిత్రానికి ఎంఎం కీరవాణి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. మరి ఈ క్విజ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలంటే 0866248888 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా యువలయలో పార్టిసిపేట్ చేయాలని? మరి ప్రశ్నలతో నేను కూడా రెడీగా ఉన్నాను. మరి ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న జాగ్రత్తగా వినండి. మీ అందరికీ తెలిసిన ప్రశ్న అడుగుతున్నాను. రవి సీతను చూపిస్తూ ఈ విధంగా అన్నాడు. ఏ విధంగా అంటే, ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అని చెప్పాడు. ఏమండి అర్థమైందా? రవి సీతను చూపిస్తూ ఏమన్నాడంటే, ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అన్నాడు. అయితే సీత రవికి ఏమవుతుంది? వీళ్ళిద్దరి మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్ ఏమిటి? ఓకేనా? ఈ ప్రశ్న అర్థమైతే సెండ్ చేయండి 0866248888 నెంబర్కి ఆన్సర్ని. ప్రశ్న ఒకసారి మీకోసం, రవి సీతను చూపిస్తూ ఏమన్నాడంటే, ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అని చెప్పాడు. అయితే సీత రవికి ఏమవుతుంది? వీళ్ళిద్దరి మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్ ఏమిటో చెప్పండి. ఈలోగా మీకోసం పాట వినిపిస్తాను. మన ఊరి కథ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగాను ప్రశ్న ఈజీ ప్రశ్న కదండి మీకు. రవి సీతను చూపిస్తూ ఈ విధంగా అన్నాడు, ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అని చెప్పాడు. అయితే సీత రవికి ఏమవుతుంది, వీళ్ళిద్దరి మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్ ఏమిటి అని అడిగాను. అయితే ఆన్సర్స్ చాలా మంది పంపించారు, అది కరెక్టా కాదా అనేది చదువుదాం. ముందుగా మనకి పంపించారు పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత భాస్కరని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి. ఓకేనండి, రాశారు కానీ కొంచెం బ్లడ్ రిలేషన్ అన్నాను కదా, తెలిస్తే రాయండి. ఓకే రైట్ ఆన్సర్ శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. రాధా కమ్మ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పంపించారు ఎవరంటే నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం. అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఓకే రైట్ ఆన్సరే. కొంచెం ఆన్సర్కి ఇంకొంచెం జత చేస్తే మీ ఆన్సర్ని కరెక్ట్ మొత్తం కరెక్ట్ అవుతుంది. ఇక డాక్టర్ కేవి రావు తణుకు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. హనుమంతు ఒంగోలు నుంచి, ఓకే వెరీ గుడ్, కరెక్ట్గా రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. దయదా భిక్షం వెంకటి వీరు నల్గొండ జిల్లా నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎవరు పంపించారంటే శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. విజయవాడ నుండి కృష్ణ కిషోర్ కృష్ణ కిరణ్ వైష్ణవి పంపించారు, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మీ ప్రశ్నకు మా సమాధానం అంటూ రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం. సుదర్శన్ శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరన్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కారంచేడు తెలగ్గా పాలెం నుండి వెంకటేశ్వర్ రెడ్డి జ్యోతి ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక రేణుక గోపరాజు కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. వారణాసి నుంచి రెండు చింత లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్, ఓకే రైట్ ఆన్సర్, వెరీ గుడ్. తర్వాత సోమనాథన్ జనార్దనరావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ పంపించారు మనకి దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి, బాగుంది. తర్వాత రామ్ వీరంపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. మహేష్ కృష్ణ సత్తెనపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. తర్వాత నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. వీరెవరంటే పెసర్లంక విలేజ్ కొల్లూరు మండలం నుంచి పంపించారు అరవధనలక్ష్మి సాంబశివరావు పంపించారు రైట్ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం. గుడ్ ఈవినింగ్ చెప్పారు వారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ పంపించారు ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు రైట్ ఆన్సర్.

డాక్టర్ని, తర్వాత పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. హాయ్, శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. తర్వాత శుభ సాయంత్రం మీరు చెప్తున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, శరణ్య అండ్ శశికళ ఆదోని నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీరు గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత పివై విజయశేఖర్ నంద్యాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, నేదనూరి కళ్యాణ్చారి రిత్విక్ వీరు నాగర్ కర్నూలు జిల్లా నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, అన్నెపు రవి రేవతి తెక్కలి శ్రీకాకుళం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత చూద్దాం, ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు, కానీ కొంచెం రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. తర్వాత స్వీటీ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చూద్దాం. తర్వాత పాలెంపోలే యాళగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత దస్తగిరి సంధ్య యాస్మిన్ వీరు కడప జిల్లా నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్ల గ్రామం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. వైస్ హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత పంపించారు మనకి ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నాగన్న కళావతి వీరు అనంతపురం నుంచి పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక చూద్దాం, మీరు రాసి పంపించారు పేర్లు అయితే, మలై నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోషిణి, ఓకే వీరు రాసి పంపించారు. కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు, సూపర్గా ఉంది, వెరీ గుడ్ అండి. చాలా ఉన్నది, చాలా లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు అన్నీ చదవలేను, కాకపోతే బాగుంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా బాగుంది. తర్వాత చూద్దాం, సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు, రెండు ఆన్సర్లు రాశారు మీరు, ఏదో ఒకటే సెండ్ చేయండి మళ్ళీ. తర్వాత చూద్దాం, తర్వాత ఆత్మూరి మురళి లక్ష్మి భట్టిపురాల నుంచి రాసి పంపించారు, మీరు కూడా రెండు ఆన్సర్లు రాశారు, ఒకటే కరెక్ట్. చూద్దాం, తర్వాత గట్టుపల్లి నుండి చక్రపాణి పంపించారు, రైట్ ఆన్సర్ని, వెరీ గుడ్ అండి. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, రాంగ్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే వేలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి వీరు పంపించారు, సికింద్రాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, లతా సుహాస్ హోస్కోట్ నుంచి, రైట్ ఆన్సర్. ఇక తర్వాత బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, భోగానందుని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి ఫస్ట్ ఒక ఆన్సర్ రాశారు, తర్వాత ఒక ఆన్సర్ చేశారు, ఏది కరెక్ట్ మీరే ఆలోచించి మళ్ళీ పంపించండి. తర్వాత చూద్దాం, శ్రీరామదాసు అంజాచారి వీరి తిప్పర్తి నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎం ప్రతాప్ వైటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి, మీరు కూడా రెండు ఆన్సర్లు చేశారు, ఒకటే కరెక్ట్. తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా ధగర్ధర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు, ఓకే. తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్ వీరు వేదాయపాల నుంచి పంపించారు, కాకపోతే రైట్ ఆన్సర్ని, ఓకేనా. తర్వాత చూద్దాం, దంపూర్ బలరామరెడ్డి సుగుణమ్మ వీరు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు.

తర్వాత మొహమ్మద్ ఇనాయతుల్లా అష్రాతుల్లా కామారెడ్డి నుంచి పంపించారు, ద ఆన్సర్ ఈజ్ అంటూ రైట్ ఆన్సర్ చేశారు. ఓకే, తర్వాత నల్గొండ నుంచి దైడ త్రివేణి చిన్మయి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి పంపించారు, ఇప్పుడు కరెక్ట్గా బ్లడ్ రిలేషన్ రాసి పంపించారు. ఇందాక కూడా రాశారు కరెక్టే, కాకపోతే ఇప్పుడు రాసింది ఇంకా కరెక్ట్. అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి ఇప్పుడు మళ్ళీ వీరు కూడా అంతే రైట్ ఆన్సర్ చేసి పంపించారు. చూద్దాం, రాజన్న సిరిసిల్ల జిల్లా చిర్రవంచ గ్రామం నుండి వేములు పరశురాములు పద్మ రాశారు కానీ రాంగ్ ఆన్సర్ తీశారు. సత్యరెడ్డి ఫ్రేమ్ మనపర్తి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే గంపెర్ల ప్రమీలాదేవి ప్రకాశం నుంచి రాసి పంపించారు, తర్వాత ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చేశారు. గోపిశెట్టి చంద్రిక కనిగిరి నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్. సర్విశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమ్మురహరి యశోద పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఇంకెవరు పంపించారంటే నాగప్రసన్న సుచరిత ఒంగోలు నుంచి, ఓకే రండి రైట్ ఆన్సర్. తర్వాత చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి స్వరూప ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, చెన్నకేశ్వరరావు అత్తిలి నుంచి పంపించారు, ఓకే రండి రైట్ ఆన్సర్. తర్వాత కారంచేడు మండలం తెలగపాలి నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి మళ్ళీ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, నాగార్జున లక్ష్మి వీరు అనంతపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి రాశారు, సగం వరకే కరెక్ట్ ఆన్సర్ రాశారు, మిగతా మీరు రాసింది రాంగ్ ఆన్సర్, ఓకేనా. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. చూద్దాం, రేడియో ఇప్పుడే ఆన్ చేశాను, క్వశ్చన్ వినలేదు అని రాస్తున్నారు. ఇక మళ్ళీ మనకి పంపించారు సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ని, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, నాచర సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, అది లేదా ఇది లేకపోతే ఎట్లా, ఏదో ఒకటే ఆన్సర్ ఉంటుంది కదా, తెలిస్తే రాసి పంపించండి లేకపోతే నేను చెప్పేస్తాను. ఇక చూద్దాం, కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు మీరు. నెక్స్ట్ చూద్దాం, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ రాసి మళ్ళీ పంపించారు మనకి. తర్వాత నెల్లూరు నుంచి వీరు రామకృష్ణయ్య ఎనమడుగు నుంచి పంపించారు, ఇందా పంపించారు కదా రైట్ ఆన్సర్ని, ఓకేనండి. తర్వాత భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి మళ్ళీ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ని. ఎస్పి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్ల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎం ప్రతాప్ ఐటీఎస్ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి, రాంగ్ ఆన్సర్ మళ్ళీ. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేమల పరశురాములు పద్మ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు, మళ్ళీ రాంగ్ ఆన్సరే. తర్వాత చూద్దాం, ఓకే పంపించారు మనకి దంపూర్ బలరామ్ రెడ్డి శివునమ్మ ఇనమడుగు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నేను అడిగాను ప్రశ్న, రవి సీతను చూపిస్తూ ఏమన్నాడంటే ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అని చెప్పాడు. అయితే సీత రవికి ఏమవుతుంది అని ప్రశ్న అడిగాను. వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్ ఏమిటంటే మేనత్త మేనల్లుడు, ఓకేనా. తండ్రికి సహోదరి అక్క లేదా చెల్లి, ఎవరైనా మనకి మేనత్త అవుతారు కదా, అదండి ఆన్సర్. చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోద్దాం, పెన్ను పేపర్ రెడీగా పెట్టుకోండి. ఈజీ ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, పెద్దగా కష్టపడేది ఏం లేదు దీనిలో. 1 మినిట్ లోపే మీరు ఆన్సర్ చేసేలాగా నేను అడుగుతున్నాను, రాసుకోండి. 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 8 సంవత్సరాలు, ఓకేనా. 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 8 సంవత్సరాలు, అయితే 8 సంవత్సరాల తర్వాత రవి వయస్సు ఎంత? అర్థమైన ప్రశ్న. 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 16 సంవత్సరాలు, అయితే 8 సంవత్సరాల తరువాత రవి వయస్సు ఎంత? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి 0868 2481 8812.

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యువలయ్య. నేను ప్రశ్న అడిగాను, 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 8 సంవత్సరాలు, అయితే 8 సంవత్సరాల తర్వాత రవి వయస్సు ఎంత అని అడిగాను. అయితే మొదటి ప్రశ్నకి చాలా మంది రైట్ ఆన్సర్ చెప్పారు. ఓకే అండి, రెండో ప్రశ్న కూడా ఆన్సర్ తెలిస్తే పంపించండి. ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నమరణ నుంచి పంపించారు, రెండో ప్రశ్నకి సమాధానం కరెక్ట్గా. ఇక తర్వాత కావ్యశ్రీ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ భాస్కర్ ని సత్యనారాయణ ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, తెలగపాలెం నుండి వెంకటేశ్వర్ రెడ్డి జ్యోతి పంపించారు, రైట్ ఆన్సర్. మీ సొంతగా మీరే ఆలోచించి ఆన్సర్ చేయండి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎలా వచ్చిందో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. తరువాత ఎం మురహరి యశోద నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రాశారు, కాకపోతే కొంచెం రాంగ్ ఆన్సర్ చేశారు. కొంతవరకు కరెక్ట్గానే వచ్చారు, తర్వాత రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకే అండి, తర్వాత చూద్దాం, మీరు రాసి పంపించారు, కాకపోతే మీ ఊరు పేరు కూడా రాసి పంపించండి మీ ఆన్సర్తో పాటు. నెక్స్ట్ ఎవరంటే మనకి పంపించింది రామ్ వీరంపల్లి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మీరు చీర్లవంచ గ్రామం నుంచి వేములు పరశురాములు పద్మ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత పంపించారు అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మాణిక్యాలరావు దుర్గాడ్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, హనుమంతు ఒంగోలు నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి, రైట్ ఆన్సర్ చేశారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పెసర్లంక విలేజ్ నుంచి పంపించారు అరా ధనలక్ష్మి సాంబశివరావు, ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మనకి పంపించారు వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. ఇంకా చూద్దాం, తర్వాత డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. రాధా కమ్మన్ నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ చేశారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత వీరు ఎవరంటే డాక్టర్ శ్రీనివాస్ సమల గజ్వేల్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత చూద్దాం, విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, స్వీటీ నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ నెల్లూరు జిల్లా చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మనకి పంపించారు ఎవరంటే సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వీరెవరంటే శ్రీరామదాసు అంజాచారి తిప్పర్త నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా పంపించారు కామారెడ్డి నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నాగేంద్రప్ప బుడేవు కర్ణాటక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి మళ్ళీ మనకి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. ఇక తర్వాత చూద్దాం, బొండు ఓంకార్ అండ్ గౌరీ రామానగర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ శ్రీనివాస్, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరెవరంటే చిలకమర్రి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్ని. వీరు చింతాడ అనన్యశ్రీ, అంతేనండి, శ్రీకాకుళం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, సత్తెనపల్లి నుంచి విజయ మహేష్, తర్వాత మహేశ్వరి పంపించారు, ఓకేనండి, కాకపోతే రైట్ ఆన్సర్ ఏమిది. తర్వాత చూద్దాం, చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ యాడికి నుంచి ఎస్ చిదంబరరావు సరస్వతి, రాంగ్ ఆన్సర్. తర్వాత భోగానందుని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత

యుద్ధం బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి పంపించారు. రెండు ఆన్సర్లు రాశారు. రైట్ ఆన్సర్ ఏదో మీరే రాసి కనుక్కొని పంపించండి. సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత దయదా భిక్షం వెంకటి వీరు మిర్యాలగూడ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. వీరు ఫస్ట్ ప్రశ్న కూడా రైట్ ఆన్సర్ కొంచెం ఆలస్యంగా పంపించారు, ఆయన రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత దినేష్ ప్రకాశం జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని ఎం రావు ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, మీరు ఎవరంటే గంపర్ల దీప్తి గచ్చిబౌలి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, థ్యాంక్ యూ అంటున్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తర్వాత హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అంటున్నారు. నమస్తే అండి. వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్లంక నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, హ్యాపీ కాలనీ హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి దడా త్రివేణి చిన్మయి పంపించారు, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య యాస్మిన్ కడప నుంచి, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత చిలక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. మంజులత పాపినేనిపాల్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కేశవరావు అత్తిల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఎలా వచ్చిందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత నాగన్న కళావతి వీరు అనంతపురం నుంచి, ఓకే రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్. తర్వాత డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత వీరు ఎవరంటే రొంపిచర్ల రాఘవాచార్యులు అరుణకుమారి ఏలూరు జిల్లా నుంచి పెద్దపాడు మండలం అక్కడి నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఆత్మూరి మురళి లక్ష్మి భట్టిప్రోల్ నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత మనకి పంపించారు ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ వలి ఫాతిమా, రాంగ్ ఆన్సర్. తర్వాత సతిరెడ్డి ఫ్రమ్ అనపర్తి, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్ అండి మీది, ఓకే. తర్వాత చూద్దాం, జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత నాగప్రసన్న సుచరిత ఒంగోలు నుంచి రాశారు, వెరీ గుడ్ రైట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్ని, ఓకే. తర్వాత నాగార్జున లక్ష్మి అనంతపురం నుంచి రాశారు, రైట్ ఆన్సర్. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, పాలెం పోలయ్య అళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి వీరంతా రాసి పంపించారు, ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ని. ఇక విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. దయదా భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు జిల్లా నుంచి రాసి పంపించారు, కాకపోతే ఓకేనండి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్లంక నుంచి రాశారు, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే పివై విజయ్ శేఖర్ నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరెవరంటే ఎడమడుగు నుంచి రామకృష్ణయ్య, అంతేనండి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, గుంపర్ల అరుణ కుమార్ లండన్ నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ని. తర్వాత ఇంకెవరు రాశారంటే రాధా కమ్మ నుంచి, మీరు ఎందుకు రాంగ్ ఆన్సర్ రాశారు, ఈజీగానే ఉంది కదా ప్రశ్న. తర్వాత సర్వశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, క్వశ్చన్ రిపీట్ ప్లీజ్ అని అడుగుతున్నారు, చూద్దామండి. తర్వాత వీరెవరంటే తెలగపాలెం నుండి వెంకట

వెంకటేశ్వర రెడ్డి జ్యోతి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, ఓకే ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి థ్యాంక్ యూ అంటారు, మీకు కూడా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా చాలామంది టైప్ చేస్తున్నారు. 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 8 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాల తరువాత రవి వయస్సు ఎంత అని అడిగాను. ఇంకా మనకి పంపిస్తున్నారు, చూద్దాం ఆన్సర్ని. మీరెవరంటే ఎస్ రేవతి రాజశేఖర్, నెల్లూరు నుంచి పంపించారు కదా, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే అండి, వెరీ గుడ్ రైట్ ఆన్సర్ని. ఇంకా తర్వాత ధన్యవాదాలు అంటున్నారు, మీకు కూడా ధన్యవాదాలు అండి. ఆ తర్వాత చూద్దాం, మల్లేశ్వరరావు శాంభవి, వీరు ఉప్పులూరు గ్రామం నుంచి ఇప్పుడే పార్టిసిపేట్ చేశారు, రైట్ ఆన్సర్, ఓకేనండి. తర్వాత చూద్దాం, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత వర్షం వస్తోంది, నెట్వర్క్ లేదు అని రాసి పంపించారు, ఓకేనండి. రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, ఓకే ఆన్సర్ నేను చెప్తాను, ఓకే మీరు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు, రైట్ ఆన్సర్, ఓకేనండి. 8 సంవత్సరాల క్రితం రవి వయసు 8 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాల తర్వాత రవి వయసు ఎంత అని అడిగాను, 24 సంవత్సరాలు అండి, 324, అదే ఆన్సర్, ఓకేనా. చాలా సింపుల్గా ఉంది కదా. చాలామంది కంగ్రాచులేషన్స్ అండి, పార్టిసిపేట్ చేశారు, ఆన్సర్స్ రాసి పంపించారు, అందరికి కంగ్రాచులేషన్స్. ఇక మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. కొంచెం పెన్ను పేపర్ రెడీగానే ఉంది కదా, రాసుకోండి ఆన్సర్ని, క్వశ్చన్ని, ఓకేనా. ఏంటంటే 6, 7, 11, 20, ఓకేనా. 6, 7, 11, 20, 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? అర్థమైందా ప్రశ్న? అర్థమైందా? 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? కొంచెం ట్విస్ట్ ఇచ్చారు ఈ ప్రశ్న, తెలిస్తే రాసి పంపించండి, ట్రై చేయండి, రాకపోతే నేను చెప్తాను. 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత, తెలిస్తే రాసి పంపించండి. 0, 8, 6, 6, 2, 4, 8, 8, 1, 2 నెంబర్కి. అయితే రెండో ప్రశ్నకి ఆన్సర్స్ ఇంకా చాలామంది పంపిస్తున్నారు. యాడికి నుంచి రంగం వెంకటస్వామి పంపించారు, రైట్ ఆన్సర్ని. భద్రాద్రి రాంపూర్ నుంచి గట్ల సతీష్ సుమలత మళ్ళీ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. కోనప్పరెడ్డి రమేష్ బాబు పంపించారు, వీరు ఎక్కడి నుంచి అయితే రాసి పంపించలేదు కాకపోతే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు వేలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి రాశారు, రైట్ ఆన్సర్ని, ఓకే. మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. మనకి పంపించారు వరగంటి బద్రి విశాల, నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత కారంచేడు మండలం తెలగపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా చాలామంది టైప్ చేస్తున్నారు, త్వరగా రాసి పంపించండి. కావ్యశ్రీ గుంటూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాను, తెలిస్తే రాసి పంపించండి. శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇక వీరు ఎవరంటే గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పెసరలంక విలేజ్ నుంచి పంపించారు, ఆరాధనలక్ష్మి సామశీరావు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి చదవండి అని చెప్తున్నారు, నేను చదివాను, మీరు రైట్ ఆన్సరే పంపించారు. ఇది రెండో ప్రశ్నకి. మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, వీరెవరంటే సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మీరు ఎవరంటే ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. మనకి పంపించారు వేలవర్తిపాటి సత్యనారాయణ ఫ్రెమ్ రాశారు, అంతవరకే ఆన్సర్ కూడా రాసి పంపించండి. తర్వాత చూద్దాం, నాగమణి ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. రామ్ వీరంపల్లి నుంచి రాశారు, రైట్ ఆన్సర్. రాధా కమ్మ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, రైట్ ఆన్సర్ని, ఓకే. తర్వాత సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే నల్గొండ నుంచి దైడా త్రివేణి చిన్మయి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే నెల్లూరు జిల్లా

నుంచి మనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. మూడో ప్రశ్న అని రాశారు కానీ భాస్కరన్ సత్యనారాయణ అరుణ కుమారి ఒంగోలు నుంచి, అయితే ఆన్సర్ అయితే ఏం సెండ్ చేయలేదు. ఓకే, తర్వాత చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారు అని అడుగుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. భారతి కిషోర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకే అండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, ఎస్ఎస్రీ స్నేహశ్రీ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత మనకి పంపించారు భోగానందన్ వెంకటేశ్వరరావు, చేతన్ మార్టూర్ నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, నాగన్న కళావతి వీరు రాశారు అనంతపురం నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా ఎవరు పంపిస్తున్నారు అంటే చూద్దాం, వీరు ఎం రావు ఒంగోలు నుంచి రాసి పంపించారు. ఓకే, ఫస్ట్ ప్రశ్న రైట్ ఆన్సర్ రాశారు, రెండో ప్రశ్నకి 24 రైట్ ఆన్సర్ రాశారు, కాకపోతే మూడో ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మీరు కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి కూనపరెడ్డి రమేష్ బాబు పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా టైప్ చేస్తున్నారు చాలామంది, తొందరగా పంపించండి. మల్లేశ్వరరావు శాంభవి పులూరు గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. స్వీటీ నెల్లూరు నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీరు ఒంగోలు నుండి దిట్టకుర్తి సుబ్బారావు పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకా ఎవరంటే హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, కాకపోతే పేరు ఊరు ఆన్సర్ అయితే ఏమీ లేవు. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురారి యశోద పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. తర్వాత జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ, ఓకే, ఇనమడుగు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. వెరీ గుడ్ అండి, ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. ఓకే, తర్వాత చూద్దాం, సుచరిత నాగప్రసన్న ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు రాసి పంపించారంటే నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. మనకి ఆన్సర్స్ నేను చాలా మంది పంపిస్తున్నారు, చూద్దాం. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత రమేష్ బాబు రుద్రంపేట అనంతపురం నుంచి, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సుజన్ కార్తిక్ శారద, వీరు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరు పంపించారంటే పెసర్లంక విలేజ్ నుంచి ఆరాధన లక్ష్మి సాంబశివరావు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత వీరు చిలకమర్రి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ కాకపోతే కొంచెం రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ గనకలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక రాష్ట్రం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు, రైట్ ఆన్సర్. ఎంప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్ని. మహమ్మద్ ఇనేతుల్లా ఇష్టాతుల్లా కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరు యాడికి నుంచి ఎస్ చిదంబరరావు సరస్వతి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి స్వరూప, రైట్ ఆన్సర్. తర్వాత సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. దయదా భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీరు కారంచేడు తెలగపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి పంపించారు, కాకపోతే ట్రై చేశారు, రాంగ్ ఆన్సర్ అండి, వెరీ గుడ్. తర్వాత చిలక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. గంపర్ల శాన్విక ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. భద్రాద్రి రాంపూర్ నుంచి సంతోష్ కుమార్ సుమలత రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మాషా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ని. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత

వీరు ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ని. తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. భారతి కిషోర్ అనంతపురం నుంచి ఇంకో క్వశ్చన్ వేయండి అని అడుగుతున్నారు. మరి చాలామంది ఆన్సర్స్ పంపించారు కదా, వీళ్ళ పేర్లు చదవాలి కదా. తర్వాత చూద్దాం వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా కోవరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామానగర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. చైతన్య శ్రీ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. తర్వాత పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. రేణుక గోపరాజు వీరు కడప నుంచి ఓకేనండి ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, సూపర్ రైట్ ఆన్సర్ని. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబు సుబాని పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం వీరెవరంటే మంచిర్యాల నుంచి చంద్రమంగళి పద్మరాణి పంపించారు రైట్.

పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు రేణుకా గోపరాజు, వీరు కడప నుంచి. ఓకేనండి, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, సూపర్ రైట్ ఆన్సర్ని. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబు సుబాని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం వీరు ఎవరంటే, మంచిర్యాల నుంచి చంద్రమంగళి పద్మరాణి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత వీరు భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు మీరు. తర్వాత చూద్దాం, ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామరం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వైసీహెచ్ డేవిడ్ దనకొండ నుంచి, రాంగ్ ఆన్సర్. హనుమంతు ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సోదామణి వసుంధర ఇనమడుగు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, పాపినేనిపల్లి నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య, రైట్ ఆన్సర్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల లంక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు గ్రామం నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. తర్వాత నాగార్జున లక్ష్మి అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేనిపల్లి నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. వీరు ఎవరంటే, అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, పివై విజయశేఖర్ పంపించారు నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. పాలెం పొలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా, ఓహోబిలం వెంకటేశ్వర్లు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి పంపించారు రైట్ ఆన్సర్ని. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. క్వశ్చన్ రిపీట్ అంటున్నారు, సమయం అయితే ఎక్కువగా లేదు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత నెల్లూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, చిలకమర్రి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మచిలీపట్నం నుంచి సుధా రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే అండి, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. తర్వాత మళ్ళీ మనకి పంపించారు నెల్లూరు నుంచి రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ రాశారు. 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాను, తెలిస్తే వెంటనే రాసి పంపించండి. ఇంకా తర్వాత మనకి రాశారు, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకాంతశ్రీ శ్రీనివాస్ పంపించారు, రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్ అండి. తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, ఓకే రైట్ ఆన్సర్. ఇప్పుడు మళ్ళీ రాసి పంపించారు మనకి. పాపినేనిపల్లి నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, భాస్కరన్ సత్యనారాయణ అరుణ కుమారి ఒంగోలు నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత వీరెవరంటే, హనుమంతు ఒంగోలు నుంచి ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఓకేనండి. ఇంకొకరు రాశారు చూద్దాం, నెల్లూరు నుంచి పాలెం పోలయ్య అనే పంపించారు కదా మీరు, రైట్ ఆన్సర్ చేశారు, ఓకేనండి. 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాను, తర్వాత వచ్చే సంఖ్య ఎంత అంటే 36. ఇక్కడ అన్ని స్క్వేర్స్ చేసుకుంటూ వెళ్ళాలి, 6 + 1 = 7 స్క్వేర్, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వస్తుంది. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి, చాలామంది ట్రై చేశారు, అందరూ చాలామంది రాసి పంపించారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇది ఈనాటి యువలయ, తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

మీరింతవరకు రూపక తాళంలో శ్రీ గుమ్ములూరి బిఎన్విఎస్ శబరీష్ గారి డోలు వాద్య లయ విన్యాసం విన్నారు. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ చలనచిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బ్రహ్మచారి ఈ చిత్రానికి మహమ్మద్ రఫీ ఆలపించిన గీతం.

0: మీరు ఇంతవరకు హిందీ చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువవాణి ప్రోగ్రామ్. ఈరోజు జూన్ 14, ప్రపంచవ్యాప్తంగా మనం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అసలు ఈ రోజును మనం ఎందుకు జరుపుకోవాలి, దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తే, సమాజంలో రక్తదానం పట్ల అవగాహన పెంచడం మరియు ఏ ప్రతిఫలం ఆశించకుండా రక్తాన్ని ఇచ్చి ఇతరుల ప్రాణాలు కాపాడుతున్న మహానుభావులకు కృతజ్ఞతలు తెలపడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఏబిఓ బ్లడ్ గ్రూప్లను కనుగొని వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్స్టైనర్ పుట్టినరోజు జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఈ జూన్ 14 మనం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. చంద్రుడిపైకి వెళ్తున్నాం, సముద్ర గర్భంలో రహస్యాలను ఛేదిస్తున్నాం, ఎన్నో రకాల కృత్రిమ వస్తువులను తయారు చేస్తున్నాం. కానీ ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టే రక్తాన్ని ఏదైనా ఫ్యాక్టరీలోనో లేదా ల్యాబుల్లోనో మనం తయారు చేయగలుగుతున్నామా? ఖచ్చితంగా లేదు. రక్తాన్ని కేవలం ఒక మనిషి శరీరం మాత్రమే తయారు చేయగలదు. కొన్ని సందర్భాల్లో ఒక ప్రాణం నిలబడాలంటే ఇంకొక మనిషి తన రక్తాన్ని దానంగా ఇవ్వాల్సిందే. ప్రకృతి సృష్టించిన ఈ వింతను, ఈ బంధాన్ని మనం మానవత్వం అంటాం. మనం సమాజంలో ఎన్నో రకాల దానాలు చూస్తుంటాం. అన్నదానం, వస్త్రదానం, భూదానం, విద్యాదానం, ఇలా ఏ దానం చేసినా అది అవతల వ్యక్తికి కొంతకాలం మాత్రమే ఉపయోగపడుతుంది. కాని రక్తదానం అలా కాదు. అది ఒక మనిషికి పునర్జన్మను ఇస్తుంది. మరణం అంచుల్లో ఉన్న వ్యక్తిని మళ్ళీ బ్రతికిస్తుంది. అందుకే రక్తదానం అంత గొప్పది. ఈరోజు కూడా మన సమాజంలో రక్తదానం పట్ల ఎన్నో అపోహలు, భయాలు ఉన్నాయి. అనారోగ్యం పాలవుతామని చాలామంది వెనకడుగు వేస్తుంటారు. కానీ వైద్యశాస్త్రం చెబుతున్న నిజమేంటంటే, రక్తదానం చెయ్యడం వల్ల ఎదుటివారికే కాదు, ఇచ్చేవారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. రక్తాన్ని దానం చేసిన కొద్ది రోజుల్లోనే మన శరీరంలో కొత్త రక్తం, ఎర్ర రక్త కణాలు తయారవుతాయి. దీనివల్ల మన శరీరం మరింత ఉత్సాహంగా మారుతుంది. 18 ఏళ్ల నుండి 65 ఏళ్ల వయసు ఉండి కనీసం 50 కేజీల బరువు ఉన్న ఏ ఆరోగ్యవంతమైన వ్యక్తి అయినా ప్రతి 3 నెలలకొకసారి సురక్షితంగా రక్తదానం చేయవచ్చు. కాబట్టి రక్తదానాన్ని కేవలం అత్యవసర సమయాల్లో చేసే పనిగా కాకుండా మన సామాజిక బాధ్యతగా భావిద్దాం. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి శంకర్ మహదేవన్ బృందం ఆలపించిన గీతాన్ని వింటారు.

ఈరోజు నేను మన పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో అత్యంత ఘనంగా వైభవంగా జరుపుకునే ఒక విశిష్టమైన పండుగ గురించి మాట్లాడబోతున్నాను. అదే రజ పండుగ లేదా రజ పర్వ పండుగ అని అంటారు. భారతదేశంలోని ఇతర పండుగలకు దీనికి ఒక ప్రత్యేకమైన తేడా ఉంది. మనం దేవుళ్లను, విజయాలను జరుపుకుంటాం, కానీ ప్రకృతిని, శ్రీతత్వాన్ని మరియు భూమాతను గౌరవిస్తూ జరుపుకునే అద్భుతమైన పండుగ ఈ రజ పండుగ. ఈ పండుగ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం భూమాతను గౌరవించడం. ఈ పండుగను ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలైన కటక్, పూరి, బలాసోర్, కూర్ద్ వంటి ప్రాంతాల్లో ఈ సంబరాలు అంబరాన్నంటుతాయి. పల్లెటూరు నుండి పట్నం వరకు ప్రతి ఒడియా కుటుంబం ఈ పండుగను తమ ఇంటి పండుగలా భావిస్తుంది. ఈ పండుగలో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే ఇది పూర్తిగా స్త్రీలకు, ముఖ్యంగా యువతలకు సంబంధించిన పండుగ. ఈ పండుగ రోజుల్లో రైతులు పొలం పనులు చెయ్యరు. భూమిని తవ్వడం, దున్నడం వంటివి పూర్తిగా నిషేధం. భూమిని తల్లిలా భావించి ఆమెకు కష్టం కలగకుండా చూసుకుంటారు. ఇంట్లోని స్త్రీలు, యువతులు ఈ 3 రోజులు ఇంటి పనుల నుండి, వంట పనుల నుండి సెలవు తీసుకుంటారు. వారు కొత్త బట్టలు ధరించి కాళ్లకు పారాని పెట్టుకుని ఆభరణాలతో అందంగా ముస్తాబవుతారు. ఈ పండుగలో ముఖ్యమైన ఆకర్షణ ఉయ్యాల. పెద్ద పెద్ద మర్రి చెట్లకు, మామిడి చెట్లకు రకరకాల ఉయ్యాలలు కడతారు.

ఆడపిల్లలందరూ చేరి ఉయ్యాలలూగుతూ బన్సే డాకీలా గజా వంటి జానపద పాటలు పాడుతూ ఆనందిస్తారు. ఈ పండుగలో పొడా పీటా అనే ప్రత్యేక వంటకం చాలా ముఖ్యం. ఇది లేకుండా ఈ పండుగ పూర్తి కాదు. అలాగే అందరూ మిఠాయి పాన్ తినడం ఆనవాయితీ. చివరగా నాల్గవ రోజును వసుమతి స్నానంతో పండుగ ముగుస్తుంది. ఆ రోజు భూమిని శుభ్రం చేసి పసుపు నీళ్లతో పూజించి వ్యవసాయ పనులు మొదలు పెడతారు. సమాజంలో ఋతుక్రమం

గణపతి స్నానంతో పండుగ ముగుస్తుంది. ఆ రోజు భూమిని శుభ్రం చేసి పసుపు నీళ్లతో పూజించి వ్యవసాయ పనులు మొదలు పెడతారు. సమాజంలో ఋతుక్రమం గురించి మాట్లాడటానికి సంకోచించే రోజుల్లోనే మన పూర్వీకులు దానిని ఒక పండుగలా జరిపి స్త్రీతత్వాన్ని, సృష్టిలో స్త్రీ ప్రాముఖ్యతను ఎంత గొప్పగా గౌరవించారో చెప్పడానికి ఈ పండుగ ఒక నిదర్శనం. ప్రకృతిని ప్రేమించడం, స్త్రీని గౌరవించడం అనే గొప్ప సందేశాన్ని ఈ పండుగ మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు అరవింద్ సమేత చిత్రం నుండి హార్మన్ మాలిక్ పాడిన పాటను వింటారు.

ఇప్పుడు మనం అధిక దర్శ అమావాస్య గురించి మాట్లాడుకుందాం. మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుందాం. మనందరికీ లీప్ ఇయర్ తెలుసు. ప్రతి 4 సంవత్సరాలకొక్కసారి ఫిబ్రవరి నెలలో 28 రోజులకు బదులు 29 రోజులు వస్తాయి. అలా ఎందుకు వస్తాయి? భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి కరెక్ట్గా 365 రోజులు పట్టదు. 365 రోజుల పైన 6 గంటల సమయం ఎక్కువ పడుతుంది. ఆ 6 గంటలను అలాగే వదిలేస్తే కొన్నేళ్ల తరువాత క్యాలెండర్ మొత్తం తారుమారైపోతుంది. అందుకే ఆ 4 6 గంటలను కలిపి 6×4=24 hours, అంటే ఒక రోజుగా మార్చి 4 ఏళ్లకొక్కసారి ఫిబ్రవరికి యాడ్ చేస్తారు. ఇది వెస్టర్న్ క్యాలెండర్ సైన్స్. ఇప్పుడు మన ఇండియన్ సాంప్రదాయ క్యాలెండర్ సిస్టంకు వద్దాం. ఇక్కడ కేవలం సూర్యుడిని మాత్రమే కాదు, చంద్రుణ్ణి కూడా చూస్తారు. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే టైంను బట్టి నెలలను లెక్కేస్తారు. సూర్యుడి లెక్క ప్రకారం సంవత్సరానికి 365 రోజులు, చంద్రుడి లెక్క ప్రకారం సంవత్సరానికి 354 రోజులే వస్తాయి. అంటే సూర్యుడి క్యాలెండర్కు చంద్రుడి క్యాలెండర్కు మధ్య ప్రతి సంవత్సరం 11 రోజుల గ్యాప్ వస్తుంది. ఈ 11 రోజుల గ్యాప్ను అలాగే వదిలేస్తే ఏమవుతుందో తెలుసా? ఎండాకాలంలో రావాల్సిన సీజన్ కొన్నేళ్ల తర్వాత వర్షాకాలంలోకి, ఆ తరువాత చలికాలంలోకి మారిపోతుంది. మన వాతావరణం, పంటల చక్రం మొత్తం తికమకైపోతాయి. ఆ కన్ఫ్యూజన్ లేకుండా చేయడానికి మన వాళ్ళు ఒక సూపర్ ఐడియా ఆలోచించారు. ప్రతి సంవత్సరం వచ్చే ఆ 11 రోజుల గ్యాప్ 3 సంవత్సరాలు గడిచేసరికి దాదాపు 33 రోజులు, అంటే ఒక నెల అవుతుంది. ఎక్స్ట్రా 30 రోజుల గ్యాప్ను కవర్ చేయడానికి క్యాలెండర్లో ఒక కొత్త నెలను యాడ్ చేస్తారు. దాన్నే అధిక మాసం అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది క్యాలెండర్ బ్యాలెన్స్ చేసే లీప్ మంత్ అన్నమాట. నెలల కదా, సరే మరి ఈ దర్శ అమావాస్య అంటే ఏంటి అంటారా? అమావాస్య అంటే మనందరికీ తెలిసిందే, సూర్యుడు, చంద్రుడు, భూమి 3 ఒకే లైన్లో వస్తాయి. అప్పుడు సూర్యుడి వెలుతురు చంద్రుడి వెనక భాగంపై పడటం వల్ల మనకు భూమి వైపు ఉన్న చంద్రుడి భాగం చీకటిగా కనిపిస్తుంది. కానీ సైన్స్ పరిభాషలో, అందులోనూ స్పేస్ సైన్స్లో దర్శ అంటే ఒక అద్భుతమైన మూమెంట్. ఈ అధిక మాసంలో వచ్చే అమావాస్య రోజును భూమి, చంద్రుడు, సూర్యుడు ఉండే ఆర్బిట్స్ ఒక ప్రత్యేకమైన పొజిషన్లోకి వస్తాయి. అందుకనే దీనిని అధిక దర్శ అమావాస్య అంటారు. ఇది ప్రతి నెలలో రాదు, కేవలం ఆ 3 ఏళ్లకు ఒక్కసారి వచ్చే లీప్ మంత్లోనే జరుగుతుంది. ఈరోజు జూన్ 14 ఈ ఖగోళ వింత జరగబోతుంది. ఇప్పుడు అజ్ఞాతవాసి చిత్రం నుండి అనురుద్ధ్ రవిచంద్రన్ పాడిన పాటను వింటారు.

ఇప్పుడు నేను నేటి ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో మనకి ప్రతిదీ వెంటనే అయిపోవాలి. ఇంటర్నెట్ స్లోగా ఉంటే కోపం వస్తుంది. రోడ్డు మీద ట్రాఫిక్ 5 నిమిషాలు ఆగితే సహనం నశిస్తుంది. ఆఖరికి ఇంట్లో మనుషులు మాట్లాడే మాటలు వినే ఓపిక కూడా మనకుండటం లేదు. అందరిలోనూ ఒకటే తొందర, ఒకటే ఆందోళన. ఈ తొందరపాటు వల్ల ఏం సాధిస్తున్నాం? కేవలం ఒత్తిడి, మానసిక అలసట మరియు లేనిపోని గొడవలు. మన కోపం వల్ల, మన అసహనం వల్ల పక్కనున్న బంధాలు దూరమవుతున్నాయి. ఫ్రెండ్స్, ఎదుటివారు మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా వినడం అలవాటు చేసుకుందాం. ప్రతి చిన్న విషయానికి స్పందించడం మానేద్దాం. రోజులో కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని ప్రకృతిని చూద్దాం లేదా ధ్యానం చేద్దాం. మనం ఎంత నిశ్శబ్దంగా ఉంటే మన ఆలోచనలు అంత స్పష్టంగా ఉంటాయి. మనం ఎంత ఓపికగా ఉంటే మన జీవితం అంత అందంగా మారుతుంది. డబ్బు సంపాదించడం ముఖ్యం కావచ్చు, కాని మనశ్శాంతి కోల్పోయి సంపాదించే ఏది మనకు సంతోషాన్ని ఇవ్వలేదు. కాబట్టి కాస్త నిదానిద్దాం, ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం, సహనంతో జీవిద్దాం. ఇప్పుడు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వింటారు.

మీరింతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క
0: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: పార్టీ నాది, బడ్జెట్ నీది.
2: ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడిగింజల ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. సైక్లింగ్తో ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్

0: సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి పంచుకున్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ రాజధాని ప్రాంతంలో నిరంతరాయంగా నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అమరావతి పనులు ప్రస్తుతం టాప్ గేర్లో సాగుతున్నాయని, రాజధాని అభివృద్ది విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయట్లేదని, ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. రాజధాని నిర్మాణంలో ఇకపై ఆగడం అనే మాటకు చోటు లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నిర్మాణ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం మేడపాడు గ్రామంలో ఈరోజు ఆయన 2,39,00,000 రూపాయల విలువగల పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ది చేస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే తమ ధ్యేయమని అన్నారు. సైక్లింగ్తో ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన సండేస్ ఆన్ సైకిల్ ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సైక్లింగ్తో శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తుందని, కాలుష్యం తగ్గించవచ్చని అన్నారు. సైకిల్ వినియోగానికి అందరూ ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పేర్కొంటూ,
1: సైక్లింగ్ చేస్తే బాడీ ఫిట్గా ఉంటుంది, మెంటల్ హెల్త్ స్ట్రెస్ తగ్గిపోతుంది. మన వైజాగ్లో సైక్లింగ్ ట్రాక్స్ రావాలి. ఈ సైక్లింగ్ ఈ సంస్కృతి వైజాగ్లో ఇంకా పెరగాలి. ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీ చిన్నప్పటి నుండి సైక్లింగ్ నేర్పించాలి. లెట్ వైజాగ్ బి ద సైక్లింగ్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ అండ్ సౌత్ ఇండియా అండ్ ఇండియా. మనం సైక్లింగ్ ప్రోత్సహించమని కోరుకుంటున్నాం.
0: పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా రేపు జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో కలెక్టర్ ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని నీటి వనరులు, చెరువుల పరిరక్షణే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, తహసీల్దార్, ఎంపీడీఓ తప్పనిసరిగా గ్రామంలో చెరువులను సందర్శించాలని సూచించారు. చెరువుల హద్దుల గుర్తింపుపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ద వహించాలని తెలిపారు. జిల్లాలో జలధార, జలహారతి కార్యక్రమాలతో పాటు జలరక్షణ పనులను కూడా సమాంతరంగా వేగవంతం చేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పథంలో దూసుకుపోతోందని ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలం జే గుమడాంలో ఈరోజు నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం అనేక చర్యలు చేపట్టిందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపామని, అనకాపల్లిలో

0: నూతన స్టీల్ ప్లాంట్ నిర్మాణం, భోగాపురం ఎయిర్పోర్ట్ సాధన, వైజాగ్లో గూగుల్ వంటి సంస్థలను రప్పించామని చెప్పారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడిగింజల ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. యోగా అభ్యసనను ప్రతి ఒక్కరూ జీవన శైలిలో భాగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ వై మేఘాస్వరూప్ కోరారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రి గౌతమిఘాట్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షకులు ధ్యానం, రాజయోగ సాధన వలన కలిగే ప్రయోజనాలను వివరించి యోగాసనాలు సాధన చేయించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు యోగా చేయడం ద్వారా ఏకాగ్రత, మానసిక స్థైర్యం పెంపొందించుకుని లక్ష్య సాధనలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. రానున్న 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, ఒడిశాలోని అదనపు ప్రాంతాలు, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని భాగాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ IMD ఈరోజు అంచనా వేసింది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడిందని తెలిపింది. మరిన్ని వాతావరణ విశేషాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన గాలులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఎదురుగాలి 1 గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన గాలులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఎదురుగాలి 1 గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లాంచీలరేవు వద్ద ఈరోజు యనమదుర్రు కాలువలో గుర్రపు డెక్క, నాచు, కిక్కిస తొలగింపు పనులను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 1.5 కోటి రూపాయలతో 32 కిలోమీటర్ల మేర కిక్కిస తొలగింపు పనులను చేపడుతున్నామని తెలిపారు. ఈ పనుల ద్వారా నీటిపారుదల మెరుగుపడి రైతులకు నీటి ఇబ్బందులు తొలగుతాయన్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు జూన్ 25 నుండి 29 తేదీ వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం TTD ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. పాంచరాత్ర ఆగమ సాంప్రదాయాల ప్రకారం నిర్వహించే ఈ మహోత్సవాల్లో పద్మ సరోవర తీరాన అమ్మవారు విశేష పూజలను అందుకుని భక్తజనులను కటాక్షించనున్నారని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. పోలవరం జిల్లా పరిధిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS గ్రీవెన్స్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రేపు ఉదయం 10:30 రంపచోడవరం ITDA సమావేశ మందిరంలో యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడిగింజల ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: 3 కాలేజీలలో
3: డోంట్ వరీ,
2: ఫీజ్ చూడు.
4: ఎలా ఉన్నారు?
5: ఏంటి విషయం?
3: ఫీజ్ కోసం టెన్షన్?
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్ RBI అంటుంది.
6: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతినా ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఇత్యనేన సహ నీస్ నగరే ప్రతినిధి మండలస్తరీయాం వార్తాం కృతవాన్. अस्यां वार्तायां भारत फ्रांसयोः विशेष वैश्विक रणनीतिक सहभागितायाः

హైదరాబాద్ కేంద్రం నుండి 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 10:45 మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 6:00 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో భాగంగా శ్రీశైల మల్లికార్జున స్వామివారి సుప్రభాతం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఉత్తమ కార్యకర్త అనే అంశం గురించి ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీ అన్నదానం చిదంబర శర్మ. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో పెసర సాగు వివరాలు ప్రసారమవుతాయి. 6:44 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:55 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 7:00 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా ఆయన గురించిన విషయాలు తెలుసుకుంటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 పలనాడు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ కె శ్రీను. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పనిచేసే ప్రదేశాలలో మహిళలకు భద్రతా సదుపాయాలు పరిచయాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:12:40 అనంతరం 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ పూట రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

జానపద రంజని సంస్కార్ గీత్ ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తాప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఫ్రాన్స్లోని నీస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అనంతరం మోదీ స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా చేరుకుంటారు. మన దేశంలో అంతరిక్ష అర్థ వ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో ప్రస్తుతం ఉన్న 800 కోట్ల డాలర్ల నుంచి 4500 కోట్ల డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈరోజు జర్మనీ కురకావ్తో నెదర్లాండ్స్ జపాన్తో తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సాయంత్రం స్లోవాకియా రాజధాని బ్రాటిస్లావాలో సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం లభించనుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి మోదీకి రొట్టె ఉప్పుతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకుతారు. స్లోవాక్ సంస్కృతి ప్రకారం అతిథులను, ప్రముఖులను ఒక రొట్టె ముక్క చిన్న గిన్నెలో ఉప్పుతో స్వాగతించడం ఆనవాయితీ. ఇందులో బ్రెడ్ సంపదకు చిహ్నంగా నిలిస్తే ఉప్పు విలువ, స్నేహం, రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు స్లోవేకియాలోని మజావా ప్రాంతానికి చెందిన ప్రముఖ పిల్లల జానపద బృందం సంప్రదాయ స్లోవాక్ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో నీస్ నగరంలో ఉన్న చారిత్రాత్మక విల్లా కెరీలోస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ, సాంకేతికత, వ్యాపార రంగాలతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై ఇరు పక్షాల చర్చలు ప్రధానంగా కేంద్రీకరిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కలిసి నీస్లోని ప్యాలెస్ డస్ ఎక్స్పోజిషన్స్లో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని కూడా సంయుక్తంగా ప్రారంభించారు. మన దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఇన్నోవేషన్ స్టార్టప్ వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 3 రోజుల పాటు జరిగే భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం భారతీయ డీప్టెక్ స్టార్టప్లు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులను అంతర్జాతీయ ఆవిష్కరణల నిధులతో ఒక తాటిపైకి తీసుకొస్తుంది. ఇందులో అంతర్జాతీయంగా ప్రాధాన్యత కలిగిన 13 కీలక సాంకేతిక రంగాల వ్యాప్తంగా 120 వినూత్న అంకుర పరిశ్రమలు, 20కి పైగా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పాల్గొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 మందికి పైగా పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం భారతదేశంలో ఉన్న ప్రతిభకు, యూరోపియన్ పెట్టుబడులకు మధ్య ఒక వారధిగా ఎదుగుతోందని, యువ ఆవిష్కర్తలు అంతర్జాతీయ నైపుణ్యంతో అనుసంధానం కావడానికి ఇది కొత్త అవకాశాలు సృష్టిస్తుందని అన్నారు. భారత స్టార్టప్ విప్లవాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష సాంకేతికత నుండి గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ తయారీ, రక్షణ రంగ ఆవిష్కరణల వరకు అంతర్జాతీయ సవాళ్లకు మన దేశ యువత పరిష్కారాలు అభివృద్ధి చేస్తున్నారని మోదీ చెప్పారు.
1: आज भारत में एक स्टार्टअप रिवॉल्यूशन हो रहा है. इस रिवॉल्यूशन में भारत का नौजवान एक नए माइंडसेट के साथ मानवता के हित में समस्याओं के समाधान ढूंढ रहा है और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स.
0: मन దేశంలో ప్రస్తుతం 2 లక్షలకు పైగా స్టార్టప్లు ఉన్నాయని, మానవాళి కోసం సాంకేతికత అనే సూత్రంతో నడిచే మానవ కేంద్రిత ఆవిష్కరణల నమూనాను దేశం ప్రోత్సహిస్తోందని మోదీ చెప్పారు. భారత ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న సంబంధాల పటిష్టత గురించి ప్రస్తావిస్తూ చాలా దేశాలు వ్యాపార వ్యూహాత్మక సహకారంలో నిమగ్నమై ఉన్నప్పటికీ కేవలం కొన్ని సంబంధాలు మాత్రమే ఉమ్మడి దృక్పథం, సమాన ప్రయోజనాలతో నడుస్తాయని ప్రధానమంత్రి అన్నారు. భారత ఫ్రాన్స్ భాగస్వామ్యం, పరస్పర నమ్మకం, ఉమ్మడి విలువలు భవిష్య దృక్పథంతో కలిసి ఉన్న ఒక పటిష్టమైన సంబంధం అని ఆయన అభివర్ణించారు.
1: दुनिया में अलग अलग देश एक दूसरे के साथ व्यापार करते हैं, अलग अलग देशों के बीच स्ट्रेटेजिक पार्टनरशिप भी होती है, लेकिन कुछ रिलेशंस ऐसे होते हैं जो शेयर्ड इंटरेस्ट के साथ साथ शेयर्ड विजन से भी ड्राइव होते हैं. भारत और फ्रांस का रिश्ता कुछ ऐसा ही है.
0: ఈ సదస్సును ఉద్దేశించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రసంగిస్తూ అంతర్జాతీయ ఆవిష్కరణల పవర్ హౌస్గా భారత్ ఎదుగుతున్న తీరును ప్రశంసించారు. చంద్రయాన్ మిషన్ వంటి దేశ విజయాలు భారత సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనాలని ఆయన అన్నారు. భారత్ ఆవిష్కరణల రంగానికి, ఫ్రాన్స్ వర్తమాన సాంకేతిక రంగానికి మధ్య భారత్ ఇన్నోవేట్స్ ఒక బలమైన వారధి నిర్మిస్తుందని మాక్రాన్ పేర్కొన్నారు.
2: A country with 1.4 billion inhabitants, a country who pays on know-how and research, knowledge and training as many engineers as Europe and the US combined, more than 1 million per year. So in every respect, a country with research, innovations and frontier models is spearheading global innovation.
0: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజయ్ దోవల్, ప్రధాన శాస్త్రీయ సలహాదారు అజయ్ కుమార్ సూద్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 8 నుంచి 9 బిలియన్ డాలర్ల నుంచి రాబోయే దశాబ్దకాలంలో దాదాపు 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న ప్రైవేట్ భాగస్వామ్యం, వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థే ఈ వృద్ధికి ప్రధాన కారణాలని చెప్పారు.

అంతరిక్షరంగంలో వస్తున్న ఈ మార్పు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక విస్తృతమైన మార్పును ప్రతిబింబిస్తోందని, సైన్స్ అండ్ టెక్నాలజీ కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా జాతీయ స్పృహలో ఒక భాగమయ్యాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, డిజిటల్ హెల్త్, డీప్ ఓషన్ మిషన్, గగన్యాన్ వంటి కార్యక్రమాలు భారత అభివృద్ది ప్రయాణంలో సైన్స్ ఇన్నోవేషన్ ను కేంద్రీయ స్థానంలో నిలిపేందుకు సహాయపడ్డాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఒమాన్లోని భారత రాయబార కార్యాలయం 14 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న విరాట్ వన్ అనే భారతీయ పడవ ఒమాన్ తీరంలో చిక్కుకుపోయిన విషయాన్ని వెల్లడించింది. మెకనైజ్డ్ సెయిలింగ్ వెసల్ అయిన ఈ విరాట్ వన్ అనే నౌక ఒమాన్ తీరంలో ఇంజన్ వైఫల్యం కారణంగా చిక్కుకుపోయిందని రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో తెలియజేసింది. పడవలో 14 మంది సిబ్బందిలో 11 మందిని సురక్షితంగా రక్షించి వేరే నౌకలోకి ఎక్కించినట్లు రాయబార కార్యాలయం తెలియజేసింది. మిగిలిన సిబ్బందిని కూడా కాపాడే ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని రాయబార కార్యాలయం తెలియజేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలకు, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా ముందుకు సాగేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు ఈశాన్య ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ రాజస్థాన్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా వాతావరణ సంస్థ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ పోటీలో భాగంగా ఈ రాత్రి అమెరికాలోని హ్యూస్టన్లో జరగనున్న గ్రూప్ ఈ పోర్లో జర్మనీ జట్టు కురక్కౌతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో డల్లస్లో జరగనున్న గ్రూప్ ఎఫ్ పోటీలో నెదర్లాండ్స్ జట్టు జపాన్ ఎదుర్కొంటుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈరోజు జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు తమ ప్రపంచకప్ ప్రచారాన్ని ఘన విజయంతో ప్రారంభించింది. గ్రూప్ డి ఓపెనర్ మ్యాచ్లో టర్కీని 2-0 తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్లో ఈ ఉదయం మెసచ్యూసెట్స్లో హైటీపై 1-0 తేడాతో స్కాట్లాండ్ విజయం సాధించి గ్రూప్ సిలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విజయంతో స్కాట్లాండ్ ప్రపంచకప్లో గెలుపు కోసం 28 చూస్తున్న నిరీక్షణకు తెరదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఫ్రాన్స్లోని నీస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. మన దేశంలో అంతరిక్ష అర్థ వ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో 4,500 కోట్ల డాలర్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలు ఈరోజు జర్మనీ కురకౌతో, నెదర్లాండ్స్ జపాన్తో తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కార్యక్రమంలో ఒక సినీ గీతం వింటారు. కార్యక్రమంలో వినబోతున్న పాట ప్రియురాలు పిలిచింది చిత్రానికి గాను సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం ఏఎం రత్నం, శివగణేష్, గానం శంకర్ మహదేవన్.

కార్యక్రమంలో యోగా ధ్యానం ద్వారా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ శ్రీ జి ఆంజనేయులు గారితో పరిచయం.

0: మానసిక వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి, ఆధ్యాత్మికతకి కూడా చాలా దగ్గర సంబంధం ఉందని చెప్తారు. ముఖ్యంగా ప్రాణాయామం కానీ, యోగా, ధ్యానం, వీటి ద్వారా మనిషి తాలూకా వ్యక్తిత్వ వికాసం చాలా బాగా జరుగుతుంది అనేటటువంటిది పెద్దలు చెప్పేటటువంటి మాట. మరి ఈ ధ్యానం ద్వారా సంపూర్ణ వ్యక్తిత్వ వికాస సాధన ఎలా జరుగుతుందో ఈరోజున మన స్టూడియోలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ శ్రీ జి ఆంజనేయులు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: అంటే ప్రస్తుత సమాజంలో అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా యోగా చేయాలి, లేకపోతే ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలి అని చెప్పి అంతవరకు ప్రజల్లో బాగానే వెళ్ళిందండి.
1: అవునండి.
0: అయితే మరి వ్యక్తిత్వ వికాసానికి ధ్యానానికి ఏంటి సంబంధం? మనిషి ఆల్ సైడెడ్గా డెవలప్ అవ్వాలి అని అంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ ఈ రోజున చాలా ఎక్కువగా వచ్చాయి. దాని మీద ఈవెన్ లక్షల లక్షల డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు అందరూ. మరి ఈ పరిస్థితుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసానికి, ధ్యానానికి ఏ రకంగా మనం ముడిపెట్టవచ్చు?
1: ఎస్, కరెక్ట్ అండి. మీరు వ్యక్తిత్వ వికాసం అంటే ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది అది శారీరకమా మానసికమా. ఎక్కువగా మనం చేసేవన్నీ శారీరకమే అవుతున్నాయి కానీ మానసికం అవ్వట్లేదు. కానీ వ్యక్తిత్వ వికాసం అనేది టోటల్గా మానసిక సంబంధించింది కానీ శారీరకమైంది కాదు. సో ఈ ఎనర్జీ రిసీవింగ్ లెవెల్ని బట్టే ఈ వికాసం అనేది పూర్తిగా ఆధారపడి ఉంటుంది. సో మనం శారీరకపరమైన ఎనర్జీ తీసుకోవడానికి ఏం చేస్తున్నాం, అదే మానసికపరమైన ఎనర్జీని తీసుకోవడానికి ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి. మనిషి యొక్క ఉత్సాహం కానీ, ఒక పని చేయాలనే క్యూరియాసిటీ కానీ, ఇంట్రెస్ట్ కానీ టోటల్గా అతని యొక్క ఎనర్జీ లెవెల్స్ మీదే ఆధారపడి ఉంటుందండి. అదే కనుక ఫిజికల్గా ఎనర్జీ కనుక చాలా ఎక్కువ ఉంటే ఫిజికల్గా పనులు చేయడానికి అంటే ఆటలు ఆడటానికో లేదా ఒక చోట కూర్చోలేని స్థితికో మనుషులు వస్తారు. కానీ మనసులో మాత్రం క్రియేటివ్ థాట్స్ జనరేట్ అవ్వాలంటే మాత్రం మానసికమైన ఎనర్జీ శక్తి చాలా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అసలు ఈ మానసికమైన శక్తి పెంచుకోవడానికి మార్గాలు ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, అసలు ఆ శక్తి ఎక్కడున్నది, ఈ విశ్వం మొత్తం శక్తి వ్యాపించి ఉంటుంది, ఆ శక్తిని మనం తీసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? మన అనాదిగా ప్రాచీన భారతీయ సాంప్రదాయం ప్రకారం మనం చూస్తుంటే మన ఋషులు కానీ మునులు కానీ వాళ్ళు కేవలం ఎలాంటి ఫిజికల్కి సంబంధించిన మనం తీసుకునే ఈ విధమైన ఆకుకూరలు పండ్లు లేకపోతే భోజనం ఇవేమి చేయకుండా గాలి భోజనం చేసి బతికేవాళ్ళు, చాలా ఎనర్జీ ఉండేది, సూపర్ కాన్షియస్ బాగా పనిచేసేది అని చెప్పి మన శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి. అది ఈనాడు సైంటిఫిక్గా కూడా అదే ప్రూవ్ అవుతుందండి. దానికి మెయిన్ కారణం ఏంటంటే మన మెదడు మన శరీరం యొక్క బరువులో 2% ఉంటుందట, కానీ మనం తీసుకునే ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ కేవలం మెదడు యొక్క ఫంక్షనింగ్కి అవసరం అవుతుంది. ఎప్పుడైతే మీరు మెదడుకి ఎక్కువ ఆక్సిజన్ అందించగలుగుతారో అప్పుడు మనసు చాలా ప్రశాంతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. సో మెయిన్ ప్రధాన కారణం ఆక్సిజన్ ఎక్కువ అందించటం. శరీరానికి ఎక్కువ ప్రాణశక్తిని మనం తీసుకోగలగాలి, ఎక్కువ అందించగలగాలి. సో ఈ ప్రాణశక్తిని ఎక్కువ అందించే ప్రక్రియలే ఈ యోగాలో చేర్చబడ్డాయి. యోగా అనేది మనం అనుకునేటట్టు ఈ లోకంలో ప్రచారమైన విధంగా కాదండి. యోగా అనేది అష్టాంగ యోగం అని చెప్పి ఈ ప్రపంచానికి యోగా పరిచయం చేసిన మహర్షి పతాంజలి మహాముని చెప్పింది అదే. అష్టాంగ యోగము అంటారు. అవి ఈ అష్టాంగాలు అంతేగాని 8 పార్ట్స్ కాదండి. 8 కలిపి చేస్తేనే యోగా పూర్తవుతుంది. కానీ దురదృష్టవశాత్తు మనకి నాడు లోకంలో ఎక్కువగా విరివిగా వినబడే యోగా అంటే ఏమిటంటే ఓన్లీ హఠ యోగా, ఫిజికల్ పోర్షనే తప్ప మిగిలిన వాటి గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈ అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. సో ఈ చివరి 3 అంశాలు కూడా పూర్తిగా చేయగలిగితేనే యోగా చేసినట్టు అవుతుంది. దాంట్లో చివరిది సమాధభ్యాసము. సో మన ఋషులు, మీరు దేవతలు చూసినా కూడా అదే, కళ్ళు మూసుకుని ఇలా చిన్మయ ముద్రలో అరచేతులు మోకాళ్ళ మీద పెట్టుకుని కూర్చుని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఏమీ చేయకుండా కామ్గా ఉండగలగటమే. అప్పుడు ఆ స్థితిలో ఏమవుతుందంటే మన మనసు ఎప్పుడైతే పనిచేయట్లేదో మనిషి ఆలోచనారహితమైన స్టేజ్కి వెళ్ళగలుగుతారు. అప్పుడు ఎప్పుడైతే వెళ్ళగలిగారో ఈ కాస్మిక్ రిలేషన్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీ మనిషికి సప్లై అవుతుంది. అప్పుడు వ్యక్తిత్వ వికాసం అనూహ్యంగా చాలా అనిమాజినబుల్ లెవెల్లో డెవలప్ అవుతుందండి. సో దాంట్లో భాగమే ఈ యోగాలో మెయిన్ ప్రాణాయామాలు, మానసికంగా పరంగా నాలెడ్జ్ సంపాదించటం ఇవన్నీ అండి. సో ప్రాణాయామాలు ముఖ్యంగా యోగాలో మెయిన్ పార్ట్ అండ్ కోర్స్.
0: ఆంజనేయులు గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సగటు మనిషికి ఇంత ఎలా సాధ్యపడుతుంది? ఇప్పుడు మీరు చెప్పినటువంటి అష్టాంగ మార్గం చెప్పారు, అందులో కొన్ని కొన్ని పదాలు అర్థమే కావట్లేదు. ఇక

0: సగటు మనిషికి ఏ రకంగా వాటిని తను ఆస్వాదించగలడు, దాంట్లో మళ్ళీ పరిపూర్ణత సాధించి తన వికాసం పొందాలి అని అంటే ఏ రకంగా సాధ్యపడుతుంది?
1: ఇది ప్రతి మనిషికి సాధ్యమయ్యే విషయమేనండి. ఇవాళ ముఖ్యంగా అయితే పరమ పూజ్య శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను స్థాపించారు. దాంట్లో డిఫరెంట్ లెవెల్స్ కోర్సు ఉన్నాయండి. పూర్తిగా కేవలం చదువు రాని గ్రామాల్లో నివసించే వాళ్ళ కోసం వైఎల్టీపీ యూత్ లీడర్షిప్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. అది ఫ్రీ కూడా. ఏ విలేజ్లో అయినా కానీ వచ్చి స్పెషల్గా ట్రైనింగ్ తీసుకోబడ్డ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ వచ్చి వాళ్ళకి ఫ్రీగా ఈ కోర్సు నేర్పుతారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా రోజుకు జస్ట్ ఒక 15 నుంచి 20 నిమిషాలు చేసుకుంటే సరిపోయే విధంగా ప్రాణాయామాలు డిజైన్ చేయబడ్డాయి. సో ఆ ప్రాణాయామాలు కనుక చేస్తే చాలు వాళ్ళు, మిగిలినవన్నీ అక్కర్లేదు. అది కనుక పూర్తిగా చేయగలిగి ఎవరైనా ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తర్వాత అడ్వాన్స్ కోర్సెస్ చేసుకోవచ్చు. సో దైనందిన జీవితానికి అవసరమైనంత వరకు ఈనాడు చాలా సంస్థల ద్వారా, ముఖ్యంగా ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా ప్రతి గ్రామానికి చదువుకోని వాళ్ళకి కూడా సూట్ అయ్యే కోర్సెస్ ఉన్నాయండి.
0: ధ్యానం అనేటటువంటిది అతి ముఖ్యమైనటువంటి విషయం. ధ్యానం ద్వారా కూడా మరి జ్ఞానం వస్తుంది, ధ్యానం ద్వారా కూడా చాలా శక్తి వస్తుందని చెప్పి చెప్తారు కదా, ఇది ఎలా సాధ్యపడుతుంది?
1: అవునండి, అసలు ధ్యానము ఇప్పుడు పతాంజలి యోగ సూత్రాల్లో పతాంజలి యోగ మహాముని చెప్పిన యోగా డెఫినేషన్ ప్రకారం మనం ముందు చెప్పుకున్నాం కదా అష్టాంగ యోగం, దాంట్లో చివరి మూడు ధ్యాన ధారణ సమాధి ఈ మూడుని, ఇదే దీన్ని ఆంగ్ల భాషలో అయితే మెడిటేషన్ అంటారు. కానీ ఈ మూడు వేరు వేరండి, ధ్యానము వేరు, ధారణ వేరు, సమాధి వేరు. సో ధ్యాన ధారణ ప్రాక్టీస్ చేసిన తర్వాత సమాధి అభ్యాసంలో కూర్చోగలగాలి ఎవరైనా కాసేపు. అప్పుడు ఏమవుతుందంటే ఈ కాస్మిక్తో సంబంధం ఏర్పడి ఈ కాస్మిక్ ఎనర్జీని మనిషి తీసుకోవటం మొదలు పెడతాడు. అదే సంపూర్ణమైన శక్తి తీసుకునేందుకు మార్గం, ఇంకా దాన్ని మించిన శక్తి లేదు. ఈ విశ్వం మొత్తం ఏ శక్తితో నడుస్తోందో, ఏ శక్తి చేత సృష్టించబడ్డదో, పోషించబడుతోందో, అదే శక్తిని మనిషి తీసుకోవటం మొదలు పెడతారు. సో అప్పుడు పూర్తిగా జ్ఞానం అందుతుంది, సంపూర్ణమైన వ్యక్తిత్వ వికాసం ఏర్పడుతుంది.
0: అంటే ఇప్పుడు సభ్య సమాజంలో అందరికీ ఇది ఎలా ఉపయోగపడుతుంది, అలాగే దీని ద్వారా ఇప్పుడు ఒక వ్యక్తి వికాసం చెందాడు అని చెప్పడానికి ఏ రకమైనటువంటి నిదర్శనాలు ఏ రకంగా మనం తీసుకోవచ్చు?
1: కరెక్ట్ అండి, మీకు మెయిన్ వ్యక్తిత్వం చెప్పాం కదా సమాధి అభ్యాసం. మనం తీసుకునే ప్రాణశక్తికి మన బ్రెయిన్కి మనసుకి చాలా దగ్గర సంబంధం ఉంటుందండి. మీరు ఎక్కువగా ఆక్సిజన్ కనుక సప్లై చేయగలిగితే మీ మనసు అంత స్టెబిలైజర్గా నిశ్శబ్దంగా ఆలోచనారహితంగా ఉండగలుగుతుంది,
0: ప్రశాంతంగా
1: ఉండగలుగుతుంది. దీంట్లో భాగాలే ముందు ఫిజికల్ ఎక్సర్సైజెస్, వాకింగ్, స్విమ్మింగ్, గేమ్స్ ఆడటం, ఇవి ఎలిమెంటరీ స్టెప్ అండి, ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత మనం ఈనాడు ప్రపంచంలో చాలా పాపులర్గా ఉండే యోగా, ఫిజికల్ ఎక్సర్సైజ్, అది కూడా యోగా ఎక్సర్సైజ్ శారీరక లెవెల్లో చేసేవి. దాని తర్వాత స్టెప్ ప్రాణాయామాలు, దాని తర్వాత స్టెప్ సమాధి అభ్యాసము. ఈనాడు ముఖ్యంగా ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలో అయితే సుదర్శన క్రియ అనే ఒక అద్భుతమైన ప్రాణాయామేనండి, ఒక టెక్నిక్ ఉంది. అది వీటన్నిటినీ మించిన స్టేజ్గా ఈనాడు ప్రపంచం అంతా గుర్తిస్తున్నారు. ఆ సుదర్శన క్రియలో ఏమవుతుందంటే ముఖ్యంగా ఆ సుదర్శన క్రియ అనేది భగవంతుడిచ్చిన లయ, మనిషికి శ్వాస తీసుకునేందుకు భగవంతుడిచ్చిన లయ. ఆ లయలో కనుక మీరు రోజుకి 20 నిమిషాలు శ్వాస పీలుస్తూ ఉంటే మీరు ఆటోమేటిక్గా చాలా మ్యాక్సిమం లెవెల్లో మీరు మీ మెదడుకి ఆక్సిజన్ సప్లై చేయగలుగుతారు. దానివల్ల మెదడు చాలా నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది. అది ఆటోమేటిక్గా మీకు అప్పుడు వ్యక్తిత్వ వికాసం అనేది సంభవం అవుతుంది. ఆ సమాధి అభ్యాసం అని చెప్పుకున్నందు సరే ఆ సమాధి అభ్యాసంలో ఆటోమేటిక్గా కూర్చోగలుగుతారు.
0: అయితే మనిషి కోరుకునేటటువంటిది ఈ రోజున ముఖ్యంగా వారు అసంఖ్యాకమైనటువంటి రోగాలతో బాధపడుతున్నారు కదా, మనుషులు సగటు మనిషి ప్రతి అనేకమైనటువంటి సమస్యలతో మానసిక శారీరక రుగ్మతలతో బాధపడుతున్నాడు. దానికి నాకు ఏదైనా విమోచనం కావాలి అని చెప్పి ప్రతి మనిషి కోరుకుంటాడు. దానికి ముఖ్యంగా ఈ సమాజంలో పేర్కొని పోతున్నటువంటి ఈ దీర్ఘకాలిక రోగాలన్నీ ఉన్నాయి, వీటిని కూడా ఈ ధ్యానము యోగా వీటి ద్వారా ఏ రకంగా ఏమైనా వాటి ద్వారా తగ్గించవచ్చా, ఏమైనా అవకాశాలు ఉన్నాయా?
1: తప్పకుండానండి. మనం గనక మీరు స్టాటిస్టిక్స్ ఆలోచిస్తే అసలు ఏం చెప్తారంటే ఎవ్రీ డిసీజ్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ మైండ్. మీ ఆలోచన పరం మీదే ఎక్కువ శాతం మనిషికి వచ్చే వ్యాధులు ఆధారపడి ఉన్నాయి. నార్మల్ పరిస్థితుల్లో ఏదో అసలు ఏదైనా కానీ, సే ఫర్ ఎగ్జాంపుల్ మలేరియానే ఉందనుకోండి, అదే దోమలు అందరినీ కుడుతున్నా కానీ విలేజ్లో అందరికీ మలేరియా వ్యాధులు వస్తున్నాయా లేకపోతే డెంగ్యూ వస్తున్నాయా? రావట్లేదు. కొద్ది మందికే రావడానికి కారణం ఏమిటి అంటే వాళ్లలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నది. ఇదే విధంగా ఎప్పుడైతే మనిషి వర్రీగా హర్రీగా చాలా క్యూరియాసిటీగా బతుకుతూ ఉంటాడు

0: అంటే మానసిక ప్రశాంతతకి పూర్తిగా భిన్నంగా దూరంగా బతుకుతూ ఉంటారో వాళ్ళ ఆలోచన విధానం చాలా ర్యాపిడ్గా ఫాస్ట్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఎనర్జీ కోల్పోతూ ఉంటారు. దానివల్ల ఎప్పుడైతే ఎనర్జీ కోల్పోయారో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అదే ఫస్ట్ స్టెప్ టు అటాక్ ఎనీ డిసీజ్. ఈ వర్రీ వల్ల వచ్చేదే మెయిన్ మనం కనుక ఆలోచిస్తే ఫస్ట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్, తర్వాత అల్సరు, లేకపోతే బీపీ, లేకపోతే షుగరు, ఇంకా అదృష్టంగా బాగుండకపోతే గుండె జబ్బులు, క్యాన్సర్. ఏదో కేవలం కొద్ది మందికి అన్నీ చేస్తున్నా కూడా వంశపారంపర్యంగానో లేదా అన్నోన్ రీజన్స్ వల్ల కొన్ని డిసీజెస్ రావచ్చు, కానీ 95% డిసీజులు కేవలం మనిషి యొక్క జీవన శైలి మీదే ఆధారపడి ఉంటాయండి. తప్పకుండా జీవన శైలి మార్చుకుని ఈ ప్రాణాయామాలు, ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సుదర్శన క్రియ లాంటివి చేసుకుని చాలా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆనందంగా ప్రశాంతంగా బతకచ్చండి.
1: కార్యక్రమంలో వినబోతున్న పాట నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి గాను కార్తిక్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సుమంగళి, సాహిత్యం శ్రీవెన్నెల.

కార్యక్రమంలో వినబోతున్న పాట రెడీ చిత్రానికి గాను నీరజ్ శ్రీధర్ దివ్య పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం. ఈ పూట కార్యక్రమంలో వినబోతున్న పాట అన్నయ్య చిత్రానికి గాను సుఖ్వీందర్ రాధికా పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం భువనచంద్ర.

కార్యక్రమంలో వినబోతున్న పాట అందాల రాక్షసి చిత్రానికి గాను హరిచరణ్ పాడిన పాట వింటారు. సంగీతం రాధన్, సాహిత్యం రాకేందు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ప్రపంచ సముద్రాలు అనే అంశం గురించి వింటారు. కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగా ఉద్యోగ సమాచారం. DESIDOCలో అప్రెంటిస్షిప్. DRDOకు చెందిన డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ మరియు డాక్యుమెంటేషన్ సెంటర్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం అడ్మిషన్లు కోరుతుంది. పోస్టు పేరు అప్రెంటిస్షిప్, మొత్తం ఖాళీల సంఖ్య 20, విభాగాల వారీగా ఖాళీలు, లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ 16 ఖాళీలు, కంప్యూటర్ సైన్స్ 2 ఖాళీలు, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ 2. ఎలిజిబిలిటీ: లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ కొరకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ మరియు లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్లో 7 డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ కొరకు కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీ కొరకు ఆయా సంబంధిత విభాగాల్లో 3 డిప్లొమా లేదా ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీలకు 5

ఓబీసీలకు మూడేండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రారంభ తేదీ జూన్ 10వ తేదీ, లాస్ట్ డేట్ జులై 1వ తేదీ. సెలక్షన్ ప్రాసెస్ షార్ట్ లిస్ట్, రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.drdo.gov.inను సంప్రదించండి. మరొక్కసారి వెబ్సైట్ చిరునామా www.drdo.gov.in. మరొక ఉద్యోగ సమాచారం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026. భారతీయ సెంట్రల్ బ్యాంక్లో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంకింగ్ రంగంలో అనుభవం సంపాదించుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఖాళీల సంఖ్య 4,500. దరఖాస్తుల స్వీకరణ తేదీలు జూన్ 12, 2026 నుండి జూన్ 22, 2026 వరకు. స్టైఫండ్ మరియు వ్యవధి 1 సంవత్సరం శిక్షణా కాలానికి నెలకు 15,000 రూపాయలు. అర్హత 20 నుండి 28 సంవత్సరాల వయస్సు ఉండాలి మరియు పట్టభద్రత డిగ్రీని కలిగి ఉండాలి. పరీక్ష ఆన్లైన్ పరీక్ష తాత్కాలికంగా 2026 జులై 1వ వారంలో జరగనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ centralbankofindia.co.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్ చిరునామా మరొక్కసారి centralbankofindia.co.in. మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. కార్యక్రమంలో సినీ గీతం వింటారు.

కార్యక్రమంలో తెలుసుకుందాం నండి శీర్షికన ప్రపంచ సముద్రాలు అనే అంశం గురించి. సముద్రం అంటే ఏమిటి అంటే, భూమిపై ఉన్న విశాలమైన ఉప్పునీటి జలరాశిని సముద్రం అంటారు. సముద్రాలు మహాసముద్రాల కంటే చిన్నవిగా ఉంటాయి. సాధారణంగా సముద్రాలు భూభాగాలతో కొంతవరకు చుట్టుముట్టబడి ఉంటాయి. వీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ నీరు నేరుగా తాగడానికి పనికిరాదు. ప్రపంచంలోని ముఖ్యమైన సముద్రాల గురించి తెలుసుకున్నట్లయితే, ప్రప్రథమంగా వచ్చేది అరేబియా సముద్రం. అరేబియా సముద్రం భారతదేశానికి పశ్చిమ దిశలో ఉంది. భారతదేశం, పాకిస్తాన్, ఒమన్, యమన్ వంటి దేశాల తీరాలను తాకుతుంది. భారతదేశంలోని ముంబై, కొచ్చి వంటి ముఖ్యమైన నౌకాశ్రయాలు ఈ సముద్ర తీరంలో ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో అరేబియా సముద్రం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. తరువాత సముద్రం బంగాళాఖాతం. భారతదేశానికి తూర్పు దిశలో ఉన్న బంగాళాఖాతం ప్రపంచంలోని అతిపెద్ద ఖాతాలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిస్సా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఇది తీర ప్రాంతాన్ని అందిస్తుంది. గోదావరి, కృష్ణ, మహానది వంటి నదులు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. తరువాత సముద్రం మధ్యధరా సముద్రం. యూరప్, ఆసియా మరియు ఆఫ్రికా ఖండాల మధ్య ఉన్న సముద్రాన్ని మధ్యధరా సముద్రం అంటారు. ఇది ప్రపంచ చరిత్రలో, సాంస్కృతిలో మరియు వాణిజ్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అనేక ప్రాచీన నాగరికతలు ఈ సముద్ర తీరాల్లో అభివృద్ధి చెందాయి. తరువాతది ఎర్ర సముద్రం. ఆఫ్రికా మరియు ఆసియా ఖండాల మధ్య ఉన్న ఈ సముద్రం తన ప్రత్యేక రంగు కారణంగా ఎర్ర సముద్రం అని పిలువబడుతుంది. ఇది సూయెజ్ కాలువ ద్వారా మధ్యధరా సముద్రంతో అనుసంధానించబడింది. ప్రపంచ వాణిజ్యానికి ఇది ఒక ముఖ్యమైన మార్గం. తరువాత సముద్రం నల్ల సముద్రం. యూరప్ మరియు ఆసియా మధ్య ఉన్న నల్ల సముద్రం అనేక దేశాలకు సరిహద్దుగా ఉంది.

ఇది చారిత్రకంగా మరియు ఆర్థికంగా ఎంతో ముఖ్యమైన సముద్రం. కార్యక్రమంలో ఒక సినీ గీతం వింటారు. వినబోతున్న పాట జెంటిల్మెన్ చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం రాజశ్రీ.

భూమి ఉపరితలంలో సుమారు 71% భాగం నీటితో కప్పబడి ఉంది. ఈ నీటి విస్తారమైన భాగాన్ని సముద్రాలు ఆక్రమించాయి. సముద్రాలు భూమిపై జీవరాశుల మనుగడకు అత్యంత ముఖ్యమైనవి. వాతావరణ నియంత్రణ, వర్షపాతం, ఆహార వనరులు, రవాణా మరియు వాణిజ్య రంగాల్లో సముద్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచంలోని అన్ని సముద్రాలు పరస్పరం అనుసంధానమై ఒకే మహాసముద్ర వ్యవస్థగా ఉన్నప్పటికీ భౌగోళిక సౌలభ్యం కోసం వాటిని 5 ప్రధాన మహాసముద్రాలుగా విభజించారు. మొదటిది పసిఫిక్ మహాసముద్రం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అతి లోతైన మహాసముద్రం. ఇది ఆస్ట్రేలియా, ఆసియా ఖండాలకు ఒకవైపు, ఉత్తర మరియు దక్షిణ అమెరికా ఖండాలకు మరొక వైపు మధ్యలో విస్తరించింది. ఈ మహాసముద్రపు ముఖ్య లక్షణాలను తెలుసుకున్నట్లయితే, వైశాల్యం సుమారు 165 మిలియన్ చదరపు కిలోమీటర్లు, భూమి మొత్తం ఉపరితలంలో దాదాపు 1/3 భాగాన్ని ఆక్రమించింది. ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రాంతమైన మరీనా ట్రెంచ్ ఇందులో ఉంది. వేల సంఖ్యలో ద్వీపాలు ఈ మహాసముద్రంలో ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రం చేపల ఉత్పత్తికి ప్రధాన కేంద్రం. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే ఎల్ నినో, లా నినా వంటి ప్రక్రియలు కూడా ఇక్కడే ఉద్భవిస్తాయి. తరువాతది అట్లాంటిక్ మహాసముద్రం. ఇది ప్రపంచంలో 2వ అతిపెద్ద మహాసముద్రం. ఇది అమెరికా ఖండాలు మరియు యూరప్, ఆఫ్రికా ఖండాల మధ్య విస్తరించి ఉంది. వైశాల్యం సుమారు 106 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇది ఎస్ ఆకారంలో విస్తరించి ఉంటుంది. అనేక అంతర్జాతీయ నౌకా మార్గాలు ఇందులో ఉన్నాయి. దీని ప్రాముఖ్యత చూసినట్లయితే, ప్రపంచ వాణిజ్యంలో అట్లాంటిక్ మహాసముద్రం కీలక పాత్ర పోషిస్తుంది. యూరప్ మరియు అమెరికా దేశాల మధ్య జరిగే సముద్ర రవాణా ఎక్కువగా ఈ మహాసముద్రం ద్వారానే జరుగుతుంది. కార్యక్రమంలో ఒక సినీ గీతం వింటారు. వినబోతున్న పాట బిల్లా చిత్రానికి గాను హేమచంద్ర మాళవిక పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

తరువాతి మహాసముద్రం హిందూ మహాసముద్రం. ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మహాసముద్రం. భారతదేశం పేరుతో పిలువబడే ఏకైక మహాసముద్రం ఈ ఇండియన్ ఓషన్. దీని ముఖ్య లక్షణాలు: వైశాల్యం సుమారు 70 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఉత్తరాన ఆసియా, పశ్చిమాన ఆఫ్రికా, తూర్పున ఆస్ట్రేలియా ఖండాలు ఉన్నాయి. భారతదేశం, శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాలు దీని పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. చమురు మరియు సహజ వాయువు రవాణాకు ఇది అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గం. భారత ఉపఖండ వాతావరణాన్ని ప్రభావితం చేసే ఋతుపవనాల ఏర్పాటులో హిందూ మహాసముద్రం కీలక పాత్ర పోషిస్తుంది. తరువాతి సముద్రం దక్షిణ మహాసముద్రం. ఈ సౌతర్న్ ఓషన్ అంటార్కిటికా ఖండాన్ని చుట్టుముట్టి ఉంటుంది. వైశాల్యం సుమారు 20 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అత్యంత చల్లని జలాలు ఇందులో ఉంటాయి. మంచు పర్వతాలు మరియు మంచు దిబ్బలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచ వాతావరణ సమతుల్యతను కాపాడటంలో ఈ మహాసముద్రం ముఖ్య పాత్ర పోషిస్తుంది. కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి భూమి ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. తరువాతది ఆర్కిటిక్ మహాసముద్రం. ప్రపంచంలోని అతి చిన్న మరియు అతి తక్కువ లోతు గల మహాసముద్రం ఇది. ఉత్తర ధ్రువ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉంటుంది. సంవత్సరంలో ఎక్కువ కాలం మంచుతో

కప్పబడి ఉంటుంది. ధ్రువ ఎలుగుబంట్లు, సీల్స్ వంటి జంతువులకు నివాస స్థలం ఇది. ప్రపంచ ఉష్ణోగ్రత నియంత్రణలో ఆర్కిటిక్ మహాసముద్రం కీలకమైనది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఇది ప్రధాన ప్రాంతంగా పరిగణించబడుతుంది. సముద్రాలు లక్షలాది జీవరాశులకు నిలయంగా ఉన్నాయి. సూక్ష్మజీవుల నుండి భారీ తిమింగలాల వరకు అనేక జీవులు సముద్రాల్లో నివసిస్తాయి. తిమింగలాలు, డాల్ఫిన్లు, సొరచేపలు, ఆక్టోపస్లు, పగడపు దిబ్బలు, సముద్ర తాబేళ్లు మొదలైనవి. సముద్ర జీవ వైవిధ్యం భూమిపై జీవ సమతుల్యతకు ఎంతో అవసరం. సముద్రాలు అనేక దేశాల ఆర్థికాభివృద్ధికి మూలాధారం. చేపల వేట, అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటకం, ఖనిజ వనరులు, చమురు మరియు సహజ వాయువు ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి ప్రపంచ వీటి ముఖ్య ప్రయోజనాలు. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 80% సరుకు రవాణా సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుంది. ఇటీవల కాలంలో సముద్రాలు తీవ్రమైన కాలుష్య సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కాలుష్యానికి కారణాలు తెలుసుకున్నట్లయితే ప్లాస్టిక్ వ్యర్థాలు, చమురు లీకులు, పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు, రసాయన కాలుష్యం వంటివి. మీరింతవరకు ప్రపంచ సముద్రాలు అనే అంశం గురించి విన్నారు. యువవాణి యోజనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. విజయవాడ కేంద్రం నుండి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పౌరులందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత ఆరోగ్య రంగం అపూర్వమైన పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. వార్తల వివరాలు. భారత యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నీస్ నగరంలో ఈరోజు నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత డిఎన్ఏలోనే ఇన్నోవేషన్ ఉందని, సుస్థిర భవిష్యత్తు, ప్రపంచం మేలు కోసం భారత్ ఆవిష్కరణలు చేస్తోందన్నారు. కృత్రిమ మేధ రంగంలో భారత్కు అపారమైన సామర్థ్యం ఉందని, దేశంలో 2 లక్షలకు పైగా ఉన్న స్టార్టప్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తున్నాయని తెలిపారు. భారత్ ఆవిష్కరణల రంగానికి సహకారం అందించేదిగాను ఆవిర్భవించిందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
1: సాథ్యం భారత్ ఇన్నోవేట్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అండ్ భారత్ ఇన్నోవేట్ ఫర్ ద హోల్ వరల్డ్ ఔర్ యహాన్ ఆప్ సబ్కో 100-125 స్టార్టప్ దిఖ్ రహే హైన్ లేకిన్ భారత్ మే ఐసే 2 లాఖ్ సే జ్యాదా స్టార్టప్ का मेगा पूल है और अब ये सारे स्टार्टअप्स एक नई ऊर्जा के साथ भारत और वर्ल्ड इकोनॉमी की ग्रोथ में कंट्रीब्यूट कर रहे हैं.

0: 12 ఏళ్లలో భారత ఆరోగ్య రంగం అపూర్వమైన పురోగతి సాధించిందని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల నుండి వివిధ డిజిటల్ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల ద్వారా మునుపెన్నడూ లేని విధంగా నాణ్యమైన వైద్య సదుపాయాలు ఎక్కువ మంది ప్రజలకు చేరువవుతున్నాయని తెలిపారు. వైద్య కళాశాలల విస్తరణ, ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్ల పెంపుదల, భవిష్యత్తు కోసం మరింత బలమైన వైద్య సిబ్బందిని ప్రభుత్వం సిద్ధం చేస్తోందని మంత్రి అన్నారు. దేశంలో వైద్య మౌలిక సదుపాయాల విస్తరణను ప్రస్తావిస్తూ, గతంలో కేవలం ఒకే ఒక్కటిగా ఉన్న ఎయిమ్స్ సంస్థల సంఖ్య నేడు దేశవ్యాప్తంగా 23కి పెరిగిందని వెల్లడించారు. ప్రతి పౌరుడికి మెరుగైన ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడమే ధ్యేయంగా దేశంలో తక్కువ ఖర్చుతో కూడిన అందరికీ అందుబాటులో ఉండే వైద్య సంరక్షణ వ్యవస్థను భారతదేశం నిర్మిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పౌరులందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు వేర్వేరు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత వైద్య సదుపాయాన్ని అందించిందని, ఇప్పుడు దీనిని సీనియర్ సిటిజన్లకు కూడా వర్తింపజేశామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. జన ఔషధి కేంద్రాల ద్వారా నాణ్యమైన మందులను చాలా తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రజలకు అదనపు వైద్య ఖర్చులు తగ్గాయని తెలిపారు. భారతదేశం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలలో కొన్నింటిని ముందుండి నడిపిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకలలో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, హ్యాబిల్డ్ సంస్థలతో కలిసి ఈరోజు ప్రపంచవ్యాప్త ఆన్లైన్ యోగా కార్యక్రమాలను నిర్వహించింది. యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసార యోగా కార్యక్రమంలో అత్యధిక వీక్షకులు పాల్గొన్న కార్యక్రమంగా కొత్త గిన్నెస్ వరల్డ్ రికార్డు సృష్టించడమే లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమంలో 130కి పైగా దేశాల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారిని ఉద్దేశించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఉద్యమంగా మారిందని అన్నారు. భౌగోళిక, సాంస్కృతిక, భాషా సరిహద్దులను దాటి మానవాళిని ఏకం చేసే శక్తి యోగాకు ఉందనే సందేశాన్ని అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని హర్ ఘర్ యోగా, హర్ దిన్ యోగా అనే సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి ప్రతాప్రావు జాదవ్ కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈరోజు జరిగిన వికసిత భారత్ సంకల్ప సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల కింద 12 కోట్ల మరుగుదొడ్లను నిర్మించామన్నారు. ప్రస్తుతం దేశంలో 58 కోట్ల జన్ధన్ ఖాతాలు ఉన్నాయని, డిజిటల్ లావాదేవీలకు యూపీఐ ఓ నమూనాగా మారిందని పేర్కొన్నారు. కర్ణాటకకు కేంద్ర కేటాయింపుల్లో అన్యాయం జరగడం లేదని, పన్నుల వాటా రూపంలో కర్ణాటక రాష్ట్రానికి 4 లక్షల కోట్ల రూపాయలు అందాయని మంత్రి చెప్పారు. అలాగే 8,100 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి 63,000 కోట్ల రూపాయలు, రైల్వే మౌలిక సదుపాయాల కోసం 7,700 కోట్ల రూపాయల కేంద్ర నిధులు రాష్ట్రానికి ఇచ్చామని ఆర్థిక మంత్రి తెలియజేస్తూ,
1: అండ్ ఆల్సో కర్ణాటకస్ బడ్జెటెడ్ డెవల్యూషన్ ఫర్ ద కరెంట్ ఇయర్ 1 April 26 to 31 March 27, just that devolution money from tax collection which comes to Karnataka, 63,000 crore in the current financial year. A single year's transfer equal to 76% of what the state received in 10 full years under the previous dispensation.
0: ప్రజలందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మ ప్రసాదించడానికి రక్తదానం అత్యంత ప్రభావవంతమైన మార్గమని తెలిపారు. రక్తదాన ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, దీనిపై సమాజంలో ఉన్న

0: ఊహలను తొలగించి ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. ప్రతి రక్తదాతకు ఒకరి జీవితంలో మార్పు తీసుకురాగల శక్తి ఉందని మంత్రి అన్నారు. ఒక్కసారి చేసే రక్తదానం రక్తం మార్పిడి అవసరమయ్యే రోగులకు ఎంతో ఆశను ఆసరాను కల్పిస్తుందని మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వివరించారు. గత 12 ఏళ్లలో దేశంలోని మైనారిటీ వర్గాల జీవితాలు, జీవన ప్రమాణాలు, సమగ్ర పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ సంకల్పం అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా చూసిందని పేర్కొన్నారు. మరింత బలిష్టమైన, అందరినీ కలుపుకుని పోయే సమతుల్య భారతదేశం ఇప్పుడు ఒక వాస్తవ రూపం దాల్చిందని, దీనిని దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తెలుసుకున్నారని స్పష్టం చేశారు. తుర్కీలోని అంతాల్యాలో ఈరోజు జరిగిన వరల్డ్ కప్ స్టేజ్ 3లో ఆర్చరీ రికవర్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారతదేశానికి చెందిన ధీరజ్ బొమ్మదేవరా, కుంకుమ్ మోహోద్ జంట స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఫైనల్స్లో ఈ భారత ద్వయం అద్భుత ప్రదర్శనతో ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్లైన దక్షిణ కొరియాకు చెందిన ఓయే జిన్ మరియు కిమ్ జే డియోక్లను 5-1 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. మిక్స్డ్ టీమ్ విభాగంలో ధీరజ్, కుంకుమ్ ఇద్దరికీ ఇదే తొలి వరల్డ్ కప్ స్వర్ణ పతకం. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతమున్న 8 నుండి 9 బిలియన్ డాలర్ల నుండి రాబోయే దశాబ్దంలో దాదాపు 40 నుండి 45 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందడానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న ప్రైవేటు భాగస్వామ్యం, వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల వ్యవస్థ ఈ వృద్ధికి ప్రధాన కారణాలని చెప్పారు. స్వచ్ఛభారత్, డిజిటల్ ఇండియా, డిజిటల్ హెల్త్, డీప్ ఓషన్ మిషన్, గగన్యాన్ వంటి కార్యక్రమాలు భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో సైన్స్ ఆవిష్కరణను ప్రధాన స్థానంలో నిలబెట్టడానికి సహాయపడ్డాయని మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పౌరులందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత ఆరోగ్య రంగం అపూర్వమైన పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమంలో తమ్ముడు చిత్రానికి గాను రమణ గోగుల సంగీతం మరియు గానం చేసిన పాట వింటారు సాహిత్యం సిరివెన్నెల.

0: Why doesn't she just love me? Just love me.
1: కార్యక్రమంలో తరువాత వినబోతున్న పాట డియర్ కామ్రేడ్ చిత్రానికి గాను సిద్ శ్రీరామ్ ఐశ్వర్య పాడిన పాట వింటారు. సంగీతం జస్టిన్ ప్రభాకరన్, సాహిత్యం రెహమాన్.

కార్యక్రమంలో వినబోతున్న పాట నువ్వే కావాలి చిత్రానికి గాను కేఎస్ చిత్ర జయచంద్ర పాడిన పాట వింటారు. సంగీతం మోను.

0: నేల చిలకలు వాలే చెట్టెయ్యింది.
1: కార్యక్రమంలో తరువాత వినబోతున్న పాట 30 రోజుల్లో ప్రేమించటం ఎలా చిత్రానికి గాను షిత్ శ్రీరామ్ సునీత పాడిన పాట వింటారు. సంగీతం అనూప్ రూబెన్స్, సాహిత్యం చంద్రబోస్,

మీరింతవరకు చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

కార్యక్రమంలో వినబోతున్న పాట RRR చిత్రానికి గాను కాలభైరవ పాడిన పాట వింటారు. సంగీతం MM కీరవాణి, సాహిత్యం శుద్ధాల అశోక్ తేజ.

పరిపోసిన సెట్టు సేవ పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, వినబడుతుంది.

కార్యక్రమంలో తరువాత పాట ప్రేమికుడు చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు ఉదిత్ నారాయణ పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం రాజశ్రీ.

తరువాత వినబోతున్న పాట ఉప్పెనా చిత్రానికి గాను జావేద్ అలీ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శ్రీమణి రకీబ్.

తరువాత వినబోతున్న పాట కిల్లర్ చిత్రానికి గాను మను కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి.

తరువాత కార్యక్రమంలో వినబోతున్న పాట సమరసింహారెడ్డి చిత్రానికి గాను ఉదిత్ నారాయణ్ మరియు సుజాతామోహన్ పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల.

కార్యక్రమంలో వినబోతున్న పాట చూడాలని ఉంది చిత్రానికి గాను హరిహరన్ పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం వేటూరి.

కార్యక్రమంలో తరువాత వినబోతున్న పాట చిరుత చిత్రానికి గాను కారుణ్య పాడిన పాట వింటారు సంగీతం మణిశర్మ, సాహిత్యం భాస్కర భట్ల.

కార్యక్రమంలో వినబోతున్న పాట సై చిత్రానికి గాను కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం MM కీరవాణి, సాహిత్యం శివశక్తి.

కార్యక్రమంలో వినబోతున్న పాట కలిసి ఉంటే కలదు సుఖం చిత్రానికి గాను ఘంటసాల పి. సుశీల పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

మధుర గీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి